ಕವಿತು ವರೇಣ್ಯ

ओम श्री साई अद्भुतचर्याय नमः। ओम श्री साई आपद्बांधवाय नमः।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దైవం అంటే ఎవరో గుర్తించిన వ్యక్తికి జప ధ్యానాదులు ఏమీ అవసరం లేదని, నిజమైన మానవతత్వమే దైవత్వమని భగవాన్ బాబా సెలవిచ్చారు. నవంబర్ 24, 1980న సాయికులంత సభామంటపంలో అనుగ్రహించిన ప్రసంగంలో స్వామి ఆత్మతత్వాన్ని అనుసరించడమే మానవత్వమని, దానివల్లనే మనం దైవప్రేమకు పాత్రులు కాగలమని ఉద్బోధించారు. ఆ ప్రసంగం మీకు ఇప్పుడు అందిస్తున్నాం, విని ఆనందించండి.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి మాట సకల సౌభాగ్యముల మూట సాయి దృష్టి పారిజాత వృష్టి సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి

కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అందమైన

ప్రేమ స్వరూపులార. పుష్టి, మర్యాద, ప్రవాహము అని జీవులు మూడు విధములైనటువంటి వారు ఉన్నారు. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వలన సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవలసి వస్తుంది. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటది. అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు. అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రాప్తిస్తూ వచ్చేటువంటి వారు.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగలి. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. వారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు భగవంతుని ఆరాధన సలుపుతూ, వేదాధ్యయనములు చేయుచూ, శాస్త్ర పఠనములు సలుపుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములు వారు చేస్తూ ఉంటారు. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది. మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండవ వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయములు చేసి కూడా ప్రయోజనం ఉండదు. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు, నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది. శ్రవణ మనన నిత్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. దయగల హృదయమే దైవ మందిరము. కానీ సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది. కనుకని చిత్తస్థ శుద్ధియే కర్మ అని శాస్త్రము బోధించింది. చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, పాకశుద్ధి లేని బాండమేల. ఈ విధముగా హృదయ పాత్రను మనం పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం, దినములు దినములు ధ్యానం సలుపుతుంటాము. కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది. తన యొక్క నిజతత్వమే దైవత్వము. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జప తపాది యోగ నిష్ఠులన్నీ. స్వభావము ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం చేసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి, లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అదే స్వభావం అనుకుంటున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు, పీటర్ అనేటువంటి వాడు, వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు, కాదు. జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది. ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు, ఏడ్చడం వాళ్ళ స్వభావం అంటుంటాం మనం. కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. చిన్న ఉదాహరణము, మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖములకు కారణమేమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు కారణమేమిటి? మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు ప్రశ్నిస్తుంటాడు. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు. కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు. స్వభావము. అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావము. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడా కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం, కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి. జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. సంతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడా కొంతమంది మంచి అంటే మరికొంతమంది చెడ్డ అంటుంటారు. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరమునందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనా రహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు. దీనికి ఏనాడు అంత్యము? ఎక్కడ దీని గమ్యము? ఈ ప్రవాహం ఎందుకు? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చునది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంక చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంక దేనిని సాధించగలదు? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి? దీనికి ఆధారం ఏమిటి? ఆశ నిరాశ మధ్యలయందు మానవత్వం ఎంత కృంగి కృషించి కుళ్లిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది పరాశక్తి, రెండవది అపరాశక్తి, మూడవది అవిద్యాశక్తి. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. ఈ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి అనగా. అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రమే సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి, అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాము. ఇంకా అవిద్యాశక్తి, అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకొని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి తత్వానికి చేరినటువంటిది. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి. అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము, అపరాశక్తిని బలశక్తి అన్నారు, ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది, బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తారు. ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం, ఇదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని, లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని, అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. కనుకనే త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహము చేతనో దైవ ఆగ్రహము చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. ఏది నిత్యము, ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. ఒక చిన్న ఉదాహరణ, మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు. ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా, లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి. నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు. గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరకు వచ్చావు. ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి, కానీ మనసు చాలా వేగంతో పోతుండదని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించవు. దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధములకు, మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? మననము చేసేటువంటిదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నది శాస్త్రం. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండాలి? ఏ పదార్థం పైననో, ఏ విషయం పైననో, ఏ వ్యక్తి పైననో మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను, విషయముల పైనను, వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు. కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి? నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి, అపార విధి అని రెండో ఉంటుండాలి, పరిపూర్ణ విధి అని మూడో ఉంటుండాలి. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధగా ఉంటుండాలి. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులేమిటి, విసర్జించవలసినటువంటి విధులేమిటి, ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం, కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియకలాపము సరిపోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆహారమును చేసేటువంటిది క్రియాశక్తి, ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి, ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నాడు. పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము, ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు. ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది. ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుంది. కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతి. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాటం, రెండు కూడా పూర్ణమే. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాము. మానవుని యొక్క పరిపూర్ణత ఎప్పుడు? మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు, జీవితం నుండే పరిపూర్ణుడు కావాలి. సజీవులు ఎందే పరిపూర్ణం నిలబెట్టాలి, గుర్తించాలి. పరిపూర్ణతను మనం వరించాలి, పరిపూర్ణతను మనం భ్రమించాలి, పూర్ణంలో నివసించాలి, పూర్ణులు కావాలి. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని, సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి సాధకుల యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యాన రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషో సర్వత్ర ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలముని యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్లవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను
1: కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాది.
0: దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవము స్థాయికి చేరాలి, కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ వ్యాపారం ఎటువంటివి? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, శ్రీకి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు. నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టి వారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవము నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు, దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది, 99 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, ఫలం క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులు అవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, భక్తులకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజు కూడాను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు. దీనినే త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తియే, భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ, సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థనలు సల్పాలి. దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి ఎందుకు ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను, నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. కనుకనే ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవటానికి ప్రయత్నించాలి. కృష్ణయ్యర్ చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, there is only one God, is omnipresent. నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్రహాలలో అందరూ ఒక్కటిగా చేరారు. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రము.

0: బ్రతుకు కోసము బహు బాధ బదులైరి.
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రతుకు కోసము, దేనికోసం బ్రతుకు? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కాని విషయానందములు కాదు. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణ చంద్ర హాలంతా నిశ్శబ్దంగా ఉంటుంటాడు. కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణ చంద్ర హాలు అలజడగా ఉంటుంటాడు. ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు. అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి. తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా? కనుక ఇట్టు చిన్న చిన్న విషయంలో ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి. సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం. బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము. ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు. కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది. కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు. అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి. ఆ నడకను నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.
2: ఇంతవరకు మీరు నవంబర్ 24 1980 సాయి కుల్వంత్ సభామంటపంలో స్వామి అనుగ్రహించిన ప్రసంగం విన్నారు. ఈ దివ్యోపన్యాసంలో స్వామి ఆధ్యాత్మిక బోధ సలిపేవారు ఆచరించవలసిన నియమ విధి, అపార విధి, పరిపూర్ణ విధులను ఉదాహరణలతో బోధించారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: ప్రపంచంలో మూడు విధాలైన దుఃఖాలతో జీవిస్తున్నాడు మానవుడు. ఒకటి ఆధ్యాత్మికం, రెండోది ఆది భౌతికం, మూడోది ఆదిదైవికం. శరీరానికి సంబంధించిన రోగాలు, బాధలు, కష్టాలు ఆధ్యాత్మిక దుఃఖం. విరోధులతో, మృగాలతో బాధపడటం ఆదిభౌతిక దుఃఖం. పిడుగులు, భూకంపాలతో, కరువు కాటకాలతో బాధపడటం ఆదిదైవిక దుఃఖం. ఇవన్నీ దేహాన్ని బాధపెట్టేవే కాని జీవితాన్ని కాదు. దేహానికి ఈ రకమైన బాధలు ఏనాటికీ తప్పినవి కావు. జీవితానికి దుఃఖం లేకుండా చూచుకోవాలి. ఆ దుఃఖం పోవడానికే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.

దేహాన్ని బాధ పెట్టేవే కాని జీవితాన్ని కాదు. దేహానికి ఈ రకమైన బాధలు ఏనాటికీ తప్పినవి కావు. జీవితానికి దుఃఖం లేకుండా చూచుకోవాలి. ఆ దుఃఖం పోవడానికే ఆత్మవిశ్వాసం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

శ్రీ స్వామి శివానంద తన శిష్యులను స్వామిని స్వాగతించటానికి హరిద్వార్కు పంపారు. వారు స్వామిని కూడా వచ్చిన భక్తులతో సాయంత్రం 6:30 గంటలకు రిషికేశ్లోని స్వామి శివానంద ఆశ్రమాన్ని చేరారు. స్వామి శివానంద తన శిష్యులతో కలిసి భగవానునికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. వేల కొలది ప్రజలకు తన శిష్యులతో కూడి ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధిస్తూ ప్రశాంతత చేకూరుస్తున్న స్వామి శివానందుల వారిని సత్యసాయి సత్కరించారు. వారి ఆశ్రమము ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన మనోహర దృశ్యముల నడుమ గంగామాత ఒడ్డున నలుదశలా పర్వత పంక్తులతో అందంగా ఆహ్లాదకరంగా హృదయానికి మనోరంజకముగా పవిత్రంగా ఉంది. మరుసటి దినమున స్వామి శివానందుల వారి కోరిక మేరకు సత్యసాయి తన సందేశాన్నిచ్చారు. ఆత్మసాయుజ్యము కోరు సన్యాసివలే ఈ గంగ సాగరముతో సంగమింపకోరుచున్నది. ప్రతి ఒక్క నదికి తాను మొదట సముద్రము నుంచే ఆవిర్భవించి అన్ని ప్రతిబంధకములను ఎదుర్కొని చివరకు సముద్రమునే చేరవలెనని తెలుసును. స్వామి శివానంద నగరము కూడా ప్రశాంత వాతావరణముతో నొప్పుచూ ఆత్మశాంతికి దోహదకారిగా ఉంది. భావర్ణము సృష్టిని, గావర్ణము రక్షణమును, వావర్ణము లయమును సూచించును. ఈ మూడు శక్తులు కలిగినవాడే భగవానుడు. ఇదే నా రహస్యము అని స్వామి చెప్పారు. నా భక్తుల సంతోషము కొరకు నేను కొన్ని వస్తువులను సృష్టించి ఇచ్చెదను. ఈ విషయము తెలియక యజ్ఞులు పలుపలు విధముల వ్యాఖ్యానము చేయుదురు. తండ్రి తన బిడ్డలకు మిఠాయిలు పంచినట్టు నా భక్తులకు నవరసములను, ప్రీతికరమైన వస్తువులను సంకల్పించి హస్తమున దీసి ఇచ్చుదును. నేనొసగు వస్తువులు భక్తుల బాధలను, వ్యసనములను మాన్పును, మనస్సుకి శాంతి కలుగును, ఆధ్యాత్మిక సాధనలకు దోహదము చేయును. అట్టివారికి నాతో నిత్య సంబంధమును సమకూర్చును. ఇతరులను ఆకర్షించుటకు నేనీ వస్తువులను నొసగుటలేదు. మంత్రతంత్రము

తో ఆ వస్తువులు కల్పింపబడవు. ఇతర వస్తు సృష్టి ఎట్టిదో వాణి సృష్టియూ అట్టిది. భేదమేమన్నా నేను వీటిని క్షణముననే సృష్టించి ఇత్తును. నేనిచ్చు వస్తువులు కలకాలము ఉండును. తాంత్రికములైనవి కొన్ని గడియలే కదా ఉండును. నా ఉత్తమ బహుమతి ప్రేమయే. ప్రేమతో కూడా వివేక వైరాగ్యములను నా భక్తులు అలవరుచుకొనవలెను అని స్వామి సందేశమునిచ్చారు. స్వామి శివానందుల వారికి పంచముఖీ రుద్రాక్ష మేరువుగా గలిగి సువర్ణముతో పొదగబడిన 108 గొప్ప రుద్రాక్షలతో కూడిన మాలను హస్తమున తీసి వారి కంఠమున ఉపహారముగా వేశారు. విభూతిని స్వామి శివానంద ముఖమునకు స్వయముగా పెట్టారు. శివానంద స్వామి రుద్రాక్షమాలికను దర్శించి ఆ రాత్రి సత్సంగానికి వచ్చినప్పుడు ఆ మాల యొక్క రచనా నైపుణ్యమును కాంతిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. స్వామి యొక్క సందేశమును గూర్చి శివానందులు వారు ఇలా మాట్లాడారు. నామస్మరణ ప్రభావము అభివర్ణించుచూ వైరాగ్యమును ఔషధమును శ్రీ భగవన్నామమును ఆహారముతో చేర్చి నిత్యము పుచ్చుకొనవలెను అని శివానందుల వారు చెప్పారు. తరువాత బాబా ప్రసంగించారు. నారం అనగా నీరు. గంభీరముగా ప్రవహించు గంగ దైవస్వరూపమే. సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఈ కొండలు గుహలు. ఏకోహం బహుశ్యాం అని సంకల్పించిన తోడనే ప్రపంచము రూపము దాల్చెను. భక్తి అను నీటితో కూడిన 1000 కుండలలో ఒకే సూర్యుడు ప్రతిబింబించును కదా. భక్తి వలన జ్ఞానము కలుగుతుంది. భక్తుడు సర్వాంతర్యామియగు భగవానుని అద్వితీయునిగా శీఘ్రమే సాక్షాత్కరించుకొనగలడు అని స్వామి ప్రసంగించారు. స్వామి ప్రసంగాలను ఎంతో ఆసక్తితో విన్న కొందరు బ్రహ్మచారులు, ఉత్తమ శ్రేణికి చెందిన స్వాములు స్వామి బస చేసిన విడిదికి వచ్చి జీవిత విధానంలో ప్రకృతి ధర్మము, పారమార్థిక ధర్మము, కర్తవ్య ధర్మములను గూర్చి వారు స్వామిని అడిగి తమ సంశయాలను, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీ స్వామి శివానందుల వారు మరియు స్వామి ప్రతిరోజు సాయంకాల వేళలో ఏకాంతముగా అనేక విషయాలను చర్చించుకునేవారు. శివానందుల వారికి స్వామి విభూతిని సృష్టించి ఇచ్చిన పిదప ఆరోగ్యములో రోజురోజుకీ మార్పు కలిగి స్వస్థత చేకూరింది. ఒకరోజు స్వామి గంగాజలమును హస్తములోనికి తీసుకుని ఆ నీటిని అమృతముగా మార్చగా అది దివ్య పరిమళాలను వెదజల్లుతూ ఉండగా స్వామి ఆ అమృతాన్ని శివానందుల వారికొసగి ఔషధముగా తీసుకోమన్నారు. బాబా ఋషికేశ్కి వెళ్లడానికి కొన్ని రోజుల ముందరి నుంచి స్వామి శివానందుల వారు నడుచుటకు వీలుకాక వీల్ చైర్లో తిరిగేవారు. స్వామి తిరుగు ప్రయాణానికి ముందరు రోజు వచ్చేసరికి శివానందుల వారు అతి మామూలుగా తిరుగుచూ వారి కార్యాలయములను, ఆశ్రమాన్ని స్వామికి చూపుతూ పైకి కిందకి మెట్లు ఎక్కి దిగుట చూసి ఆశ్రమవాసులు మిక్కిలి సంతోషించి ఆశ్చర్యచకితులయ్యారు. జూలై 20వ తేదీ బాబావారు భక్తులతోడను, శివానంద స్వామివారి శిష్యులతోనూ 2 బస్సులతో ఋషికేశ్కు 18 మైళ్ల దూరంలో ఉన్న ఘార్వాల్ రాణిగారి బంగళాకు బద్రీనాథ్కు వెళ్లే మార్గం గుండా ప్రయాణించారు. ఆ రోజు భక్తులకు, సాధువులకు చిరస్మరణీయం. ఆ ప్రదేశము మనోహర దృశ్యాలతో కూడి ప్రశాంతమయమై ఉంది. ఆ బంగళా చుట్టూ చక్కని తోట ఉంది. ఆ తోటలో నేరేడు పండ్ల వృక్షాలున్నాయి. స్వామి ఆ ఫలములను కోసి అందరికీ పంచారు. భోజనానంతరము గంగ ఒడ్డునే ఆ చెట్ల కింద కూర్చున్నారు స్వామి. ఋషికేశ్కు తిరుగు ప్రయాణంలో వశిష్ఠ గుహ దగ్గర బస్సుల్ని నిలిపి ఆ గుహయందున్న తపస్వి తనకి చిరపరిచితులన్నట్టు స్వామి వారితో సంభాషించారు. ఆ తరువాత గంగానదీ తీరమున ఉన్న గుహను సమీపించారు. ఆ ప్రదేశము మిక్కిలి ఆకర్షణీయంగా ఉంది. ఎందరో సాధువులు ఆ గుహలో గాఢ తపస్సు చేసి ధన్యులయ్యారు. ఆ గుహలోని శ్రీ పురుషోత్తమానంద స్వామివారు బాబా రాకముందే గ్రహించి వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. పురుషోత్తమానంద స్వామి వయస్సు 70 సంవత్సరముల మించి ఉండును. వారి ముఖమున బ్రహ్మతేజ ముట్టిపడుచుండెను.
వారు గుహను చేరి కొంతకాలం ఎట్లు కష్టపడినదియు పిమ్మట దైవ సంకల్పము వలననే ఆయనకి సహాయము కలిగిన విధములు స్వామి వారికి జ్ఞప్తికి తెచ్చారు. మరుసటి దినము కూడా స్వామి పురుషోత్తమానందుని వద్దకు వెళ్లారు. మేఘములు దట్టముగా ఉండి గర్జించుచుండెను. గొప్ప వర్షము కురియనట్లుండెను కాని వర్షము కురియలేదు. గుహలో సంకీర్తనము జరిగెను. స్వామివారు కూడా పాడారు. పురుషోత్తమానంద స్వామి శిష్యుడు కాళికానంద శ్రీ రఘువర సుగుణాలయ అను త్యాగరాజకృతిని వినాలని కుతూహలముగా ఉన్నదని స్వామిని ప్రార్థించారు. అతనిని సంతోషింపచేయడానికి స్వామి ఆ కృతిని మిక్కిలి మధురముగా పాడారు.

పురుషోత్తమానంద స్వామి వారి గుహనందు ఒక పరమాద్భుత సంఘటన జరిగింది. ఆ సంఘటనకు పూర్వము స్వామి పురుషోత్తమానంద స్వామివారికి ఒక స్ఫటికమాలను ప్రసాదించారు. అందరినీ వెలుపలికి వెళ్లమని ఆ గుహలోని గదిలో స్వామి మరియు పురుషోత్తమానంద స్వామివారు ఉన్నారు. వెంకటగిరి వాస్తవ్యుడైన శ్రీ సుబ్బరామనాయుడు గారు ఆ గది తలుపునకు ద్వారబంధానికి మధ్య ఉన్న సన్నని సందు నుంచి లోపల ఏం జరుగుతుంది చూశారు. తరువాత తాను చూసిన విషయాన్ని తన తోటి భక్తులకు వివరించారు. పురుషోత్తమానంద స్వామివారి ఒడిలో బాబావారు తన శిరస్సు నుంచి పవళించారు. బాబావారి శరీరము జ్యోతిర్మయమయ్యున్నది. స్వామి శిరస్సు ముఖము చాలా పెద్దవైనట్లు తోచింది. స్వామి ముఖము నుంచి దివ్యకాంతులు వెదజల్లుతున్నాయి. అప్పుడు సుమారు రాత్రి 9 గంటల సమయమైంది. ఆ దర్శనాన్ని వర్ణించుట వీలు కాదు అనే ఆనందములో ఈ విషయాన్ని చెప్పారు. ఆ దర్శనము జ్యోతిరూప పద్మనాభుని దర్శనముగా పిమ్మట స్వామి తెలిపారు. ఎంతటి మహద్భాగ్యమని శ్రీ సుబ్బరామయ్య గారు ఎంతో ఆనందించారు. గుహ నుంచి తిరిగి వచ్చి స్వామి ట్రాన్స్లోనికి వెళ్లారు. పునఃశరీర ప్రజ్ఞ నుండి స్వామి ఒక సాధువుని సంరక్షించడానికి వెడలి వచ్చానని భక్తులకు చెప్పారు. అప్పుడా భక్తులు విశదంగా తెలుపమని స్వామిని ప్రార్థించగా వారితో పాటు వచ్చిన సుబ్రహ్మణ్యం అను ఒక భక్తుడిని స్వామి గుహలో తాను ఏమి చూసినది చెప్పమని ఆదేశించారు. సుబ్రహ్మణ్యము ఒక సాధువు శరీరము నీటిపైన తేలుచు ప్రవాహములో కొట్టుకుని పోవుచుండుట చూశానని చెప్పారు. అప్పుడు స్వామి, పాపమా సాధు ఒక శిలపై గంగ ఒడ్డున కూర్చుని సమాధి నిమగ్నుడై ఉన్నప్పుడు గంగ పొంగి ప్రవాహము విస్తరించి సాధువు కొట్టుకుపోవచుండగా అతడికి స్మృతి కలిగి భగవత్ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆలకించి నేనాతనిని లక్ష్మణచూలా సమీపము వద్ద గంగగట్టును చేర్చాను. అచట ఉన్న బెస్తలు ఆ సాధువునకు సహాయపడ్డారు అని తెలిపారు. ట్రాన్సులో ఉన్నప్పుడు స్వామి శరీరాన్ని సుబ్రహ్మణ్యం గమనించాడు. వారి హస్తములు ఒకదానిపై ఒకటి చేర్చబడి ఉన్నాయి. ఆ సాధువు ప్రాణరక్షణ చేస్తున్నప్పుడు సూచనగా ఆ హస్తములు అట్లు చేర్చబడి ఉన్నాయని తెలిపారు. ప్రాణాపాయములో ఉన్న వ్యక్తి బాబా వలన రక్షణ పొందవలెనన్నా త్రికరణశుద్ధిగా ఏ దైవరూపమునైనను నమ్మి ప్రార్థించవలెను. ఏ దైవమునైనను భక్తితో భజించి సత్యధర్మవర్తనుడై ఉండిన చాలును. అట్టివారి ప్రాణరక్షణకై స్వామి ఏ రూపమునైనను వెళ్లి అనుగ్రహింతురు. ఋషికేశ్లో ఉన్న 6 రోజులు స్వామికి అసలు విశ్రాంతి ఏ క్షణమైనను లేకుండెను. ఆశ్రమవాసులేమి, విశ్వవిద్యాలయపు విద్యార్థులేమి, ఆ చుట్టుపక్కల భక్తులేమి, సాధకులు, యాత్రికులు, విదేశీయులు తండోపతండములుగా స్వామి దివ్యసుందరమూర్తిని దర్శించి వారి పాదాలను స్పృశించి ధన్యులుగావలననే తలంపుతో స్వామి విడిది చుట్టూ శివానందాశ్రమమునకు పోవు త్రోవ చుట్టూ బాబా వెళ్లునప్పుడు కాలు మోపుటకు సందునివ్వక దారిలో పాదములపై పడి నమస్కరించుచు తనివి తీరక శ్రీవారినే దర్శించుచు వెంట చనుచుండిరి. విడిదిలోకి రాగలిగిన వారు సాధన జపధ్యానముల గురించి ప్రశ్నించి అమూల్యమైన విషయాలను గ్రహించారు. శ్రీ సదానంద స్వామిని, శ్రీ సచ్చిదానంద స్వామిని అనేకులు చుట్టుముట్టి స్వామివారి జీవితాన్ని గురించి, మహిమల గురించి, పుట్టపర్తి ప్రశాంతి నిలయం గురించి పూర్తి వివరములను తెలుసుకునుటకు ప్రయత్నించారు. శ్రీ గీతామందిరము మొదలగు పుణ్యాశ్రమముల వారు స్వామిని రమ్మని హృదయపూర్వకముగా ఆహ్వానించారు. జూలై 28వ తేదీ శివానందుల వారితో కలిసి ఆశ్రమవాసులందరూ జయజయధ్వానాలు సలుపుతూ స్వామి ఇంత శీఘ్రముగా తమను ఎడబాసి వెళ్లుతున్నందుకు కొరతను వెళ్లిబుచ్చుచుండగా స్వామి మరొక పర్యాయం తప్పక వద్దునని చెప్పి ఢిల్లీకి పయనమయ్యారు.
30వ తేదీ మథురా బృందావనములకు భక్తులు తోడవెళ్లారు. పూర్వావతారమున క్రీడాస్థలమయ్యున్న ఆ ప్రదేశాలను భక్తులకు చూపించారు స్వామి. ఢిల్లీ నుంచి మథురకు పోవునప్పుడు భక్తులు ప్రయాణం చేస్తున్న బస్సు ఆలీఘరు సమీపమున చెడిపోయింది. వేరొక బస్సు వచ్చి వీరందరినీ మధ్యాహ్నము సుమారు 3.5 గంటలకు మథురకు చేర్చింది. అంతకు మునుపే స్వామి కారులో మథుర చేరియున్నారు. వాత్సల్యముతో భక్తులను లాలించి వారికి మథుర పానీయాలను ఒసగి సేద తీర్చారు. ఆహా, స్వామికి భక్తుల ఎడల ఎంతటి వాత్సల్యము! కాళీయమర్దన స్థలము, శకటాసుర సంహార స్థలము, తాళవృక్ష భంజన స్థలము, గోపికా వస్త్రాపహరణము స్థలము మొదలగు చోట్లన్నీ స్వామి చూపించారు. ఆనాటి హస్తస్పర్శను మరల ఈనాడు కోరుచున్నవో అన్నట్లు గోవులు బాబావారి వైపు ప్రేమగా చూశాయి. మథురకు తిరిగి వచ్చినప్పుడు బృందావనములో రాధేశ్యాం మందిరంను కూడా వెళ్లారు. 1957 ఆగస్టు 2వ తేదీన విమానములో స్వామి భక్తులతో కలిసి శ్రీనగర్కు చేరారు. పగలు 12 గంటలకు కాశ్మీరు లోయకు చేరారు. శ్రీనగరునందు శ్రీ శంకర మఠాధ్యక్షులు స్వామివారికి స్వాగతమిచ్చి తమ మఠములో బస చేయవలసినదిగా వేడుకొన్నారు. కాని స్వామి మఠాధ్యక్షుల ప్రేమపూర్వక ఆహ్వానానికి తమ కృతజ్ఞతను తెలుపుతూ ముందే విడిది ఏర్పాటైనందున వారి ఆతిథ్యమును స్వీకరింపలేనని తెలిపారు. పుష్ప సౌందర్యమును, సూర్యోదయ సూర్యాస్తమయ ఛాయాశోభను, ప్రాగ్దిశా ప్రౌఢిమను, అర్ధరాత్రి అందలి నిర్మల వినీలాకాశమున తళుకు తళుకుమని ప్రకాశించు నక్షత్ర సముదాయమును, నీలపుటాకాశమున తెల్లని కొంగల బారులను కాంచుడని స్వామి భక్తులకు బోధించారు. 3వ తేదీన గుల్మార్గ్, కిలన్ మార్గ్ అను పర్వత ప్రదేశములకు భక్తులతో కూడి స్వామి చనుదెంచారు. గుర్రపు స్వారీలో ఆరితేరిన నిపుణుని వలె స్వామివారు అన్నింటికన్నా ఎత్తైన రాజా అను పేరు గల గుర్రాన్నెక్కి సవారీ చేశారు. ఒక్క పర్యాయమైనను విశ్రాంతి కొరకు గుర్రమును దిగలేదు. కైలాసాచల మండలి మీద శ్రీ కుమారస్వామి వలె బాబావారు హిమాలయ పర్వతంపై తోచారు. పాదరక్షలు లేని కాళ్లతో నడుచుచూ మంచుగడ్డలను కాలి బంతి వలె పైకెగరకొట్టుతూ చిన్న చిన్న మంచు పిల్లలను భక్తులపై విసురుచూ ఎంతో ఉత్సాహమును కల్పించుచూ స్వామి తిరిగి విడిదిని చేరారు. రాత్రి 10:30 సమయమైంది. భక్తులందరూ తలనొప్పులతోనూ కాళ్ల నొప్పులతోనూ అలసి బాధపడుచుండా నవనవోన్మేషమగు రోజా పుష్పము వలె స్వామి చెక్కుచెదరక ఆనందముగా ఆహ్లాదముగా తోచారు. శ్రీనగర్లోని కొంతమంది భక్తుల గృహములకు ఆతిథ్యము స్వీకరింప వారి ఆహ్వానముపై స్వామి వెళ్లారు. ఒక గృహములో ఒక చిన్న బిడ్డను చూసి ఈ బిడ్డ పెద్దవాడైన తర్వాత గొప్ప యోగి అవుతాడు అని చెప్పారు. ఆ బిడ్డ మెడలో స్వామి పూలదండ వేశారు. మరియు ఇదివరకే ఈ విషయము మీకొకరు చెప్పిరి కదా అని కూడా అడిగారు. వారు ఆ బిడ్డ పుట్టకనే జాతకము చూసిన జ్యోతిష్కుడు తమకు ఇట్లే చెప్పినని చెప్పారు. ఆ బిడ్డ తండ్రి కాశ్మీరు ప్రయాణికుల సంఘపు కార్యదర్శి. సంభాషణ సమయములో ఒక పెద్ద మనిషి గృహమును సంసారమును పరిత్యదించి ఎంతకాలమైంది అని స్వామిని ప్రశ్నింప స్వామివారు, నేను ఇల్లు వాకిలి సంసారము ఎట్లు పరిత్యజించగలను? ఈ ప్రపంచమే నా ఇల్లు కదా అన్నారు. స్వామివారి వాక్యములు విన్నవారందరూ స్వామిని అవతార పురుషుడని కొనియాడారు. కట్టకడపటికి సత్యసాయినాథుడు కాశ్మీరును వదిలి 6వ తేదీన ఢిల్లీ చేరి పిమ్మట మద్రాసుని చేరారు. ఆ పిమ్మట వెంకటగిరికి వచ్చి 14వ తేదీన పుట్టపర్తికి చేరారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

మనందరికీ చాలా మందికి రోజు జరిగే అనుభవం, భక్తజనుల హృదయంలో విహరించే స్వామి. ఆ విహారం అన్న దాంట్లో కొంచెం కొంచెం ఒక విధమైనటువంటి ఆడుకోవడం, ఒక విధంగా నేను పెద్ద పెద్ద మాటలు వాడను, పరీక్ష చేయడం అన్ను, కానీ చూద్దాం ఎలా చూద్దాం వీడేమనుకుంటాడో, చూద్దాం వీడేం చేస్తాడో. ఒక్క పిసరు చూసారా, అమ్మ అప్పుడప్పుడు అన్నం పెడుతూ పెడుతూ కొంచెం ఆగి అటుపక్క తిరిగేసరికి మనం వెంటనే అమ్మా నాకింకా అన్నం కావాలి అంటామే. అదే విధంగా శ్రీవారు హృదయంలో విహరిస్తూ ఉంటారు. ఆ విహారం అన్న దాంట్లో అర్థం ఏమంటే, కేవలం 24 గంటలు ప్రేమ చూపెట్టడమే కాదు, చిన్న చిన్న చిన్న చిన్న ప్రళయాలు లోపల నుంచి సృష్టిస్తుంటే వీడు కొంచెం చెదురుతుంటాడు. చూడండి, శ్రీవారు చెప్తారు, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 pains అంటారు, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 sorrows అంటారు. వీటన్నిటికీ ఎవరు కారణం? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? లోపలుండి తోలుబొమ్మని ఆడిస్తున్న శ్రీవారు ఒక్కోసారి కొంచెం గట్టిగా ఆడిస్తారు, ఒక్కోసారి కొంచెం మెల్లిగా ఆడిస్తారు. దీనికి ఇంకొక బ్రహ్మాండమైన అనుభవం మీతో చెప్పాలి. ఓసారి నాతో అన్నారు, చూడు నువ్వు ఇదెందుకు ఇలా జరిగింది, నేను అలా అనుకోలేదే అనుకుంటావు. అరే ఇది ఎందుకు రాలేదు నాకు, ఇది ఇవాళ రావాలి కదా అనుకుంటావు. మళ్ళీ వెంటనే 2 నిమిషాల తర్వాత, ఏమో స్వామికి ఏం ప్లాన్ ఉందో, స్వామి పథకంలో ఏముందో, నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. అవునా, మరి అదే నిజం, మళ్ళీ ముందుది ఎందుకు అనుకుంటావు? ఎంత చూడండి, ఎంత బాగా చెప్పారు. మరి అదే నిజం. ఏది నిజం? అంత ప్రణాళిక స్వామిది. స్వామి జరిగింది, స్వామి అనుకున్నదే జరుగుతుంది, స్వామి నడపమన్నట్టుగా నడుస్తారు. ఇదంతా స్వామి రాసిన నాటకం, స్వామి సూత్రధారి, ఇవన్నీ స్వామి వేసుకున్న వేషాలు. ఇది ఆ ఒక్క మాటలో ఉంది. ఏంటి? ఏదో స్వామికి పథకం ఉంది, అలాగే జరుగుతుంది. మరి అది తెలిసాక మళ్ళీ ముందు ఎందుకు అనుకుంటావు? ఏమిటా ముందువి? ఇలా ఎందుకు జరుగుతుందో, ఇంకేం చేస్తాడో, ఎలా చూస్తాడో, ఇవన్నీ ఎందుకు అనుకుంటావు? చూడండి ఎంత చక్కగా చెప్పేశారో స్వామి. నీ మనసులో ఉండి నేను, ఏ మనసు తెలుసా అండి? నీ హృదయంలో. ఏమిటి ఆ హృదయం? ఇది ఈ లబ్ధం అనుకునేటటువంటి భౌతిక హృదయం కాదండి, దానికి కుడి పక్కన ఉండే ఆధ్యాత్మిక హృదయం. ఆ హృదయంలో ఉంటారు వారు. వారేం చెప్పారు? ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటావు, అది ఎందుకు జరగలేదు అనుకుంటావు, తర్వాత వెంటనే అనుకుంటావు ఇది కేవలం స్వామి ప్రణాళిక, ఆయన ఇష్ట ప్రకారం జరుగుతోంది అనుకుంటావు కదా, అదే నిజం అన్నారు. అది నిజమైతే మరి మర్చిపోతూ ఉంటాం ఎందుకు? ఆ మరుపు తెచ్చేది కూడా బంగారు తండ్రే. ఆయనకి సరదా, ఇది ఒక ఆట. ఎంత భక్తుడు దగ్గరైతే ఇంకా అంత ఆడుకుంటాడు నా బంగారు తండ్రి. ఆ ఆటలో భాగంగా మనకు చిన్న మరుపు తెస్తూ ఉంటాడు. నాటకం రక్తి కట్టాలంటే మనకు ఆ మరుపు ఉండాలి. వారు రాసిన నాటకం బాగుండాలంటే ఆ మరుపు ఉండాలి. చూడండి, భాగవతంలో రాముడు కథ చెప్పుకున్నప్పుడు రావణుడు ఎవరో రాముడికి తెలియనట్టుగా, రాముడు ఎవరో రావణుడికి తెలియనట్టుగా, ఆ చిన్న మరుపు లేకపోతే రామాయణం ఉండదు. లేకపోతే ఏమవుతుంది? రావణ కుంభకర్ణులు జై విజయులే అని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, సడన్ గా జ్ఞాపకం వచ్చిందనుకోండి, అమ్మా మహాసాధ్వి సీతమ్మ తల్లి అని పడిపోతాడు రాముడు. రావణుడు సీతమ్మ తల్లి కాళ్ళ మీద, రామాయణం లేదు. జయ విజయులకి శ్రీమన్నారాయణ మూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం వాళ్ళు హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా ఆ జన్మలు అయితేనే మళ్లీ వెళ్లి ద్వారపాలకులుగా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ మరుపన్నది లేకపోతే నాటకం రక్తి కట్టదు.
ఆ మరుపు తెప్పించేటటువంటిది లోపలున్న విహారం చేస్తున్న నా స్వామి. ఓం శ్రీ సాయి భక్తజన హృదయ విహారాయ నమః. ఆ విహారం అన్న దానికి అర్థము అన్ని కేవలం ప్రేమ చూపెట్టడమే కాదు, కొంచెం ఇటు అటు అటు ఇటు కూడా ఈ తోలు బొమ్మని ఆడిస్తుంటాడు. ఆడిస్తుంటేనే నాటకం రక్తి కడుతుంది. ఈ నాటకంలో పాత్రలన్నీ నీవి స్వామి, ఆ పాత్రలన్నీ పోషిస్తుంది నీవి స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఈ నామం చాలా ఉపయోగపడుతుంది. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః. భక్తజనల హృదయము అనే ఆలయములో నివసించే నా స్వామికి నమస్కారము. ఇది నాకు 1981లో శ్రీవారు ఒక విచిత్రంగా చెప్పారు. దీన్ని ఒక ఇంటి పథకము ప్లాన్ బాగుంది అని చెప్పి ఇలాగే కట్టు అన్నాక శ్రీవారితో నేను అన్నాను, స్వామి ఈ ఎడం పక్క ఉన్న చిన్న జాగాలో ఓ చిన్న మందిరం వేసుకుంటే ఓ 10 మంది వచ్చి భజన చేసుకోవచ్చు కదా, మీతో అబద్ధం ఆడకూడదు, శ్రోతలందరూ మన్నించాలి. నేనేమనుకున్నానంటే ఆ ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో ఉన్న చిన్న జాగాలో ఒక చిన్న మందిరం కడితే ఒక 10 మంది వచ్చి భజన చేసుకుని వెళ్తున్నప్పుడు అడుక్కుంటా అనుకుంటారనమాట, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అవతలను అడిగితే భానుజీరావు గారింట్లో స్వామి మందిరం ఉంది కదా అక్కడ భజన చేసుకొస్తున్నాము అంటారని నేను అనుకుంటుండేవాణ్ణి. చూడండి అందులో అహంకారం తాలూకా రూపాలు ఎన్నుంటాయి చూసారా. భానుజీరావు గారింటి పక్క మందిరం ఉంది కదా, ఆ భానుజీరావు గారు కావాలి బయటికి అని నేను అనుకునేవాణ్ణి. అనుకుంటూ శ్రీవారికి చెప్పాను, ఇక్కడ చిన్న మందిరం కట్టించుకుంటే 10 మంది భజన చేసుకుంటారు అంటే శ్రీవారు అన్నారు, పొద్దు బంగారు నా మందిరం ఇక్కడుంది అని ఆ ఆధ్యాత్మిక హృదయం ఉండేటటువంటి స్థలంలో వారు చేయి పెట్టి ఇక్కడుంది నా మందిరం అన్నారు. ఏదో స్వామి చెప్పేస్తున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది శ్రీ రమణ మహర్షి వారు చెప్తారు, స్పిరిచువల్ హార్ట్ ఈజ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిజికల్ హార్ట్ అంటారు. శ్రీవారు అక్కడే చేపట్టారు. అది నా కోసం చేసింది కాదు, రేడియో సాయి శ్రోతల కోసం శ్రీవారు అవేడ్ చేశారు. ఎందుకంటే అది చెప్పకపోతే భక్తజన హృదయ ఆలయాయ నమః అన్నది నాకు పూర్తిగా ఆకట్టుగా అర్థమయ్యేది కాదు. మందిరం ఎక్కడుంది నా భానుజీరావుకే కాదు, ప్రతి వ్యక్తికి, సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫిజికల్ హార్ట్ ఎలాగైతే ఉందో, భౌతికమైన లబ్డబ్ అని శబ్దం చేసే గుండెకాయ ఎలా ఉందో, దానికి కుడికి పక్కకి ఆధ్యాత్మికమైన శ్రీవారి ఆలయమైన, శ్రీవారి మందిరమైన, శ్రీవారి నివాసమైన ఒక ఆధ్యాత్మిక హృదయం కూడా అందరిలోనూ ఉంది. ఎక్కడ చూడండి, ఎక్కడ 1981, ఎక్కడ 2007 ఈ నామం తాలూకా అంతరార్థం 26 కిందట శ్రీవారు నాకు చూపెట్టారు. ఏమిటది? ఓం శ్రీ సాయి భక్త జన హృదయ ఆలయాయ నమః. ప్రతి భక్తుడు గుండెల ఈ ఆధ్యాత్మిక హృదయం మీద ఒక్కసారి చేయి వేసుకుని, స్వామి భద్రంగా ఉన్నావు కదా, స్వామి దర్శనాలు అందరికీ ఇస్తున్నావు కదా, స్వామి కొంచెం రెస్ట్ తీసుకో స్వామి అని నేర్చుకోవాలి. మనం ఎక్కడో దూరంగా పుట్టుపర్తిలోనే ఉన్నాడు అనుకోకూడదు, మనలోనే కాదు ఎదురుకుండా ఉన్న ప్రతి వాళ్లలోనూ వారి తాలూకా ఆధ్యాత్మిక హృదయ ఆలయ మందిరం అనేటువంటి దగ్గర నా స్వామి ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ నామాన్ని స్మరించి తరించాలి. 72వ నామం. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః. భక్త పరాధీనుడు, భక్త పర ఆధీనుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గట్టిగా
కంటనీరు పెట్టుకునే వారి కంటనీరు తుడిచేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ పరాధీన తత్వం అంటే, మళ్ళీ చెప్తున్నాను, అహంకారం అనే పొర వదిలి స్వామీ రక్షించు అనగానే వచ్చేవాడ ఆ దేవుడు భక్త పరాధీనుడు. భక్తులకి పరమేశ్వరుడుగా అధీనంలో ఉండేవాడని కూడా మనం చెప్పుకోవచ్చు. భక్త పర ఆధీన, భక్తుడికి పరబ్రహ్మస్వరూపుడుగా పరమేశ్వరుడుగా అధీనంలో ఉండేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ నామానికి మీ అంతటి మీరు, ప్రతి శ్రోత కూడా, ప్రతి ఈ వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నాకు స్వామి ఎప్పుడు పరమేశ్వరుడిగా చకచకా వచ్చి నాకు ఏ సాయం చేశాడు అని ఆలోచించుకోండి. మీ అందరికీ ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు కనీ విని ఎరుగనంత చక్కటి అనుభవం దొరికి ఉంటుంది. ఆ అనుభవానికి కారణమే భక్త పరాధీన తత్వం శ్రీవారిలో ఉండడం. ఒకసారి ఎంతో సరదాగా స్వామి దగ్గర దర్శనానికి వచ్చి కూర్చుని చాలా ధైర్యంగా కూర్చుని వస్తారు చూస్తారు అన్నట్టుగాను, ఆ రోజు రాలేదు. ఇప్పుడిప్పుడు దర్శనాలు ఉండవు అప్పుడప్పుడు అని కూడా మనకు తెలిసిపోయింది. అది కూడా పాఠం చెప్పారు మనకి. ఎందుకంటే ఒకసారి పొద్దున్న రారు, ఒకసారి సాయంత్రం చాలా ఆలస్యంగా వస్తారు. ఆ రోజుల్లో ఎవరికి సందేహం ఉండేది కాదు, దర్శనం ఉంటుందా ఉండదా అని సందేహం లేదు. నాలుగుకి వస్తారా నాలుగు పావుకు వస్తారా అంతే, అదే సందేహం. అది కూడా కాస్త కాఫీ తాగే అలవాట్లు అవి ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం సందేహం ఎక్కువయ్యేది. స్వామి కొంచెం వేగం రామ్మా, నాకు కాఫీ తాగాలి అనుకునేవారు కూడా. కానీ ఈ రోజుల్లో దర్శనం ఎప్పుడవుతుందో, అసలు దర్శనం ఉంటుందో లేదో అన్న రోజుల్లో కూడా వారి భక్త పరాధీన తత్వం ఎంత బాగా ప్రదర్శిస్తున్నారంటే, ఒక ఆయన, నేను వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, కానీ దర్శనం అవ్వలేదు అని కంట తడి వచ్చే సూచన రాగానే సంగీతం వినపడుతుంది, వేదఘోషం వినపడుతుంది, శ్రీవారు వస్తారు. ఇవి జరుగుతున్నవి, ఇవి అక్కడ రోజు జరుగుతున్నవి. నా అనుభవంలో ఎన్నోసార్లు, ఎంతో దూరం నుంచి వస్తాము, చాలా మంది భక్తులు చెప్తుంటారు, ఉంటారా ఉండరా, ఉండరి అక్కడికో వెళ్ళిపోతుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు అనేవారు. చాలా భయపడుతూ వచ్చేవాణ్ణి, స్వామి ఉండడం మాత్రం ఉండుమి అనుకుంటూ వచ్చేవాణ్ణి. ఒకసారి బెంగళూరుతో దిగాక ఒక కారు తీసుకుని పుట్టపర్తి వెళుతూ ఒక అరగంట ప్రయాణం జరిగాక నా అంతట నాకే ఎందుకు తోచిందో తెలీదు, చేతులు రెండు జోడించి మనసులో అనుకున్నాను, స్వామి నువ్వు ఒకవేళ పుట్టపర్తి నుంచి బెంగళూరు వచ్చేటట్టయితే అది నాకు తెలిసేటట్టు చేయి స్వామి, ఎందుకంటే నేను వస్తున్నదే రెండు దర్శనాలకి, నేను చాలా బాధపడిపోతాను, తట్టుకోలేను స్వామి. అంచేత మర్చిపోకు, నేను చెప్పింది జ్ఞాపకం పెట్టుకో, ఒకవేళ నువ్వు బెంగళూరు వచ్చేటట్టయితే నాకు సూచన ఉండాలి అని అనుకుని శ్రీవారి పుస్తకం ఏదో చదువుతూ ఒక్క మాట మళ్లీ కళ్ళెత్తాను. తెల్లటి మెర్సిడీస్ కారు వస్తుంది, శ్రీవారి కారు. కళ్ళంట భలే నీళ్లు వచ్చాయి. డ్రైవర్తో చెప్పాను, మనం ఇంకా పుట్టుబడితే వెళ్ళక్కర్లేదు, నా స్వామి కారు కనిపించింది కదా, వెనక్కి బృందావన్కి వెళ్ళిపోదాం పదని. భక్త పరాధీనుడు చెప్పుకోవాలండి, స్వామి దగ్గర డిప్లొమసీ ఉండకూడదండి, స్వామి దగ్గర అమాయకత్వం ఉండాలండి. స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో నాకు స్పిరిచువల్ డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ అవన్నీ వద్దండి. ఆ కన్న తండ్రి కన్న తల్లి
ఆ దైవమూర్తి నాడే ఆ స్వామి దగ్గర ఏ విధమైనటువంటి రాజకీయాలు ప్రదర్శించకుండా, స్వామి నాకు చేత కాదు ఇది మాత్రం మర్చిపోకు, స్వామి నేను తట్టుకోలే, మీరు విన్నారు కదా నేను ఇదే చెప్పుకున్నాను, స్వామి నువ్వు గాని నేను పుట్టబడితే వెళ్లేసరికి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, నేను బాధపడిపోతాను, అంచేత నాకు సూచన ఇప్పించు అని దండం పెట్టుకున్నానా? ఎవరైనా భక్తపరాధీనుడు, అందుకే అది దండం పెట్టుకున్న 2 నిమిషాల్లో వారి మెర్సిడీస్ కనిపించడం, ఈ మెర్సిడీస్ కనిపించగానే బెంగళూరు వెళ్ళిపోవడం, మన్నాడు పొద్దున్న దర్శనం చేసుకోవడం జరిగింది. లేకపోతే చూడండి ఏం జరిగేదో, సాయంత్రానికి ఈ భక్తుడు పుట్టబడి తెలిసాడు, శ్రీవారు బెంగళూరు వెళ్ళిపోయారు, వాడు పొద్దున్నకి బయలుదేరి వస్తే దర్శనం అయిపోవచ్చు. ఈ భక్త ప్రియాయ నమః, భక్త మందారాయ నమః, భక్తజనుల హృదయాలలో విహరించే స్వామి నీకు నమస్కారం, భక్తజనుల హృదయమే నీ మందిరం కనుక నీకు నమస్కారం, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అంశని మనకు సూచిస్తున్నాయి. ఇవన్నీ అయినా స్వామి భక్తపరాధీనుడు కూడా. ఇది 72వ నామము. ఓం శ్రీ సాయి భక్తపరాధీనాయ నమః. మళ్లీ జ్ఞాపకం పెట్టుకోండి, మీ అందరూ మనసులో పెట్టుకుని ఏం జరిగింది భక్తపరాధీనుడు అనడానికి, నాకు జరిగిన నాకు ఉన్న అనుభవం ఏంటి అని ప్రశ్నించుకోండి, మీ అందరికీ ఒక్క అనుభవం తప్పకుండా తెలుస్తుంది. 72వ నామంలో భక్తపరాధీనాయ నమః అని స్వామిని కొల్చుకున్నాం కదా, చూడండి 73వ నామంలో ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః. భక్తులకి పరాధీనుడుగా ఉండే స్వామి, వాళ్లకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడో నష్టం వచ్చినప్పుడో వెంటనే వెళ్లి ఆదుకోవడం అన్నది కాకుండా, ఇంకొక బ్రహ్మాండమైన అంతరార్థం ఉంది ఈ అవతారంలో అని 73వ నామం చెప్తోంది. అదేంటంటే భక్తులలో జ్ఞానాన్ని వెలిగించేటటువంటి స్వామిగా నేను నమస్కరించుకుంటున్నాను స్వామి. భక్తులలో జ్ఞానాన్ని ప్రదీపాయ నమః, విభ్రాంతి కలిగించే వెలుగు, దీపాయ కాదు ప్రదీపాయ, భగవత్ సంబంధమైనటువంటి వెలుగుని భక్తులలో కనిపించేటట్టుగా జ్ఞానం ద్వారా భక్తి ద్వారా ఈ విపరీతమైనటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి వెలుగు భక్తులలో, జ్ఞానం అనే వెలుగు భక్తి అనే వెలుగు కనిపించేటట్టు చేయగల స్వామి నీకు నమస్కారం. ఎంత చక్కటి అర్థం ఉందో ఇందులో చూడండి. భక్తులలో వచ్చిన వాళ్లలో ఆ భక్తిని కలిగించేది స్వామి. మనం చాలా ఎన్నోసార్లు మామూలుగా రొటీన్ గా, ఏమండి మీరు కూడా డివోటీయేనా, మేము సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్తుంటాము, మీరు కూడా డివోటీయేనా, మేము 26 ఏళ్ల నుంచి డివోటీస్, మేము 40 ఏళ్ల నుంచి డివోటీస్. ఒక్క విషయము శ్రోతలు గమనించాలి, భక్తిని జ్ఞానాన్ని వెలిగించినదే ఆ స్వామి. నేను డివోటీని అనుకుంటామే, ఆ డివోషన్ తెప్పించింది స్వామి. ఈ నామం ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, నాలో ఉన్న భక్తిని కలిగించి, నాలో ఉన్న భక్తిని వెలిగించి, ఆ భక్తి తర్వాత శ్రీవారికి సంపూర్ణంగా దాసానుదాసుడినైనప్పుడు సంతోషించి జ్ఞానాన్ని కూడా నాలో ప్రదీపింపచేసే స్వామి నీకు నమస్కారం. ఎంత బంగారు తండ్రి అండి ఆ స్వామి. నాలో భక్తి లేదు, నా దగ్గరకొచ్చి నన్ను తట్టి నీలో భక్తిని రేకెత్తిస్తున్నాను అని అనకుండా ఆ భక్తిని ప్రదీపించి వెలిగించి, ఆ భక్తిలో ఉండే తన్మయత్వం వల్ల, సంతృప్తి వల్ల, ఆనందం వల్ల, స్వామీ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనుకున్నాక
తను చెప్పిన ప్రతి మాట జ్ఞానం, తను చేసిన ప్రతి పని మనకి జ్ఞానం. తను అవతారమే, జ్ఞాన సంపూర్ణ అవతారం. తనంతట తనే భక్తిని నాలో రగులు కొడిపి ఆ భక్తిని స్వీకరించి సంపూర్ణంగా నన్ను ఆకట్టుకుని ఆ తరువాత ఇద్దరికీ ఉన్న బంధంలో ఏదేది చెప్పాలో అది చెప్పి జ్ఞానాన్ని కూడా నాలో వెలిగించేటటువంటి ఆ స్వామికి నమస్కారం. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః. మహావిచిత్రం ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్య ప్రదీపాయ నమః అని రాయలేదు ఇక్కడ, భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః అని రాశారు. ఎందుకంటే శ్రీవారు భక్తిని జ్ఞానాన్ని మనలో వెలిగిస్తే వేరేగా వైరాగ్యం అన్నది రాక్కర్లేదు, దానికి ఏ శ్రమ పడక్కర్లేదు, అది దానంతట అదే వచ్చును. ఎందుకంటే వారిచ్చిన జ్ఞానం వల్ల మనకి తెలిసేది ఏది కావాలో తెలుస్తుంది, ఏది అక్కర్లేదో తెలుస్తుంది, అదే వైరాగ్యం. 74వ నామం ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమః. వెలిగించడమే కాదు, భక్తి జ్ఞానాలని నా చేతిలో పోసేటటువంటి స్వామి, అంతరాంతరాల్లో హృదయాంతరంగుడై హృదయ మందిరంలో నివాసి అయి హృదయ మందిరంలో విహరించే నా స్వామి ముందు భక్తి రగులుగొల్పి జ్ఞానాన్ని అందించి శ్రోతలు మన్నించాలి, అహంకారంతో చెప్పడం లేదు. భక్తి జ్ఞానాలని రగులు కొల్పి భక్తుడుగా జ్ఞానిగా తయారు చేసే స్వామికి అనేక నమస్కారాలు. అది చూడండి ఎంత బంగారు తండ్రో, ఈ రాసినతను ఎంత గొప్పవాడు చూడండి. భక్తి జ్ఞానాలని రగులు కొల్పుతాడు, నీలో వెలిగిస్తాడు అని 73వ నామం. నిన్ను భక్తుడిగా నిన్ను జ్ఞానిగా గుర్తిస్తాడు అన్నది 74వ నామం. భక్తి జ్ఞాన ప్రదాయనమ అలా ఇచ్చేస్తాట. ఇచ్చేయడం ఏం కాదండి, మీరు భక్తులుగా నలుగురికే తెలిసిపోతారు. వద్దన్న ఆ మొహంలో, ఆ ఉచ్చారణలో, ఆ చెప్పడంలో, ఆ చేతలలో, సాయిరాం అండంలో ప్రపంచమంతటికీ శ్రీవారి భక్తులు కనపడుతూనే ఉంటారు. వాళ్ళలో భక్తి ముందుకొస్తూనే ఉంటుంది. ఆ భక్తి ఇచ్చినది స్వామి. అదేవిధంగా స్వామిని తెలుసుకున్నాక, స్వామి మీద భక్తి ఏర్పరచుకున్నాక, స్వామిని సంపూర్ణంగా విశ్వసించిన తర్వాత ఏ మాట వచ్చినా అది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందించేది నా స్వామి. 75వ నామం చూడండి. ఇన్ని చేసినా నాలో భక్తి తత్వాన్ని వెలిగించి జ్ఞానాన్ని వెలిగించి నన్ను భక్తుడిగా ఏదో ఇంతో అంతో జ్ఞానిగా అందరూ గుర్తించేటట్టు చేసినా అయినా సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. 75వ నామం ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఇన్ని చేసినా సరే నేను ఇంకా సందేహంలో పడుతూనే ఉంటాను కదా. శ్రీవారి నాటకంలో సందేహం లేని భక్తులు ఎక్కడుంటాడు? ఏదో సందేహం వస్తూనే ఉంటుంది. అప్పుడు ఎలాగో అలాగా ఏదో విధంగా సరి అయిన జ్ఞానాన్ని అందించేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ సుజ్ఞానం అన్నది మంచి నిజమైన జ్ఞానము. జ్ఞానం కూడా చాలా రకాలుగా ఉంటుందని మనకు తెలుస్తుంది. మహావిజ్ఞానవంతుడే అణు అస్త్రాలు కనిపెట్టినవాడు కూడా, మహావిజ్ఞానవంతుడే భూమిని దద్దరిల్లేటట్టుగా పేల్చగలిగే శక్తిని కూడా సంపాదిస్తాడు, మహావిజ్ఞానవంతుడే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అవలీలగా ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని పంపించే ఏర్పాట్లు కూడా చేయగలడు. ఇది సుజ్ఞానమా కాదా అది మనం బాధపడకూడదండి. శ్రీవారు మన పిలిచి ఏం చెప్తారో అదే సుజ్ఞానం. అలా చెప్పే వ్యవస్థ రావాలంటే శ్రీవారికి సంపూర్ణంగా శరణాగతి చెప్పుకోవాలి.
సుజ్ఞానము అన్నదానికి ఏదో ఉపనిషత్తులో ఉండే జ్ఞానం అని కాని భారత రామాయణంలో ఉండే జ్ఞానం అని కాని ఆ స్థాయిలో ఉండేదే జ్ఞానం అని కాని అలా మీరు అనుకోక్కర్లేదు. అతి చిన్న సందేహం కలగొచ్చు, అతి చిన్న మనసులో ఒక చిన్న ప్రశ్న రావచ్చు, వాటికి కూడా శ్రీవారు వెంటనే సరి అయిన సమాధానం చెప్తారు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. 65వ జన్మదినోత్సవం జరుగుతోంది, ఇంకా శ్రీవారు వస్తారని అందరూ నిరీక్షిస్తున్నారు. నా పక్కన కూర్చున్న ఒక మహాభక్తుడు, శ్రీవారితో ఎంతో పరిచయం ఉన్న మహాభక్తుడు, ఆయన నన్ను అన్నాడు, చూడు స్వామి, పెద్ద యూనివర్సిటీ కట్టారు, పెద్ద ఆసుపత్రి కడుతున్నారు, ఎన్నో రకాల ప్రణాళికలు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, అసలు అంతవరకు ఎందుకు? ఈ ప్రశాంత మందిరమే ఒక బ్రహ్మాండమైన పథకం, ఇవన్నీ కూడా అవతార సమాప్తి తర్వాత ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు, ఇది ఎవరు, దీన్ని ఇంత చక్కగా చూసుకునే వాళ్ళు ఎక్కడుంటారు, అసలు ఇవన్నీ నన్ను ఎప్పుడప్పుడు నన్ను సంకుచితంగా సంకలనం పెడుతున్నాయి మనసులో అని ఆ భక్తుడంటే, నేను అన్నాను, మరలా అనుకోకండి, మీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు, నాకు తెలీదు, కానీ సంగీత వాద్యాలు వినపడుతున్నాయి, స్వామి వస్తున్నారు, స్వామికి దండం పెట్టుకుందాం అని దర్శనం అయిన తర్వాత స్వామి స్టేజ్ మీదకి వెళ్ళాక అందరూ పుష్పాలంకారాలు ఇవి చేశాక ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడాక ఆఖరణ స్వామివారిని అభ్యర్థించారు, స్వామి జన్మదిన సందేశం కోసం 50 మంది భక్తులు ఇక్కడ కూర్చున్నారు కదా స్వామి, దయతో మా మీద అనుగ్రహంతో ఏదన్నా సందేశం ఇవ్వాలి కదా స్వామి అని చెప్పగా స్వామి లేచి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని చెప్పి పద్యం చదివి ఒక 2 క్షణాల తర్వాత మధ్యలో అన్నారు, మీలో కొందరికి ఒక పెద్ద సందేహం వస్తూ ఉంటుంది, ఆ సందేహం ఏంటంటే ఈ స్వామి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, యూనివర్సిటీలు, మహిళా కళాశాలలు, విద్యావిహార్లు, ఎన్ని రాష్ట్రాల్లోనో ఎన్నెన్నో పనులు స్వామి పేరు జరుగుతున్నాయి, ఇక్కడ పుట్టపర్తిలో ఎన్నో భవనాలు తయారయ్యాయి, ఎన్నో సంస్థలు తయారైపోయాయి, అవతార సమాప్తి తర్వాత ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ ఎలా గడుస్తాయి, ఎలా ఉంటాయి అని మీలో సందేహం వస్తుంటుంది, జాగ్రత్తగా వినండి, ఇవన్నీ చేసిన స్వామి ఆ తర్వాత వాటిని ఎలా నడిపించాలో కూడా తెలుసు. చూడండి, మానవ మాత్రులమైన మనము ఆ చిన్న అజ్ఞానంలో పడి తర్వాత ఏమవుతుందో అనుకుంటే సుజ్ఞాన మార్గదర్శకుడైన స్వామి ఎలా చెప్పాడు చూడండి, ఇవన్నీ చేసుకున్నవాడు వీటన్నిటినీ రక్షించడం కూడా చూసుకోగలడు, ఆ తండ్రికి ఏ సందేహం ఎవరి మనస్సులో ఎప్పుడు కలిగినా వారికి తెలుస్తుంది, ఎందుకంటే హృదయ నివాసి కనుక, హృదయ విహారి కనుక, హృదయ మందిరవాసి కనుక తనకి తెలియక తప్పదు, ఆ తెలిసినట్టుగా అది అందరికీ ఉపయోగపడుతుంది అనగానే సుజ్ఞానం ఇవ్వాలి అనుకుని సంకల్పించిన వెంటనే అది స్వామి మనకు అందిస్తారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గర్వభంగం. ఒకసారి ఆంజనేయుడు ద్వారకానగరం దగ్గరున్న తోటలోనికి ప్రవేశించాడు.
0: శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు

గర్వభంగం. ఒకసారి ఆంజనేయుడు ద్వారకా నగరం దగ్గరనున్న తోటలోనికి ప్రవేశించాడు. ఆ తోటనంతా ధ్వంసం చేశాడు. ఆ కోతి చేస్తున్న ఈ భీభత్సాన్ని శ్రీకృష్ణునితో చెప్పారు. ఏదో ఒక కోతి తోటలోకి ప్రవేశించింది, దానిని తరిమి కొట్టడానికి ఎవ్వరికీ చేతకాలేదు అని. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి ఆ కోతిని బెదిరించి ఊరిలో నుంచి తరిమి వేయవలసిందని ఆజ్ఞాపించాడు. సైన్యాన్ని వెంటబెట్టుకుని గరుత్మంతుడు ఆ తోటలోని కోతితో పోరు సల్పాడు. లాభం లేకపోయింది. గరుత్మంతుడు ఓడిపోయాడు. ఒక విధంగా ఇది అతనికొక గర్వభంగము. అయ్యా, నీవు కోతి రూపంలో ఉన్న మహావీరుడు వలె ఉన్నావు, నీవు ఎవరు అని ప్రశ్నించాడు. నేను ఆంజనేయుడును అని పలికాడు ఆ వానరవీరుడు. కృష్ణుడు ఈ వార్త విని తన సభకు రావలసిందిగా సందేశం పంపాడు. ఆంజనేయుడు, నేను రాముని తప్ప ఇంకెవర్నీ గుర్తించను, నేను రాను, నేను రాముని ఆజ్ఞను మాత్రమే శిరసావహిస్తాను అని సమాధానమిచ్చాడు. శ్రీకృష్ణుడు మరలా ఆంజనేయునికి ఒక సందేశం పంపాడు. నీ రాముడే నిన్ను దర్బారుకు ఆహ్వానిస్తున్నాడు అని. రామనామం వినగానే భక్తి పారవశ్యంతో త్వర త్వరగా శ్రీరామచంద్రుని దర్శించవలనన్న కోరికతో దర్బారుకు వెళ్లాడు. శ్రీకృష్ణుడే శ్రీరామునిగా ఆంజనేయునికి దర్శనమిచ్చాడు. శ్రీరాముని ప్రక్కన ఉన్న సత్యభామను చూచి, రామచంద్రప్రభు, నా తల్లి సీతాదేవి ఎక్కడ? ఈమె ఎవరో నీ ప్రక్కన నిలబడింది అని అడిగాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రమ్మని తన ప్రక్కన నిలబడమన్నాడు. తల్లి సీతమ్మ, వచ్చావా నాపై ప్రేమతో అని ఆనంద భాష్పాలు కార్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అటు గరుత్మంతుడికి ఇటు సత్యభామకు గర్వభంగం గావించాడు.

ఆకాశమందున్న ఆ సూర్యచంద్రులు స్మరించు నిత్యము సాయినామం. దివియందు మెదిలేటి దేవతలు ఎల్లరూ స్తుతించు సర్వదా ముక్తినామం. అంబరము చుంబించు ఆ నగవులెల్లను నినదించునెప్పుడు నీదునామం. క్షీరాధి సదృశుడౌ శ్రీరత్నగర్భుండు పలికేను నిండుగా పరమనామం. ప్రణవనాదాన ప్రభవించు పుణ్యనామం. పరమ ఋషులెల్ల పఠించు భవ్యనామం. తగిలి జగమంత కీర్తించు ధన్యనామం. సత్యపథమందు నడిపించు సాయినామం. డియరెస్ స్వామి, దై నేమ్ ఈజ్ సంగ్ బై ద డైటీస్ ఇన్ ద హెవెన్స్. మౌంటైన్స్ సింగ్ దై గ్లోరీ. ఓషన్స్ రెజనేట్ విత్ దై డివైన్ నేమ్. ఇట్ ఈజ్ సంగ్ బై ద సేజెస్ అండ్ సియర్స్. ద ఎంటైర్ వరల్డ్ రెజనేట్స్ విత్ యువర్ నేమ్, ఓ కలియుగావతారి. Blessed are we to witness the golden age of Sai Avatar. Jagamu Sai Mayamu, ee yugamu Sai Mayamu.

స్వామి, ఏ జన్మ ఫలమో ఏ నోము ఫలమో మమ్మల్ని ప్రశాంతి నిలయానికి చేర్చారు. మాపై అపార కరుణతో మీ అవతార ఉద్యమంలో మమ్మల్ని ఒక భాగం చేశారు. శత వసంతాల మీ అవతార వైభవాన్ని కనులారా వీక్షించే భాగ్యం కల్పించారు. స్వామి, యు హావ్ డ్రాన్ అస్ టు థీ, మేడ్ అస్ అ పార్ట్ ఆఫ్ థై అవతారిక్ మిషన్ అండ్ బ్లెస్డ్ అస్ టు విట్నెస్ 100 ఇయర్స్ ఆఫ్ థై డివైన్ గ్లోరీ. డియరెస్ట్ లార్డ్, యాజ్ వీ ట్రావర్స్ దిస్ పాత్ ఆఫ్ సాధన, లెట్ థై నేమ్ గైడ్ అస్ ఎట్ ఎవ్రీ స్టెప్ అండ్ లీడ్ అస్ టు యువర్ డివైన్ లోటస్ ఫీట్. అడుగు అడుగునా సాయిరాం.

భవ భయ హరణా వందిత చరణా భవ భయ హరణా భవ భయ హరణా వందిత చరణా భవ భయ హరణా

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರంగా ವೈವಿಧ್ಯಮೈన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద కమలముల చెంత ప్రేమపూర్వకమైన నమస్సులు సమర్పిస్తూ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి దివి నుండి భూకి ఎత్తించి మానవ జాతిని ఉద్ధరింపడానికి ఈ పరమ పవిత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో పాదం మోపినారు. ఈ పరమ పునీతమైన ప్రదేశం శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. మనందరం భగవంతుణ్ణి నిత్యం పూజిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పండుగలు, నోములు, వ్రతాలు కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే మన సర్వ దేవతాతీత స్వరూపుడైన సత్యసాయి భగవానుని ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి వ్రతం ద్వారా కూడా కొడిచి స్వామివారి దివ్యాశీస్సులను పొందుతూ ఉంటాం. ఈ సత్యసాయి వ్రతం స్వామి ఎంతో దయతో వారి భక్తులు తమను కొలుచుకోవాలనుకున్న వారికి అందించిన వరప్రసాదం. ఈనాటి కార్యక్రమంలో అతి పవిత్రమైన శక్తివంతమైన ఈ శ్రీ సత్యసాయి వ్రత విశేషాలు, అది చేయటం ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు, నేర్చుకునే అంతరార్థాలు మన రేడియో సాయి శ్రోతలకి, సాయి బంధువులకు పాటల ప్రకాశరావుగా పరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు అందిస్తారు. ఆయన మనతో స్టూడియోలో ఇప్పుడున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని వేలాది మంది చేత చేయించిన ప్రకాశరావు గారు దీని గురించి ఇప్పుడు వివరిస్తారు. ప్రకాశరావు గారికి శ్రోతలందరి తరపున సాదరమైన ఆహ్వానం. రండి, ఇక ప్రకాశరావు గారు ఈ శ్రీ సత్యసాయి వ్రతం గురించి ఏం చెప్తారో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వ జగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. అచంచల విశ్వాసంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని భగవంతుడిగా విశ్వసిస్తూ స్వామియ దివ్యనామ సంకీర్తనలో పాల్గొంటూ సాయి సేవలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న సత్సాంగత్యానికి నా హృదయపూర్వక సాయిరాం. సత్యసాయి బాబా వారిని హృదయపూర్వకంగా భగవంతుడిని విశ్వసించి స్వామిని భగవంతుడిని ఆరాధించి తరిస్తున్న భక్తులు ఆచరించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన శ్రీ సత్యసాయి దివ్యవ్రతం. అసంఖ్యాకమైన భక్తులు ఈ సత్యసాయి దివ్యవ్రతంలో ఎందుకు పాల్గొంటారు, అసలు దానికి విశిష్టత ఏమిటి అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినట్టయితే, అపురూపమైనటువంటి విషయాల్ని, స్వామి యొక్క దివ్య అవతార తత్వంలో ఉండే ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది మనకి. సత్యసాయి దివ్యవ్రతం మనం ఆచరించడమే కాకుండా, సత్యసాయి దివ్యవ్రతాన్ని నిర్వహించడమే కాకుండా దాని యొక్క ఫలితాలను కూడా తెలుసుకుంటే భక్తులకు మరింత విశేష భక్తి శ్రద్ధలు కలిగి ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని తప్పకుండా నిర్వహించుకుంటారు. అసలు ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని మనం స్థూలంగా ఒక మారు పరిశీలించినట్టయితే, నిత్య పూజా విధానం ఎట్లాగా ఉంటుంది, స్వామివారి అష్టోత్తరము, షోడశోపచార పూజతో పాటుగా సత్యసాయి దివ్యవ్రతానికి సంబంధించినటువంటి ఐదు కథలని కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కథల ద్వారా మనం భక్తులకు కాని ఆస్తిక మహాశీలకు కాని ఏ విషయం చెప్పాలి అని ఆలోచించినట్టయితే, ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని, సత్యసాయి భగవాన్ యొక్క అవతార స్ఫూర్తిని మనకి తెలియజేస్తుంది. అందులో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం తీసుకున్నట్టయితే, అసలు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు, ఏ కారణం చేత మానవాకారంలో అవతరిస్తాడు, భగవంతుడు మానవాకారంలో అవతరిస్తే అనేకమైనటువంటి అద్భుతాల మధ్య ఆయన అవతరణం జరుగుతుంది అనే విషయాలు మనం భారత భాగవత రామాయణాలు చదువుకున్నట్టయితే మనకు తప్పకుండా తెలుస్తాయి. ఇందులో సందేహం లేదు. అయితే సాధారణంగా అనేక మంది వేసే ప్రశ్న ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తాడు, అప్పుడు పుత్రకామేష్ఠి యాగం జరిగి ఆ యజ్ఞగుండలోంచి దివ్య పురుషుడు ఆవిర్భవించి పాయసాన్ని దశరథ చక్రవర్తికై ఇవ్వటం వల్ల పవిత్రమైనటువంటి ఆ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ ముగ్గురు స్వీకరించటం వల్ల వారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారని, అందుచేత వారిని అవతార పురుషులుగా పరిగణించారని అందరూ అంటారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు మరో అద్భుతం జరిగింది. స్వామి చెప్పినటువంటి విశేషమేది, కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవులకి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి శ్రీమన్నారాయణమూర్తి మీ గర్భవాసాన్న అవతరిస్తాడు అని చెప్పాడు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడంటే విశ్వసిస్తామని చాలా మంది చెప్తారు. మరి భగవాన్ సత్యసాయిబాబా వారిని అవతార పురుషుడు అంటున్నారు కదా, ఇట్లాంటి అద్భుతాలు ఏమైనా వారు జన్మించినప్పుడు జరిగాయా అని ప్రశ్న వేస్తారు. దీనికి చాలా మంచి సమాధానం చెప్పవచ్చు. ఎందుచేతనంటే భగవాన్ తమ దివ్యోపన్యాసాల్లో చెప్పారు, అందరూ తమ భార్యను ఎంచుకుంటారు కాని నా తల్లిని నేనే ఎంచుకున్నాను, అందరూ తమ తల్లుల్ని ఎంచుకోలేరు, నేను నా తల్లిని నేనే ఎంచుకున్నాను అని చెప్పి భగవాన్ చెప్పారు. అలా ఎందుకు అనగలిగారు అంటే, ఈశ్వరమ్మ గారు స్వామిగారు మాతృమూర్తి యొక్క జన్మ ఒక అపురూపమైన రీతిలో జరిగింది. ఎంచేతంటే వారి తండ్రి గారు మేసరగంట సుబ్బరాజు గారు కర్నూలు జిల్లా కొలిమిగుంట్ల గ్రామంలో నిరంతరము కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. వారికి చాలా కాలం సంతానం లేదు. ఒకమారు చాలా ఆవేదనతో పరమశివ నిరంతరము పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తున్నాను, నాకు సంతానం లేదు, నాకు సంతాన సౌభాగ్యాన్ని కల్పించు స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి ఒక ఈశ్వరాన్ని నిర్మించవయ్యా, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని వాగ్దానం చేశాడు. అప్పుడు ఆయన ఈశ్వరాన్ని నిర్మించటం, ఆ నిర్మించిన తర్వాత ఆయనకు కుమార్తె కలగటం జరిగింది. అంచేతే ఈశ్వరమ్మ గారిని కోడలిగా స్వీకరించే ముందు కొండమరాజు గారు ఒక మంచి మాట చెప్పారు మీసరగండ సుబ్బరాజు గారితో. మీసరగండ సుబ్బరాజు గారు ఆమెకు నామగిరియమ్మ అని పేరు పెట్టారు. అసలు ఈశ్వరాన్ని నిర్మించిన తర్వాత పుట్టిన అమ్మాయికి నామగిరియమ్మ అనే పేరు ఏమిటయ్యా, ఈమెకు ఈశ్వరమ్మ అని నామకరణం చెయ్యాలి అని కొండమరాజు గారు చెప్పటం, అలాగన్న మామగారు ఆమెకు ఈశ్వరమ్మ అని నామకరణం చేశారు. అంతటి పరమాద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె ఈశ్వరమ్మ గారు. అటువంటి మహాసాధ్వీమణికి కుమారుడిగా పుట్టాడు సత్యసాయి భగవానుడు. అదే కాకుండా ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్నటువంటి సమయంలో ఒకమారు ఒక సాయంకాలం నీళ్లు తోడటానికి ఆమె బావిలో చేదవేసి నీళ్లు తోడుతూ ఉంటే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అత్తగారు లక్ష్మమ్మ గారు గబగబా పరిగెత్తుకుని వచ్చి, ఏం తల్లి ఏమిట్లా పడిపోయినావని చెప్పి ఆమెను లేవదీసి అడిగినప్పుడు ఆమె చెప్పినటువంటి విషయం చాలా అపురూపమైనటువంటి విషయం. అత్తగారు, నేను నీళ్లు తోడుతుంటే ఆకాశం నుంచి ఒక నీలమైన గోళం మిలమిల మెరుస్తూ వచ్చి నా గర్భంలో ప్రవేశించినట్టు అనుభూతి చెందాను అని చెప్పారు. అప్పుడు లక్ష్మమ్మ గారు చెప్పారు, అమ్మా ఇట్లాంటి విషయాలు ఎవరూ నమ్మరు తల్లి, అందుచేత ఇది నీ మనస్సులోనే అట్టి పెట్టుకో అని చెప్పారు. ఇది ఒక అద్భుతం. రెండవది ఏంటంటే, ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్న సమయంలో కొండమరాజు గారి ఇంట్లో రాత్రిపూట మేళతాళములు, మృదంగములు వాటంతటివే మొరగటం మొదలుపెట్టాయి. ఇది విన్నారు. విని కొండమరాజు గారు వెంటనే వేద పండితుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లారు. వెళ్లి, అయ్యా మా ఇంట్లో రాత్రిపూట మేడతాళాలు మృదంగములు వాటంతటవే మ్రోగుతున్నాయి, దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ వేద పండితులు, మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నారా అని అడిగారు. నా కోడలు ఈశ్వరమ్మ గర్భిణిగా ఉన్నది అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు వేద పండితులంతా ఒకే కంఠంతో వారికి చెప్పారు, అయ్యా, మీ కోడల గర్భవాసాన అవతార పురుషుడు జన్మిస్తాడు అని. ఇది మరొక అద్భుతం. ఇదే కాకుండా, ఈ రెండు అద్భుతాలు కాకుండా, పరమేశ్వరుడి యొక్క అవతారానికి ఎంచుకున్నటువంటి గ్రామం కాని లేదా నదీ తీరం కాని ఎట్లా ఉంటుందో మనం ఒక్కమారు తెలుసుకుంటే మరీ ఆశ్చర్యపోతాం. ఇంచేతంటే స్వామి ఎక్కడ పుట్టపర్తిలో జన్మించాడు. ఆయన శివశక్తి స్వరూపుడు. ఆయన శివశక్తి స్వరూపుడని తెలుసుకునేందుకు వీలుగా శివునికి అతి ఇష్టమైనటువంటి నాగులకు అలవాలమైన పుట్టలతో నిండిన పుట్టపర్తిలో జన్మించాడు. తాను చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేయగల సర్వశక్తి సమన్వితుడు కాబట్టి చిత్రవతి నదీ తీరంలో పుట్టాడు. తాను నాశనము లేనటువంటి వాడు, ఏ పదార్థమైన అక్షయము చేయగలిగినటువంటి వాడు కాబట్టి అక్షయనామ సంవత్సరంలో పుట్టాడు. తాను శివశక్తి స్వరూపుటను తెలియటానికి శివునికి అతి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అన్ని శివాలయముల్లోనూ కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే వేదమంత్రములతో అమృతాభిషేకములు చేస్తున్న శుభ సమయంలో స్వామి జన్మించాడు. తాను సర్వ ప్రపంచానికి పోషణకర్తని తెలియటానికి వారి ఇంటి పక్కనే ఉన్న సుబ్బమ్మగారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగి ఆ వ్రత ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత స్వామి జన్మించాడు. అదే కాకుండా తాను ఆదిశేషునిపై పవళించినటువంటి అనంత పద్మనాభుడిని తెలియటానికి పొత్తుళ్లలో ఉండగానే నాగసాయిగా దర్శనమిచ్చాడు. ఇన్ని పరమాద్భుతాల మధ్య సత్యసాయి భగవానుడు పుట్టపర్తిలో జన్మించాడు. మరి ఆయన భగవంతుడు కాదని ఎట్లా అంటామండి? అందుచేత ఈ స్వామి యొక్క ఈ దివ్యమైనటువంటి అవతారం ఎట్లా ఇతర అవతారాల మాదిరిగానే అద్భుతాల మధ్య జన్మించిందో తెలియచేయటం మొదటి అధ్యాయంతలకు ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అదే కాకుండా అవతార పురుషుడు తన కార్యక్రమాన్ని అతి చిన్న వయస్సు నుంచి చేసుకుని వస్తాడు. అలాగే పసి వయస్సు నుంచి కూడా స్వామి వెన్న వంటి మనసు, వెన్నెల వంటి చూపు, తేనె వంటి మాట స్వామిది. 8 పసి వయస్సులో పాండురంగ భజన మండలి అనేది ఏర్పాటు చేసి 18 సభ్యులు కలిగినటువంటి ఆ బృందంతో చక్కగా స్వామి పట్టుబట్ట కట్టుకుని, కాలికి గజ్జెలు కట్టుకుని, మెడలో పూలమాల వేసుకుని, చిడతలు కట్టుకుని నృత్యం చేస్తూ మనోహరంగా భగవన్నామ సంకీర్తన చేస్తూ స్వామిని నృత్యం చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకమారు ఒక పెద్ద ఆయన అడిగారు స్వామిని పుట్టవర్తిలో, స్వామి, పిల్లలు చదువుకోవాలి కదా, ఈ చదువుకోవాల్సిన వయస్సులో వీళ్ళందరి చేత దివ్యనామ సంకీర్తనం ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగినప్పుడు స్వామి చెప్తారు చూడండి, 8 వయస్సులో చెప్పినటువంటి మాట అది, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరంజథా అన్నాడు స్వామి. అంత చిన్న వయస్సులోనే భగవన్నామ సంకీర్తనను మించిన సాధనం మానవునికి తరుణోపాయం లేదు లేదు లేదు అని చెప్పాడు. అయితే మానవులు అంత సులువుగా నమ్ముతామా మనం? అందుచేత ఏం చేశాడంటే దృష్టాంతాన్ని కూడా చూపించాడు స్వామి. పుట్టపర్తిలో కలరా వ్యాధి వ్యాపించినటువంటి తరుణంలో అందరూ మందులు లేవు కాబట్టి అన్నాడు, ఎంతమంది మరణిస్తారని భయభ్రాంతులవుతున్నటువంటి సందర్భంలో స్వామి పుట్టపర్తి గ్రామం చుట్టూ 3 రోజుల పాటు తన భక్త బృందంతో చక్కగా హాయిగా భగవన్నామ సంకీర్తన చేశాడు. 3 రోజు కల్లా ఆ వ్యాధి మటుమాయమై ఒక్కరు కూడా మరణించలేదు. అంటే భగవన్నామ సంకీర్తన ఎంతటి మహత్యాన్ని కలిగి ఉంటున్నది అనేది స్పష్టంగా అందరికీ తెలియజేశాడు. అదే కాదు, స్వామి జీవహింస చేయొద్దని చెప్పాడు పిల్లలకి. తన తోటి విద్యార్థులందరూ తన మాట వినకుండా ఇంకా జీవహింస చేస్తూ ఉంటే, కప్పల్ని బుట్టలో పెట్టి హింసిస్తూ ఉంటే స్వామి చెప్పాడు, బుట్ట తెరిచి చూడమన్నాడు. ఆ బుట్ట తెరిచి చూడగానే ఆ కప్పలని పౌరాలుగా మరి ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. భగవాన్ ప్రదర్శించినటువంటి మొట్టమొదటి లీల. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే శ్రీకృష్ణ పరమాత్మ పసివయస్సులో పోతలను సంహరించడం కాని గోవర్ధనగిరిని ఎత్తటం కాని లేదా తన నోటిలో 14 భువనభాండములను చూపించటం కాని అట్లాంటి లీలలు ఎట్లా చేశాడో సత్యసాయి పరమాత్ముడు కూడా అటువంటి అద్భుతమైనటువంటి లీలలు పసితనం నుంచి చూపించాడు అని చెప్పటమే తాలూకు ఉద్దేశం. అదే కాకుండా స్వామి తన అవతార ప్రకటనని ఏ విధంగా చేశాడు ఉరవకొండలో, ఆ తర్వాత పుట్టపర్తి ఎలా వచ్చాడు అంటే అవతార ప్రకటన చేసిన రోజున అక్టోబర్ 26 1940 అవతార ప్రకటన చేసిన సందర్భంలో తండ్రి గారు పెద వెంకమరాజు గారు, తల్లిగారు ఈశ్వరమ్మ గారు కూడా వెళ్లారు. వెళ్లినటువంటి సందర్భంలో తల్లిగారు ఒక కోరిక కోరారండి స్వామిని, నాయనా నువ్వు ఎంత భగవంతుడైనా నా కుమారుడివే కదా, నీకు అనేక మంది ఆశ్రమాలు కడతామంటారు, ఆలయాలు కడతామంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళక నాయనా, నువ్వు ఈ పుట్టపర్తిలోని ఉండు, ఈ పుట్టపర్తి వదిలి నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేనయ్యా, నిన్ను వదిలిపెట్టి ఉండలేను, ఈ పుట్టపర్తిలే ఉండమని స్వామిని కోరారు. అప్పుడు తల్లికి వాగ్దానం చేశారు స్వామి, అమ్మా జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరీయసి, అంటే తల్లి తాను పుట్టినటువంటి భూమి స్వర్గం కంటే గొప్పవమ్మా, నేనెక్కడికి వెళ్ళను, ఈ పుట్టపర్తులోనే ఉంటాను, ఈ పుట్టపర్తినే ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక మహాపుణ్యక్షేత్రంగా, తిరుపతిగా మారుస్తాను తల్లి అని చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఏమైందండి, ఒక్కమారు మనం పరిశీలించి చూసినట్టయితే స్వామి యొక్క వాక్కు ఎంతటి పరమాద్భుతమైనటువంటి సత్యమో మనకి తెలుస్తుంది. 14 వయస్సులో స్వామి చెప్పారు పుణ్యక్షేత్రంగా మారుస్తానని. ఆ తర్వాత కాలంలో అదిగో అదిగో ప్రశాంతి నిలయము శివశక్తీశ్వర ఆలయము ధర్మ నిరతతో సేవా రతితో వెలిగే కలియుగ కైలాసము నారాయణుడే నరుడై వలసి నడయాడే నవవైకుంఠము అని స్వామి చెప్పినటువంటి రీతిలో తయారైందా లేదా. ఇటువంటి విషయాల్ని స్వామి గంగను రప్పించటం లేదా తన దివ్యమైనటువంటి వదనారవిందాన్ని సూర్యబింబంగా చంద్రబింబంగా భక్తులకి చూపించటం, తన దివ్యత్వాన్ని ప్రకటించటం, ఈ పరమాద్భుతాలన్నింటినీ కూడా మనం మొదటి అధ్యాయంలో చెప్పుకుంటామండి. తర్వాత 2 వచ్చినట్టయితే భక్తులకు ఎదురయ్యేటటువంటి గొప్ప ప్రశ్న ఇది. సత్యసాయి భగవాన్ యొక్క దివ్యనామ సంకీర్తనం చేసుకుంటూ స్వామి యొక్క సేవలో మనం తరిస్తూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో భక్తులకి ఇతరుల నుంచి అనేకమైన ప్రశ్నలు ఎదురుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, సత్యసాయి బాబా భగవంతుడా అని ప్రశ్నిస్తారు. చాలా విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే, మనం చెట్టుని దేవుడని పూజిస్తాం, పుట్టని దేవుడని పూజిస్తాం, ఫోటోని దేవుడని పూజిస్తాం, రాతి విగ్రహాల్ని దేవుడని పూజిస్తాం, ఇత్తడి విగ్రహాల్ని దేవుడని పూజిస్తాం, కాని సర్వప్రపంచానికి తన దివ్యమైనటువంటి అపురూపమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమని పంచి ఇచ్చే దివ్య పురుషుడు భగవంతుడు అంటే నమ్మడానికి సందేహిస్తాం. ఎందుకు ఇట్లాంటి సందేహాలు వస్తాయి అంటే, మనం భారత భాగవత రామాయణాల్ని కాని, ఉపనిషత్తుల్ని కాని, వేద సారాన్ని కాని, మహనీయుల యొక్క బోధల్ని కాని వినకపోవడం చేత ఇట్లాంటి సందేహాలు వస్తాయి. మహనీయులందరూ చాలా స్పష్టంగా చెప్పారు వారి బోధనలో. ఏమని చెప్పారు అంటే, భగవంతుడు మానవుడుగానే అవతరిస్తాడు అని చెప్పారు. ఎందుచేతనంటే చాలా మంది వేసే ప్రశ్న ఒకటి, మానవుడెక్కడైనా భగవంతుడవుతాడా అని అంటూ ఉంటారు. వారు స్పష్టంగా చెప్పారు మహనీయులందరూ కూడా, భగవంతుడు మానవుడుగానే అవతరిస్తాడు. ఎందుకు మానవుడుగా అవతరిస్తాడు అంటే, ఈ ప్రపంచంలో మారణహోమం సృష్టించాలన్నా లోక కళ్యాణం చెయ్యాలన్నా మానవుడే చెయ్యగలడు. అందుచేత లోకంలో మంచి చెడ్డలన్నిటికీ కారణం ఎవరు? మానవుడే. కాబట్టి మానవుడు తనలో ఉండే దివ్యత్వాన్ని మరిచిపోయి దానవత్వాన్ని విజృంభింపచేసుకుని మారణహోమం సృష్టించకుండా మానవుణ్ణి సంస్కరించాలి. మానవుణ్ణి సంస్కరించాలంటే ఏం చెయ్యాలి? మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, తాను ఆచరించి చూపించాలి, చేయి పట్టుకుని నడిపించాలి. అందుచేత భగవంతుడు మానవుడిగానే అవతరిస్తాడు. అందుకే రాముడు మానవుడిగా అవతరించాడు, కృష్ణుడు మానవుడిగా అవతరించాడు, బుద్ధుడు మానవుడిగా అవతరించాడు, జీసస్ మానవుడిగా అవతరించాడు, షిరిడీ సాయినాథుడు మానవుడిగా అవతరించాడు, రాఘవేంద్ర స్వామి మానవుడిగా అవతరించాడు, రమణ మహర్షి మానవుడిగా అవతరించాడు, రామకృష్ణ పరమహంస మానవుడిగా అవతరించాడు, భగవాన్ శ్రీ సత్యసాయి కూడా అందుకే మానవాడిని సన్మార్గంలో నడిపించటానికి మానవుడిగానే అవతరించాడు.

సందేహానికి ఇంక తావెక్కడదండి. అయితే భగవంతుడు మరి మానవుడిగా అవతరించినట్టయితే ఆయన భగవంతుని ఎట్లా తెలుసుకోవటం? ఇక్కడ మళ్ళీ మన మహనీయుల యొక్క బోధనలోకి వెళ్ళాలి. వారేం చెప్పారంటే, భగవంతుడు మానవుడిగా అవతరించినప్పటికీ కూడా ఆయన యొక్క దివ్యత్వ లక్షణాలను మాత్రం వదిలిపెట్టడు అని. ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటాయట అవి. ఏమిటి అంటే 9 లక్షణాలుంటాయట భగవంతుడికి. అవేమిటంటే సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వజగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, స్వప్నంలో సాక్షాత్కరించడము, మానవుడిగా పుట్టి మానవాతీతమైన కార్యక్రమాలు చేయడము, ప్రకృతిని తన అధీనంలో ఉంచుకోవటము, అన్నిటినీ మించి నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయటం అనేటి 9 లక్షణాలుంటాయి. ఈ 9 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయన భగవంతుడు. రాముడు ఇవే చేశాడు, కృష్ణుడు ఇవే చేశాడు, జీసస్ ఇవే చేశాడు, షిరిడి సాయినాథుడు ఇవే చేశాడు, అవతార పురుషులందరూ ఇవే చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఇటువంటి లీలను, అసంఖ్యాకమైనటువంటి లీలలు చేశారు. అందుచేత వీటన్నిటికీ అనేకమైన దృష్టాంతాలని, ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క దృష్టాంతం మనం చెప్పుకున్నప్పటికీ కూడా మనం ఈ కథలో స్వామి యొక్క దివ్యమైనటువంటి అవతార తత్వం గురించి, ఆయన భగవంతుని విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పవచ్చు. స్వామి యొక్క జీవితంలో అసంఖ్యాకమైన లీలలున్నాయి వీటికి. కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ ప్రదర్శించాడు స్వామి. మనకు తెలుసు ఇంచేతంటే ఆయన సర్వజ్ఞత్వం, ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా తెలుసుకున్నటువంటి విషయాలు, అసంఖ్యాకమైనటువంటి విషయాలున్నాయి స్వామి యొక్క జీవితంలో. అదేవిధంగా నిర్జీవుణ్ణి సజీవుడిగా చేసినటువంటి విషయాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. వాల్టర్ కోవన్ తీసుకోండి, కుప్పన్ రాధాకృష్ణయ్య గారిని చూసుకోండి, లేదా రామబ్రహ్మం గారిని చూసుకోండి, సుధా రఘునాథన్ యొక్క జీవితాన్ని చూసుకోండి. ఇలా చూసినట్టయితే అనేకమందిని పునర్జీవితం చేసినటువంటి వైనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరణం సుబ్బమ్మ గారిని కూడా చనిపోయిన 24 గంటల తర్వాత స్వామి పునర్జీవితం చేయటం మనకు తెలుసు. అంచేత ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన భగవంతుడు అని చెప్పటం 2వ అధ్యాయం తాలూకు ఉద్దేశం. ఇక 3వ అధ్యాయానికి వస్తే, సాధారణంగా మనలో తలెత్తేటువంటి ఒక అపురూపమైన సందేహం ఉందండి. ఆ సందేహం ఏమిటంటే, భగవంతుడు అంటే బాబా అందరినీ రక్షిస్తాడు, నన్నెక్కడ వదిలిపెట్టేస్తాడో అని మనం సందేహిస్తూ ఉంటాం. కాని తాను నమ్మినటువంటి భక్తుణ్ణి స్వామి ఎన్నడూ వదిలిపెట్టడు. స్వామిని ఒకమారు ఒక భక్తుడు ప్రశ్నించాడు, స్వామి మీ అనుగ్రహం నాకెట్లా కలుగుతుంది అని. అన్నప్పుడు స్వామి చాలా స్పష్టంగా చెప్పారండి, బంగారు 3 విషయాలు చేయి, నా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నీకు అని. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపాలన అన్నారు స్వామి. అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అచంచల విశ్వాసం అంటే ఏమిటి? సత్యసాయిబాబా భగవంతుడా అని మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నించినట్లయితే, రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములు ఎత్తినటువంటి స్వామి నా సత్యసాయి భగవానుడని గుండె చరిచి చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి. దాన్నే అచంచల విశ్వాసము అంటారు. 2వది నిరంతర చింతన, 24 గంటలు సాయి సాయి సాయి అనే దివ్యనామస్మరణం చేస్తూ ఉండాలి మనం. 3వది ఆజ్ఞాపాలన. స్వామి మనని ఆచరించమని అనేకమైనటువంటి సూచనలు ఇచ్చారు, ఆయన బోధనలు చేశారు. అందులో ఒక్కటైనా ఆచరించండి, ఆచరిస్తే, ఈ 3 ఆచరిస్తే నా అనుగ్రహం లభిస్తుంది అన్నాడు. అయితే మనకి దీనిలో మరో సందేహం కూడా వస్తూ ఉంటుంది, స్వామి అనుగ్రహం వస్తుంది సరే బాగానే ఉంది, ఎంత తొందరగా వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. దీనికి కూడా స్వామి సమాధానం చెప్పారు, బంగారు నా అనుగ్రహం ఎంత తొందరగా లభిస్తుందో తెలుసా? కిటికీ తలుపులు తెరిచిన ఎంతసేపటికి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశిస్తాయి? వెంటనే ప్రవేశిస్తాయి కదా. అంత త్వరగా నా అనుగ్రహం నీ మీద కురుస్తుంది అని చెప్పారు. కాబట్టి స్వామి చాలా మాటలు చెప్పినటువంటి విశేషం ఏంటంటే, నా అనుగ్రహానికి మీరు పాత్రులు కాకపోతే అది మీ తప్పు కాదు, నా తప్పు కాదన్నారు. ఇంచితంటే మనం సిద్ధంగా ఉండాలి.
అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపరణ చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. స్వామి అంటారు చాలా మార్లు, ఎన్నో మార్లు చెప్పారు. అది ఏమిటంటే, అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను బంగారు, అడగని వాడికి అన్నీ ఇస్తానన్నారు స్వామి. అంచేత స్వామి నిరంతర నామస్మరణ చేస్తూ సేవలో తరిస్తూ ఉండేవారిని ఏ విధంగా అనుగ్రహిస్తారు అనేటటువంటి అంశాలు అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అందులో కొన్ని సంఘటనలు మనం చెప్పుకుంటే స్వామి భక్తుల్ని ఎలా ఆదుకుంటారు అనేటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిలో మనం 3వ అధ్యాయంలో చెప్తాం మనం. తర్వాత 4వ అధ్యాయం, ఇక్కడ మనకి అనువైనటువంటి సాధనని స్వామి అనుగ్రహించారు. ఇంచేతంటే కఠోరమైనటువంటి సాధనలు చేసే పరిస్థితుల్లో ఈనాడు మనం లేం. యజ్ఞయాగాది క్రతువులు మనం చేయలేం, లేదా తపస్సులు అంతకన్నా చేయలేం, ధ్యానాల్లో అంతకంటే చేయలేం మనం. ఇంచేతంటే ధ్యానంలో కూర్చుంటే మన మనస్సు భగవంతుని నిలవచ్చు నిలవకపోవచ్చు, కానీ స్వామి చెప్పినటువంటి సాధన కాని చేసినట్టయితే అపురూపమైనటువంటి రీతిలో భగవంతుడికి అతి సులభమైన మార్గంలో చేరుకోగలమా. స్వామి చెప్పినటువంటి సాధన ఏమిటి? కఠోరమైన సాధన చెప్పలేదు స్వామి. నామ సంకీర్తన, నగర సంకీర్తన, సేవ అన్నారు స్వామి. నామ సంకీర్తన ఎందుకు చేయాలి అంటే స్వామి చెప్పారు, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని గమనించండి బంగారు అన్నారు. ఈ భారతీయ సంస్కృతిలో ఏమున్నది? ఎంతమంది భక్తులు ప్రహ్లాదుల దగ్గర నుంచి ఈనాటి వరకు చూసుకోండి, చూసుకుంటే వారు ఏం చేశారండి? వారు ఏ సాధన చేయలే, భగవన్నామ స్మరణ ఒక్కటే చేసి భగవంతుడి దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రహ్లాదుడు, ధ్రువకుమారుడు, అవన్నీ పురాణాలు అనుకుందాం. కానీ ఈనాడు కలియుగంలో కూడా మీరాబాయి, సక్కుబాయి, జాగరాజస్వామి, రామదాసు, తుకారాం, చైతన్య మహాప్రభు ఎంతమంది భక్తులున్నారు. వీళ్ళందరూ కేవలం నామ సంకీర్తనం చేసి భగవంతుడి దివ్యానుగ్రహాన్ని పొందారు. అదే కాదు, శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా నారదుడికి చెప్పినటువంటి విశేషం, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేశ్చ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పారు. అంటే నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, నా భక్తులు ఎక్కడ నా నామాన్ని గానం చేస్తుంటే అక్కడ తిష్ఠ వేసుకుని ఉంటానన్నయ్యా అని చెప్పాడు స్వామి. అందుచేత భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి. అదే కాదు, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరన్యథ అనేటువంటిది. అపురూపమైనటువంటి సాధన ఇది. అంటే మానవుడు తరించడానికి హరినామ సంకీర్తనాన్ని మించినటువంటి సాధనం లేదు. స్వామి చెప్తారు, దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి స్మరణే శరణ్యం అన్నారు. హరినామం అన్నదానంతో మనం స్వర్గానికి ఎగరగలం అన్నారు స్వామి. నామాన్ని పట్టుకోండి, నామాన్ని సాధన చెయ్యండి, నామి మీకు చిక్కుతాడు అన్నారు స్వామి. అంచేత ఈ నామాన్ని గురించి అపురూపమైనటువంటి విశేషాలు ఎన్నో చెప్పారు స్వామి. భక్తుల తాలూకు చరిత్రలు మనకున్నాయి. అందుచేత భగవన్నామ స్మరణ ఖచ్చితంగా మనం చేసి తీరాలి. మనం అతి సులభమైనటువంటి సాధన, భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి ఇంతకు మించిన సులభమైన సాధన లేదు. అందుకనే ఈనాడు విశ్వవ్యాప్తంగా నిరంతరము ప్రతి దినము కూడా భగవన్నామ సంకీర్తన చేస్తున్నటువంటి అపురూపమైనటువంటి ఈ సాధనని భక్తులలో వ్యాప్తి చేసినటువంటి సంస్థ సత్యసాయి సేవా సంస్థ మాత్రమే. మనం ప్రశాంతిని చూసుకుంటే రెండు పూటల భగవన్నామ సంకీర్తనం జరుగుతుంటుంది. ఎంత ప్రశాంతత భక్తులు అనుభవిస్తారో మనకు తెలుసు ఆ భజన విని. కాబట్టి నామ సంకీర్తన చేయాలి. రెండవది నగర సంకీర్తన. సాధారణంగా మనం ఏ సాధన చేసినా మన మనస్సు భగవంతుని మీద లగ్నం చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. అందుచేత స్వామి చెప్పారు, నగర సంకీర్తన చెయ్యండి అన్నారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి హాయిగా భగవన్నామ సంకీర్తన చేస్తూ హాయిగా మీరు రహదారుల వెంట వెళ్ళండి. వెళితే ఏం జరుగుతుంది? వాతావరణమంతా పవిత్రమవుతుంది. ఈనాడు శబ్ద కాలుష్యంతో ఈ వాతావరణమంతా పాడైపోయి ఉన్నది. ఈ వాతావరణం పునీతం కావాలంటే భగవన్నామ సంకీర్తన మించినటువంటి సాధనం లేదు అన్నారు స్వామి. అదే కాదు, తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తం లేచి హాయిగా భగవన్నామ సంకీర్తన చేస్తే పవిత్రమైన భావాలు మనకు కలుగుతాయి. పవిత్రమైన భావాల్ని మనం ఇతరులకు కూడా పంచగలుగుతాం.
మనము విన్నవాళ్లు కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతాం. కాబట్టి ఇతరుల్లో కూడా పవిత్రమైన భావాన్ని జాగృతం చేసి పవిత్రమైన కర్మల వైపు మళ్లించదగిన అపురూపమైనటువంటి సేవా కార్యక్రమం నగర సంకీర్తన. అదే కాదు, స్వామి చెప్తారు, మీరు ఏ సాధన చేసినా కూడా భగవంతుడు మీ మనస్సు మళ్ళగ్నం కాకపోవచ్చు, కానీ నగర సంకీర్తన చేయండి. చేస్తే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా భగవంతుడి యందు లగ్నమయ్యే అపురూపమైనటువంటి సాధన ఈ నగర సంకీర్తన అని చెప్పి స్వామి చెప్పారు. అంచేత నగర సంకీర్తన ఒక సాధన చేయమన్నారు. మూడవది సేవ. సేవ అంటే ఏమిటి అంటే స్వామి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారండి దీనికి. గుర్తింపు కాంక్షించినటువంటిది, ప్రతిఫలం ఆశించినటువంటిది, ఇతరులకు మేలు చేసేది సేవ అన్నారు. అటువంటి భావంతో ఈనాడు చాలా సేవలు జరుగుతున్నాయి సత్యసాయి సేవా సంస్థలు, అందులో సందేహం లేదు. స్వామి ప్రతి భక్తుణ్ణి కూడా ఈ సేవలో పాల్గొమన్నారు. అయితే సాధారణంగా మనకి ఓ సందేహం వస్తుంది, ఏం సేవ చేయాలి అని స్వామిని అడిగినప్పుడు స్వామి చెప్పారు చాలా స్పష్టంగా, బంగారు అన్నార్తులైనటువంటి వాడికి ఇంత అన్నం పెట్టండి, మీకు పంచపాక్ష ప్రమాణాలు నేనిస్తాను. చలిలో వడవడ వడుకుతున్నటువంటి వాడికి ఒక వస్త్రాన్ని దానం చేయండి, మీకు చీనీ చీనంబరాలిస్తాను. కష్టాలతో అలమటిస్తున్నటువంటి వాడికి ఒక్కడుగు వేసి సహాయం చేయండి, 100 అడుగులు వేసి మిమ్మల్ని నేను ఆదుకుంటాను. కన్నీళ్లతో అలమటిస్తున్నవాడి ఒక్క కన్నీటి బొట్టు తురండి, మీ 100 కన్నీటి బొట్లు నేను తుడుస్తాను బంగారు అన్నాడు. అలాగే అనారోగ్యంతో సతమతం అవుతున్న వాడికి ఒక్క ఔషధాన్ని కొనివ్వండి, మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తాను బంగారు అన్నాడు స్వామి. ఇవి మనం చేయగలిగినటువంటి సేవలు. ఇది మన ఇంట్లో చేయొచ్చు. మనం అన్నిటినీ మించి స్వామి చెప్తారంటే ఈ సేవలు కానీ నగర సంకీర్తన కానీ నామ సంకీర్తన కానీ ఇవన్నీ చేస్తే అసలు ఫలితం ఏమిటి అంటే స్వామి చెప్పారు, బంగారు నీ ఇల్లు ప్రశాంతి నిలయంగా మారుతుందన్నారు. నీ ఇల్లే ప్రశాంతి నిలయంగా మారుతుంది, అప్పుడు ప్రశాంతిని అందరికీ పంచిపెట్టగలుగుతావు. ఎంత అపురూపమైనటువంటి సాధన చెప్పారు చూడండి. ఈ సాధనని అందరూ ఆచరింపచేట్లు చేయటమే ఈ సత్యసాయి వ్రతంలో ఒక ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత మనం 5వ అధ్యాయం తీసుకుంటాం. ఇది 5వ అధ్యాయంలో ఏం చేస్తామంటే స్వామి ఒక మాట చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశము అన్నారు. వారి జీవితం మనకు సందేశం ఎట్లా అయింది అంటే 8 ఏళ్ల పసి వయస్సులో భగవాన్ మాధవకళం తల్లి అన్న మాట విని గబగబా పరిగెత్తుకుని వెళ్లి ఆకలితో ఉన్న పేదవాణ్ణి చూసి తానుకు పెట్టినటువంటి భోజనాన్ని తీసుకెళ్లి ఎంతో ప్రేమతో వాడికి పెట్టి మంచినీళ్ళిచ్చి విసనకర్రతో విసురుతూ స్వామి సేవ చేశాడు. తండ్రి గారు అడిగారు అది చూసి, నాయనా నువ్వు చేసిన పని మంచిదనయ్యా, కానీ మనది చాలా పేద కుటుంబం, మరి నీ అన్నాన్ని ఇచ్చేసేవే, ఇప్పుడు మళ్లీ వండటానికి మన దగ్గర బియ్యం ఎక్కడున్నాయ్యా అంటే స్వామి చెప్తారు, నాన్నగారు నా వంతు భోజనాన్ని ఆయనకిచ్చాను, నాకు ఈ పూట అన్నం అక్కర్లేదన్నాడు. ఎంత త్యాగమండి, 8 ఏళ్ల పసివేసులో అంతటి అపురూపమైనటువంటి త్యాగాన్ని ప్రదర్శించారు భగవాన్ శ్రీ సత్యసాయి. మరి ఆయన జీవితం మనకి ఆదర్శం కాదు? రెండో విషయం ఏమిటంటే 12 ఏళ్ల పసివేసులో భుజం మీద కావడితో మోసుకుని పాదరక్షలు లేకుండా ఎండలో అందరిళ్లకి తిరిగి వెళ్లి అందరికీ మంచినీళ్ళు ఇస్తూ ఉండేవాడు స్వామి. సత్యం మాకు మంచినీళ్ళు ఇయ్యవా అన్న అందరికీ కావడితో నీళ్లు మోసి అందరికీ అందించేవాడు స్వామి. ఒక మార పుట్టపర్తి వచ్చాడు స్వామి. ఆ సమయంలో అభ్యంగన స్నానం చేయించాలని ఈశ్వరమ్మ గారు చొక్కా విప్పి చూసింది. చూస్తే భుజాలన్నీ కదుములు కట్టిపోయి కాయలు కాసిపోయి ఉన్నాయి. ఆ తల్లికి పాపం కన్నీళ్ళు వచ్చాయి. వచ్చి, నాయనా సత్యం ఏమయ్యా, ఎవరు కొట్టారు నిన్ను, ఈ భుజం మీద ఇలాగ కాయలు కాసిపోయి ఉన్నాయే అని అడిగితే స్వామి చెప్తాడు, ఎవరో కొట్టలేదమ్మా నన్ను, నేనే కావడితో మంచినీళ్లు మోసి అందరికీ ఇస్తున్నాను తల్లి అని చెప్పాడు. పసిపిల్లవాణ్ణి, ఈ మంచినీళ్లు ఇట్లా కావడితో మొయ్యలేనయ్యా, నువ్వు చెప్పలేపోయావు నాయన అని తల్లిగారంటే స్వామి చెప్పిన మాట వినండి, అమ్మా మానవాళికి సేవ చేయడానికే పుట్టాను, కావడితో నీళ్లు మొయ్యలేని నేను ఎట్లా చెప్తాను తమ్మా,
కావడితో నీళ్లు మొయ్యలేనని నేను ఎట్లా అని చెప్తాను తల్లి అన్నాడు. చూశారా ఎంతటి ప్రేమమూర్తి స్వామి. అట్లాగా స్వామి యొక్క జీవితం మనకు సందేశమైంది. అదే కాదు, స్వామిని చాలామంది అడిగారు, స్వామి విద్యాసంస్థలు ఎందుకు పెట్టారు స్వామి అన్నారు. అంటే స్వామి అన్నారు, బంగారు ఒక్కమారు మీ నిత్య జీవితాన్ని చూసుకోండి. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయనా ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కోసి ఇచ్చిన శివచక్రవర్తి పుట్టిన దేశంలో పుట్టావు, కావిడితో నీళ్లు మొయ్యలేనని నేను ఎట్లా చెప్తాను తమ్మా, కావిడితో నీళ్లు మొయ్యలేనని నేను ఎట్లా చెప్తాను తల్లి అన్నాడు. చూశారా

తన శరీరాన్ని కోశించిన శివచక్రవర్తి పుట్టిన దేశంలో పుట్టావు. సత్యవాక్య పరిపాలన కోసం, పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు వారసుడివి. సత్యమనేటువంటి ఒక ధర్మం కోసం సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి కళకు కాటకాపరిగా పనిచేయటానికి సిద్ధపడిన సత్య హరిశ్చంద్రుడు పుట్టిన భూమిలో నువ్వు పుట్టావు. గుండులోంచి తుపాకీ గుండు దూసుకుని పోతుంటే అమ్మ అని ఆక్రందన చేయకుండా రామ అని భగవంతుని తెలిసిన గాంధీ పుట్టిన నెలలో నువ్వు పుట్టేవని ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకు చెబుతున్నారా బంగారు? చెప్పటం లేదు. అందుకే నేను పూనుకున్నాను బంగారు, అందుకే విద్యా సంస్థలు స్థాపించాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని జీర్ణం చేసుకున్నటువంటి మూర్తీభవించిన వివేకానందులుగా ప్రతి విద్యార్థిని మార్చటానికే ఈ విద్యా సంస్థలు పెట్టాను తప్ప 4 డిగ్రీలు ఇవ్వటానికి కాదు బంగారు అని స్వామి చెప్పారు. ఎంతటి ఆదర్శం అండి! అందుకు వారి జీవితం మనకు ఆదర్శమైంది. అదే కాదు, మంచినీళ్లు లేక తప్పిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1500 గ్రామాలకు మంచినీరు అందించాడు స్వామి. 8 ఏళ్ల పసి వయస్సులో అన్నార్తుల్ని గురించి గమనించాడు. అందుకే జాతీయ నారాయణ సేవా పథకంతో అనేక మంది పేదలకి అన్నం కూడా వండుకోలేనటువంటి వాళ్ళ ఇంటి దగ్గర అన్నాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టాడు స్వామి. ఒక్కటే చెప్పారు స్వామి, సత్యసాయి సంస్థలు ఉన్న చోట అన్నార్తుడై ఎవడూ మరణించకూడదు అన్నారు స్వామి. ఎంతటి అపురూపమైనటువంటి భావన అండి అది. అందుచేత స్వామి యొక్క జీవితం మనకు ఆదర్శమైంది. అదే కాదు, 1500 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చి మద్రాసు మహానగరానికి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఎవరైనా అడిగారా స్వామిని మంచినీళ్ళు ఇమ్మని? ఎవరూ అడగల. మద్రాసు నుంచి 3000 మంది వచ్చి, స్వామి మీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చామన్నారు. ఎందుకు బంగారు అని అడిగారు స్వామి. అంటే స్వామి మరి మాకు మంచినీళ్ళు ఇచ్చారు కదా. అంటే లేదు బంగారు, నేనే మీకు కృతజ్ఞత చెప్పుకోవాలన్నారు స్వామి. మీరెందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి స్వామి? అంటే మీకు సేవ చేసే మహాభాగ్యం నాకు ఇచ్చాను కదా అన్నారు. ఎంతటి వినయ సంపద! భగవంతుడయ్యి అవతార పురుషుడయ్యి కూడా ఎంతటి వినయాన్ని ప్రదర్శించాడు స్వామి. అందుచేత వారి జీవితం మనకు ఆదర్శమైంది. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటే అనుక్షణము కూడా, ప్రతి క్షణంలోనే కూడా వారు ఆచరించినది మనకు ఆదర్శమైంది. కాబట్టి ఆయన ఆదర్శాన్ని మనం ఏమాత్రం పాలించిన ఆదర్శ పురుషులుగా మనం మారటం తథ్యం. లోక కళ్యాణం కోసమే మనం కృషి చేస్తాం మనం స్వామి ఆదేశించిన ప్రకారం. అందుచేత అది వారి జీవితమే మన సందేశమైంది. ఇంకొకటి కూడా, చాలామంది స్వామి అవతారం సాలించిన తర్వాత నిరాశ నిస్పృహల్లో కుంగిపోయారు. చాలామంది స్వామి అవతారం సాలించారని ఎందుకు కుంగిపోవాలో నాకు అర్థం కానిటువంటి విశేషం. ఎందుచేతనంటే, శ్రీనివాసుడు 100 సంవత్సరాల కిందట అవతారం సాలించాడు, కానీ తిరుమల కొండపై ఈనాటికి కొంగు బంగారమే కోట్లాది మందిని కాపాడుతున్నాడు, కోట్లాది మంది భక్తులు ఆయన దర్శించుకుంటున్నారు. షిరిడి సాయినాథుడు 90 సంవత్సరాల కిందట అవతారం సాలించాడు, ఈనాటికి తన సమాధి నుంచి అనేక మంది భక్తులకు సమాధానం ఇస్తున్నాడు, కోట్లాది మంది షిరిడి వెళుతున్నారు ఈనాడు. అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం సాలించాడు సరయుగమనం చేసి, కాని కలియుగంలో రామదాసును కాపాడాడు, రామదాసు కుమారుణ్ణి కాపాడాడు చనిపోయినటువంటి వాణ్ణి. 6 లక్షల వరహాలు అప్పు తీర్చి భక్తులైనటువంటి రామదాసుణ్ణి కరుణించాడు. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాలించాడు, కలియుగంలో మేరాభాయి తాగబోయినటువంటి విషయాన్ని అమృతంగా మార్చామని రక్షించాడు. మరి ఈ అవతార పురుషులందరినీ ఈనాడు భగవంతుడిగా ఆరాధిస్తున్నాను. ఆ శ్రీనివాసుడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మే, ఆ శ్రీరామచంద్ర ప్రభువే, ఆ షిరిడి సాయినాథుడే, సత్యసాయి భగవానుడు అని మన విశ్వాసం. కాబట్టి వారు నిరంతరము ఈనాడు విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో స్పష్టంగా దర్శనమిచ్చి వారికి అనేక విధాల తన బోధల్ని అందచేసి ఆశీర్వదిస్తున్నటువంటి వైనాలు అసంఖ్యాకంగా ఈనాడు జరుగుతున్నాయి. మన నిరాశ నిస్పృహలకు ఏమాత్రం గురి కావలసిన అవసరం లేదు. సత్యసాయి భగవాను మీరు తలుచుకుంటే మీ పక్కన ఉండి మీ చేయి పట్టి నడిపిస్తాండలో ఎటువంటి సందేహం నాకు లేదు, మీకుండడానికి వీల్లేదు. కాబట్టి ఇలాగై 5వ అధ్యాయాన్ని మనం స్వామి యొక్క మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి సందేశాన్ని, సాధారణమైనటువంటి భక్తులకు ఉండేటువంటి సందేహాన్ని నివృత్తి చేసి స్వామి బాటలో సేవా
బాటలు.

0: పయనింపు చేయటానికి, ప్రేమ మార్గంలో పయనింపు చేయటానికి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని మనం ఈనాడు ఉపయోగించుకుంటున్నాం. ఎక్కడైనా సరే సత్యసాయి దివ్యవ్రతం జరుగుతున్నదంటే వేలాది మంది ఎంతో నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తి ప్రపత్తులతో హాజరై భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఈ వ్రతాన్ని. ఈ వ్రతం జరిగినటువంటి సందర్భాల్లో అనేక అద్భుతాలు కూడా నేను చాలా చోట్ల చూశాను. పందలపాక అనేటువంటి గ్రామం విశాఖ జిల్లాలో ఆనందపురం మండలంలో ఉంది. అక్కడ ఒక మారు కొన్ని సంవత్సరాల పాటు పాపం ఆ గ్రామంలో ఏ కన్యలకి వివాహం జరగలేదు. చాలా ఆందోళన పడ్డారు గ్రామస్తులందరూ. ఈ గ్రామానికి ఏదో అరిష్టం పట్టింది అనుకున్నారు. కానీ ఆ గ్రామంలో సత్యసాయి గ్రామ సేవలు మొదలయ్యాయి. ఆ మొదలైనటువంటి సందర్భంగా అక్కడ ఒక మారు వారు అందరూ కూడా ఈ గ్రామానికి పట్టినటువంటి అరిష్టాన్ని మన సత్యసాయి భక్తులకు నివేదించుకున్నప్పుడు సత్యసాయి దివ్యవ్రతం అక్కడ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ సత్యసాయి దివ్యవ్రతం జరిగింది. ఆ సత్యసాయి దివ్యవ్రతం జరిగిన నెల రోజుల్లో అక్కడ 11 మంది కన్యలకు వివాహం జరగటం జరిగింది, సంభవమైంది అక్కడ. ఆ గ్రామస్తులంతా సత్యసాయి భగవాను సాక్షాత్ అవతార పురుషుడని ఆరాధిస్తున్నారు ఈనాడు. అదే కాదు, చీడికాడ అనేటువంటి మరొక గ్రామంలో ఈ సత్యసాయి దివ్యవ్రతం జరిగింది ఒక మారు. సరే, రైతులందరూ ఉదయం వేళ రాలేరు కాబట్టి సాయం సమయంలో ఈ వ్రతాన్ని పెట్టడం జరిగింది. చిన్న ఊరు, గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు కాబట్టి అక్కడ స్థలం లేకపోవడం వల్ల ఊరు బయట ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు కింద ఈ వ్రతం పెట్టడం జరిగింది. అక్కడ నిర్వహిస్తున్నారు. అలా నిర్వహిస్తున్నటువంటి సమయంలో విశాఖ జిల్లా అంతటా ఆవేళ కుంభవృష్టి కురిసింది. కానీ ఆ మర్రి చెట్టు ఉన్నటువంటి ప్రాంతం నుంచి సుమారు 1 కిలోమీటర్ చుట్టూ ప్రాంతం వరకు మాత్రమే వర్షం లేదు. మిగతా విశాఖ జిల్లా అంతా కుంభవృష్టి కురిసింది. ఇదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కురుడింగి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో 2001 సంవత్సరంలో నవంబర్ 7వ తారీఖున వ్రతం జరిగింది. ఆ వ్రతం జరిగినప్పుడు ఏం జరిగిందంటే అందరూ 7వ తారీఖున ఏర్పాటు చేసుకున్నారు అక్కడ వ్రతం. నవంబర్ 6వ తారీఖున బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాను ప్రారంభమైంది. మొత్తం తూర్పు కోస్తా జిల్లాలలో కుంభవృష్టి కురుస్తోంది. సరే, ఆ గ్రామంలో ఉదయం 9 గంటలకు వ్రతం ప్రారంభిద్దాం అనుకున్నారు. చినుకులు పడుతున్నాయి. సరే, ఏ 20 మందో 30 మందో చిన్న గ్రామం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కంటే ఎక్కువలో పూరిపాకలున్నాయి. అందరూ అనుకున్నారు ఒక 20 మందో 30 మందో వ్రతాన్ని కూర్చుంటారు అనుకుని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఊళ్ళో చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి వచ్చినటువంటి సుమారు 300 మంది ఆ వ్రతంలో కూర్చున్నారు. వాళ్ళకి స్థలం లేదు పాపం. ఆ రోడ్డు మీద పల్లంగా ఉన్నటువంటి ఆ రోడ్డు మీదే మండపాలు వేసుకుని అందరూ కూర్చున్నారు. సరే, వ్రతం ప్రారంభమైంది ఉదయం 9 గంటలకి. వ్రతం ప్రారంభమైన 15 నిమిషాలకి కుంభవృష్టి ప్రారంభమైంది. పాపం అక్కడంతా యువకులు, నిర్వాహకులంతాను చాలా గాభరపడ్డారు. వాళ్ళంతా ఏం చేయాలో తోచలేదు. మరొక్క అరగంట సేపు వర్షం పడితే ఈ నీరంతా వచ్చి ఈ పల్ల ప్రాంతం అంతా మునిగిపోతుంది, ఈ మంటపాలన్నీ ఏమవుతాయి అని పాపం చాలా ఆందోళన పడుతున్న సమయంలో, సరే అందులో ఒక పెద్ద ఆయన, స్వామి ఉన్నారు కదండి, వైఫ్ హియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అని అన్నారు స్వామి అని చెప్పి వారందరూ కలిసి ఏం చేశారంటే, ఓం సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అనేటువంటి సాయి గాయత్రి మహామంత్రాన్ని 21 మార్లు జపించారు. జపించి ఆనందమే సాయి భజన అని ఒక చక్కటి భజన సంకీర్తన చేశారు. ఆ భజన పూర్తయింది, స్విచ్ వేసినట్టుగా వర్షం ఆగిపోయింది. చుట్టుపక్కల సుమారు 100 గ్రామంలో కుంభవృష్టి కురుస్తోంది. కురుడింగి గ్రామంలో మాత్రం వర్షం లేదు. వ్రతమంతా అయిపోయింది 12 గంటలకి. చక్కగా అందరికీ భోజనాలు వడ్డించారు. అందరూ చక్కగా విందు భోజనం చేసి స్వామి యొక్క ప్రసాదం తీసుకుని అందరూ వెళ్లిపోయినారు. మరొక గంటకి వాళ్ళందరూ తృప్తిగా హాయిగా ఆనందంగా వ్రతం జరిగింది అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్లీ కుంభవృష్టి ప్రారంభమైంది. ఇది స్వామి యొక్క దివ్యానుగ్రహానికి చిహ్నం కాదండి. అడుగడుగున ఇంట వెంట జంట ఉంటాను అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అక్కర్లేదు మనకి. ఇట్లాంటి అపురూపమైనటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. అలాగే ఒకమారు విశాఖపట్నంలో కన్నన్ నాయుడు గారిని, ఆయన కలప వ్యాపారం చేసుకునేవారు, ఫర్నిచర్ అది చేసుకుని అమ్ముకుంటూ ఉండేవారు. చాలా తీవ్రమైన నష్టాలకి గురై ఆఖరికి వ్యాపారాన్ని అమ్మివేసి కట్టుబట్టలతో ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న సమయంలో వారింట్లో సత్యసాయి దివ్యవ్రతం చేసుకున్నారు. ఎవరో సత్యసాయి భక్తులు చెప్పారు, వారింట్లో సత్యసాయి దివ్యవ్రతం చేసుకున్నారు. సత్యసాయి దివ్యవ్రతం ఏ రోజునైతే చేసుకున్నారో ఆనాటి నుంచి క్రమక్రమంగా అభివృద్ది చెంది ఒక సుమారు ఒక 100 మంది కార్పెంటర్లతో ఒక వర్క్షాప్ పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి ఫర్నిచర్ వ్యాపారాన్ని ఇవాళ లక్షలలో విశాఖపట్నంలో హైదరాబాద్లో చేసుకుంటూ పరమాద్భుతంగా హాయిగా ఆనందంగా జీవిస్తూ ఎప్పుడూ ఒకే మాట అంటారు ఆయన, నేను ఈనాడు ఈ స్థితిలో ఉండటానికి కారణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యవ్రతం చేసుకుని వారి దివ్యానుగ్రహం పొందటమే అంటారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనుభవాలు మనకున్నాయి. సత్యసాయి దివ్యవ్రతం కల్పవృక్షం లాంటిది. మనస్సులో ఏ కోరికలు ఉన్నా, మనకి ఏ కష్టాలున్నా, అవన్నీ కూడా కష్టాలనుంచి గట్టెక్కించి మన కోరికల్ని తీర్చి హాయిగా పూల పడవలా మన జీవితం గడవాలంటే సత్యసాయి దివ్యవ్రతాన్ని మించినటువంటి సాధనం లేదు. అందుచేత మనమందరం కూడా ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని ఒక నృత్యకృత్యంగా చక్కగా అందరూ కూర్చుని హాయిగా ఆనందంగా చేసుకుని స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులవ్వాలని రేడియో సాయి శ్రోతలందరినీ కూడా, తద్వారా సత్యసాయి భక్తులందరినీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాను. సాయిరాం.
1: స్వామి ఈ కలియుగంలో అందించిన మోక్ష మార్గాలు, నామస్మరణ, నగర సంకీర్తన సేవలను మనం మన నిత్య జీవితాల్లో అలవరుచుకుని భగవంతుని సన్నిధి చేరి కృషి చేద్దాం. ప్రకాశరావు గారు ఎంతో అందంగా వివరంగా ఈ వ్రతాన్ని గురించి చెప్పారు. అయితే ఎంతో మంది ఈ ముక్తి మార్గంలో అప్పుడే పయనించడం మొదలుపెట్టారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నవారు ఈ మూడింటిని ఎంతో చక్కగా అవలంబిస్తారు. నెల రోజుల క్రిందట ఒరిస్సా నుండి వందలాది మంది భక్తులు బాబావారిని దర్శించుకోవడానికి ప్రశాంతిలయాన్ని విచ్చేశారు. తమ తిరుగు ప్రయాణం చేసే సమయంలో విశాఖ జిల్లాలో రైల్వే స్టేషన్లోని ఈ పవిత్రమైన పర్తియాత్రకు వెళ్లిన యాత్రికుల బృందానికి విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి వారు వారి ప్రయాణ బడలికను తీరుస్తూ మార్చి 2వ తేదీ 2014న మధ్యాహ్న పలహారాలను అందించారు. ఎంత ప్రేమ, ఏమి సోదరభావం! హనుమంతుడు రామకార్యం మీద లంకకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో మైనాక పర్వతం సేద తీర్చుకోవడానికి హనుమంతుడిని కోరింది. ఆహా, ఈ యుగావతారి సాయిరాముణ్ణి దర్శించుకునే పవిత్ర కార్యం నెరవేర్చుకుని ఈ వానర సైన్యం కూడా ఈ అదృష్టాన్ని పొందారు. వారికి సేవనందించిన వారు ఎంత ధన్యులు! సేవే ఈ కలిలో మోక్షానికి మార్గం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జారి కార్యక్రమాన్ని ముగించే ముందు శ్రోతలకు ఒక విజ్ఞప్తి. తప్పక అందరూ ఈ పవిత్ర వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో నియమ నిష్ఠలతో ఆచరించి స్వామివారి కృపకు పాత్రులవుతాం. ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.orgకి వ్రాయమని కోరుతున్నాం. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యి ఉండండి. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యకులు శ్రీ ఎస్జి చలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
1: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యకులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
2: భగవాన్ బాబా దివ్య పాద పద్మాల పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
1: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
2: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరినీ కూడా ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో ఆ అవతార లక్ష్యంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు SSVIP కార్యక్రమము 116 గ్రామాల్లో 2007 మొదలుపెట్టి 2011 సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ SSVIP ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసిన ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012 చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీస్ తో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మన సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమి దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందైన చోట కొండలపై ప్రవహించే నీరుని వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వర్క్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు స్కూలు పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కటి బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువుల ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగ అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబోయే కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితిలలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతీయ కార్యక్రమాలకు చేసుకుంటే నవసూత్రజాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్ని మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. స్వాసిగా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవా యోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచి ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
1: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
3: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం మెరకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
4: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదారు సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది 1 లక్ష రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదారు మెంబర్స్ 2 పూట్లు కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్ కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ తో షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోవడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదళ మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదళ సభ్యులు కూడా ట్రైనర్ పైలట్ గా రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
5: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేది చేశారని చెప్పి మాకు తెలిసింది, ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
4: ఈ సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడానికి వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ మంచినీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
5: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకి, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి. ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
4: ఈ జన సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, ఈ రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేంద్రాలు. ఆ చలివేంద్రాల్లో మజ్జిగా పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోగజీవులు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ తో వాటర్ ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వాళ్ళు పెట్టుకోమని చెప్పామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్ ఎక్కడైతే వాటర్ అవైలబుల్ ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్డు దగ్గర, ఒక ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికీ అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో ఇది పెట్టడం జరిగిందండి.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యకులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట సేవాదళ్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు, సేవాదళ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారే. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని, అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
6: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైన ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి ధర్మాల చేతను సానబెట్టే వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా సాయి ధర్మాల చేతను సానబెట్టే

0: అన్నబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి యొక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకోనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటాది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి. అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షలు యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఎట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనం ఇట్టి ఆశయాలను లక్ష్యమునందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళము యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. ఈ రెండు మాత్రమే కాదు, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకముగా ఉంచుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణము సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తూ ఉంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయము చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి అనుష్ఠించి ఆచరించి అభిలషించి ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి, అహంకారము నిర్మూలము గావించి, స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములన్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ చెట్టును ఎవరు పెంచుదురో వారి కూడాను తన ముళ్ళుతో పుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ, ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధనే అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండో వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. రెండో వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండో వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారము చేతనే ఏర్పడుచున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవాదళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిరెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సలుపుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనము పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితుల యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరము. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరము. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారుకు దాన్ని నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది, ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి, ఈ కడుపు ఈ కారు పెట్రోల్ ట్యాంక్, ఈ నోరు ఈ కారు యొక్క హార్న్, మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్, మన యొక్క ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాది. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, స్వామి నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సల్పటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సల్పాలి. చేతులతో చేసేటువంటి పని కాని లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కాని ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కాని ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మను చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో ప్రేమతో సానముతో అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ పాములను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి, సుజన జీవులుగా తయారు కావాలి, సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు యందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు పొడవు లావు ఇవి కాదు అర్హతలు, మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు పొడవు లావునకు విలువిస్తుంటాం, చెరకు గడకు తన రసానికి మనం విలువిస్తుంటాం. చెరకు వెదురు కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో ప్రేమ పలుకుతో ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలుడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనిని మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాము. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవల యొక్క ఎందు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం, రెండవది సత్యసాయి మహిళా విభాగము, మూడవది సేవాదళము, నాలుగవది భజన సంస్థ, ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థ అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనం నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికి అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు, దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణ, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండేటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానములు చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటుండాలి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడా నువ్వు కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ, ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకు నువ్వు దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదము తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, ఇది హస్తము, ఇది ఐదు వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ ఐదు వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వ్రేలు, ఇది ఒక సంస్థ సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వ్రేలు ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకును రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వ్రేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూత లూగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బాలబాలికల స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది, ఈ బాల వికాస్. ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును, ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వ్రేలు మొదలుపోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ ఐదు సంస్థలు కూడాను ఏకమైనప్పుడే ఒక్క కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ ఒక భజన మండలం కానీ ఒక సేవాదళము కానీ ఒక మహిళా విభాగం కానీ ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఐదుగురు కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి, సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ ఐదు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఐదింటి యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థలు ఎందుకు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పం, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదళము కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోకసమస్తా సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం ఒక ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్తు ప్రాభౌదా వదంతి ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు. ఇందులో ఉన్న పదార్థాన్ని ఉత్తర ప్రదేశం వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్పుతున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్పుతూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడా అవకాశం లేకుండా ఉంటుంటాది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడా వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వెయ్యాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో లేక ఒకరిపైన ఒకరు అసూయనో లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టు అవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మనం నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థలలో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది. పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు. ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము. గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకుటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా దోషములే కనిపించవు. ఇంక దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడాను దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడాను దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనం చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసినంత పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము. ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా మార్పు కావాలి. ఈ టమ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము. ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టమ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు తాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి. ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామంలో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలు కూడా కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూర్లో ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ. కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీని వల్ల కుటుంబాలు ఎన్ని నాశనమైపోతున్నాయి. కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడం మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతలకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సేవాదరణ యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను, గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిలిచాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు, స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగరాజు రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరాం, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుడు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండుడు, దీక్ష లోకాధారుడు, తీర్థపాదుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్, మీరిక్కడ ఉండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరాం
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీ కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్ రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు సాయిరాం రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు.

0: చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కబురు వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఈ
1: 2001లో
0: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
0: అది స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైకులన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్ లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
0: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ గాని మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్లడం
1: టెక్నాలజీగా మారింది
0: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలం అయిపోతుందేమో ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంత స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయి వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను ఎప్పుడు ఏది ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాన్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
1: ప్రతిదీ స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు, 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను, బాగా కోపగించుకున్నాను. అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుడు తవరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ని ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో

0: మీకు గణేశన్ ప్రార్థనకు రేడియో స్థాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, అసలు మీరు రేడియో స్థాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో స్థాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
1: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో, అంటే వెయిట్ చేసి స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము, లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట ఇద్దరు పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంక పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్ గా దర్శనంలో చూడడం, అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్ గా నా దగ్గర 1000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
0: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, MBAలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
1: పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగు వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాస్యం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరిని పిలిచి తలుపు మూసి మళ్లీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు. ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలిదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
0: రాత్రి జరిపిన ప్రార్థనకి
1: డైరెక్ట్ స్వామి నాతో అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషైన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్న 1,000 రూపాయలు ఖర్చు అయిపోయిన రోజే నాకు సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టానో ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగాను కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే నీడ నీళ్ళే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు నిజమైన నీళ్లు దొరుకుతాయి, అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అది భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో సాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
0: యోగక్షేమ మహామిహం అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో సాయిలో సేవలు అందించిన తరుణంలో అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో సాయి పుడుతున్నటువంటి సమయం అది. అది జన్మనందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో సాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు.
1: తప్పకుండా.
0: అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి, వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
1: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలాసార్లు ఏం జరుగుతున్నది ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు. నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి ముఖ్యంగా రేడియో సాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు యాక్చువల్గా. అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఈ ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ ఈహెచ్వి బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణను వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్, మైకులు, రికార్డింగ్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల్ శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేము అందరం వెళ్లి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనం అయిన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్, వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరికి కంటి కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ప్రతి మైక్ ని ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు. ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతో మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్వి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్వి బిల్డింగ్. అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనాల ద్వారా అందిస్తున్నారు.
0: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు. అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేక ఏ విధంగా చెప్పారు?
1: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి? బాగా జరుగుతున్నది. అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి, ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని. అంటే కనిపించట్లేదు స్వామి. మరి అవి ఎట్లా వినాలి అంటే, స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తుందా అంటే, లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీకు కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని, నీ మైండ్ ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవత్ తత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా చాలా అర్థమయ్యే రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో సర్వవ్యాపకత్వాన్ని వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండేవాళ్ళం కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో ఇవాళ నువ్వు ఇది మాట్లాడినావే అట్లా ఎందుకు మాట్లాడినావు అది స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకున్నారు. పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి అంత చొరవ తీసుకుని అంత ఇంట్రెస్ట్ తీసుకుని. సో మాకు కూడా ఏమనిపించేదంటే అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా ఆనందంగా మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సాయిలో పనిచేయడం జరిగిందన్నమాట.
0: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జున్ వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే ఆయన ఈయన వైపు ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశాన్ని నాకు గుర్తుకొస్తుంది, స్వామి యొక్క తత్వాన్ని స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యమే రేడియో సాయి కావచ్చు. చివరగా మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
1: తప్పకుండా, ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6:00 నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్లి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా ఏం చేస్తున్నావురా చిక్కుపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు, కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. స్వామి అంతా బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు నేను చెప్పాను ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాను, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి? ఇది గులాబ్ జాము లేకపోతే ఇది లేకపోతే రోటీ లేకపోతే ఇది నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగ ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగ ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే, నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను నేను నీ హృదయ వాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దాన్ని నేను పఠించు రోజు, కానీ నువ్వు ఎవ్వరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువుగారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాళ్ళు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు, అందరికీ చెప్పేశావు అంటే రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు గాని అనుభవాలు గాని ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
0: బ్రదర్, మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా రమ్యంగా మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిల్లమిల్ల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో ఏనాటి పుణ్యఫలమో ఆ కిరణాలు ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మనందరం అన్నదమ్ములం, అన్నదమ్ముల మధ్యన తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరము మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తల వంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
1: సాయిరాం.
0: సాయిరాం.
2: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియోసాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు.
4: సాయిరాం అండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
5: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
4: సాయిరాం అండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
6: సాయిరాం అండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయిన వాడు కాటికి పోయిన వాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కాని ఈనాడు ఎన్నో సౌకర్యాలు వసతులు వచ్చినా కొంత వ్యయ ప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది, కకలావికలం చేసింది, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? తీర్థస్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణిగారు, సాయిరాం.
7: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణిగారు. పాణిగారు, అసలు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు, వ్యయ ప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
7: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తుంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చే అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి, దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మను ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తడమే ఒక విశేషం.
8: పశు, పక్ష, మృగాదులకు లేనట్టు విచక్షణా జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి. సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు మహాత్ములు వారు ఆచరించి అనుభవించి ఆనందించి తరించి మనకు తెలియజేశారు, మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మతగా వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారాను నదీ స్నానాల వల్లను శాప విమోచకులవటం, దృష్టిలేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధ తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ధ భావశుద్ధి అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు, తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం, ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లను వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళన గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదార్జ్యం కాదు, గుణదార్జ్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవర్చుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొలుచు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండి గారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
4: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణిగారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, స్థాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కాని ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగున పడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థస్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్యస్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికీ వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
5: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌగన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థస్నానం విశేషించి మనల్ని, అంటే మనలో ఉన్న 3 శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో 3 సార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరంత్యనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం, యజ్ఞీరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను, పుణ్యతీర్థాలను దర్శించినా, స్పృశించినా, వాటిలో స్నానం చేసినా, వాటిని కీర్తించినా, కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవ చ, కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు 4 విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. 1, ధర్మరతి ప్రదాలు. ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. 2, జ్ఞానప్రదాలు. ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే 3, భక్తి వైరాగ్య ప్రదాలు. ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. 4, ముక్తి ప్రదాలు. ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థస్నానాల్లో, తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని, తేజస్సును, ఓజస్సును కలిగిస్తుందని, ఆయుర్వర్ధకమని కూడా, ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం 4 విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం, భస్మసాస్నానం, అవగాహ్యంతు వారుణం, ఆపోహిష్టేతి బ్రాహ్మం, వాయువ్యం గోరజస్మృతం. 1, భస్మస్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. 2, నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. 3, ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. 4, గోధూళి అని గోరజస్నానం. ఈ విధంగా తీర్థస్నానం 3 విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో, ఉషక్కాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానమని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి. వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు, ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా, అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభా సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన, నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషక్కాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు, తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజస్శక్తి ఆవిరవుతుంది కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు సూర్య చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని శ్రేష్టమని మన శాస్త్రాలు ఋషులు పేర్కొన్నారు.
3: బాగుంది గోపాల విష్ణుమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కానీ నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణ ఇస్తారా?
5: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం, అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేకసార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు. తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరి కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుళతాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జల చరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది. సర్వప్రాణుల హితం కోరింది. సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది. విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి, నాణ్యపంధ అయనాయ విద్యతే.
3: చాలా బాగుంది గోపాల కృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
6: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన. ప్రవర్తనకి గుణమే కారణం. గుణములేని సుతుడు, గురులేని విద్యలు, నీతి లేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో పొల్యూషన్. పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు. నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనకు చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేషన్లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావలసినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవ? గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వర్యునికి నీటికి కొరత లేదు. కాని ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంతపెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది, జనం విపరీతంగా చేరతారు, అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ల ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందన్నమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం, ప్రకృతిని ఆదరించాలి, ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం. శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం. ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్నామాన్ని స్మరించాలి. సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి. అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి. పవిత్రమైన భగవన్నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మమహత్వంలో మనకి నగర సంకీర్తన ద్వారా, ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతిలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు. ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు, అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు, మంచిని చెప్పు. ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు. చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషుల దగ్గరగా మాధవుని చేరే దృక్పథంతో అనేక అనేక సాధనలు మన తెలియజేశారు.
9: చాలా సంతోషం శకుంతల గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కానీ భక్తులకు కానీ అనేకనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా ప్రకృతిని ఆరాధిస్తూ సంరక్షిస్తూ వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
6: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీచినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నము ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం. ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్క్తి కాని, నీరు కాని, ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే. కనుక వీటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలస్వరూపాయన మహాకాలాయన మహాన్ స్వామి చెప్తారు, కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థమని అంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యమండి.
9: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలకు అందించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణిగారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు, సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
10: ఇంతవరకు మీరు
2: రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
10: ఈ 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః అనుకున్నాం కదా, ఆ నిరంతరము జీవికి పుణ్యఫలాల్ని అందించేటటువంటి ఆ స్వామి ఎవరు? ఆ స్వామి తాలూకా
2: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి

ఆ స్వామి ఎవరు, ఆ స్వామి తాలూకా ఇంకా ఏవైనా అంతరార్థాలు దొరుకుతాయా అంటే 82వ నామం చూడండి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. పురుషుడు పురుషోత్తముడు సమస్త జీవరాశుల యందు ఉండే ఒకే ఒక్క పదార్థం పురుషోత్తముడని, జీవి పురుషుడని ఎప్పుడో శ్రీవారు చెప్పారని పెద్దలు అంటుంటారు. అవతార రూపంలో ఉన్నంత మాత్రాన స్వామి మనందరిలాగా పురుషుడని అనుకోవద్దు. ఆ మూల విరాట్టు, ఆ ఆది ఏదైతే ఉందో, ఆ సమస్త జీవరాశుల యందు ఉండేటటువంటి ఆ జీవన్ ఏదైతే ఉందో, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి సాయి పురుషోత్తముడు. నిజంగా చెప్పాలంటే పురుషుడికి పురుషోత్తముడికి ఉండే బంధము ఈ నామంలో తెలియపరుచినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, దైవాంశ సంభూతులారా, దివ్యాత్మస్వరూపులారా, అన్నమే కాకుండా ప్రేమస్వరూపులారా అని చెప్తారు కదా. సమస్త జీవరాశుల యందు ఏ ప్రేమతత్వం ఇమిడి ఉందో, సమస్త జీవరాశుల యందు ఏ ఆత్మతత్వం ఇమిడి ఉందో, ఏ దైవత్వం ఇమిడి ఉందో, దానికి మూలమైనటువంటి పురుషోత్తముడు మన స్వామి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. తత్వం ఒకటే అవడం వల్లనే శ్రీవారికి మనకి ఉన్న బంధం. పదార్థంలో ఉన్నది ఒకటే, ఆ దివ్యతత్వమే, ఆ ప్రేమతత్వమే, ఆ ఆత్మతత్వమే ఇద్దరిలో ఉంది. కానీ మనతో సంబంధ బాంధవ్యాలతో, ప్రేమతో మాట్లాడి మన్ని లాలించి పాలించడానికి వచ్చినటువంటి అవతారం ఒక్కటే కాదు, ఆ అవతారానికి మూలమైనటువంటి పురుషోత్తముడు కూడా మన స్వామి అని తెలుసుకోవాలి. 83వ నామం ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఏ పురాణంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ అవతారము దాల్చినటువంటి వస్తువైతే ఉందో, ఆ వస్తువు పురాణ పురుషుడు. పురాణ కాలం అంటే చాలా చాలా చాలా సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే ఆ ముందునున్నది స్వామి. ఈ అవతారాలన్నీ, ఈ పురాణాలన్నిట్లోనూ వచ్చేటటువంటి దైవాలన్నీ స్వామి, దాని మూలము స్వామి, ఈ అవతారాలు స్వామి. చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉండొచ్చు, స్వామి ఏదన్నా మనం చెప్తే, స్వామి అక్కడ ఏదో ఆ బాధ వచ్చినట్టుంది, స్వామి ఈ పరీక్ష వాడికి ఇంకా భయపడుతున్నాడు, స్వామి ఆ వైద్యుడు ఏమంటాడో అని తాపత్రయపడుతున్నాడు, ఇవేమన్నా అడిగినప్పుడు చాలా రొటీన్ గా, మామూలుగా స్వామి అనేవారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూసుకుంటాడు. మనకి జ్ఞాపకం చేస్తున్నది ఆ మాట అనిపిస్తుంది నాకు. ఏంటా జ్ఞాపకం చేస్తున్నారు? ఏ స్వామి అన్ని దైవాల్లో ఉన్నారో ఆ స్వామి చూసుకుంటారు. చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, ఏదన్నా అడ్డు కలిగితే వినాయకుడు కొంచెం దండం పెట్టుకుంటాం, ఏదన్నా అడ్డు తగిలితే వినాయకుడు దండం పెట్టుకుంటాం, ఏదన్నా కొంచెం ఆరోగ్యం అది బాగలేకపోతే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటాం, ఏదన్నా టకాల మీద శక్తి కావాలి, అమ్మ ప్రేమతో శక్తి కావాలి అంటే లలితా మహాత్రిపుర సుందరికి దండం పెట్టుకుంటాం. స్వామి చూసుకుంటాడు అన్నదానికి అర్థము ఏ అందరు దేవతలు

0: సమస్త దేవతాస్వరూపులు నా అధీనంలో ఉన్నారు కనుక ఏ దైవాన్ని ఎలా ఎక్కడ పంపించి నీకు సాయం చేయాలో అది చూసుకుంటాడు అని అర్థం అనిపిస్తుంది నాకు. స్వామి చూసుకుంటాడు, నేను చూసుకుంటానన్నది ఒకలా ఉంచండి, ఆ పక్కన స్వామి చూసుకుంటాడంటే అర్థం ఏంటంటే ఏ దేవతలు ఎవరు ఎక్కడ ఎలా నిన్ను ఆదరించుకోవాలో అది కూడా నేను చూసుకుంటాను. ఎంచెతంటే పురాణ పురుషుడు కనుక. ఒకసారి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఒక చిన్న గ్రూప్లో మాట్లాడుతూ అన్నారు, మీరందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు. ఎంత బ్రహ్మాండమైన మాటది, సత్య సనాతనుడు అంతకంటే ముందు ఇంక లేదు, అది సత్యం. ఆ సత్య స్వరూపమే, సనాతన స్వరూపమే ఇప్పుడు మనం చూస్తున్న స్వామి కూడా. కానీ నిత్య నూతనుడు, రాముడిలాగా కృష్ణుడు ఉండడు, కృష్ణుడిలాగా సిద్ధిబాబా లేరు, సిద్ధిబాబాలాగా సత్యసాయిబాబా వారు లేరు, అది నిత్య నూతన తత్వం. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండది సత్య సనాతన తత్వం. స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు అని ఆ అనిల్ కుమార్ గారు చెప్పింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని అవతారాల్లో కనిపించిన ఆది పురుషుడు కనుక ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః అని స్వామివారికి నమస్కరించుకుంటున్నాము. అయితే అన్నిటికీ మూలమైన ఆది విరాట్టు కనుక, ఏ అవతారమైనా దాల్చేటటువంటి శక్తి సంపన్నుడు కనుక, స్వామిని 84వ నామంలో ఓం శ్రీ సాయి అతీతాయ నమః, ఏ విషయంలోనైనా స్వామి కంటే ముందు ఇంక లేదు, స్వామి కంటే పెద్ద ఇంక లేదు. మానవ జాతి ఎలా ముందుకొచ్చిందో అంటే ఇవల్యూషన్ ఎలా జరిగిందో అన్న బ్రహ్మాండమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానానికి స్వామి అతీతుడు. అందుకే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎన్నో రకాల విజ్ఞానులు ఒక్కసారి స్వామి అనే మాటను పట్టుకుని అమ్మో ఇది మనెవరికీ తెలీదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే శ్రీవారి కంటే అతీతం మరొకటి లేదు. దీనికి మనం ఇంకొక విధమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవాలి, వారి కంటే అతీతం లేదు కనుక వారు ఏమైనా చేయగలరు. నాకు తెలిసినంత మట్టుకు స్వామివారి తాలూకా అవతారానికి సంబంధించి కెనడాలో ఓ ఫోటోలోంచి అమృతం రావడం చూశాను, సింగపూర్లో ఒక మహాభక్తురాలి ఇంట్లో ఒక అరకిలో విభూతి ఎప్పుడు ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటారు, అది నిండిపోతూ ఉంటుంది ఓ ఫోటోలోంచి. ఇది అతీతాయ నమః, స్వామి ఎవరికి అర్థం కాని, ఎవరూ అర్థం చేసుకోలేని, శాస్త్ర పరిజ్ఞానానికి అందని ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నడిపిస్తోంది శ్రీవారిని. ఆ శక్తి అంతా శ్రీవారిమయం, శ్రీవారు ఆ శక్తిమయం. అందుకే శ్రీవారు అతీతులు, అన్నిటికీ అతీతులు. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏ రూపమైనా స్వామి తీసుకోగలరు, అన్ని రూపాలకి అతీతులు స్వామి. ఇంకా ఒక అర్థం కూడా ఉంది, ఇది మాత్రం నా గుండెల్లో ఉన్నది చెప్తున్నాను, ఎప్పుడూ అనుకుంటాను నేను, అబ్బా ప్రపంచంలో సృష్టిలో ప్రతి వాడికి ఒక అధికారి ఉన్నాడు స్వామి, మీ దయ వల్ల మీకు అధికారి లేడు, మీరు ఏం చేస్తే అంతే తప్ప అడిగేవాడు ఎవడూ లేరు. స్వామి సమాధానం చెప్తారు కానీ తను ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. చూడండి, దర్శనం ఇచ్చినా, దర్శనానికి వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా, ఎప్పుడొస్తారో అని కూర్చునే భక్తులందరికీ తెలిసిన విషయం, స్వామికి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారికంటే అతీతులు లేరు కనుక అతీతాయ నమః. అన్నిటికీ అతీతులు శ్రీవారు. అయితే ఈ అతీతాయ నమః అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశ 85వ నామము, ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఈ నామం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించింది, స్వామి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా కాలమానాన్ని బట్టి మారక తప్పదు. 200 సంవత్సరాల కిందటో 300 సంవత్సరాల కిందటో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అనుకోలేదు, తర్వాత తెలిసింది. కొన్ని కొన్ని జబ్బుల పేర్లు తెలియవు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి శాస్త్రం కూడా టైం డిపెండెంట్, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాము, ఎక్కడో ఒక చుక్క ఎదురవుతుంది, మళ్ళీ దాంట్లో పరిశోధనల్లో పడతారు. కాలాన్ని బట్టి కాలం గడుస్తున్న కొద్దీ ఆ విజ్ఞానం అలా పెంపొందించుకుంటూనే ఉంటారు. అయితే పరమేశ్వరుడు మన స్వామి కాలాతీతుడు. ఈ ముందు నామంలో అనుకున్నాము ప్రతి శాస్త్రానికి కూడా అతీతుడు స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ త్రికాలాలకి అతీతుడు, దేశ కాల పరిస్థితులకు అతీతుడు. జలుబు 3 రోజులుంటుంది, దగ్గు 4 రోజులుంటుంది, ఈ క్యాన్సర్ ఇన్నాళ్ళుంటుంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ కూడా కాలంతో కలిసి నిర్ణయింపబడుతున్నాయి. అయితే ఈ కాలమానం శ్రీవారికి వర్తించదు. అందుకే స్వామి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. ఎందుకు 6 నెలలు? ఎల్లుండి రా. చూడండి, ఏ కాలంలో ఏది జరుగుతుందో శ్రీవారే సృష్టించినటువంటి ప్రకృతికి ఎంతో వదిలేసినా భక్తుడిని రక్షించే పరిస్థితిలో, భక్తుడికి చెప్పే పరిస్థితిలో, నాయనా ఈ కాలం అన్నది నన్ను అడ్డదు, ఆ కాలం కూడా నేను చెప్పినట్టే వినాలి అని స్వామివారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంటారు. ఈరోజు జరిగేది, నిన్న జరిగింది, రేపు జరగబోయేది, ఇవన్నీ తెలుసుకోవడం కాలాతీతాయ నమః అనడానికి కాదు. ఈ కాలాన్ని నిర్ణయించేది స్వామి. ప్రిసైడింగ్ డ్యూటీ ఆన్ టైమ్ ఏ స్వామి. అందుకే ప్రకృతితో ప్రతి క్షణం సంబంధం పెట్టుకుని దాన్ని అంతా ఇట్నించట్టు మార్చారు. కానీ భక్తుల మీద అనుగ్రహంతో ఒక్కప్పుడు చిన్న మచ్చులా చూపెడతారు, నాయనా ఏ కాలము నన్ను బంధించదు అని. స్వామి రేపు జరుగుతుందంటే అది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందంటే ఎల్లుండి జరుగుతుంది. ఏ జరగవలసిన చిత్ర విచిత్రమైన విధైనా సరే శ్రీవారి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే శ్రీవారు కాలాతీతాయ నమః. ఈ ఎలా జరుగుతుంది స్వామి? మామూలుగా ప్రకృతిబద్ధంగా కాలం నడుస్తుంటే అది మీరు చెప్పేసరికి ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? 86వ నామంలో చెప్పుకుంటున్నాం, ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః. తన చేతిలో లేని శక్తి ప్రపంచంలో లేదు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే శ్రీవారు తను 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట, ఏదో బ్రహ్మాండమైన తపస్సు చేసి సాధించిన అష్టసిద్ధులు కావివి, ఇవి నాతోటే ఉంటాయి, నా ఇంట జంట వంట ఉంటాయి, ఇవి అభ్యాసం వల్ల వచ్చే సిద్ధులకి నేను అతీతుణ్ణి. బాగా చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీవారి మాట వేదవాక్కు. శ్రీవారి మాట ప్రకారం జరగాల్సిందే గాని ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము ఒక ఆయనకి. స్వామి విభూతి ఇచ్చి తీసుకెళ్లి ఆయనకివ్వు అన్నాక 2.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు. చేయవలసిన కర్తవ్యాలు నిర్ణీత సమయంలో జరిగాక ఆ తర్వాత ఆయన తాలూకా జీవితం అంత్యమైంది. మరి 3 నెలలు శాస్త్రం ప్రకారం చెప్పింది, 2.5 సంవత్సరాలు శ్రీవారు చెప్పింది. ఎందుకంటే తను చెప్పిందే సిద్ధి, తనన్నదే వేదం, అది వేదవాక్కు. ఆ వాక్కు తిరుగులేదు. ఈ తిరుగులేని వాక్కున్నటువంటి స్వామికి ఏ అభ్యాసాలు కావాలి, ఏ సిద్ధులు కావాలి? తనే సిద్ధి, తనే సిద్ధి స్వరూపము. ఏ సిద్ధులైతే ఉన్నాయో వాటన్నిటికీ పునాది, వాటన్నిటికీ రూపము నా స్వామి. ఒకసారి మనవి చేసుకున్నాను శ్రోతలతో, స్వామి విమానం ఎక్కగానే భయం వేస్తుంది అని చెప్తే 1984లో చాలా చాలా చాలా బాధపడిపోయేవాడిని. విమానంలోకి వెళ్ళడం భయం వేయడు, విమానంలో వెళ్ళగానే భయం వేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. 3 గంటలు 18 గంటలు 14 గంటలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు భయం వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం నాలో ఎందుకు తెప్పించారంటే శ్రీవారు, నాయనా నువ్వు అర్థం చేసుకోవలసింది, ఈ సత్యస్వరూపుడిని గురించి ఆలోచించవలసింది ఇంకా చాలా ఉంది, అది నీకు చూపెడతానని అందుకే భయం పెట్టారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 1984లో ఈ మాట శ్రీవారికి చెప్పగానే, ఏంటి విమానంలో కూర్చుంటే భయం వేస్తుందా, అవునా అన్నారు చిన్న నవ్వునవ్వుతూ. స్వామిని తలుచుకో, ఏ భయం ఉండదు అన్నారు. ఆ మన్నాడు నేను ప్రయాణం చేసే వేళ శుభగడియ కాదు, అత్యంత అశుభగడియ, కానీ నా స్వామి చెప్పారు కదా స్వామిని తలుచుకో భయం లేదన్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎన్నడూ రైలు భయం, బస్సు భయం, విమానం భయం, వాతావరణం, ఏ భయాలు లేవు. ఎందుకంటే స్వామి ఇచ్చిన బ్రహ్మాండమైన ఆ వాక్కుందేది, స్వామిని తలుచుకో ఏ భయం ఉండదు, ఆ వేదవాక్కు. సిద్ధికి స్వరూపమైనటువంటి నా స్వామి వేదవాక్కుని ఏం చెప్పినా ఏం చేయాలన్నా వారొక్కసారి అవును అంటే అది జరగక తప్పదు. అయితే సిద్ధిస్వరూపుడు మామూలుగా భక్తుడి తాలూకా భయాన్ని పోగొట్టినట్టే లోక కళ్యాణం కోసం వచ్చిన స్వామి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం. ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు, శ్రీవారి సంకల్పము అన్నది జరక్క తప్పదు. ఎన్నోసార్లు మనం విన్నాం, ఎందరో మహావక్తలు మనకు ఉపన్యాసాల్లో చెప్పారు, స్వామి యూనివర్సిటీ 7 ఏళ్ళకల్లా వచ్చేస్తుందని చెప్పేశారు, అది ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో. నేను రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను, శ్రీవారి పని జరగడానికి ఎవరిని ఎక్కడ ఏ వ్యవస్థలో ఏ పదవిలో పెట్టుకోవాలో అది కూడా చేయగలరు. అవన్నీ జరిగి శ్రీవారు అనుకున్న రోజున విశ్వవిద్యాలయం తయారైంది. అది ప్రపంచం అందరి కోసం చేసినటువంటి ఒక మహాకార్యం. సిద్ధ సంకల్పుడైన స్వామి ఏది చేస్తానన్నా జరక్క తప్పదు. ఎందుకంటే కాలాతీతుడు, సిద్ధిస్వరూపుడు, అతీతుడు. ఇవన్నీ అనుకున్నాం కదా, శ్రీవారు అతీతులు, కాలాతీతులు, సిద్ధిరూపులు, అంచేత సిద్ధ సంకల్పులు కూడా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సిద్ధ సంకల్పాయ నమః అంటే పెద్ద యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు అవి కట్టడం గురించే కాదు. ఎంత సులువుగా తన తాలూకా ఔన్నత్యమైనటువంటి, అధికారమైనటువంటి ఆ మహాశక్తిని చూపెడతారో. ఇంకొక ఉదాహరణ చెప్పాలి, మా స్నేహితుడికి ఒక ఆయనకి పెద్ద ఉంగరం ఇచ్చారు, నవరత్నాల ఉంగరం స్వామి. వారి కృపా కటాక్ష వీక్షణాల తాలూకా ప్రభావం వల్ల ఆ ఉంగరం వారికి, మా స్నేహితుడికి ప్రసాదించినప్పుడు నేను కూడా ఉన్నాను. మన్నాడు మళ్లీ పిలుస్తానన్నారు స్వామి. ఈ పెద్ద ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని మా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇది చూడు ఎంత పెద్దదో, నేను గవర్నమెంట్ లో మీటింగ్లకు వెళ్ళాలి, ఎవరన్నా మంత్రి గారు పిలిస్తే వెళ్ళాలి, ఆఫీసర్లందరూ చూస్తూ ఏంట్రా నువ్వు ఏదో పెద్ద సేట్లాగా ఇంత ఉంగరం ఏంటి అంటారు అని ఏదో బాధపడుతున్నాడు. ఆ సాయంత్రం వల్ల మన్నాడు పొద్దున్న స్వామి పిలిచారు. పిలిచిన వెంటనే మొట్టమొదట, ఆ ఉంగరం బాగా పెద్దదనుకుంటున్నావు కదా, ఇలాతే అన్నారు. ఇట్నించటి చేత్తో తిప్పారు. నిజంగా చెప్తున్నాను, నా జన్మ తరించింది అనుకున్నాను ఆ రోజు. అంత చక్కటి మహాశక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఉంగరం తీసుకుని ఇది చాలా పెద్దదనుకుంటున్నావు కదా అని ఇలా తిప్పారు, ఇట్నించటి తిప్పారు. తిప్పి నా వైపు కొంటగా చూసి ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని మూడు మాటలు అన్నారు. ఊదడం కూడా కాదు, ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అది అతి చిన్న నాజూకైన నవరత్నాల ఉంగరంగా మారింది. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. స్వామి నేను ఎప్పుడైనా చూడాలి, స్వామి నేను ఎప్పుడైనా చూడాలని దండం పెట్టుకునేవాణ్ణి. నాకది చూపెట్టడము జరిగింది, నా స్నేహితునికి చిన్న ఉంగరం ఇవ్వడము జరిగింది. పెద్ద ఉంగరాన్ని చిన్న ఉంగరాన్ని చేయడం ఎంత సులువో చూడరా అని నాకు నా స్వామి చెప్పడం జరిగింది. సిద్ధ సంకల్పులైన స్వామి ఒక వ్యక్తిగతమైన భక్తుడి బాధ తప్పించడానికి, లోక కళ్యాణానికి మహత్తరమైన పథకాలు పెట్టి అందరినీ ఆదరించడానికి, అన్నిటికీ తగినటువంటి నా స్వామికి, మన సిద్ధ సంకల్పులైన స్వామికి అందరం నమస్కరించుకుంటున్నాం. ఇంత శక్తి సంపన్నుడికి తర్వాత నామం అవసరమా అనిపిస్తుంది. 88వ నామం ఏమిటి? ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఇంత శక్తి సంపన్నుడికి ఆరోగ్యం ఇవ్వడం చేతనవుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ నామం ఎందుకు రాశారు? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకో అని జ్ఞాపకం చేయడానికి రాశారు. ఎందుకంటే ఇంతకు ముందు చదివిన 87 నామాలు అత్యంత శక్తి సంపన్నుడైన స్వామి గురించి తెలుసుకుని, మళ్ళా ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే అని ప్రశ్న ఉండకూడదు. కాని ఒకవేళ ఉంటుందేమో, అంతేకాకుండా ఒంట్లో బాగలేకపోయినా ఏదన్నా భయపడినా ఒక్కమారి స్వామిని తలుచుకోను ఆయన, ఎందుకంటే వారు ఆరోగ్యప్రదాయి. అది ఒక విధంగా అనుకోవచ్చు. రెండోది, కేవలం తను విభూతి సృష్టించి కలలో వచ్చి జబ్బులు నయం చేయడం అదంతా ఒక ప్రక్రియ. వారి తాలూకా సృష్టిలో డాక్టర్లు ఉన్నారు, వారి తాలూకా సృష్టిలో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మరి అవన్నీ తెచ్చి అవి కూడా పెట్టారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆ విధంగా కూడా శ్రీ సత్యసాయి ఆరోగ్యప్రదాయ. అంతేకాదు, మనసు ఎంతో బాధపడింది స్వామికి, ఈ కంటామినేటెడ్ వాటర్, సరి అయిన మంచినీరు లేక ఎందరో ముఖ్యంగా చిన్నవాళ్లు వృద్ధులు కష్టపడుతున్నారని సత్యసాయి మంచినీటి సరఫరా పథకం కూడా పెట్టారు. శ్రోతలు అర్థం చేసుకోవలసింది, కేవలం ఓ స్వామీజీగా, ఒక అవతార పురుషుడుగా పూజలు అందుకుని నైవేద్యాలు అందుకుని మనందరినీ ఆశీర్వదించి పంపించడమే కాదు, అది కాదు, వ్యక్తికి ఉన్న బాధని, సమిష్టికి ఉన్న బాధని, వ్యక్తికి ఉన్న బాధని, సంఘానికి ఉన్న బాధని, రెండు నివారించడానికి వచ్చినటువంటి స్వామి ఆరోగ్యప్రదాయు. చూడండి, సత్యసాయి మంచినీటి పథకంలో నీరు తాగే ప్రతివాళ్లు స్వామి భక్తులని ఎవరు అనుకోక్కర్లేదు. అది ఏ మతానికి చెందినా, భక్తుడైనా కాకపోయినా, ఏ దేవుడిని కొలుచుకున్నా కొలుచుకోకపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, గ్లాసు పెట్టగానే నీళ్లొస్తాయి, ఆ నీళ్లు వాళ్ళు తాగొచ్చు. ఇది సాంఘిక పరమైనటువంటి అవతార కార్యక్రమం, వారి శక్తికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ ఆరోగ్యప్రదాయ నమః అన్న దానికి కాలం గడుస్తున్న కొద్దీ మనకింకా తెలుస్తూనే ఉంది. అదేవిధంగా 89వ నామంలో ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. నిజంగా చెప్పాలంటే మనందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, ఆస్తులిచ్చారు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు. అదంతా భక్తులకి తెలిసిందే. అయితే ఈ నామము రాసినప్పుడు సత్యసాయి అన్నదాన పథకాలుంటాయని గాని, సత్యసాయి సంస్థల ద్వారా ఎన్నో విధాల సేవలు అందుతాయని గాని, ప్రతి దసరాకి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాళ్లు, పిల్లలు అందరూ కలిసి ఒక చీర, ఒక చాపు గ్రామాల్లో గ్రామసేవ కింద పంచుతారని గాని, ఇవేమీ అనుకోలేదు ఈ నామం మొట్టమొదటిసారి చదివేటప్పుడు, మొదట్లో అష్టోత్తరాలు చేసేటప్పుడు. కానీ ఆరోగ్యప్రదాయ వెనకాతల ఆసుపత్రులున్నట్టే అన్న వస్త్ర ప్రదాయ నమః అన్నదాని వెనకాతల అన్నదాన పథకాలు. వస్త్రాల ఆ బంగారు తండ్రి చేతి నిండి ఎన్ని వందల మంది ఎన్ని చీరలు ఎన్ని బట్టలు అందుకున్నారో లెక్కెవరన్నా పెట్టుంటే చాలా బాగుండేది, ఎంతో బాగుండేది. అబ్బా ఎంత లెక్క అనుకునేవాళ్ళమి. మామూలు దర్శనంలో ఉన్నట్టుండి ఎవరినో పిలిపిస్తారు, బోల్డ్ బట్టలు పంచిపెట్టేస్తారు. స్వామి అన్నవస్త్రప్రదాయి అని మనం గుర్తుపెట్టుకుంటే, నేను అనుకుంటున్నాను ఆరోగ్యప్రదాయి అని గుర్తుపెట్టుకుంటే అనారోగ్యం భక్తుడికి రాదు, అన్నవస్త్రదాయి అని గుర్తుపెట్టుకుంటే లోటు అన్నది ఉండదు, ఏ విధమైన లోటు ఉండదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, కాని లోటు మాత్రం ఉండదు. 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. సంసార దుఃఖము అన్ని రకాల దుఃఖాలకి మూల కారణము కోరిక. నిజంగా చెప్పాలంటే ఏదో గాలి పీల్చడం, మంచినీళ్లు తాగడం తప్ప ఇంకా ఏం చేసినా ఏదో ఒక ఈ కారణానికి ఒక ఫలితం రాక తప్పదు. మనందరం అనుకుంటాం పళ్ళు తింటే మంచిది, కాస్త అన్నం తింటే మంచిది, కాదు అన్నమే కాదు కొంచెం గోధుమ తింటే మంచిది అనుకుంటాం కదా. ఓసారి శ్రీవారు అన్నారు రూములో కూర్చున్నప్పుడు, అన్నము ఎక్కువగా తింటే మునుకులు నొప్పి రావచ్చు, అలా అని చెప్పి ఎక్కువ గోధుమలే తిన్నా మంచిది కాదు, పళ్ళు కూడా ఎక్కువ మంచిది కాదు. చూడండి విచిత్రం, ఈ భూమి మీద పుట్టాక ఏ పని చేసినా దాంట్లో సుఖం రావడమే కాకుండా దుఃఖం కూడా రావచ్చు. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉండి బ్రతకడమే సంసారం. ఈ సంసారంలో మంచిలా కనపడుతుంటాయి నేను, కానీ వెనకాలే దుఃఖం ఉండొచ్చు. స్వామి ఏంటంటారు, హ్యాపీనెస్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సారోస్, ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్వామివారి దయ వల్ల ఇంత చక్కటి అవకాశం వచ్చి మీ అందరితోటి ఇది నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నచ్చుతుంది అనుకోవడం పొరపాటు. మహానుభావులు ఉంటారు, శాస్త్రవేత్తలుంటారు, జ్ఞానులుంటారు, అది విని అబ్బబ్బా ఏమిటి వీడు, వీడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అంటే అందరి నుంచి అన్ని వేళలా మంచి జరుగుతుందనుకోవడం జీవికి తప్పు, అలా జరగదు. మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది, మంచి కానిది ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి స్వామి? సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎట్లా దుఃఖం క్షయకరం చేస్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, కొన్ని కోరికలు మనలోకి రాకుండా చేస్తారు, కొన్ని కోరికలు తీరేటట్టు చేస్తారు. ఈ రెండు ప్రక్రియల వల్ల సంసార దుఃఖంలోంచి బయటపడతారు. ఈ రెండు చేయగలిగింది స్వామి మాత్రమే. లోపల ఉన్న లోపం చెప్పినా అదేం పర్వాలేదు అన్న శక్తి ఉన్నది స్వామికొక్కరికే. స్వామి ఈ తప్పులు చేశాను అంటే క్షమించగలిగిన శక్తి ఉన్నది స్వామికొక్కరికే. పెద్దలు చెప్పిన మాట మీతోటి మనం చేసుకుంటున్నాను. ఒక్కసారి శ్రీవారి పాదాలు తాకితే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. అది ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, పరమ పవిత్రమైన ప్రేమమూర్తి అయిన స్వామి ఏదన్నా క్షమించగలరు. అలా అంటే తప్పులు చేయాలని నేను అనడం లేదు. కోరి తప్పులు చేస్తే కోపడతారు కూడా స్వామి, కానీ సంసార దుఃఖ క్షయకరం అనేటటువంటిది రెండు విధాలుగా చేస్తున్నారు స్వామి. ఒకటి, కొన్ని కోరికలు మన జోలికి రావు. రెండు, అన్ని కోరికలు తీరిపోయాక ఇంకేమీ లేదు, సంసారము లేదు, దుఃఖము లేదు. నాటకంలో పాత్రధారిగా తన పాత్ర తెలుసుకుని నడుస్తాడు జీవి తప్ప దాంతో బంధం పెట్టుకుని విచారంలోనూ సుఖంలోను దుఃఖంలోను సుఖంలోను మురిగి తేలుతూ ఉండడు. ఈ 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. స్వామి, చిన్న చిన్న దుఃఖాలు పెద్ద పెద్ద దుఃఖాలు ఒక్క నీ నామం చదివి ఒక్క సాయిరామా సాయిరామా అనుకుంటే పోగొట్టేటటువంటి పరమశక్తి ఉన్న ప్రేమమూర్తివైన స్వామి మా అందరి తరఫున నమస్కారాలు. ఇది 90వ నామం.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థుల మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

0: ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతిహి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: మూడేళ్ల వయసుకే ఎంత బాగా నేర్చుకుని పాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీయాంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
2: అలాగే చెప్పమ్మా వాణి.

0: దానికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే యేసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటి.
7: అసలు ఎంతమంది దేవుళ్ళాంటి?
8: ఎవ్వరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ.
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటండి?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా? అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరాంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
7: అర్థమయ్యేటేదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
8: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
6: చెప్పమ్మా ప్రత్యూష.
8: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
6: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
1: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటీ? ఇన్ని మతాలెందుకు? అసలు మతమంటే ఏమిటాంటీ?
6: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
7: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
6: చూడం మహర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూల కారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరము జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.
7: అవునా ఆంటీ, నేను కూడా.

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక చెప్తుందట, పిల్లలు వినండరా.
2: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్క, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
2: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
4: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
4: మరి వీటిని ఆపలేమా అంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
5: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్య అక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
5: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని, ఆయన విశ్వాసాలని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు.
6: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షితా.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొటన వెళ్లి తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపం వస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వాళ్లే జరుగుతుందని విశ్వాసం.
3: అక్క, కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ళ కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బఠనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాదాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదాయింది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాళ్ళు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికే అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉన్నది ఏమిటంటి?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరియందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కానీ కష్టములు కానీ ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్యసూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణ్ణి.

0: ఆంటీ, అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రజనస్సు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
3: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్వ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
3: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
4: ఆంటీ, ఓం, శిలువ, నక్షత్రం, నెలవంక, అగ్ని, ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
3: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
5: శివ, నీకెప్పుడు ఆటలిదా సేనా? బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం?
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్కా వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది, ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
2: పరమానందం అంటే పరమన్నమా?
3: శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయనా, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కానీ మిగిలిన తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
4: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
5: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బోధించారు.
6: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
7: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
5: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
7: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడిన వాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకనే వారు ఎవరినైనా కలిసినప్పుడు సలాం అలైకుము సలాం అంటారు.
1: అంటే అర్థమేంటక్క?
7: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
1: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
8: అవును శివ, నీకు కూడా శాంతి కలుగగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
1: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
8: అవునరా సత్య.
7: ఓ, మీకు చాలా విషయాలు తెలుసే.
1: అక్క, నువ్వు కథ చెప్పక్క.
7: ఇప్పుడు మీరంతా అను

0: విషయాలని మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
1: అవునా, అప్పుడు ఏం చేసింది?
0: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పకపకా నవ్వేది.
2: ఆయన ఏమి అనేవారు కాదా ఆమెని?
0: లేదు యూసుఫ్, తల మీద, భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
3: అక్కా, రోజూ అలానే చేసేదా?
0: అవును సత్య, రోజూ అలానే చేసేది. కాని ఒక రోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
3: ఎందుకనక్కా?
0: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం. కాని మొహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
3: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
0: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
1: బాగైంది కదా,
3: మంచి వాళ్ళకు అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
0: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా. అసలు ఏం జరిగిందో వినండి.
2: మరిను చెప్పక.
0: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
4: ఎంత గొప్ప మనసక్క మొహమ్మదే.
0: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత గొప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే, నేను చేసిన పాపానికి, భగవంతుడు నన్ను క్షమించడానికి, నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
5: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
6: చూడమ్మా సుమ, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు, సర్వ జీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయ, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లాం మతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం,
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేమాచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో, తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కాది?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్క. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా. సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ క్రోధ లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణి అక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని ఆనందాన్ని మీవిగా భావించండి, కష్టంతో ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి. ఇదే మనం అనుసరించాల్సిన శీలగుణములు అని చెబుతారు.
2: అక్క, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే, మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థం అన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియం మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జోరాస్ట్రమతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టేనన్నా. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడే ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
3: అంటే మన మనస్సుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహనా.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీద ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: Sairam, I am Jackson.
1: Sairam, I am Varun. Mikemana help kawala?
0: Yes, Sairam. Ashram anta chusanu. Chala kamga undi. Andaru chakaga Sairam antu palkarisunaru. Nalanti foreigners kuda chala mandi kanpisunaru. Wonderful place. But tell me, akada undi chudandi. A pillar emiti.
1: Oh, ada. Adi sarvadharma aikyastupam. Symbol of unity of faiths.
0: What? అది మీ మత స్థూపం కాదా? అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సర్వ మతాలు బోధించేది ఒకటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబ్ వేయడమే తరువాయి. కాని అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
1: పూర్తయిన స్థూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్థూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరామ్.
0: సాయిరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరామ్.

0: మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదేలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటి ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చక్రం ఉంది, ఏ మతానిదో.

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్రమతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? 3 అంక వేసుంది. ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచిని బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: సుతుడా.
1: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
1: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కమలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలని తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాలవికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాలవికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నె బెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: ജയ ഗണേശ ജയ ഗണേശ ജയ ഗണേശ രക്ഷമാം.
1: సైరా మాంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
2: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేర్నే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు, వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని.
1: సైరా మాంటీ, మేము బాల వికాస్ గురువులుగా

0: అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
1: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
0: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీయాంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మతేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ పౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోనూ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురి చేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనస్సు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాలు చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మా మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల్య వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల్య వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి సంస్థకు కూడా ఉన్నతిని గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల్య వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటి కాలానికి చాలా మార్పులు వచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయి, కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటీ?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే ఆంటీ మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా, దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
1: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
0: అంతే కదా.
1: అంతే కాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేనియందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యుల వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
0: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
1: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ ఆసక్తి తెలుసుకోవచ్చు.
0: నాకిప్పుడు అర్థమైందా ఆంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
2: ఆంటీ, మేం బాల్ వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
1: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయి గాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ గుర్తుందా ఆంటీ, ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది. కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగానూ యాక్టివిటీస్ పద్ధతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి. ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కానీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, నేను చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల వికాస్లో మత సంబంధమైనవి ఏవీ చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంతి నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
0: ఆంటీ, ఫ్యూచర్ బాలవికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ, రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరా.

ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

శ్రీరామచంద్ర ప్రభువును గాఢభక్తితో స్మరించి తరించి ధన్యులైన మహాభక్తుల కోవకు చెందినవాడు భద్రాచల రామదాసు కూడా. భద్రాచలం పరగణకు తహసీల్దారుగా కార్యనిర్వహించడి రామదాసు సదా రామనామస్మరణతో ఆనంద పరవశుడై జీవించేవాడు.

ఒకనాడు కార్యవశమున భద్రగిరి నిర్వహించినప్పుడు ఏనాడో తమ్మల దమ్మకచ్చే నిర్మింపబడి శిథిలావస్థలో ఉన్న మందిరంలోని రామచంద్రుడు ఆయన కంటపడ్డాడు. సకలలోక పాలకునకు లతాహారములాయని అని ఎంతో దుఃఖించాడు.

ప్రభు. శ్రీరామచంద్ర, జగదీశ్వరుడైన నీకు నిత్య నైవేద్యములు కరువ. నీడ లేదా అని నీల నీరద మూర్తికై పరితపించి కొండ దిగి వచ్చి జీర్ణ దేవాలయోద్ధరణకు నడుంగట్టి ఆ సంవత్సరం వసూలు చేసిన శిస్తు పైకం 600,000 వరహాలను వెచ్చించి ఆలయం భూలోకి వైకుంఠంగా తీర్చిదిద్దినాడు. రామభజనలు చేయసాగినాడు.

ఖజానాకు చేర్చవలసిన పైకం తానిషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి వెచ్చించినాడన్న వార్త విన్న తానిషా రామదాసునకు కఠిన కారాగార శిక్షలు విధించినాడు. శ్రీరామ భక్తులకు ఎవరి వల్ల భయం లేదని, రాముని నమ్మిన వారిని రాముడే రక్షిస్తాడన్న అఖండ విశ్వాసంతో ఏమాత్రము చలించక పాడుతూ పాడుతూ చెరసాల వైపు వెళ్లసాగినాడు ఆ రామదాసు.

బందీకానలో తానిషా భటులు రామదాసును బయటకు లాగి కొరడాలకు జులిపించి నడి వీధిన తాడులూడేగా కొట్టసాగినారు.

స్వామి, శ్రీరామ, నేను బంధి అయినందుకు నీ సన్నిధికి రాలేకపోతున్నానే. నీ దర్శన భాగ్యంబు కరువాయి కదా తండ్రి, నీవైనా నాయందు దయచూపి రారాదా. ఒక్కసారి నీ దివ్య మోహన రూపాన్ని నా కన్నులార దర్శించుకునే వరమేవయ్యా. ఎంతకాలం నాకు ఈ శిక్ష స్వామి?

ఓ శ్రీరామ, ఈ నగలన్నీ నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా, లేక నీ మామ జనక మహారాజు పంపెనా? అన్ని నేనే చేయించినవే కదా. అబ్బా, నా ప్రభువుని తిట్టి తిని

ఒక రాత్రి రామలక్ష్మణుడు జవాన్ల వలె తానిష పడక గదిని సమీపించి అత్యవసరంగా మాట్లాడాలంటూ భటులతో కబురు చేశారు. 6 లక్ష వరహాలను చెల్లించి రసీదు పుచ్చుకుని బందీకాన వైపు వెళ్లసాగినారు. అక్కడ నీరసంతో పడిపోయిన రామదాస్ ఎదురుగా తానిషా రూపంలో తటాలని ప్రత్యక్షమైనాడు ఆ భక్తవసులైన శ్రీరామచంద్రుడు. రామదాసు, నువ్వు మాకు చెల్లించవలసిన 6 లక్ష వరహాలను నీచే పంపబడిన నీ సేవకులు చెల్లించినారు, ఇక నీ స్వేచ్ఛగా నీ స్వగ్రామానికి వెళ్లిపోవచ్చు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శ్రీరామచంద్రుని మహిమను గ్రహించిన రామదాసు ఆనంద బాష్పాలు జాలువారుతుండగా

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Vishakhapatnam district, state of Andhra Pradesh, have come to Prashanti Nilayam for their 3-day Parthi Yatra from 3rd to 5th of September. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a devotional music program titled Manasa Sancharare will be offered at Bhagwan's divine lotus feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasasulato Andhra Pradesh Loni Vishakhapatnam Jilla Nundi Bhaktulu September 3rd Tedi Nundi 5th Tedi Varaku 3 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయం తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు మానస సంచరరే పేరిట స్వామివారి పాదపద్మాలచెంత భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

ஆனந்த செந்தனாம் ஜெய் நந்தா நந்தனா ஆனந்த நந்தனா அனந்தலால்.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ

0: दास प्रभु हे गिरिधारी
1: दयालु।

राधिका।

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దైవం అంటే ఎవరో గుర్తించిన వ్యక్తికి జప ధ్యానాదులు ఏమీ అవసరం లేదని, నిజమైన మానవతత్వమే దైవత్వమని భగవాన్ బాబా సెలవిచ్చారు. నవంబర్ 24, 1980న సాయి కులవంత సభామంటపంలో అనుగ్రహించిన ప్రసంగంలో స్వామి ఆత్మతత్వాన్ని అనుసరించడమే మానవత్వమని, దానివల్లనే మనం దైవప్రేమకు పాత్రులు కాగలమని ఉద్బోధించారు. ఆ ప్రసంగం మీకు ఇప్పుడు అందిస్తున్నాం, విని ఆనందించండి.

భక్తి లేనిచో భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి మాట సకల సౌభాగ్యముల మూట, సాయి దృష్టి పారిజాత వృష్టి, సాయి చేయి తల్లి ప్రేమ లోపల సాయి.

కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు,

కర్పూరంబు తెలుపు కామధేనువు తెలుపు చుక్క తెలుపు హంస రెక్క తెలుపు అందమైన సాయి మందహాసము తెలుపు అంద

ప్రేమ స్వరూపులార. పుష్టి, మర్యాద, ప్రవాహము అని జీవులు మూడు విధములైనటువంటి వారున్నారు. పుష్టి జీవులనగా తాము ఎట్టి పురుషార్థము చేయకపోయినప్పటికీ సత్కర్మలతోనూ సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు. ఇంతే కాదు, ఈశ్వర ప్రేమకు కూడాను సమీపులవుతుంటారు. దైవము వట్టి వారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమకు మూల కారణము ప్రేమనే కారణము. ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవలసి వస్తుంది. ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటాది. కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది. వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది. అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు. అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.

పగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగలి. సర్వము ప్రేమమయమైనటువంటిది వారి జీవితము. కనుకొని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము. శివారు జగత్తునకు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తులుగా గోచరిస్తుంటారు. వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు. జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి. అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు. ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు భగవంతుని ఆరాధన సలుపుతూ, వేదాధ్యయనములు చేయుచూ, శాస్త్ర పఠనములు సలుపుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములను వారు చేస్తూ ఉంటారు. వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు. కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు. ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది. మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగమవుతుంది. మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండవ వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయములు చేసి కూడాను ప్రయోజనం ఉండదు. అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి. నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు, నీవు చేసే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు. నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది. శ్రవణ మనన నిత్యాసములు అన్ని కూడా భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి. హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము. దయగల హృదయమే దైవ మందిరము. కానీ సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవును ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు. కనుక ఎంత వేద

0: అధ్యయనం చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండినా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది. అనుకుని చిత్తశుద్ధియే కర్మ అని శాస్త్రం బోధించింది. చిత్తశుద్ధి అన్నింటికి అత్యవసరము. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, పాకశుద్ధి లేని బాండమేల. ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి. గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం, దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము, కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు, ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు. దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జపధ్యానములు ఏమాత్రము అవసరం లేదు. నిజముగా దైవము తన యొక్క స్వరూపమై ఉంటున్నది, తన యొక్క నిజస్తత్వమే దైవత్వము. కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ. స్వభావము ఏమిటి? మానవుని యొక్క స్వభావం అని మనం అర్థం తీసుకుంటుంటాం. మానవుడు ఏదో కొన్ని లౌకికమైనటువంటి యొక్క చింతలు ఎందు మునిగి, లౌకికమైన చర్యలు ఎందు పాల్గొని, తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏ స్వభావం అనుకుంటున్నాం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు, ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు, పీటర్ అనేటువంటి వాడు, వాడి సోదరు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు. కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు, కాదు. నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది. ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు, ఏడ్చటం వాని స్వభావం అంటుంటాం మనం, కానీ ఏడ్చటం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం. చిన్న ఉదాహరణము, మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు, వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖములకు కారణమేమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు కారణమేమిటి? మానవుడు ఏడ్చటం అనేటువంటిది స్వభావం కాదు. అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ప్రశ్నిస్తుంటాడు. అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు, కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదని ప్రశ్నించరు. స్వభావము. అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం. అనగా ఇది ఆత్మతృప్తి నిమిత్తమై జరిగేటువంటి అనేటువంటి యొక్క మార్గం నందు ఇంగ్లీష్ నందు కూడాను కాన్షియస్నెస్ ఫాలో చేయమంటున్నారు. కనుకనే నీ కాన్షియస్నెస్ నీవు ఫాలో చేయటం అనేటువంటిది, నీ ఆత్మతత్వాన్ని నీవు అనుసరించేటువంటిది నీ సహజం, కానీ బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు. కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి. నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి. జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. సంతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణలు తిరస్కారములు అన్ని కూడాను కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి. మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరికొంతమంది చెడ్డ అంటుంటారు. ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది. ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు. ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం, ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు. ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం, నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు, ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది, ఒక్క స్థానంలో ఉండుటకు వీలు కాదు. ఏనాడు అంత్యము? ఎక్కడ దీని గమ్యము? ఈ ప్రవాహం ఎందుకు? మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టుట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేన్ని సాధించగలదు? ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము. సత్యాన్ని గుర్తించాలి. తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి? ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి. అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పమైనటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది. కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణ ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి, దీనికి ఆధారం ఏమిటి, ఆశ నిరాశ మధ్యలయందు మానవత్వం ఎంత కుంగి కృశించి కుళ్ళిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు. దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి. మొదటిది పరాశక్తి, రెండవది అపరాశక్తి, మూడవది అవిద్యాశక్తి. పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం. విష్ణు అనగా ఏమి, సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి. పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో ఏ అమ్మనో ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి, నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి. ఇంకా అపరాశక్తి అనగా క్షేత్రజ్ఞుని యందు నివసించేటువంటి యొక్క చైతన్య శక్తిని అపరాశక్తి అనగా. అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి. పరాశక్తి అనగా సమష్టి శక్తి పరాశక్తి, అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి. కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాం. ఇంకా అవిద్యాశక్తి, అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకొని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది. అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి తత్వానికి చేరినటువంటిది. పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందిన, అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి. కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం. కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాము, అపరాశక్తిని బలశక్తి అన్నారు, ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు. జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు? జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది, బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం. ఒక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం. అంటే జ్ఞానమును మనం అనుభవించినప్పుడు పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం, ఇదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము. కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి. కనుకనే త్రిగుణ స్వరూపుడు, త్రిగుణాత్మకమైనటువంటి తత్వము, త్రికాలాతీతమైనటువంటి యొక్క దైవత్వము, ఈ మూడింటికి మూల స్థానము మానవుని యొక్క దేహమే. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే, పాపమనగా వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియుండు. పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము. ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు? నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము. ఒక చిన్న ఉదాహరణ, మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు, ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి. నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి. మనము మనసు ప్రయాణం చేస్తుండాలి అని భావిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు. గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము. పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరకు వచ్చావు. ప్రయాణం చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి, కానీ మనసు చాలా వేగంతో పోతుండదు అని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి. పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం. పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థము ఈ మనసును సమీపించవు. దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షే అన్నాడు. మనసే ఈ బంధమునకు, మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు. ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి? మననము చేసేటువంటిదే మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నది శాస్త్రం. ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుండాలి? ఏ పదార్థము పైనను, ఏ విషయం పైనను, ఏ వ్యక్తి పైనను మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి. కనుకని మనస్సును ఇట్టి పదార్థములపైనను, విషయములపైనను, వ్యక్తులపైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు. ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు. కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి? నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి, అపార విధి అని రెండో ఉంటుండాలి, పరిపూర్ణ విధి అని మూడో ఉంటుండాలి. ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి? ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి. ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు. జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి. ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి. అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి, విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి, ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు. పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడాను చేయవలసి ఉంటుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, భోజనము తయారైంది అంటే ఏమి దీని అర్థం అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూములో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం. ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు. ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం, కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి. ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియకలాపము సరిపోలేదు. ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ. అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు. దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆహారమును చేసేటువంటిది క్రియాశక్తి, ఈ చేయబడించేటువంటి యొక్క దేహశక్తి ఇది బలశక్తి, ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి. కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని. ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి. దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నాడు. పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే. అనేక పర్యాయములు ఉదాహరణలు చెప్పాను. మనం ఒక కొట్టుకు పోయి ఒక మణువు బెల్లం తీసుకున్నాము. ఈ మణువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి. ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేశాము, కాఫీలో వేశాము, కాఫీ చేసుకున్నాము. ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు. ముద్ద యొక్క ప్రమాణం తగ్గింది కానీ దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు. ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపి ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపి ఉంటుంది. ముద్ద ముక్కలో ఏ తీపి ఉంటుందో కాఫీలో కూడా అదే తీపి ఉంటుంది. కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుండాలి. దీనినే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణం ఉదచ్చతి. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే. పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు. కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణం మత పూర్ణమిదం వాటస్థితం, రెండు కూడా పూర్ణమే. కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాము. మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు? మరణించిన తర్వాత పరిపూర్ణమవుతామా? కాదు కాదు, జీవితం నుండే పరిపూర్ణుడు కావాలి. సజీవులు ఉండే పరిపూర్ణం నిలబెట్టాలి, గుర్తించాలి. పరిపూర్ణతను మనం వరించాలి, పరిపూర్ణతను మనం భ్రమించాలి, పూర్ణంలో నివసించాలి, పూర్ణులు కావాలి. పరిపూర్ణ ప్రేమ ఎందే పరిపూర్ణత్వం ఉంటుండాలి. ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషం ఉండుటకు వీలు కాదు. కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని, సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి సాధకుల యొక్క పరిపూర్ణత్వం కాని, ప్రసన్నత్వం కాని, ప్రేమలు కాని ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాము. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు, జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన, భార్య పైన, ఇంకోరు పైన, ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్లవుతుంది? మూడు కాలములు ఎందుకు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందుకు కూడాను యోగి కావాలి? ఓ, దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడి ఆస్తికత్వం అంతా కూడాను వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాడు. దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు. తాను దైవం స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు. ఏ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. ఈ వ్యాపారం ఎటువంటివి? ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం. తిరుపతికి పోతుంటాం, రామేశ్వరం పోతుంటాం, బద్రీకి పోతుంటాం, అమర్నాథ్కి పోతుంటాం, కేదార్నాథ్కి పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని. ఈ ఖర్చైన డబ్బంతా కూడా నువ్వు తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఏ శ్రీనివాస నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చేవారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు. ఈనాడు నిజముగా దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా? నిజముగా ఇట్టివారు దైవానికి కూడా నువ్వు దగా చేస్తున్నారు. దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు, దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు. ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ ఫలమును ఆశించి, వస్తువులను ఆశించి, ఫలము క్రియాఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్భక్తులవుతారా? ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు, ఆత్మలకు భక్తులుగా మారిపోతున్నారు. నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి. నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనుని, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకులను కోరాడు. ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను పోరాడారు కరిమకరి. క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలమును పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది. ఆనాడే ఈ గజరాజు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చారు. కనుక మనము చేసేదన్ని పూజలు, అన్ని వ్రతములు, అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు. కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేడి తండ్రి తండ్రి అన్నాడు. కనుకనే మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. భావ రాగ తాళములు సమ్మిళితమై పోవాలి దైవత్వంలో. దీనిని త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు. త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం కాదు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తియే, భావములు సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ, సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి. కనుకనే నీ జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థన సల్పాలి. దీనినే త్రిపుటి త్రిగుణం త్రిదడాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే. మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు. త్రిశూలాన్ని చూస్తున్నాము కానీ త్రిశూలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అనగా జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి ఎందుకున్న ఒక్కటే ఆధారమైనటువంటి స్తంభం ఉంటుండాలి. కనుకని ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు. ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి? ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు. ఈ వెండినే లేకపోతే ఈ టమ్లరే రూపం ధరించడానికి వీలు కాదు. ఈ వెండిని అనేక రకములైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు, కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు. దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను, నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని. నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం కూడా మనకు లభించదు. కనుకనే ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవటానికి ప్రయత్నించాలి. కృష్ణయ్య చెప్పాడు, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, there is only one god is omnipresent. ni okka gamyanni cheradaniki okka chinna udaharana meere chusukochunu. east nunchi vacharu, west nunchi vacharu, north nunchi vacharu, south nunchi vacharu, idare desam nunchi kuda vachesaru, kaani margamulu enninno daatukoni vacharu, cheratam maatramu purna chandra hallo andaru okkatiga cheraru. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరి అయినటువంటి మూల సూత్రం.

0: తెలివి తప్పి బ్రతుకు కోసము బహు బాధ బదులైరి.
1: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రతుకు కోసం, దేనికోసం బ్రతుకు? చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా? ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి. పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కాని విషయానందములు కాదు. వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి. ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు. కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నదనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి. కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణ చెంది హాలంతా నిశ్శబ్దంగా ఉంటుంటాయి. కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణ చెందు హాలు అలజడగా ఉంటుంటాయి. ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు. అడవుల ఎందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి. తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడాను స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా? కనుక ఇట్టు చిన్న చిన్న విషయములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి. సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం. బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు. కానీ దైవత్వం ఎలాంటి వాడు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది. కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు. అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి. ఆ నడకను నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప తీసుకోవాలి.
2: ఇంతవరకు మీరు నవంబర్ 24 1980 సాయి కుల్వంత్ సభామంటపంలో స్వామి అనుగ్రహించిన ప్రసంగం విన్నారు. ఈ దివ్యోపన్యాసంలో స్వామి ఆధ్యాత్మిక బోధ సలిపేవారు ఆచరించవలసిన నియమ విధి, అపార విధి, పరిపూర్ణ విధులను ఉదాహరణలతో బోధించారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రపంచంలో మూడు విధాలైన దుఃఖాలతో జీవిస్తున్నాడు మానవుడు. ఒకటి ఆధ్యాత్మికం, రెండోది ఆదిభౌతికం, మూడోది ఆదిదైవికం. శరీరానికి సంబంధించిన రోగాలు, బాధలు, కష్టాలు ఆధ్యాత్మిక దుఃఖం. విరోధులతో, మృగాలతో బాధపడటం ఆదిభౌతిక దుఃఖం. పిడుగులు, భూకంపాలతో, కరువు కాటకాలతో బాధపడటం ఆదిదైవిక దుఃఖం. ఇవన్నీ దేహాన్ని బాధపెట్టేవే కాని జీవితాన్ని కాదు. దేహానికి ఈ రకమైన బాధలు ఏనాటికీ తప్పినవి కావు. జీవితానికి దుఃఖం లేకుండా చూచుకోవాలి. ఆ దుఃఖం పోవడానికే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

శ్రీ స్వామి శివానంద తన శిష్యులను స్వామిని స్వాగతించటానికి హరిద్వార్కు పంపారు. వారు స్వామిని కూడా వచ్చిన భక్తులతో సాయంత్రం 6:30 గంటలకు రిషికేశ్లోని స్వామి శివానంద ఆశ్రమాన్ని చేరారు. స్వామి శివానంద తన శిష్యులతో కలిసి భగవానునికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. వేల కొలది ప్రజలకు తన శిష్యులతో కూడి ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధిస్తూ ప్రశాంతత చేకూరుస్తున్న స్వామి శివానందుల వారిని సత్యసాయి సత్కరించారు. వారి ఆశ్రమము ప్రశాంతమైన వాతావరణంలో నిర్మలమైన మనోహర దృశ్యముల నడుమ గంగామాత ఒడ్డున నలుదశలా పర్వత పంక్తులతో అందంగా ఆహ్లాదకరంగా హృదయానికి మనోరంజకముగా పవిత్రంగా ఉంది. మరుసటి దినమున స్వామి శివానందుల వారి కోరిక మేరకు సత్యసాయి తన సందేశాన్నిచ్చారు. ఆత్మసాయుజ్యము కోరు సన్యాసివలే ఈ గంగ సాగరముతో సంగమింపకోరుచున్నది. ప్రతి ఒక్క నదికి తాను మొదట సముద్రము నుంచే ఆవిర్భవించి అన్ని ప్రతిబంధకములను ఎదుర్కొని చివరకు సముద్రమునే చేరవలెనని తెలుసును. స్వామి శివానంద నగరము కూడా ప్రశాంత వాతావరణముతో నొప్పుచూ ఆత్మశాంతికి దోహదకారిగా ఉంది. భావర్ణము సృష్టిని, గావర్ణము రక్షణమును, వావర్ణము లయమును సూచించును. ఈ మూడు శక్తులు కలిగినవాడే భగవానుడు. ఇదే నా రహస్యము అని స్వామి చెప్పారు. నా భక్తుల సంతోషము కొరకు నేను కొన్ని వస్తువులను సృష్టించి ఇచ్చెదను. ఈ విషయము తెలియక యజ్ఞులు పలు పలు విధముల వ్యాఖ్యానము చేయుదురు. తండ్రి తన బిడ్డలకు మిఠాయిలు పంచినట్టు నా భక్తులకు నవరసములను, ప్రీతికరమైన వస్తువులను సంకల్పించి హస్తమున దీసి ఇచ్చుదును. నేనొసగు వస్తువులు భక్తుల బాధలను, వ్యసనములను మాన్పును, మనస్సుకి శాంతి కలుగును, ఆధ్యాత్మిక సాధనలకు దోహదము చేయును. అట్టివారికి నాతో నిత్య సంబంధమును సమకూర్చును. ఇతరులను ఆకర్షించుటకు నేనీ వస్తువులను నొసగుటలేదు. మంత్రతంత్రములతో ఆ వస్తువులు కల్పింపబడవు. ఇతర వస్తు సృష్టి ఎట్టిదో వాణి సృష్టియూ అట్టిది. వేదమేమన్నా నేను వీటిని క్షణముననే సృష్టించి ఇత్తును. నేనిచ్చు వస్తువులు కలకాలము ఉండును. తాంత్రికములైనవి కొన్ని గడియలే కదా ఉండును. నా ఉత్తమ బహుమతి ప్రేమయే. ప్రేమతో కూడా వివేక వైరాగ్యములను నా భక్తులు అలవరుచుకొనవలెను అని స్వామి సందేశమునిచ్చారు. స్వామి శివానందుల వారికి పంచముఖి రుద్రాక్ష మేరువుగా గలిగి సువర్ణముతో పొదగబడిన 108 గొప్ప రుద్రాక్షలతో కూడిన మాలను హస్తమున తీసి వారి కంఠమున ఉపహారముగా వేశారు. విభూతిని స్వామి శివానంద ముఖమునకు స్వయముగా పెట్టారు. శివానంద స్వామి రుద్రాక్ష మాలికను దర్శించి ఆ రాత్రి సత్సంగానికి వచ్చినప్పుడు ఆ మాల యొక్క రచనా నైపుణ్యమును, కాంతిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. స్వామి యొక్క సందేశమును గూర్చి శివానందుల వారు ఇలా మాట్లాడారు. నామస్మరణ ప్రభావము అభివర్ణించుచూ వైరాగ్యమును ఔషధమును శ్రీ భగవన్నామమును ఆహారముతో చేర్చి నిత్యము పుచ్చుకొనవలెను అని శివానందుల వారు చెప్పారు. తరువాత బాబా ప్రసంగించారు. నారం అనగా నీరు. గంభీరముగా ప్రవహించు గంగ దైవస్వరూపమే. సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఈ కొండలు, గుహలు. ఏకోహం బహుశ్యాం అని సంకల్పించిన తోడనే ప్రపంచము రూపము దాల్చెను. భక్తి అను నీటితో కూడిన 1000 కుండలలో ఒకే సూర్యుడు ప్రతిబింబించును కదా. భక్తి వలన జ్ఞానము కలుగుతుంది. భక్తుడు సర్వాంతర్యామి అగు భగవానుని అద్వితీయునిగా శీఘ్రమే సాక్షాత్కరించుకొనగలడు అని స్వామి ప్రసంగించారు. స్వామి ప్రసంగాలను ఎంతో ఆసక్తితో విన్న కొందరు బ్రహ్మచారులు, ఉత్తమ శ్రేణికి చెందిన స్వాములు స్వామి బస చేసిన విడిదికి వచ్చి జీవిత విధానంలో ప్రకృతి ధర్మము, పారమార్థిక ధర్మము, కర్తవ్య ధర్మములను గూర్చి వారు స్వామిని అడిగి తమ సంశయాలను, సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీ స్వామి శివానందుల వారు మరియు స్వామి ప్రతిరోజు సాయంకాల వేళలో
ఏకాంతముగా అనేక విషయాలను చర్చించుకునేవారు. శివానందుల వారికి స్వామి విభూతిని సృష్టించి ఇచ్చిన పిదప ఆరోగ్యములో రోజురోజుకి మార్పు కలిగి స్వస్థత చేకూరింది. ఒకరోజు స్వామి గంగాజలమును హస్తములోనికి తీసుకుని ఆ నీటిని అమృతముగా మార్చగా అది దివ్య పరిమళాలను వెదజల్లుతూ ఉండగా స్వామి ఆ అమృతాన్ని శివానందుల వారి కొసగి ఔషధముగా తీసుకోమన్నారు. బాబా ఋషికేశ్కి వెళ్లడానికి కొన్ని రోజుల ముందరినుంచి స్వామి శివానందుల వారు నడుచుటకు వీలుకాక వీల్ చైర్లో తిరిగేవారు. స్వామి తిరుగు ప్రయాణానికి ముందరు రోజు వచ్చేసరికి శివానందుల వారు అతి మామూలుగా తిరుగుచూ వారి కార్యాలయములను ఆశ్రమాన్ని స్వామికి చూపుతూ పైకి కిందకి మెట్లు ఎక్కి దిగుట చూసి ఆశ్రమవాసులు మిక్కిలి సంతోషించి ఆశ్చర్యచకితులయ్యారు. జూలై 20వ తేదీ బాబావారు భక్తులతోడనూ శివానంద స్వామివారి శిష్యులతోనూ 2 బస్సులతో ఋషికేశ్కు 18 మైళ్ల దూరంలో ఉన్న ఘార్వాల్ రాణిగారి బంగళాకు బద్రీనాథ్కు వెళ్లే మార్గం గుండా ప్రయాణించారు. ఆ రోజు భక్తులకు సాధువులకు చిరస్మరణీయం. ఆ ప్రదేశము మనోహర దృశ్యాలతో కూడి ప్రశాంతమయమై ఉంది. ఆ బంగళా చుట్టూ చక్కని తోట ఉంది. ఆ తోటలో నేరేడు పండ్ల వృక్షాలున్నాయి. స్వామి ఆ ఫలములను కోసి అందరికీ పంచారు. భోజనానంతరము గంగ ఒడ్డునే ఆ చెట్ల కింద కూర్చున్నారు స్వామి. ఋషికేశ్కు తిరుగు ప్రయాణంలో వశిష్ఠ గుహ దగ్గర బస్సుల్ని నిలిపి ఆ గుహయందున్న తపస్వి తనకి చిరపరిచితులన్నట్టు స్వామి వారితో సంభాషించారు. ఆ తర్వాత గంగానదీ తీరమున ఉన్న గుహను సమీపించారు. ఆ ప్రదేశము మిక్కిలి ఆకర్షణీయంగా ఉంది. ఎందరో సాధువులు ఆ గుహలో గాఢ తపస్సు చేసి ధన్యులయ్యారు. ఆ గుహలోని శ్రీ పురుషోత్తమానంద స్వామివారు బాబా రాకముందే గ్రహించి వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. పురుషోత్తమానంద స్వామి వయస్సు 70 సంవత్సరముల మించి ఉండును. వారి ముఖమున బ్రహ్మతేజ ముట్టిపడుచుండెను. వారు గుహను చేరి కొంతకాలం ఎట్లు కష్టపడినదియు పిమ్మట దైవ సంకల్పము వలననే ఆయనకి సహాయము కలిగిన విధములు స్వామి వారికి జ్ఞప్తికి తెచ్చారు. మరుసటి దినము కూడా స్వామి పురుషోత్తమానందుని వద్దకు వెళ్లారు. మేఘములు దట్టముగా ఉండి గర్జించుచుండెను. గొప్ప వర్షము కురియనట్లుండెను కాని వర్షము కురియలేదు. గుహలో సంకీర్తనము జరిగెను. స్వామివారు కూడా పాడారు. పురుషోత్తమానంద స్వామి శిష్యుడు కాళికానంద శ్రీ రఘువర సుగుణాలయ అను త్యాగరాజ కృతిని వినాలని కుతూహలముగా ఉన్నదని స్వామిని ప్రార్థించారు. అతనిని సంతోషింపచేయడానికి స్వామి ఆ కృతిని మిక్కిలి మధురముగా పాడారు.

పురుషోత్తమానంద స్వామి వారి గుహనందు ఒక పరమాద్భుత సంఘటన జరిగింది. ఆ సంఘటనకు పూర్వము స్వామి పురుషోత్తమానంద స్వామి వారికి ఒక స్ఫటికమాలను ప్రసాదించారు. అందరినీ వెలుపలికి వెళ్లమని ఆ గుహలోని గదిలో స్వామి మరియు పురుషోత్తమానంద స్వామివారు ఉన్నారు. వెంకటగిరి వాస్తవ్యుడైన శ్రీ సుబ్బరామనాయుడు గారు ఆ గది తలుపునకు ద్వారబంధానికి మధ్య ఉన్న సన్నని సందు నుంచి లోపల ఏం జరుగుతుంది చూశారు. తరువాత తాను చూసిన విషయాన్ని తన తోటి భక్తులకు వివరించారు. పురుషోత్తమానంద స్వామివారి ఒడిలో బాబావారు తన శిరస్సు నుంచి పవళించారు. బాబావారి శరీరము జ్యోతిర్మయమయ్యున్నది. స్వామి శిరస్సు ముఖము చాలా పెద్దవైనట్లు తోచింది. స్వామి ముఖము నుంచి దివ్యకాంతులు వెదజల్లుతున్నాయి. అప్పుడు సుమారు రాత్రి 9 గంటల సమయమైంది. ఆ దర్శనాన్ని వర్ణించుట వీలు కాదు అనే ఆనందములో ఈ విషయాన్ని చెప్పారు. ఆ దర్శనము జ్యోతిరూప పద్మనాభుని దర్శనముగా పిమ్మట స్వామి తెలిపారు. ఎంతటి మహద్భాగ్యమని శ్రీ సుబ్బరామయ్య గారు ఎంతో ఆనందించారు. గుహ నుంచి తిరిగి వచ్చి స్వామి ట్రాన్స్లోనికి వెళ్లారు. పునఃశరీర ప్రజ్ఞ నుండి స్వామి ఒక సాధువుని సంరక్షించడానికి వెడలి వచ్చానని భక్తులకు చెప్పారు. అప్పుడా భక్తులు విశదంగా తెలుపమని స్వామిని ప్రార్థించగా వారితో పాటు వచ్చిన సుబ్రహ్మణ్యం అను ఒక భక్తుడిని స్వామి గుహలో తాను ఏమి చూసినది చెప్పమని ఆదేశించారు. సుబ్రహ్మణ్యము ఒక సాధువు శరీరము నీటిపైన తేలుచూ ప్రవాహములో కొట్టుకుని పోవుచుండుట చూశానని చెప్పారు. అప్పుడు స్వామి, పాపమా సాధు ఒక శిలపై గంగ ఒడ్డున కూర్చుని సమాధి నిమగ్నుడై ఉన్నప్పుడు గంగ పొంగి ప్రవాహము విస్తరించి సాధువు కొట్టుకుపోవచుండగా అతడికి స్మృతి కలిగి భగవత్ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆలకించి నేనాతనిని లక్ష్మణచూలా సమీపము వద్ద గంగగట్టును చేర్చాను. అచ్చట ఉన్న బెస్తలు ఆ సాధువునకు సహాయపడ్డారు అని తెలిపారు. ట్రాన్సులో ఉన్నప్పుడు స్వామి శరీరాన్ని సుబ్రహ్మణ్యం గమనించాడు. వారి హస్తములు ఒకదానిపై ఒకటి చేర్చబడి ఉన్నాయి. ఆ సాధువు ప్రాణరక్షణ చేస్తున్నప్పుడు సూచనగా ఆ హస్తములు అట్లు చేర్చబడి ఉన్నాయని తెలిపారు. ప్రాణాపాయములో ఉన్న వ్యక్తి బాబా వలన రక్షణ పొందవలెనన్నా త్రికరణశుద్ధిగా ఏ దైవరూపమునైనను నమ్మి ప్రార్థించవలెను. ఏ దైవమునైనను భక్తితో భజించి సత్యధర్మవర్తనుడై ఉండిన చాలును. అట్టివారి ప్రాణరక్షణకై స్వామి ఏ రూపమునైనను వెళ్లి అనుగ్రహింతురు. ఋషికేశ్లో ఉన్న 6 రోజులు స్వామికి అసలు విశ్రాంతి ఏ క్షణమైనను లేకుండను. ఆశ్రమవాసులేమి, విశ్వవిద్యాలయపు విద్యార్థులేమి, ఆ చుట్టుపక్కల భక్తులేమి, సాధకులు, యాత్రికులు, విదేశీయులు తండోపతండములుగా స్వామి దివ్యసుందరమూర్తిని దర్శించి వారి పాదాలను స్పృశించి ధన్యులుగావలననే తలంపుతో స్వామి విడిది చుట్టూ శివానందాశ్రమమునకు పోవు త్రోవ చుట్టూ బాబా వెళ్లునప్పుడు కాలు మోపుటకు సందునివ్వక దారిలో పాదములపై పడి నమస్కరించుచూ తనివి తీరక శ్రీవారినే దర్శించుచూ వెంట చనుచుండిరి. విడిదిలోకి రాగలిగిన వారు సాధన జపధ్యానముల గురించి ప్రశ్నించి అమూల్యమైన విషయాలను గ్రహించారు. శ్రీ సదానంద స్వామిని, శ్రీ సచ్చిదానంద స్వామిని అనేకులు చుట్టుముట్టి స్వామివారి జీవితాన్ని గురించి, మహిమల గురించి, పుట్టపర్తి ప్రశాంతి నిలయం గురించి పూర్తి వివరములను తెలుసుకునుటకు ప్రయత్నించారు. శ్రీ గీతామందిరము మొదలగు పుణ్యాశ్రమముల వారు స్వామిని రమ్మని హృదయపూర్వకముగా ఆహ్వానించారు. జూలై 28వ తేదీ శివానందుల వారితో కలిసి ఆశ్రమవాసులందరూ జయజయధ్వానాలు సలుపుతూ స్వామి ఇంత శీఘ్రముగా తమను ఎడవాసి వెళ్లుతున్నందుకు కొరతను వెళ్లిబుచ్చుచుండగా స్వామి మరొక పర్యాయం తప్పక వద్దునని చెప్పి ఢిల్లీకి పయనమయ్యారు.
30వ తేదీ మథురా బృందావనములకు భక్తులు తోడవెళ్లారు. పూర్వావతారమున క్రీడాస్థలమయ్యున్న ఆ ప్రదేశాలను భక్తులకు చూపించారు స్వామి. ఢిల్లీ నుంచి మథురకు పోవునప్పుడు భక్తులు ప్రయాణం చేస్తున్న బస్సు ఆలీఘరు సమీపమున చెడిపోయింది. వేరొక బస్సు వచ్చి వీరందరినీ మధ్యాహ్నము సుమారు 3:30 గంటలకు మథురకు చేర్చింది. అంతకు మునుపే స్వామి కారులో మథుర చేరియున్నారు. వాత్సల్యముతో భక్తులను లాలించి వారికి మథుర పానీయాలను ఒసగి సేద తీర్చారు. ఆహా, స్వామికి భక్తుల ఎడల ఎంతటి వాత్సల్యము! కాళీయమర్దన స్థలము, శకటాసుర సంహార స్థలము, తాళవృక్ష భంజన స్థలము, గోపికా వస్త్రాపహరణము స్థలము మొదలగు చోట్లన్నీ స్వామి చూపించారు. ఆనాటి హస్తస్పర్శను మరల ఈనాడు కోరుచున్నవో అన్నట్లు గోవులు బాబావారి వైపు ప్రేమగా చూశాయి. మథురకు తిరిగి వచ్చినప్పుడు బృందావనములో రాధేశ్యాం మందిరంను కూడా వెళ్లారు. 1957 ఆగస్టు 2వ తేదీన విమానములో స్వామి భక్తులతో కలిసి శ్రీనగర్కు చేరారు. పగలు 12 గంటలకు కాశ్మీరు లోయకు చేరారు. శ్రీనగరునందు శ్రీ శంకర మఠాధ్యక్షులు స్వామివారికి స్వాగతమిచ్చి తమ మఠములో బస చేయవలసినదిగా వేడుకొన్నారు. కాని స్వామి మఠాధ్యక్షుల ప్రేమపూర్వక ఆహ్వానానికి తమ కృతజ్ఞతను తెలుపుతూ ముందే విడిది ఏర్పాటైనందున వారి ఆతిథ్యమును స్వీకరింపలేనని తెలిపారు. పుష్ప సౌందర్యమును, సూర్యోదయ సూర్యాస్తమయ ఛాయాశోభను, ప్రాగ్దిశా ప్రౌఢిమను, అర్ధరాత్రి అందలి నిర్మల వినీలాకాశమున తళుకు తళుకుమని ప్రకాశించు నక్షత్ర సముదాయమును, నీలపుటాకాశమున తెల్లని కొంగల బారులను కాంచుడని స్వామి భక్తులకు బోధించారు. 3వ తేదీన గుల్మార్గ్, కిలన్ మార్గ్ అను పర్వత ప్రదేశములకు భక్తులతో కూడి స్వామి చనుదించారు. గుర్రపు స్వారీలో ఆరితేరిన నిపుణుని వలె స్వామివారు అన్నింటికన్నా ఎత్తైన రాజా అను పేరు గల గుర్రాన్నెక్కి సవారీ చేశారు. ఒక్క పర్యాయమైనను విశ్రాంతి కొరకు గుర్రమును దిగలేదు. కైలాసాచల మండలి మీద శ్రీ కుమారస్వామి వలె బాబావారు హిమాలయ పర్వతంపై తోచారు. పాదరక్షలు లేని కాళ్లతో నడుచుచూ మంచుగడ్డలను కాలి బంతి వలె పైకెగరకొట్టుతూ చిన్న చిన్న మంచు పిల్లలను భక్తులపై విసురుచూ ఎంతో ఉత్సాహమును కల్పించుచూ స్వామి తిరిగి విడిదిని చేరారు. రాత్రి 10:30 సమయమైంది. భక్తులందరూ తలనొప్పులతోనూ కాళ్ల నొప్పులతోనూ అలసి బాధపడుచుండా నవనవోన్మేషమగు రోజా పుష్పము వలె స్వామి చెక్కుచెదరక ఆనందముగా ఆహ్లాదముగా తోచారు. శ్రీనగర్లోని కొంతమంది భక్తుల గృహములకు ఆతిథ్యము స్వీకరింప వారి ఆహ్వానముపై స్వామి వెళ్లారు. ఒక గృహములో ఒక చిన్న బిడ్డను చూసి ఈ బిడ్డ పెద్దవాడైన తర్వాత గొప్ప యోగి అవుతాడు అని చెప్పారు. ఆ బిడ్డ మెడలో స్వామి పూలదండ వేశారు. మరియు ఇదివరకే ఈ విషయము మీకొకరు చెప్పిరి కదా అని కూడా అడిగారు. వారు ఆ బిడ్డ పుట్టకనే జాతకము చూసిన జ్యోతిష్కుడు తమకు ఇట్లే చెప్పినని చెప్పారు. ఆ బిడ్డ తండ్రి కాశ్మీరు ప్రయాణికుల సంఘపు కార్యదర్శి. సంభాషణ సమయములో ఒక పెద్ద మనిషి గృహమును సంసారమును పరిత్యదించి ఎంతకాలమైంది అని స్వామిని ప్రశ్నింప స్వామివారు, నేను ఇల్లు వాకిలి సంసారము ఎట్లు పరిత్యజించగలను? ఈ ప్రపంచమే నా ఇల్లు కదా అన్నారు. స్వామివారి వాక్యములు విన్నవారందరూ స్వామిని అవతార పురుషుడని కొనియాడారు. కట్టకడపటికి సత్యసాయినాథుడు కాశ్మీరును వదిలి 6వ తేదీన ఢిల్లీ చేరి పిమ్మట మద్రాసుని చేరారు. ఆ పిమ్మట వెంకటగిరికి వచ్చి 14వ తేదీన పుట్టపర్తికి చేరారు.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ಓಂ ಶ್ರೀ ಸಾಯಿ ಭಕ್ತಜನ ಹೃದಯ ವಿಹಾರಾಯ ನಮಃ. మనందరికీ చాలా మందికి రోజు జరిగే అనుభవం భక్తజనుల హృదయంలో విహరించే స్వామి. ఆ విహారం అన్న దాంట్లో కొంచెం కొంచెం ఒక విధమైనటువంటి ఆడుకోవడం, ఒక విధంగా నేను పెద్ద పెద్ద మాటలు వాడను, పరీక్ష చేయడం అన్ను, కానీ చూద్దాం ఎలా అను, చూద్దాం వీడేమనుకుంటాడో, చూద్దాం వీడేం చేస్తాడో. ఒక్క పిసరు చూసారా, అమ్మ అప్పుడప్పుడు అన్నం పెడుతూ పెడుతూ కొంచెం ఆగి అటుపక్క తిరిగే

గారికి మనం వెంటనే అమ్మా నాకు ఇంకా అన్నం కావాలి అంటామే. అదే విధంగా శ్రీవారు హృదయంలో విహరిస్తూ ఉంటారు. ఆ విహారం అన్న దాంట్లో అర్థం ఏమంటే కేవలం 24 గంటలు ప్రేమ చూపెట్టడమే కాదు, చిన్న చిన్న చిన్న చిన్న ప్రళయాలు లోపల నుంచి సృష్టిస్తుంటే వీడు కొంచెం చెదురుతుంటాడు. చూడండి శ్రీవారు చెప్తారు, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 pains అంటారు, హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 sorrows అంటారు. వీటన్నిటికీ ఎవరు కారణం? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? లోపలుండి తోలుబొమ్మని ఆడిస్తున్న శ్రీవారు ఒక్కోసారి కొంచెం గట్టిగా ఆడిస్తారు, ఒక్కోసారి కొంచెం మెల్లిగా ఆడిస్తారు. దీనికి ఇంకొక బ్రహ్మాండమైన అనుభవం మీతో చెప్పాలి. ఓసారి నాతో అన్నారు, చూడు నువ్వు ఇదెందుకు ఇలా జరిగింది, నేను అలా అనుకోలేదే అనుకుంటావు. అరే ఇది ఎందుకు రాలేదు నాకు, ఇది ఇవాళ రావాలి కదా అనుకుంటావు. మళ్ళీ వెంటనే 2 నిమిషాల తర్వాత ఏమో స్వామికి ఏం ప్లాన్ ఉందో, స్వామి పథకంలో ఏముందో, నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. అవునా, మరి అదే నిజం మళ్ళీ ముందుది ఎందుకు అనుకుంటావు? ఎంత చూడండి ఎంత బాగా చెప్పారు, మరి అదే నిజం. ఏది నిజం? అంత ప్రణాళిక స్వామిది, స్వామి జరిగింది స్వామి అనుకున్నదే జరుగుతుంది, స్వామి నడపమన్నట్టుగా నడుస్తారు, ఇదంతా స్వామి రాసిన నాటకం, స్వామి సూత్రధారి, ఇవన్నీ స్వామి వేసుకున్న వేషాలు. ఇది ఆ ఒక్క మాటలో ఉంది. ఏంటి? ఏదో స్వామికి పథకం ఉంది, అలాగే జరుగుతుంది. మరి అది తెలిసాక మళ్ళీ ముందువి ఎందుకు అనుకుంటావు? ఏమిటా ముందువి? ఇలా ఎందుకు జరుగుతుందో, ఇంకేం చేస్తాడో, ఎలా చూస్తాడో, ఇవన్నీ ఎందుకు అనుకుంటావు? చూడండి ఎంత చక్కగా చెప్పేశారో స్వామి. నీ మనసులో ఉండి నేను, ఏ మనసు తెలుసా అండి? నీ హృదయంలో. ఏమిటా హృదయం? ఇది ఈ లబ్ధం అనుకునేటటువంటి భౌతిక హృదయం కాదండి, దానికి కుడి పక్కన ఉండే ఆధ్యాత్మిక హృదయం, ఆ హృదయంలో ఉంటారు వారు. వారేం చెప్పారు? ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అనుకుంటావు, అది ఎందుకు జరగలేదు అనుకుంటావు, తర్వాత వెంటనే అనుకుంటావు ఇది కేవలం స్వామి ప్రణాళిక, ఆయన ఇష్ట ప్రకారం జరుగుతోంది అనుకుంటావు కదా, అదే నిజం అన్నారు. అది నిజమైతే మరి మర్చిపోతూ ఉంటాం ఎందుకు? ఆ మరుపు తెచ్చేది కూడా బంగారు తండ్రే, ఆయనకి సరదా, ఇది ఒక ఆట. ఎంత భక్తుడు దగ్గరైతే ఇంకా అంత ఆడుకుంటాడు నా బంగారు తండ్రి. ఆ ఆటలో భాగంగా మనకు చిన్న మరుపు తెస్తూ ఉంటాడు. నాటకం రక్తి కట్టాలంటే మనకు ఆ మరుపు ఉండాలి, వారు రాసిన నాటకం బాగుండాలంటే ఆ మరుపు ఉండాలి. చూడండి భాగవతంలో రాముడు కథ చెప్పుకున్నప్పుడు రావణుడు ఎవరో రాముడికి తెలియనట్టుగా, రాముడు ఎవరో రావణుడికి తెలియనట్టుగా, ఆ చిన్న మరుపు లేకపోతే రామాయణం ఉండదు. లేకపోతే ఏమవుతుంది? రావణ కుంభకర్ణులు జయ విజయులే అని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, సడన్ గా జ్ఞాపకం వచ్చిందనుకోండి, అమ్మా మహాసాధ్వి సీతమ్మ తల్లి అని పడిపోతాడు రాముడు, రావణుడు సీతమ్మ తల్లి కాళ్ళ మీద, రామాయణం లేదు. జయ విజయులకి శ్రీమన్నారాయణ మూర్తి చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం వాళ్ళు హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా ఆ జన్మలు అయితేనే మళ్లీ వెళ్లి ద్వారపాలకులుగా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ మరుపన్నది లేకపోతే నాటకం రక్తి కట్టదు. ఆ మరుపు తెప్పించేటటువంటిది లోపలున్న విహారం చేస్తున్న నా స్వామి. ఓం శ్రీ సాయి భక్తజన హృదయ విహారాయ నమః. ఆ విహారం అన్న దానికి అర్థము అన్ని కేవలం ప్రేమ చూపెట్టడమే కాదు, కొంచెం ఇటు అటు అటు ఇటు కూడా ఈ తోలుబొమ్మని ఆడిస్తుంటాడు, ఆడిస్తుంటేనే నాటకం రక్తి కడుతుంది. ఈ నాటకంలో పాత్రలన్నీ నీవి స్వామి, ఆ పాత్రలన్నీ పోషిస్తుంది నీవి స్వామి అని జ్ఞాపకం పెట్టుకుందుకి ఈ నామం చాలా ఉపయోగపడుతుంది. ఓం శ్రీ సాయి భక్త జన హృదయాలయాయ నమః.
భక్తజనల హృదయము అనే ఆలయములో నివసించే నా స్వామికి నమస్కారము. ఇది నాకు 1981లో శ్రీవారు ఒక విచిత్రంగా చెప్పారు. దీన్ని ఒక ఇంటి పథకము ప్లాన్ బాగుంది అని చెప్పి ఇలాగే కట్టు అన్నాక శ్రీవారితో నేను అన్నాను, స్వామి ఈ ఎడం పక్క ఉన్న చిన్న జాగాలో ఓ చిన్న మందిరం వేసుకుంటే ఓ 10 మంది వచ్చి భజన చేసుకోవచ్చు కదా, మీతో అబద్ధం ఆడకూడదు, శ్రోతలందరూ మన్నించాలి. నేనేమనుకున్నానంటే ఆ ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో ఉన్న చిన్న జాగాలో ఒక చిన్న మందిరం కడితే ఒక 10 మంది వచ్చి భజన చేసుకుని వెళ్తున్నప్పుడు అడుక్కుంటా అనుకుంటారనమాట, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అవతలను అడిగితే భానుజీరావు గారింట్లో స్వామి మందిరం ఉంది కదా అక్కడ భజన చేసుకొస్తున్నాము అంటారని నేను అనుకుంటుండేవాణ్ణి. చూడండి అందులో అహంకారం తాలూకు రూపాలు ఎన్నుంటాయి చూసారా. భానుజీరావు గారింటి పక్క మందిరం ఉంది కదా, ఆ భానుజీరావు గారు కావాలి బయటికి అని నేను అనుకునేవాణ్ణి. అనుకుంటూ శ్రీవారికి చెప్పాను, ఇక్కడ చిన్న మందిరం కట్టించుకుంటే 10 మంది భజన చేసుకుంటారు అంటే శ్రీవారు అన్నారు, పొద్దు బంగారు నా మందిరం ఇక్కడుంది అని ఆ ఆధ్యాత్మిక హృదయం ఉండేటటువంటి స్థలంలో వారు చేయి పెట్టి ఇక్కడుంది నా మందిరం అన్నారు. ఏదో స్వామి చెప్పేస్తున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది శ్రీ రమణ మహర్షి వారు చెప్తారు, స్పిరిచువల్ హార్ట్ ఈజ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిజికల్ హార్ట్ అంటారు. శ్రీవారు అక్కడే చేపట్టారు. అది నా కోసం చేసింది కాదు, రేడియో సాయి శ్రోతల కోసం శ్రీవారు అవేడ్ చేశారు. ఎందుకంటే అది చెప్పకపోతే భక్తజన హృదయ ఆలయాయ నమః అన్నది నాకు పూర్తిగా ఆకట్టుగా అర్థమయ్యేది కాదు. మందిరం ఎక్కడుంది నా భానుజీరావుకే కాదు, ప్రతి వ్యక్తికి, సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫిజికల్ హార్ట్ ఎలాగైతే ఉందో, భౌతికమైన లబ్డబ్ అని శబ్దం చేసే గుండెకాయ ఎలా ఉందో, దానికి కుడి పక్కకి ఆధ్యాత్మికమైన శ్రీవారి ఆలయమైన, శ్రీవారి మందిరమైన, శ్రీవారి నివాసమైన ఒక ఆధ్యాత్మిక హృదయం కూడా అందరిలోనూ ఉంది. ఎక్కడ చూడండి, ఎక్కడ 1981, ఎక్కడ 2007 ఈ నామం తాలూకా అంతరార్థం 26 సంవత్సరాల కిందట శ్రీవారు నాకు చూపెట్టారు. ఏమిటది, ఓం శ్రీ సాయి భక్త జన హృదయ ఆలయాయ నమః. ప్రతి భక్తుడు గుండెల ఈ ఆధ్యాత్మిక హృదయం మీద ఒక్కసారి చేయి వేసుకుని, స్వామి భద్రంగా ఉన్నావు కదా, స్వామి దర్శనాలు అందరికీ ఇస్తున్నావు కదా, స్వామి కొంచెం రెస్ట్ తీసుకో స్వామి అని నేర్చుకోవాలి మనం. ఎక్కడో దూరంగా పుట్టుపర్తిలోనే ఉన్నాడు అనుకోకూడదు, మనలోనే కాదు ఎదురుకుండా ఉన్న ప్రతి వాళ్లలోనూ వారి తాలూకా ఆధ్యాత్మిక హృదయ ఆలయ మందిరం అనేటువంటి దగ్గర నా స్వామి ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ నామాన్ని స్మరించి తరించాలి. 72వ నామం, ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః. భక్త పరాధీనుడు, భక్త పర ఆధీనుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గట్టిగా కంటనీరు పెట్టుకునే వారి కంటనీరు తుడిచేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ పరాధీన తత్వం అంటే, మళ్ళీ చెప్తున్నాను, అహంకారం అనే పొర వదిలి స్వామీ రక్షించు అనగానే వచ్చేవాడు ఆ దేవుడు భక్త పరాధీనుడు. భక్తులకి పరమేశ్వరుడుగా అధీనంలో ఉండేవాడని కూడా మనం చెప్పుకోవచ్చు. భక్త పర ఆధీన, భక్తుడికి పరబ్రహ్మస్వరూపుడుగా పరమేశ్వరుడుగా అధీనంలో ఉండేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ నామానికి
మీ అంతట మీరు, ప్రతి శ్రోత కూడా, ప్రతి ఈ వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నాకు స్వామి ఎప్పుడు పరమేశ్వరుడిగా చకచక వచ్చి నాకు ఏ సాయం చేశాడు అని ఆలోచించుకోండి. మీ అందరికీ ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు కనీ విని ఎరుగనంత చక్కటి అనుభవం దొరికి ఉంటుంది. ఆ అనుభవానికి కారణమే భక్త పరాధీనతత్వం శ్రీవారిలో ఉండడం. ఒకసారి ఎంతో సరదాగా స్వామి దగ్గర దర్శనానికి వచ్చి కూర్చుని చాలా ధైర్యంగా కూర్చుని వస్తారు చూస్తారు అన్నట్టుగాను ఆ రోజు రాలేదు. ఇప్పుడిప్పుడు దర్శనాలు ఉండవు అప్పుడప్పుడు అని కూడా మనకు తెలిసిపోయింది. అది కూడా పాఠం చెప్పారు మనకి. ఎందుకంటే ఒకసారి పొద్దున్న రారు, ఒకసారి సాయంత్రం చాలా ఆలస్యంగా వస్తారు. ఆ రోజుల్లో ఎవరికి సందేహం ఉండేది కాదు, దర్శనం ఉంటుందా ఉండదా అని సందేహం లేదు. నాలుగుకొస్తారా నాలుగు పావుకొస్తారా అంతే, అదే సందేహం. అది కూడా కాస్త కాఫీ తాగే అలవాట్లు అవి ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం సందేహం ఎక్కువయ్యేది. స్వామి కొంచెం వేగం రా అమ్మా, నా కాఫీ తాగాలి అనుకునేవారు కూడాను. కానీ ఈ రోజుల్లో దర్శనం ఎప్పుడవుతుందో, అసలు దర్శనం ఉంటుందో లేదో అన్న రోజుల్లో కూడా వారి భక్త పరాధీనతత్వం ఎంత బాగా ప్రదర్శిస్తున్నారంటే, ఒక ఆయన నేను వెళ్ళాలి, వెళ్ళక తప్పదు, కానీ దర్శనం అవ్వలేదు అని కంట తడి వచ్చే సూచన రాగానే సంగీతం వినపడుతుంది, వేదఘోష వినపడుతుంది, శ్రీవారు వస్తారు. ఇవి జరుగుతున్నవి, ఇవి అక్కడ రోజు జరుగుతున్నవి. నా అనుభవంలో ఎన్నోసార్లు, ఎంతో దూరం నుంచి వస్తాము, చాలా మంది భక్తులు చెప్తుంటారు, ఉంటారా ఉండరా, ఉండరు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళిపోతారు అనేవారు. చాలా భయపడుతూ వచ్చేవాణ్ణి, స్వామి ఉండడం మాత్రం ఉండుమి అనుకుంటూ వచ్చేవాణ్ణి. ఒకసారి బెంగళూరుతో దిగాక ఒక కారు తీసుకుని పుట్టపర్తి వెళుతూ ఒక అరగంట ప్రయాణం జరిగాక నా అంతటా నాకే ఎందుకు తోచిందో తెలీదు, చేతులు రెండు జోడించి మనసులో అనుకున్నాను, స్వామి నువ్వు ఒకవేళ పుట్టపర్తి నుంచి బెంగళూరు వచ్చేటట్టయితే అది నాకు తెలిసేటట్టు చేయి స్వామి, ఎందుకంటే నేను వస్తున్నదే రెండు దర్శనాలకి, నేను చాలా బాధపడిపోతాను, తట్టుకోలేను స్వామి. అంచేత మర్చిపోకు, నేను చెప్పింది జ్ఞాపకం పెట్టుకో, ఒకవేళ నువ్వు బెంగళూరు వచ్చేటట్టయితే నాకు సూచన ఉండాలి అని అనుకుని శ్రీవారి పుస్తకం ఏదో చదువుతూ ఒక్క మాట మళ్లీ కళ్ళెత్తాను. తెల్లటి మెర్సిడీస్ కారు వస్తుంది, శ్రీవారి కారు. కళ్ళంటే భలే నీళ్ళొచ్చాయి. డ్రైవర్తో చెప్పాను, మనం ఇంకా పుట్టుబడితే వెళ్ళక్కర్లేదు, నా స్వామి కారు కనిపించింది కదా, వెనక్కి బృందావన్కి వెళ్ళిపోదాం పదని. భక్త పరాధీనుడు చెప్పుకోవాలండి, స్వామి దగ్గర డిప్లొమసీ ఉండకూడదండి, స్వామి దగ్గర అమాయకత్వం ఉండాలండి. స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో నాకు స్పిరిచువల్ డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ అవన్నీ వద్దండి. ఆ కన్న తండ్రి కన్న తల్లి ఆ దైవమూర్తున్నాడే, ఆ స్వామి దగ్గర ఏ విధమైనటువంటి రాజకీయాలు ప్రదర్శించకుండా, స్వామి నాకు చేత కాదు ఇది మాత్రం మర్చిపోకు, స్వామి నేను తట్టుకోలే, మీరు విన్నారు కదా నేను ఇదే చెప్పుకున్నాను, స్వామి నువ్వు గాని నేను పుట్టపర్తి వెళ్లేసరికి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, నేను బాధపడిపోతాను, అంచేత నాకు సూచన ఇప్పించు అని దండం పెట్టుకున్నానా. ఎవరైనా భక్త పరాధీనుడు, అందుకే అది దండం పెట్టుకున్న రెండు నిమిషాల్లో వారి మెర్సిడీస్ కనిపించడం, ఈ మెర్సిడీస్ కనిపించగానే బెంగళూరు వెళ్ళిపోవడం, మన్నాడు పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది. లేకపోతే చూడండి ఏం జరిగేదో, సాయంత్రానికి ఈ భక్తుడు పుట్టబడి తెలుతాడు,
శ్రీవారు బెంగళూరు వెళ్ళిపోయారు. వాడు పొద్దున్నకి బయలుదేరి వస్తే దర్శనం అయిపోవచ్చు. ఈ భక్త ప్రియాయ నమః, భక్త మందారాయ నమః, భక్తజనుల హృదయాలలో విహరించే స్వామి నీకు నమస్కారం, భక్తజనుల హృదయమే నీ మందిరం కనుక నీకు నమస్కారం, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అంశని మనకు సూచిస్తున్నాయి. ఇవన్నీ అయినా స్వామి భక్తపరాధీనుడు కూడా. ఇది 72వ నామము. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి, మీ అందరూ మనసులో పెట్టుకుని ఏం జరిగింది, భక్త పరాధీనుడు అనడానికి నాకు జరిగిన నాకు ఉన్న అనుభవం ఏంటి అని ప్రశ్నించుకోండి. మీ అందరికీ ఒక్క అనుభవం తప్పకుండా తెలుస్తుంది. 72వ నామంలో భక్త పరాధీనాయ నమః అని స్వామిని కొల్చుకున్నాం కదా. చూడండి 73వ నామంలో ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః. భక్తులకి పరాధీనుడుగా ఉండే స్వామి వాళ్లకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడో నష్టం వచ్చినప్పుడో వెంటనే వెళ్లి ఆదుకోవడం అన్నది కాకుండా ఇంకొక బ్రహ్మాండమైన అంతరార్థం ఉంది ఈ అవతారంలో అని 73వ నామం చెప్తోంది. అదేంటంటే భక్తులలో జ్ఞానాన్ని వెలిగించేటటువంటి స్వామిగా నేను నమస్కరించుకుంటున్నాను స్వామి. భక్తులలో జ్ఞానాన్ని ప్రదీపాయ నమః, విభ్రాంతి కలిగించే వెలుగు, దీపాయ కాదు ప్రదీపాయ, భగవత్ సంబంధమైనటువంటి వెలుగుని భక్తులలో కనిపించేటట్టుగా జ్ఞానం ద్వారా భక్తి ద్వారా ఈ విపరీతమైనటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి వెలుగు భక్తులలో, జ్ఞానం అనే వెలుగు భక్తి అనే వెలుగు కనిపించేటట్టు చేయగల స్వామి నీకు నమస్కారం. ఎంత చక్కటి అర్థం ఉందో ఇందులో చూడండి. భక్తులలో వచ్చిన వాళ్లలో ఆ భక్తిని కలిగించేది స్వామి. మనం చాలా ఎన్నోసార్లు మామూలుగా రొటీన్ గా, ఏమండి మీరు కూడా డివోటీయేనా, మేము సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్తుంటాము, మీరు కూడా డివోటీయేనా, మేము 26 ఏళ్ల నుంచి డివోటీస్, మేము 40 ఏళ్ల నుంచి డివోటీస్. ఒక్క విషయము శ్రోతలు గమనించాలి, భక్తిని జ్ఞానాన్ని వెలిగించినదే ఆ స్వామి. నేను డివోటీని అనుకుంటామే, ఆ డివోషన్ తెప్పించింది స్వామి. ఈ నామం ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, నాలో ఉన్న భక్తిని కలిగించి, నాలో ఉన్న భక్తిని వెలిగించి, ఆ భక్తి తర్వాత శ్రీవారికి సంపూర్ణంగా దాసానుదాసుడినప్పుడు సంతోషించి జ్ఞానాన్ని కూడా నాలో ప్రదీపింపచేసే స్వామి నీకు నమస్కారం. ఎంత బంగారు తండ్రి అండి ఆ స్వామి. నాలో భక్తి లేదు, నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి నీలో భక్తిని రేకెత్తిస్తున్నాను అని అనకుండా ఆ భక్తిని ప్రదీపించి వెలిగించి ఆ భక్తిలో ఉండే తన్మయత్వం వల్ల, సంతృప్తి వల్ల, ఆనందం వల్ల, స్వామీ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనుకున్నాక తను చెప్పిన ప్రతి మాట జ్ఞానం, తను చేసిన ప్రతి పని మనకి జ్ఞానం, తను అవతారమే జ్ఞాన సంపూర్ణ అవతారం, తనంతట తనే భక్తిని నాలో రగులు కొడిపి ఆ భక్తిని స్వీకరించి సంపూర్ణంగా నన్ను ఆకట్టుకుని ఆ తరువాత ఇద్దరికీ ఉన్న బంధంలో ఏదేది చెప్పాలో అది చెప్పి జ్ఞానాన్ని కూడా నాలో వెలిగించేటటువంటి ఆ స్వామికి నమస్కారం. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః.
మహావిచిత్రం ఏంటంటే, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రదీపాయ నమః అని రాయలేదు ఇక్కడ, భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః అని రాశారు. ఎందుకంటే శ్రీవారు భక్తిని జ్ఞానాన్ని మనలో వెలిగిస్తే వేరేగా వైరాగ్యం అన్నది రాక్కర్లేదు, దానికి ఏ శ్రమ పడక్కర్లేదు, అది దానంతట అదే వచ్చును. ఎందుకంటే వారిచ్చిన జ్ఞానం వల్ల మనకి తెలిసేది ఏది కావాలో తెలుస్తుంది, ఏది అక్కర్లేదో తెలుస్తుంది, అదే వైరాగ్యం. 74వ నామం. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమః. వెలిగించడమే కాదు, భక్తి జ్ఞానాలని నా చేతిలో పోసేటటువంటి స్వామి, అంతరాంతరాల్లో హృదయాంతరంగుడై హృదయ మందిరంలో నివాసి అయి హృదయ మందిరంలో విహరించే నా స్వామి ముందు భక్తి రగుల్గొల్పి జ్ఞానాన్ని అందించి శ్రోతలను మన్నించాలి. అహంకారంతో చెప్పడం లేదు, భక్తి జ్ఞానాలని రగుల్కొల్పి భక్తుడుగా జ్ఞానిగా తయారు చేసే స్వామికి అనేక నమస్కారాలు. అది చూడండి ఎంత బంగారు తండ్రో, ఈ రాసినతను ఎంత గొప్పవాడు చూడండి. భక్తి జ్ఞానాలని రగులు కొల్పుతాడు, నీలో వెలిగిస్తాడు అని 73వ నామం. నిన్ను భక్తుడిగా నిన్ను జ్ఞానిగా గుర్తిస్తాడు అన్నది 74వ నామం. భక్తి జ్ఞాన ప్రదాయనమ అలా ఇచ్చేస్తాడట. ఇచ్చేయడమేం కాదండి, మీరు భక్తులుగా నలుగురికే తెలిసిపోతారు. వద్దన్న ఆ మొహంలో, ఆ ఉచ్చారణలో, ఆ చెప్పడంలో, ఆ చేతలలో, సాయిరాం అండంలో ప్రపంచమంతటికీ శ్రీవారి భక్తులు కనపడుతూనే ఉంటారు. వాళ్ళలో భక్తి ముందుకు వస్తూనే ఉంటుంది. ఆ భక్తి ఇచ్చినది స్వామి. అదేవిధంగా స్వామిని తెలుసుకున్నాక, స్వామి మీద భక్తి ఏర్పరచుకున్నాక, స్వామిని సంపూర్ణంగా విశ్వసించిన తర్వాత ఏ మాట వచ్చినా అది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందించేది నా స్వామి. 75వ నామం చూడండి. ఇన్ని చేసినా నాలో భక్తి తత్వాన్ని వెలిగించి జ్ఞానాన్ని వెలిగించి నన్ను భక్తుడిగా ఏదో ఇంతో అంతో జ్ఞానిగా అందరూ గుర్తించేటట్టు చేసినా అయినా సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. 75వ నామం. ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఇన్ని చేసినా సరే నేను ఇంకా సందేహంలో పడుతూనే ఉంటాను కదా. శ్రీవారి నాటకంలో సందేహం లేని భక్తులు ఎక్కడుంటాడు? ఏదో సందేహం వస్తూనే ఉంటుంది. అప్పుడు ఎలాగో అలాగా ఏదో విధంగా సరి అయిన జ్ఞానాన్ని అందించేటటువంటి నా స్వామికి నమస్కారం. ఈ సుజ్ఞానం అన్నది మంచి నిజమైన జ్ఞానము. జ్ఞానం కూడా చాలా రకాలుగా ఉంటుందని మనకు తెలుస్తుంది. మహావిజ్ఞానవంతుడే అణు అస్త్రాలు కనిపెట్టినవాడు కూడా, మహావిజ్ఞానవంతుడే భూమిని దద్దరిల్లేటట్టుగా పేల్చగలిగే శక్తిని కూడా సంపాదిస్తాడు, మహావిజ్ఞానవంతుడే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అవలీలగా ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని పంపించే ఏర్పాట్లు కూడా చేయగలడు. ఇది సుజ్ఞానమా కాదా అది మనం బాధపడకూడదండి. శ్రీవారు మన పిలిచి ఏం చెప్తారో అదే సుజ్ఞానం. అలా చెప్పే వ్యవస్థ రావాలంటే శ్రీవారికి సంపూర్ణంగా శరణాగతి చెప్పుకోవాలి. సుజ్ఞానము అన్నదానికి ఏదో ఉపనిషత్తులో ఉండే జ్ఞానం అని కాని, భారత రామాయణంలో ఉండే జ్ఞానం అని కాని, ఆ స్థాయిలో ఉండేదే జ్ఞానం అని కాని అలా మీరు అనుకోక్కర్లేదు. అతి చిన్న సందేహం కలగొచ్చు, అతి చిన్న మనసులో ఒక చిన్న ప్రశ్న రావచ్చు, వాటికి కూడా శ్రీవారు వెంటనే సరి అయిన సమాధానం చెప్తారు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. 65వ జన్మదినోత్సవం జరుగుతోంది, ఇంకా శ్రీవారు వస్తారని
అందరూ నిరీక్షిస్తున్నారు. నా పక్కన కూర్చున్న ఒక మహాభక్తుడు, శ్రీవారితో ఎంతో పరిచయం ఉన్న మహాభక్తుడు, ఆయన నన్ను అన్నాడు, చూడు స్వామి, పెద్ద యూనివర్సిటీ కట్టారు, పెద్ద ఆసుపత్రి కడుతున్నారు, ఎన్నో రకాల ప్రణాళికలు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, అసలు అంతవరకెందుకు? ఈ ప్రశాంత మందిరమే ఒక బ్రహ్మాండమైన పథకం, ఇవన్నీ కూడా అవతార సమాప్తి తర్వాత ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు, ఇది ఎవరు, దీన్ని ఇంత చక్కగా చూసుకునే వాళ్ళు ఎక్కడుంటారు, అసలు ఇవన్నీ నన్ను ఎప్పుడప్పుడు నన్ను సంకుచితంగా సంకలనం పెడుతున్నాయి మనసులో అని ఆ భక్తుడంటే, నేను అన్నాను, మరలా అనుకోకండి, మీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవు, నాకు తెలీదు, కానీ సంగీత వాద్యాలు వినపడుతున్నాయి, స్వామి వస్తున్నారు, స్వామికి దండం పెట్టుకుందాం అని దర్శనం అయిన తర్వాత స్వామి స్టేజ్ మీదకి వెళ్ళాక అందరూ పుష్పాలంకారాలు ఇవి చేశాక ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడాక ఆఖరిన స్వామివారిని అభ్యర్థించారు, స్వామి జన్మదిన సందేశం కోసం 50 మంది భక్తులు ఇక్కడ కూర్చున్నారు కదా స్వామి, దయతో మా మీద అనుగ్రహంతో ఏదన్నా సందేశం ఇవ్వాలి కదా స్వామి అని చెప్పగా స్వామి లేచి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని చెప్పి పద్యం చదివి ఒక 2 క్షణాల తర్వాత మధ్యలో అన్నారు, మీలో కొందరికి ఒక పెద్ద సందేహం వస్తూ ఉంటుంది, ఆ సందేహం ఏంటంటే ఈ స్వామి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, యూనివర్సిటీలు, మహిళా కళాశాలలు, విద్యావిహార్లు, ఎన్ని రాష్ట్రాల్లోనో ఎన్నెన్నో పనులు స్వామి పేరు జరుగుతున్నాయి, ఇక్కడ పుట్టపర్తిలో ఎన్నో భవనాలు తయారయ్యాయి, ఎన్నో సంస్థలు తయారైపోయాయి, అవతార సమాప్తి తర్వాత ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ ఎలా గడుస్తాయి, ఎలా ఉంటాయి అని మీలో సందేహం వస్తుంటుంది, జాగ్రత్తగా వినండి, ఇవన్నీ చేసిన స్వామి ఆ తర్వాత వాటిని ఎలా నడిపించాలో కూడా తెలుసు. చూడండి, మానవ మాత్రులమైన మనము ఆ చిన్న అజ్ఞానంలో పడి తర్వాత ఏమవుతుందో అనుకుంటే సుజ్ఞాన మార్గదర్శకుడైన స్వామి ఎలా చెప్పాడు చూడండి, ఇవన్నీ చేసుకున్నవాడు వీటన్నిటినీ రక్షించడం కూడా చూసుకోగలడు, ఆ తండ్రికి ఏ సందేహం ఎవరి మనస్సులో ఎప్పుడు కలిగినా వారికి తెలుస్తుంది, ఎందుకంటే హృదయ నివాసి కనుక, హృదయ విహారి కనుక, హృదయ మందిరవాసి కనుక తనకి తెలియక తప్పదు, ఆ తెలిసినట్టుగా అది అందరికీ ఉపయోగపడుతుంది అనగానే సుజ్ఞానం ఇవ్వాలి అనుకుని సంకల్పించిన వెంటనే అది స్వామి మనకు అందిస్తారు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గర్వభంగం. ఒకసారి ఆంజనేయుడు ద్వారకానగరం దగ్గరున్న తోటలోనికి ప్రవేశించాడు. ఆ తోటనంతా ధ్వంసం చేశాడు. ఆ కోతి చేస్తున్న ఈ భీభత్సాన్ని శ్రీకృష్ణునితో చెప్పారు. ఏదో ఒక కోతి తోటలోకి ప్రవేశించింది, దానిని తరిమి కొట్టడానికి ఎవరికీ చేత కాలేదు అని. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి ఆ కోతిని బెదిరించి ఊరిలో నుంచి తరిమి వేయవలసిందని ఆజ్ఞాపించాడు. సైన్యాన్ని వెంటబెట్టుకుని గరుత్మంతుడు ఆ తోటలోని కోతితో పోరు సల్పాడు. లాభం లేకపోయింది, గరుత్మంతుడు ఓడిపోయాడు. ఒక విధంగా ఇది అతనికొక గర్వభంగము. అయ్యా, నీవు కోతి రూపంలో ఉన్న మహావీరుడు వలె ఉన్నావు, నీవు ఎవరు అని ప్రశ్నించాడు. నేను ఆంజనేయుడును అని పలికాడు ఆ వానరవీరుడు. కృష్ణుడు ఈ వార్త విని తన సభకు రావలసిందిగా సందేశం పంపాడు. ఆంజనేయుడు, నేను రాముని తప్ప ఇంకెవర్నీ గుర్తించను, నేను రాను, నేను రాముని ఆజ్ఞను మాత్రమే శిరసావహిస్తాను అని సమాధానమిచ్చాడు. శ్రీకృష్ణుడు మరలా ఆంజనేయునికి ఒక సందేశం పంపాడు. నీ రాముడే నిన్ను దర్బారుకు ఆహ్వానిస్తున్నాడు అని. రామనామం వినగానే భక్తి పారవశ్యంతో త్వరత్వరగా శ్రీరామచంద్రుని దర్శించవలనన్న కోరికతో దర్బారుకు వెళ్లాడు. శ్రీకృష్ణుడే శ్రీరామునిగా ఆంజనేయునికి దర్శనమిచ్చాడు. శ్రీరాముని ప్రక్కన ఉన్న సత్యభామను చూచి, రామచంద్రప్రభు, నా తల్లి సీతాదేవి ఎక్కడ, ఈమె ఎవరో నీ ప్రక్కన నిలబడింది అని అడిగాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రమ్మని తన ప్రక్కన నిలబడమన్నాడు. తల్లి సీతమ్మా, వచ్చావా నాపై ప్రేమతో అని ఆనంద భాష్పాలు కార్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అటు గరుత్మంతుడికి ఇటు సత్యభామకు గర్వభంగం గావించాడు.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద కమలముల చెంత ప్రేమపూర్వకమైన నమస్సులు సమర్పిస్తూ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి దివి నుండి భూకి ఏతించి మానవ జాతిని ఉద్ధరింపడానికి ఈ పరమ పవిత్రమైన పుట్టపర్తి పుణ్యక్షేత్రంలో పాదం మోపినారు. ఈ పరమ పునీతమైన ప్రదేశం శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. మనందరం భగవంతుణ్ణి నిత్యం పూజిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పండుగలు, నోములు, వ్రతాలు కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే మన సర్వ దేవతాతీత స్వరూపుడైన సత్యసాయి భగవానుని ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి వ్రతం ద్వారా కూడా కొలిచి స్వామివారి దివ్యాశీస్సులను పొందుతూ ఉంటాం. ఈ సత్యసాయి వ్రతం స్వామి ఎంతో దయతో వారి భక్తులు తమను కొలుచుకోవాలనుకున్న వారికి అందించిన వరప్రసాదం. ఈనాటి కార్యక్రమంలో అతి పవిత్రమైన శక్తివంతమైన ఈ శ్రీ సత్యసాయి వ్రత విశేషాలు, అది చేయటం ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు, నేర్చుకునే అంతరార్థాలు మన రేడియో సాయి శ్రోతలకి, సాయి బంధువులకు పాటల ప్రకాశరావుగా పరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు అందిస్తారు. ఆయన మనతో స్టూడియోలో ఇప్పుడున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని వేలాది మంది చేత చేయించిన ప్రకాశరావు గారు దీని గురించి ఇప్పుడు వివరిస్తారు. ప్రకాశరావు గారికి శ్రోతలందరి తరపున సాదరమైన ఆహ్వానం. రండి, ఇక ప్రకాశరావు గారు ఈ శ్రీ సత్యసాయి వ్రతం గురించి ఏం చెప్తారో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వ జగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్మని దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. అచంచల విశ్వాసంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని భగవంతుడిగా విశ్వసిస్తూ స్వామియ దివ్యనామ సంకీర్తనలో పాల్గొంటూ సాయి సేవలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న సత్సాంగత్యానికి నా హృదయపూర్వక సాయిరాం. సత్యసాయి బాబా వారిని హృదయపూర్వకంగా భగవంతుడని విశ్వసించి స్వామిని భగవంతుడని ఆరాధించి తరిస్తున్న భక్తులు ఆచరించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన శ్రీ సత్యసాయి దివ్యవ్రతం. అసంఖ్యాకమైన భక్తులు ఈ సత్యసాయి దివ్యవ్రతంలో ఎందుకు పాల్గొంటారు, అసలు దానికి విశిష్టత ఏమిటి అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినట్టయితే అపురూపమైనటువంటి విషయాల్ని, స్వామి యొక్క దివ్య అవతార తత్వంలో ఉండే ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది మనకి. సత్యసాయి దివ్యవ్రతం మనం ఆచరించడమే కాకుండా, సత్యసాయి దివ్యవ్రతాన్ని నిర్వహించడమే కాకుండా దాని యొక్క ఫలితాలను కూడా తెలుసుకుంటే భక్తులకు మరింత విశేష భక్తి శ్రద్ధలు కలిగి ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని తప్పకుండా నిర్వహించుకుంటారు. అసలు ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని మనం స్థూలంగా ఒకమారు పరిశీలించినట్టయితే నిత్య పూజా విధానం ఎట్లాగా ఉంటుంది, స్వామివారి అష్టోత్తరము, షోడశోపచార పూజతో పాటుగా సత్యసాయి దివ్యవ్రతానికి సంబంధించినటువంటి ఐదు కథలని కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కథల ద్వారా మనం భక్తులకు కాని ఆస్తిక మహాశీలకు కాని ఏ విషయం చెప్పాలి అని ఆలోచించినట్టయితే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని, సత్యసాయి భగవాన్ యొక్క అవతార స్ఫూర్తిని మనకి తెలియజేస్తుంది. అందులో మొట్టమొదటి అధ్యాయాన్ని మనం తీసుకున్నట్టయితే అసలు భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు, ఏ కారణం చేత మానవాకారంలో అవతరిస్తాడు, భగవంతుడు మానవాకారంలో అవతరిస్తే అనేకమైనటువంటి అద్భుతాల మధ్య ఆయన అవతరణం జరుగుతుంది అనే విషయాలు మనం భారత భాగవత రామాయణాలు చదువుకున్నట్టయితే మనకు తప్పకుండా తెలుస్తాయి. ఇందులో సందేహం లేదు. అయితే సాధారణంగా అనేక మంది వేసే ప్రశ్న ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తాడు, అప్పుడు పుత్రకామేష్ఠి యాగం జరిగి ఆ యజ్ఞగుండంలోంచి దివ్య పురుషుడు ఆవిర్భవించి పాయసాన్ని దశరథ చక్రవర్తికై ఇవ్వటం వల్ల పవిత్రమైనటువంటి ఆ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ ముగ్గురు స్వీకరించటం వల్ల వారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారని, అందుచేత వారిని అవతార పురుషులుగా పరిగణించారని అందరూ అంటారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు మరో అద్భుతం జరిగింది. స్వామి చెప్పినటువంటి విశేషమేది, కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవులకి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి శ్రీమన్నారాయణమూర్తి మీ గర్భవాసాన్న అవతరిస్తాడు అని చెప్పాడు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడంటే విశ్వసిస్తామని చాలా మంది చెప్తారు. మరి భగవాన్ సత్యసాయిబాబా వారిని అవతార పురుషుడు అంటున్నారు కదా, ఇట్లాంటి అద్భుతాలు ఏమైనా వారు జన్మించినప్పుడు జరిగాయా అని ప్రశ్న వేస్తారు. దీనికి చాలా మంచి సమాధానం చెప్పవచ్చు. ఎందుచేతనంటే భగవాన్ తమ దివ్యోపన్యాసాల్లో చెప్పారు, అందరూ తమ భార్యను ఎంచుకుంటారు కాని నా తల్లిని నేనే ఎంచుకున్నాను, అందరూ తమ తల్లుల్ని ఎంచుకోలేరు, నేను నా తల్లిని నేనే ఎంచుకున్నాను అని చెప్పి భగవాన్ చెప్పారు. అలా ఎందుకు అనగలిగారు అంటే, ఈశ్వరమ్మగారు స్వామిగారు మాతృమూర్తి యొక్క జన్మ ఒక అపురూపమైన రీతిలో జరిగింది. ఎంచేతంటే వారి తండ్రి గారు మేసరగంట సుబ్బరాజు గారు కర్నూలు జిల్లా కొలిమిగుంట్ల గ్రామంలో నిరంతరము కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. వారికి చాలా కాలం సంతానం లేదు. ఒకమారు చాలా ఆవేదనతో పరమశివ నిరంతరము పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తున్నాను, నాకు సంతానం లేదు, నాకు సంతాన సౌభాగ్యాన్ని కల్పించు స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి ఒక ఈశ్వరాన్ని నిర్మించవయ్యా, తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని వాగ్దానం చేశాడు. అప్పుడు ఆయన ఈశ్వరాన్ని నిర్మించటం, ఆ నిర్మించిన తర్వాత ఆయనకు కుమార్తె కలగటం జరిగింది. అంచేతే ఈశ్వరమ్మ గారిని కోడలిగా స్వీకరించే ముందు కొండమరాజు గారు ఒక మంచి మాట చెప్పారు మీసరగండ సుబ్బరాజు గారితో. మీసరగండ సుబ్బరాజు గారు ఆమెకు నామగిరియమ్మ అని పేరు పెట్టారు. అసలు ఈశ్వరాన్ని నిర్మించిన తర్వాత పుట్టిన అమ్మాయికి నామగిరి అమ్మ అనే పేరు ఏమిటయ్యా, ఈమెకు ఈశ్వరమ్మ అని నామకరణం చెయ్యాలి అని కొండమరాజు గారు చెప్పటం, అలాగన్న మామగారు ఆమెకు ఈశ్వరమ్మ అని నామకరణం చేశారు. అంతటి పరమాద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె ఈశ్వరమ్మ గారు. అటువంటి మహాసాధ్వీమణికి కుమారుడిగా పుట్టాడు సత్యసాయి భగవానుడు. అదే కాకుండా ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్నటువంటి సమయంలో ఒకమారు ఒక సాయంకాలం నీళ్లు తోడటానికి ఆమె బావిలో చేదవేసి నీళ్లు తోడుతూ ఉంటే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అత్తగారు లక్ష్మమ్మ గారు గబగబా పరిగెత్తుకుని వచ్చి, ఏం తల్లి ఏమిట్లా పడిపోయినావని చెప్పి ఆమెను లేవదీసి అడిగినప్పుడు ఆమె చెప్పినటువంటి విషయం చాలా అపురూపమైనటువంటి విషయం. అత్తగారు, నేను నీళ్లు తోడుతుంటే ఆకాశం నుంచి ఒక నీలమైన గోళం మిలమిల మెరుస్తూ వచ్చి నా గర్భంలో ప్రవేశించినట్టు అనుభూతి చెందాను అని చెప్పారు. అప్పుడు లక్ష్మమ్మగారు చెప్పారు, అమ్మా ఇట్లాంటి విషయాలు ఎవరూ నమ్మరు తల్లి, అందుచేత ఇది నీ మనస్సులోనే అట్టి పెట్టుకో అని చెప్పారు. ఇది ఒక అద్భుతం. రెండవది ఏంటంటే, ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్న సమయంలో కొండమరాజు గారి ఇంట్లో రాత్రిపూట మేళతాళములు, మృదంగములు వాటంతటివే మొరగటం మొదలుపెట్టాయి. ఇది విన్నారు. విని కొండమరాజు గారు వెంటనే వేద పండితుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లారు. వెళ్లి, అయ్యా మా ఇంట్లో రాత్రిపూట మేడతాళాలు మృదంగములు వాటంతటవే మ్రోగుతున్నాయి, దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ వేద పండితులు, మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నారా అని అడిగారు. నా కోడలు ఈశ్వరమ్మ గర్భిణిగా ఉన్నది అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు వేద పండితులంతా ఒకే కంఠంతో వారికి చెప్పారు, అయ్యా, మీ కోడల గర్భవాసాన అవతార పురుషుడు జన్మిస్తాడు అని. ఇది మరొక అద్భుతం. ఇదే కాకుండా, ఈ రెండు అద్భుతాలు కాకుండా, పరమేశ్వరుడి యొక్క అవతారానికి ఎంచుకున్నటువంటి గ్రామం కాని లేదా నదీ తీరం కాని ఎట్లా ఉంటుందో మనం ఒక్కమారు తెలుసుకుంటే మరీ ఆశ్చర్యపోతాం. ఇంచేతంటే స్వామి ఎక్కడ పుట్టపర్తిలో జన్మించాడు, ఆయన శివశక్తి స్వరూపుడు. ఆయన శివశక్తి స్వరూపుడు అని తెలుసుకునేందుకు వీలుగా శివునికి అతి ఇష్టమైనటువంటి నాగులకు అలవాలమైన పుట్టలతో నిండిన పుట్టపర్తిలో జన్మించాడు. తాను చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేయగల సర్వశక్తి సమన్వితుడు కాబట్టి చిత్రవతి నదీ తీరంలో పుట్టాడు. తాను నాశనము లేనటువంటి వాడు, ఏ పదార్థమైనా అక్షయము చేయగలిగినటువంటి వాడు కాబట్టి అక్షయనామ సంవత్సరంలో పుట్టాడు. తాను శివశక్తి స్వరూపుటను తెలియటానికి శివునికి అతి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అన్ని శివాలయముల్లోనూ కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే వేద మంత్రములతో అమృతాభిషేకములు చేస్తున్న శుభ సమయంలో స్వామి జన్మించాడు. తాను సర్వ ప్రపంచానికి పోషణకర్తని తెలియటానికి వారి ఇంటి పక్కనే ఉన్న సుబ్బమ్మ గారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగి ఆ వ్రత ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత స్వామి జన్మించాడు. అదే కాకుండా తాను ఆదిశేషునిపై పవళించినటువంటి అనంత పద్మనాభుడిని తెలియటానికి పొత్తుళ్లలో ఉండగానే నాగసాయిగా దర్శనమిచ్చాడు. ఇన్ని పరమాద్భుతాల మధ్య సత్యసాయి భగవానుడు పుట్టపర్తిలో జన్మించాడు. మరి ఆయన భగవంతుడు కాదని ఎట్లా అంటామండి? అందుచేత ఈ స్వామి యొక్క ఈ దివ్యమైనటువంటి అవతారం ఎట్లా ఇతర అవతారాల మాదిరిగానే అద్భుతాల మధ్య జన్మించిందో తెలియచేయటం మొదటి అధ్యాయంతలకు ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అదే కాకుండా అవతార పురుషుడు తన కార్యక్రమాన్ని అతి చిన్న వయస్సు నుంచి చేసుకుని వస్తాడు. అలాగే పసి వయస్సు నుంచి కూడా స్వామి వెన్న వంటి మనసు, వెన్నెల వంటి చూపు, తేనె వంటి మాట స్వామిది. 8 పసి వయస్సులో పాండురంగ భజన మండలి అనేది ఏర్పాటు చేసి 18 సభ్యులు కలిగినటువంటి ఆ బృందంతో చక్కగా స్వామి పట్టుబట్ట కట్టుకుని, కాలికి గజ్జెలు కట్టుకుని, మెడలో పూలమాల వేసుకుని, చిడతలు కట్టుకుని నృత్యం చేస్తూ మనోహరంగా భగవన్నామ సంకీర్తన చేస్తూ స్వామిని నృత్యం చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకమారు ఒక పెద్ద ఆయన అడిగారు స్వామిని పుట్టవర్తిలో, స్వామి, పిల్లలు చదువుకోవాలి కదా, ఈ చదువుకోవాల్సిన వయస్సులో వీళ్ళందరి చేత దివ్యనామ సంకీర్తనం ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగినప్పుడు స్వామి చెప్తారు చూడండి, 8 వయస్సులో చెప్పినటువంటి మాట అది, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరన్యథా అన్నాడు స్వామి. అంత చిన్న వయస్సులోనే భగవన్నామ సంకీర్తనను మించిన సాధనం మానవునికి తరుణోపాయం లేదు లేదు లేదు అని చెప్పాడు. అయితే మానవులు అంత సులువుగా నమ్ముతామా మనం? అందుచేత ఏం చేశాడంటే దృష్టాంతాన్ని కూడా చూపించాడు స్వామి. పుట్టపర్తిలో కలరా వ్యాధి వ్యాపించినటువంటి తరుణంలో అందరూ మందులు లేవు కాబట్టి అన్నాడు, ఎంతమంది మరణిస్తారని భయభ్రాంతులవుతున్నటువంటి సందర్భంలో స్వామి పుట్టపర్తి గ్రామం చుట్టూ 3 రోజుల పాటు తన భక్త బృందంతో చక్కగా హాయిగా భగవన్నామ సంకీర్తన చేశాడు. 3 రోజు కల్లా ఆ వ్యాధి మటుమాయమై ఒక్కరు కూడా మరణించలేదు. అంటే భగవన్నామ సంకీర్తన ఎంతటి మహత్యాన్ని కలిగి ఉంటున్నది అనేది స్పష్టంగా అందరికీ తెలియజేశాడు. అదే కాదు, స్వామి జీవహింస చేయొద్దని చెప్పాడు పిల్లలకి. తన తోటి విద్యార్థులందరూ తన మాట వినకుండా ఇంకా జీవహింస చేస్తూ ఉంటే, కప్పల్ని బుట్టలో పెట్టి హింసిస్తూ ఉంటే స్వామి చెప్పాడు, ఆ బుట్ట తెరిచి చూడమన్నాడు. ఆ బుట్ట తెరిచి చూడగానే ఆ కప్పలని పౌరాలుగా మరి ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. భగవాన్ ప్రదర్శించినటువంటి మొట్టమొదటి లీల. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, శ్రీకృష్ణ పరమాత్మ పశువయస్సులో పోతలను సంహరించడం కాని గోవర్ధనగిరిని ఎత్తటం కాని లేదా తన నోటిలో 14 భువనభాండములను చూపించటం కాని అట్లాంటి లీలలు ఎట్లా చేశాడో సత్యసాయి పరమాత్ముడు కూడా అటువంటి అద్భుతమైనటువంటి లీలలు పశితనం నుంచి చూపించాడు అని చెప్పటమే తాలూకు ఉద్దేశం. అదే కాకుండా స్వామి తన అవతార ప్రకటనని ఏ విధంగా చేశాడు ఉరవకొండలో, ఆ తర్వాత పుట్టపర్తి ఎలా వచ్చాడు అంటే అవతార ప్రకటన చేసిన రోజున అక్టోబర్ 26 1940 సంవత్సరంలో అవతార ప్రకటన చేసిన సందర్భంలో తండ్రి గారు పెద వెంకమరాజు గారు, తల్లిగారు ఈశ్వరమ్మ గారు కూడా వెళ్లారు. వెళ్లినటువంటి సందర్భంలో తల్లిగారు ఒక కోరిక కోరారండి స్వామిని, నాయనా నువ్వు ఎంత భగవంతుడైనా నా కుమారుడివే కదా, నీకు అనేక మంది ఆశ్రమాలు కడతామంటారు, ఆలయాలు కడతామంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళకనాయనా, నువ్వు ఈ పుట్టపర్తిలోని ఉండు, ఈ పుట్టపర్తి వదిలి నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేనయ్యా, నిన్ను వదిలిపెట్టి ఉండలేను, ఈ పుట్టపర్తిలే ఉండమని స్వామిని కోరారు. అప్పుడు తల్లికి వాగ్దానం చేశారు స్వామి, అమ్మా జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరీయసి, అంటే తల్లి తాను పుట్టినటువంటి భూమి స్వర్గం కంటే గొప్పవమ్మా, నేనెక్కడికి వెళ్ళను, ఈ పుట్టపర్తులోనే ఉంటాను, ఈ పుట్టపర్తినే ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక మహాపుణ్యక్షేత్రంగా, తిరుపతిగా మారుస్తాను తల్లి అని చెప్పాడు. ఆ తర్వాత కాలంలో ఏమైందండి, ఒక్కమారు మనం పరిశీలించి చూసినట్టయితే స్వామి యొక్క వాక్కు ఎంతటి పరమాద్భుతమైనటువంటి సత్యమో మనకి తెలుస్తుంది. 14 వయస్సులో స్వామి చెప్పారు పుణ్యక్షేత్రంగా మారుస్తానని. ఆ తర్వాత కాలంలో అదిగో అదిగో ప్రశాంతి నిలయము శివశక్తీశ్వర ఆలయము ధర్మ నిరతతో సేవా రతితో వెలిగే కలియుగ కైలాసము నారాయణుడే నరుడై వలసి నడయాడే నవవైకుంఠము అని స్వామి చెప్పినటువంటి రీతిలో తయారైందా లేదా. ఇటువంటి విషయాల్ని స్వామి గంగను రప్పించటం లేదా తన దివ్యమైనటువంటి వదనారవిందాన్ని సూర్యబింబంగా చంద్రబింబంగా భక్తులకి చూపించటం, తన దివ్యత్వాన్ని ప్రకటించటం, ఈ పరమాద్భుతాలన్నింటినీ కూడా మనం మొదటి అధ్యాయంలో చెప్పుకుంటామండి. తర్వాత 2 వచ్చినట్టయితే భక్తులకు ఎదురయ్యేటటువంటి గొప్ప ప్రశ్న ఇది. సత్యసాయి భగవాన్ యొక్క దివ్యనామ సంకీర్తనం చేసుకుంటూ స్వామి యొక్క సేవలో మనం తరిస్తూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో భక్తులకి ఇతరుల నుంచి అనేకమైన ప్రశ్నలు ఎదురుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, సత్యసాయి బాబా భగవంతుడా అని ప్రశ్నిస్తారు. చాలా విచారకరమైనటువంటి సంగతి ఏమిటంటే, మనం చెట్టుని దేవుడని పూజిస్తాం, పుట్టని దేవుడని పూజిస్తాం, ఫోటోని దేవుడని పూజిస్తాం, రాతి విగ్రహాల్ని దేవుడని పూజిస్తాం, ఇత్తడి విగ్రహాల్ని దేవుడని పూజిస్తాం, కానీ సర్వప్రపంచానికి తన దివ్యమైనటువంటి అపురూపమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమని పంచి ఇచ్చే దివ్య పురుషుడు భగవంతుడు అంటే నమ్మడానికి సందేహిస్తాం. ఎందుకు ఇట్లాంటి సందేహాలు వస్తాయి అంటే, మనం భారత భాగవత రామాయణాల్ని కాని, ఉపనిషత్తుల్ని కాని, వేద సారాన్ని కాని, మహనీయుల యొక్క బోధల్ని కాని వినకపోవడం చేత ఇట్లాంటి సందేహాలు వస్తాయి. మహనీయులందరూ చాలా స్పష్టంగా చెప్పారు వారి బోధనలో. ఏమని చెప్పారు అంటే, భగవంతుడు మానవుడుగానే అవతరిస్తాడు అని చెప్పారు. ఎందుచేతనంటే చాలా మంది వేసే ప్రశ్న ఒకటి, మానవుడు ఎక్కడైనా భగవంతుడవుతాడా అని అంటూ ఉంటారు. వారు స్పష్టంగా చెప్పారు మహనీయులందరూ కూడా, భగవంతుడు మానవుడుగానే అవతరిస్తాడు. ఎందుకు మానవుడుగా అవతరిస్తాడు అంటే, ఈ ప్రపంచంలో మారణహోమం సృష్టించాలన్నా లోక కళ్యాణం చెయ్యాలన్నా మానవుడే చెయ్యగలడు. అందుచేత లోకంలో మంచి చెడ్డలన్నిటికీ కారణం ఎవరు? మానవుడే. కాబట్టి మానవుడు తనలో ఉండే దివ్యత్వాన్ని మరిచిపోయి దానవత్వాన్ని విజృంభింపచేసుకుని మారణహోమం సృష్టించకుండా మానవుణ్ణి సంస్కరించాలి. మానవుణ్ణి సంస్కరించాలంటే ఏం చెయ్యాలి? మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, తాను ఆచరించి చూపించాలి, చెయ్యి పట్టుకుని నడిపించాలి. అందుచేత భగవంతుడు మానవుడుగానే అవతరిస్తాడు. అందుకే రాముడు మానవుడుగా అవతరించాడు, కృష్ణుడు మానవుడుగా అవతరించాడు, బుద్ధుడు మానవుడుగా అవతరించాడు, జీసస్ మానవుడుగా అవతరించాడు, షిరిడీ సాయినాథుడు మానవుడుగా అవతరించాడు, రాఘవేంద్ర స్వామి మానవుడుగా అవతరించాడు, రమణ మహర్షి మానవుడుగా అవతరించాడు, రామకృష్ణ పరమహంస మానవుడుగా అవతరించాడు, భగవాన్ శ్రీ సత్యసాయి కూడా అందుకే మానవాళిని సన్మార్గంలో నడిపించటానికి మానవుడుగానే అవతరించాడు. చేయాలి, మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, తాను ఆచరించి చూపించాలి, చెయ్యి పట్టుకుని నడిపించాలి. అందుచేత

0: సందేహానికి ఇంక తావెక్కడదండి? అయితే భగవంతుడు మరి మానవుడుగా అవతరించినట్టయితే ఆయన భగవంతుని ఎట్లా తెలుసుకోవటం? ఇక్కడ మళ్ళీ మన మహనీయుల యొక్క బోధనలోకి వెళ్ళాలి. వారేం చెప్పారంటే, భగవంతుడు మానవుడుగా అవతరించినప్పటికీ కూడా ఆయన యొక్క దివ్యత్వ లక్షణాలను మాత్రం వదిలిపెట్టడు అని. ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటాయట అవి. ఏమిటి అంటే 9 లక్షణాలుంటాయట భగవంతుడికి. అవేమిటంటే సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ జగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, స్వప్నంలో సాక్షాత్కరించడము, మానవుడిగా పుట్టి మానవాతీతమైన కార్యక్రమాలు చేయడము, ప్రకృతిని తన అధీనంలో ఉంచుకోవటము, అన్నిటినీ మించి నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయటం అనేటి 9 లక్షణాలుంటాయి. ఈ 9 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయన భగవంతుడు. రాముడు ఇవే చేశాడు, కృష్ణుడు ఇవే చేశాడు, జీసస్ ఇవే చేశాడు, షిరిడి సాయినాథుడు ఇవే చేశాడు, అవతార పురుషులందరూ ఇవే చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఇటువంటి లీలను, అసంఖ్యాకమైనటువంటి లీలలు చేశారు. అందుచేత వీటన్నిటికీ అనేకమైన దృష్టాంతాలున్నాయి. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క దృష్టాంతం మనం చెప్పుకున్నప్పటికీ కూడా మనం ఈ కథలో స్వామి యొక్క దివ్యమైనటువంటి అవతార తత్వం గురించి, ఆయన భగవంతుని విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పవచ్చు. స్వామి యొక్క జీవితంలో అసంఖ్యాకమైన లీలలున్నాయి వీటికి. కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ ప్రదర్శించాడు స్వామి, మనకు తెలుసు. ఇంచేతంటే ఆయన సర్వజ్ఞత్వం, ఎక్కడ ఎప్పుడు ఏది జరిగినా తెలుసుకున్నటువంటి విషయాలు, అసంఖ్యాకమైనటువంటి విషయాలున్నాయి స్వామి యొక్క జీవితంలో. అదేవిధంగా నిర్జీవుణ్ణి సజీవుడిగా చేసినటువంటి విషయాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. వాల్టర్ కోవన్ తీసుకోండి, కుప్పన్ రాధాకృష్ణయ్య గారిని చూసుకోండి, లేదా రామబ్రహ్మం గారిని చూసుకోండి, సుధా రఘునాథన్ యొక్క జీవితాన్ని చూసుకోండి. ఇలా చూసినట్టయితే అనేకమందిని పునర్జీవితం చేసినటువంటి వైనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరణం సుబ్బమ్మ గారిని కూడా చనిపోయిన 24 గంటల తర్వాత స్వామి పునర్జీవితం చేయటం మనకు తెలుసు. అంచేత ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన భగవంతుడు అని చెప్పటం 2వ అధ్యాయం తాలూకు ఉద్దేశం. ఇక 3వ అధ్యాయానికి వస్తే, సాధారణంగా మనలో తలెత్తేటువంటి ఒక అపురూపమైన సందేహం ఉందండి. ఆ సందేహం ఏమిటంటే, భగవంతుడు అంటే బాబా అందరినీ రక్షిస్తాడు, నన్నెక్కడ వదిలిపెట్టేస్తాడో అని మనం సందేహిస్తూ ఉంటాం. కాని తను నమ్మినటువంటి భక్తుణ్ణి స్వామి ఎన్నడూ వదిలిపెట్టడు. స్వామిని ఒకమారు ఒక భక్తుడు ప్రశ్నించాడు, స్వామి మీ అనుగ్రహం నాకెట్లా కలుగుతుంది అని. అన్నప్పుడు స్వామి చాలా స్పష్టంగా చెప్పారండి, బంగారు 3 విషయాలు చేయి, నా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నీకు అని. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపాలన అన్నారు స్వామి. అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అచంచల విశ్వాసం అంటే ఏమిటి? సత్యసాయిబాబా భగవంతుడా అని మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నించినట్లయితే, రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తి, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములు ఎత్తినటువంటి స్వామి నా సత్యసాయి భగవానుడని గుండె చెరిచి చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి. దాన్నే అచంచల విశ్వాసము అంటారు. 2వది నిరంతర చింతన, 24 గంటలు సాయి సాయి సాయి అనే దివ్యనామస్మరణం చేస్తూ ఉండాలి మనం. 3వది ఆజ్ఞాపాలన. స్వామి మనని ఆచరించమని అనేకమైనటువంటి సూచనలు ఇచ్చారు, ఆయన బోధనలు చేశారు. అందులో ఒక్కటైనా ఆచరించండి, ఆచరిస్తే, ఈ 3 ఆచరిస్తే నా అనుగ్రహం లభిస్తుంది అన్నాడు. అయితే మనకి దీనిలో మరో సందేహం కూడా వస్తూ ఉంటుంది, స్వామి అనుగ్రహం వస్తుంది సరే బాగానే ఉంది, ఎంత తొందరగా వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. దీనికి కూడా స్వామి సమాధానం చెప్పారు, బంగారు నా అనుగ్రహం ఎంత తొందరగా లభిస్తుందో తెలుసా? కిటికీ తలుపులు తెరిచిన ఎంతసేపటికి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశిస్తాయి? వెంటనే ప్రవేశిస్తాయి కదా, అంత త్వరగా నా అనుగ్రహం నీ మీద కురుస్తుంది అని చెప్పారు. కాబట్టి స్వామి చాలా మాటలు చెప్పినటువంటి విశేషం ఏంటంటే, నా అనుగ్రహానికి మీరు పాత్రులు కాకపోతే అది మీ తప్పు కాదు, నా తప్పు కాదన్నారు. ఇంచితంటే మనం సిద్ధంగా ఉండాలి. అచంచల విశ్వాసము, నిరంతర చింతన, ఆజ్ఞాపాలన చేస్తే స్వామి యొక్క అనుగ్రహం కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. స్వామి అంటారు చాలామార్లు, ఎన్నో మార్లు చెప్పారు. అది ఏమిటంటే, అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను బంగారు, అడగని వాడికి అన్నీ ఇస్తానన్నారు స్వామి. అంచేత స్వామి నిరంతర నామస్మరణ చేస్తూ సేవలో తరిస్తూ ఉండేవారిని ఏ విధంగా అనుగ్రహిస్తారు అనేటటువంటి అంశాలు, అనేకమైనటువంటి సంఘటనలున్నాయి. అందులో కొన్ని సంఘటనలు మనం చెప్పుకుంటే స్వామి భక్తుల్ని ఎలా ఆదుకుంటారు అనేటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిలో మనం 3వ అధ్యాయంలో చెప్తాం మనం. తర్వాత 4వ అధ్యాయం, ఇక్కడ మనకి అనువైనటువంటి సాధనని స్వామి అనుగ్రహించారు. ఇంచేతంటే కఠోరమైనటువంటి సాధనలు చేసే పరిస్థితులు ఈనాడు మనం లేం. యజ్ఞయాగాది క్రతువులు మనం చేయలేం, లేదా తపస్సులు అంతకన్నా చేయలేం, ధ్యానాల్లో అంతకంటే చేయలేం మనం. ఇంచేతంటే ధ్యానంలో కూర్చుంటే మన మనస్సు భగవంతుని నిలవచ్చు నిలవకపోవచ్చు, కానీ స్వామి చెప్పినటువంటి సాధన కానీ చేసినట్టయితే అపురూపమైనటువంటి రీతిలో భగవంతుడికి అతి సులభమైన మార్గంలో చేరుకోగలం మనం. స్వామి చెప్పినటువంటి సాధన ఏమిటి? కఠోరమైన సాధన చెప్పలేదు స్వామి. నామ సంకీర్తన, నగర సంకీర్తన, సేవ అన్నారు స్వామి. నామ సంకీర్తన ఎందుకు చేయాలి అంటే స్వామి చెప్పారు, భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని గమనించండి బంగారు అన్నారు. ఈ భారతీయ సంస్కృతిలో ఏమున్నది? ఎంతమంది భక్తులు ప్రహ్లాదుల దగ్గర నుంచి ఈనాటి వరకు చూసుకోండి, చూసుకుంటే వారు ఏం చేశారండి? వారు ఏ సాధన చేయలే, భగవన్నామ స్మరణ ఒక్కటే చేసి భగవంతుడి దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రహ్లాదుడు, ధ్రువకుమారుడు, అవన్నీ పురాణాలు అనుకుందాం. కానీ ఈనాడు కలియుగంలో కూడా మీరాబాయ్, సక్కుబాయ్, త్యాగరాజస్వామి, రామదాసు, తుకారాం, చైతన్య మహాప్రభు ఎంతమంది భక్తులున్నారు. వీళ్ళందరూ కేవలం నామ సంకీర్తన చేసి భగవంతుడి దివ్యానుగ్రహాన్ని పొందారు. అదే కాదు, శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా నారదుడికి చెప్పినటువంటి విశేషం, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేశ్చ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పారు. అంటే నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, నా భక్తులు ఎక్కడ నా నామాన్ని గానం చేస్తుంటే అక్కడ తిష్ట వేసుకుని ఉంటానన్నయ్యా అని చెప్పాడు స్వామి. అందుచేత భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి. అదే కాదు, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరన్యథ అనేటువంటిది. అపురూపమైనటువంటి సాధన ఇది. అంటే మానవుడు తరించడానికి హరినామ సంకీర్తనాన్ని మించినటువంటి సాధనం లేదు. స్వామి చెప్తారు, దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి స్మరణే శరణ్యం అన్నారు. హరినామం అన్నదానంతో మనం స్వర్గానికి ఎగరగలం అన్నారు స్వామి. నామాన్ని పట్టుకోండి, నామాన్ని సాధన చెయ్యండి, నామి మీకు చిక్కుతాడు అన్నారు స్వామి. అంచేత ఈ నామాన్ని గురించి అపురూపమైనటువంటి విశేషాలు ఎన్నో చెప్పారు స్వామి. భక్తుల తాలూకు చరిత్రలు మనకున్నాయి. అందుచేత భగవన్నామ స్మరణ ఖచ్చితంగా మనం చేసి తీరాలి. మనం అతి సులభమైనటువంటి సాధన, భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం పొందడానికి ఇంతకు మించిన సులభమైన సాధన లేదు. అందుకనే ఈనాడు విశ్వవ్యాప్తంగా నిరంతరము ప్రతి దినము కూడా భగవన్నామ సంకీర్తన చేస్తున్నటువంటి అపురూపమైనటువంటి ఈ సాధనని భక్తులలో వ్యాప్తి చేసినటువంటి సంస్థ సత్యసాయి సేవా సంస్థ మాత్రమే. మనం ప్రశాంతిని చూసుకుంటే రెండు పూటల భగవన్నామ సంకీర్తనం జరుగుతుంటుంది. ఎంత ప్రశాంతత భక్తులు అనుభవిస్తారో మనకు తెలుసు ఆ భజన విని. కాబట్టి నామ సంకీర్తన చేయాలి. రెండవది నగర సంకీర్తన. సాధారణంగా మనం ఏ సాధన చేసినా మన మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. అందుచేత స్వామి చెప్పారు, నగర సంకీర్తన చెయ్యండి అన్నారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి హాయిగా భగవన్నామ సంకీర్తన చేస్తూ హాయిగా మీరు రహదారుల మేము వెళ్ళండి. వెళితే ఏం జరుగుతుంది? వాతావరణమంతా పవిత్రమవుతుంది. ఈనాడు శబ్ద కాలుష్యంతో ఈ వాతావరణమంతా పాడైపోయి ఉన్నది. ఈ వాతావరణం పునీతం కావాలంటే భగవన్నామ సంకీర్తన మించినటువంటి సాధనం లేదు అన్నారు స్వామి. అదే కాదు, తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తం లేచి హాయిగా భగవన్నామ సంకీర్తన చేస్తే పవిత్రమైన భావాలు మనకు కలుగుతాయి. పవిత్రమైన భావాల్ని మనం ఇతరులకు కూడా పంచగలుగుతాం. మనము విన్నవాళ్లు కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్ని చేయగలుగుతాం. కాబట్టి ఇతరుల్లో కూడా పవిత్రమైన భావాల్ని జాగృతం చేసి పవిత్రమైన కర్మల వైపు మళ్లించదగిన అపురూపమైనటువంటి సేవా కార్యక్రమం నగర సంకీర్తన. అదే కాదు, స్వామి చెప్తారు, మీరు ఏ సాధన చేసినా కూడా భగవంతుడి మీద మీ మనస్సు మళ్ళగ్నం కాకపోవచ్చు, కానీ నగర సంకీర్తన చేయండి. చేస్తే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా భగవంతుడి యందు లగ్నమయ్యే అపురూపమైనటువంటి సాధన ఈ నగర సంకీర్తన అని చెప్పి స్వామి చెప్పారు. అంచేత నగర సంకీర్తన ఒక సాధన చేయమన్నారు. మూడవది సేవ. సేవ అంటే ఏమిటి అంటే స్వామి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారండి. దీనికి గుర్తింపు కాంక్షించినటువంటిది, ప్రతిఫలం ఆశించినటువంటిది, ఇతరులకు మేలు చేసేది సేవ అన్నారు. అటువంటి భావంతో ఈనాడు చాలా సేవలు జరుగుతున్నాయి సత్యసాయి సేవా సంస్థలు, అందులో సందేహం లేదు. స్వామి ప్రతి భక్తుణ్ణి కూడా ఈ సేవలో పాల్గొమన్నారు. అయితే సాధారణంగా మనకి ఓ సందేహం వస్తుంది, ఏం సేవ చేయాలి అని స్వామిని అడిగినప్పుడు స్వామి చెప్పారు చాలా స్పష్టంగా, బంగారు అన్నార్తులైనటువంటి వాడికి ఇంత అన్నం పెట్టండి, మీకు పంచపాక్ష ప్రమాణాలు నేనిస్తాను. చలిలో వడవడ వడుకుతున్నటువంటి వాడికి ఒక వస్త్రాన్ని దానం చేయండి, మీకు చీనీ చీనంబరాలు ఇస్తాను. కష్టాలతో అలమటిస్తున్నటువంటి వాడికి ఒక్క అడుగు వేసి సహాయం చేయండి, 100 అడుగులు వేసి మిమ్మల్ని నేను ఆదుకుంటాను. కన్నీళ్లతో అలమటిస్తున్న వాడి ఒక్క కన్నీటి బొట్టు తుడండి, మీ 100 కన్నీటి బొట్లు నేను తుడుస్తాను బంగారు అన్నాడు. అలాగే అనారోగ్యంతో సతమతం అవుతున్న వాడికి ఒక్క ఔషధాన్ని కొనివ్వండి, మీరు మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తాను బంగారు అన్నాడు. ఇవి మనం చేయగలిగినటువంటి సేవలు. ఇది మన ఇంట్లో చేయొచ్చు. మనం అన్నిటినీ మించి స్వామి చెప్తారంటే ఈ సేవలు కానీ, నగర సంకీర్తన కానీ, నామ సంకీర్తన కానీ, ఇవన్నీ చేస్తే అసలు ఫలితం ఏమిటి అంటే స్వామి చెప్పారు, బంగారు నీ ఇల్లు ప్రశాంతి నిలయంగా మారుతుందన్నారు. నీ ఇల్లే ప్రశాంతి నిలయంగా మారుతుంది, అప్పుడు ప్రశాంతిని అందరికీ పంచిపెట్టగలుగుతావు. ఎంత అపురూపమైనటువంటి సాధన చెప్పారో చూడండి. ఈ సాధనని అందరూ ఆచరింపచెట్లు చేయటమే ఈ సత్యసాయి వ్రతంలో ఒక ముఖ్య ఉద్దేశం అండి. తర్వాత మనం 5వ అధ్యాయం తీసుకుంటాం. ఇది 5వ అధ్యాయంలో ఏం చేస్తామంటే స్వామి ఒక మాట చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశము అన్నారు. వారి జీవితం మనకు సందేశం ఎట్లా అయింది అంటే 8 ఏళ్ల పసి వయస్సులో భగవాన్ మాధవకళం తల్లి అన్న మాట విని గబగబా పరిగెత్తుకుని వెళ్లి ఆకలితో ఉన్న పేదవాణ్ణి చూసి తానుకు పెట్టినటువంటి భోజనాన్ని తీసుకెళ్లి ఎంతో ప్రేమతో వాడికి పెట్టి మంచినీళ్ళిచ్చి విసనకర్రతో విసురుతూ స్వామి సేవ చేశాడు. తండ్రిగారు అడిగారు అది చూసి, నాయనా నువ్వు చేసిన పని మంచిదనయ్యా, కాని మనది చాలా పేద కుటుంబం, మరి నీ అన్నాన్ని ఇచ్చేసేవే, ఇప్పుడు మళ్లీ వండటానికి మన దగ్గర బియ్యం ఎక్కడున్నాయా అంటే స్వామి చెప్తారు, నాన్నగారు నా వంతు భోజనాన్ని ఆయనకిచ్చాను, నాకు ఈ పూట అన్నం అక్కర్లేదన్నాడు. ఎంత త్యాగమండి! 8 ఏళ్ల పసివయస్సులో అంతటి అపురూపమైనటువంటి త్యాగాన్ని ప్రదర్శించారు భగవాన్ శ్రీ సత్యసాయి. మరి ఆయన జీవితం మనకు ఆదర్శం కాదు? రెండో విషయం ఏమిటంటే 12 ఏళ్ల పసివయస్సులో భుజం మీద కావడితో మోసుకుని పాదరక్షలు లేకుండా ఎండలో అందరిళ్లకి తిరిగి వెళ్లి అందరికీ మంచినీళ్ళు ఇస్తూ ఉండేవాడు స్వామి. సత్యం మాకు మంచినీళ్ళు ఇయ్యవా అన్న అందరికీ కావడితో నీళ్లు మోసి అందరికీ అందించేవాడు స్వామి. ఒకమారు పుట్టపర్తి వచ్చాడు స్వామి. ఆ సమయంలో అభ్యంగన స్నానం చేయించాలని ఈశ్వరమ్మ గారు చొక్కా విప్పి చూసింది. చూస్తే భుజాలన్నీ కదుములు కట్టిపోయి కాయలు కాసిపోయి ఉన్నాయి. ఆ తల్లికి పాపం కన్నీళ్ళు వచ్చి, నాయనా సత్యం ఏమయ్యా, ఎవరు కొట్టారు నిన్ను, ఈ భుజం మీద ఇలాగ కాయలు కాసిపోయి ఉన్నాయే అని అడిగితే స్వామి చెప్తాడు, ఎవరో కొట్టలేదమ్మా నన్ను, నేనే కావడితో మంచినీళ్లు మోసి అందరికీ ఇస్తున్నాను తల్లి అని చెప్పాడు. పసిపిల్లవాణ్ణి, ఈ మంచినీళ్లు ఇలా కావడితో మొయ్యలేనయ్యా, నువ్వు చెప్పలేపోయావు నాయనా అని తల్లిగారంటే స్వామి చెప్పిన మాట వినండి, అమ్మా మానవాళికి సేవ చేయడానికే పుట్టాను, కాబడితో నీళ్లు మొయ్యలేని నేను ఎట్లా చెప్తాంతమ్మా, కావడితో నీళ్లు మొయ్యలేనని నేను ఎట్లా చెప్తాను తల్లి అన్నాడు. చూశారా ఎంతటి ప్రేమమూర్తి స్వామి. అట్లాగా స్వామి యొక్క జీవితం మనకు సందేశమైంది. అదే కాదు, స్వామిని చాలామంది అడిగారు, స్వామి విద్యాసంస్థలు ఎందుకు పెట్టారు స్వామి అన్నారు. అంటే స్వామి అన్నారు, బంగారు ఒక్కమారు మీ నిత్య జీవితాన్ని చూసుకోండి. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయనా ఒక పక్షి ప్రాణాన్ని కాపాడడానికి తన శరీరాన్ని కోసి ఇచ్చిన శివచక్రవర్తి పుట్టిన దేశంలో పుట్టావు, సత్యవాక్య పరిపాలన కోసం పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు వారసుడివి, సత్యమనేటువంటి ఒక ధర్మం కోసం సమస్త సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి కడకు కాటకాపరిగా పనిచేయటానికి సిద్ధపడిన సత్య హరిశ్చంద్రుడు పుట్టిన భూమిలో నువ్వు పుట్టావు, గుండులోంచి తుపాకీ గుండు దూసుకుని పోతుంటే అమ్మ అని ఆక్రందన చేయకుండా రామ అని భగవంతుని తెలిసిన గాంధీ పుట్టిన నెలలో నువ్వు పుట్టేవని ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకు చెబుతున్నారా బంగారు? చెప్పటం లేదు. అందుకే నేను పూనుకున్నాను బంగారు, అందుకే విద్యా సంస్థలు స్థాపించాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని జీర్ణం చేసుకున్నటువంటి మూర్తీభవించిన వివేకానందులుగా ప్రతి విద్యార్థిని మార్చటానికే ఈ విద్యా సంస్థలు పెట్టాను తప్ప 4 డిగ్రీలు ఇవ్వటానికి కాదు బంగారు అని స్వామి చెప్పారు. ఎంతటి ఆదర్శం అండి! అందుకు వారి జీవితం మనకు ఆదర్శమైంది. అదే కాదు, మంచినీళ్లు లేక తప్పిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1500 గ్రామాలకు మంచినీరు అందించాడు స్వామి. 8 ఏళ్ల పసి వయస్సులో అన్నార్తుల్ని గురించి గమనించాడు. అందుకే జాతీయ నారాయణ సేవా పథకంతో అనేక మంది పేదలకి అన్నం కూడా వండుకోలేనటువంటి వాళ్ళ ఇంటి దగ్గర అన్నాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టాడు స్వామి. ఒక్కటే చెప్పారు స్వామి, సత్యసాయి సంస్థలు ఉన్న చోట అన్నార్తుడై ఎవడూ మరణించకూడదు అన్నారు స్వామి. ఎంతటి అపురూపమైనటువంటి భావన అండి అది. అందుచేత స్వామి యొక్క జీవితం మనకు ఆదర్శమైంది. అదే కాదు, 1500 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చి మద్రాసు మహానగరానికి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఎవరైనా అడిగారా స్వామిని మంచినీళ్ళు ఇమ్మని? ఎవరు అడగల. మద్రాసు నుంచి 3000 మంది వచ్చి, స్వామి మీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చామన్నారు. ఎందుకు బంగారు అని అడిగారు స్వామి. అంటే స్వామి మరి మాకు మంచినీళ్ళు ఇచ్చారు కదా. అంటే లేదు బంగారు, నేనే మీకు కృతజ్ఞత చెప్పుకోవాలన్నారు స్వామి. మీరెందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి స్వామి? అంటే మీకు సేవ చేసే మహాభాగ్యం నాకు ఇచ్చాను కదా అన్నారు. ఎంతటి వినయ సంపద! భగవంతుడయ్యి అవతార పురుషుడయ్యి కూడా ఎంతటి వినయాన్ని ప్రదర్శించాడు స్వామి. అందుచేత వారి జీవితం మనకు ఆదర్శమైంది. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటే అనుక్షణము కూడా ప్రతి క్షణంలోనే కూడా వారు ఆచరించినది మనకు ఆదర్శమైంది. కాబట్టి ఆయన ఆదర్శాన్ని మనం ఏమాత్రం పాలించిన ఆదర్శ పురుషులుగా మనం మారటం తథ్యం. లోక కళ్యాణం కోసమే మనం కృషి చేస్తాం మనం స్వామి ఆదేశించిన ప్రకారం. అందుచేత అది వారి జీవితమే మన సందేశమైంది. ఇంకొకటి కూడా, చాలామంది స్వామి అవతారం సాధించిన తర్వాత నిరాశ నిస్పృహల్లో కుంగిపోయారు. చాలామంది స్వామి అవతారం సాధించారని ఎందుకు కుంగిపోవాలో నాకు అర్థం కానిటువంటి విశేషం. ఎందుచేతనంటే శ్రీనివాసుడు 100 సంవత్సరాల కిందట అవతారం సాధించాడు, కానీ తిరుమల కొండపై ఈనాటికి కొంగు బంగారమే కోట్లాది మందిని కాపాడుతున్నాడు, కోట్లాది మంది భక్తులు ఆయన్ని దర్శించుకుంటున్నారు. షిరిడి సాయినాథుడు 90 సంవత్సరాల కిందట అవతారం సాధించాడు, ఈనాటికి తన సమాధి నుంచి అనేక మంది భక్తులకు సమాధానమిస్తున్నాడు, కోట్లాది మంది షిరిడి వెళుతున్నారు ఈనాడు. అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం సాధించాడు సరయుగమనం చేసి, కానీ కలియుగంలో రామదాసును కాపాడాడు, రామదాసు కుమారుణ్ణి కాపాడాడు చనిపోయినటువంటి వాణ్ణి, 600,000 వర్హాల అప్పు తీర్చి భక్తులైనటువంటి రామదాసుణ్ణి కరుణించాడు. అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం సాధించాడు, కలియుగంలో మేరాభాయి తాగబోయినటువంటి విషయాన్ని అమృతంగా మార్చామని రక్షించాడు. మరి ఈ అవతార పురుషులందరినీ ఈనాడు భగవంతుడిగా ఆరాధిస్తున్నాను. ఆ శ్రీనివాసుడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మే, ఆ శ్రీరామచంద్ర ప్రభువే, ఆ షిరిడీ సాయినాథుడే సత్యసాయి భగవానుడు అని మన విశ్వాసం. కాబట్టి వారు నిరంతరము ఈనాడు విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో స్పష్టంగా దర్శనమిచ్చి వారికి అనేక విధాల తన బోధల్ని అందచేసి ఆశీర్వదిస్తున్నటువంటి వైనాలు అసంఖ్యాకంగా ఈనాడు జరుగుతున్నాయి. మన నిరాశ నిష్ఫలకు ఏమాత్రం గురి కావలసిన అవసరం లేదు. సత్యసాయి భగవాను మీరు తలుచుకుంటే మీ పక్కన ఉండి మీ చేయి పట్టి నడిపిస్తాండలు ఎటువంటి సందేహం నాకు లేదు, మీకుండడానికి వీల్లేదు. కాబట్టి ఇలాగై 5వ అధ్యాయాన్ని మనం స్వామి యొక్క మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి సందేశాన్ని, సాధారణమైనటువంటి భక్తులకు ఉండేటువంటి సందేహాన్ని నివృత్తి చేసి స్వామి బాటలో సేవా బాటలో పయనింపు చేయడానికి, ప్రేమ మార్గంలో పయనింపు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని మనం ఈనాడు ఉపయోగించుకుంటున్నాం. ఎక్కడైనా సరే సత్యసాయి దివ్యవ్రతం జరుగుతున్నదంటే వేలాది మంది ఎంతో నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తి ప్రపత్తులతో హాజరై భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఈ వ్రతాన్ని. ఈ వ్రతం జరిగినటువంటి సందర్భాల్లో అనేక అద్భుతాలు కూడా నేను చాలా చోట్ల చూశాను. పందలపాక అనేటువంటి గ్రామం విశాఖ జిల్లాలో ఆనందపురం మండలంలో ఉంది. అక్కడ ఒకమారు కొన్ని సంవత్సరాల పాటు పాపం ఆ గ్రామంలో ఏ కన్యలకి వివాహం జరగలేదు. చాలా ఆందోళన పడ్డారు గ్రామస్తులందరూ. ఈ గ్రామానికి ఏదో అరిష్టం పట్టింది అనుకున్నారు. కానీ ఆ గ్రామంలో సత్యసాయి గ్రామ సేవలు మొదలయ్యాయి. ఆ మొదలైనటువంటి సందర్భంగా అక్కడ ఒకమారు వారు అందరూ కూడా ఈ గ్రామానికి పట్టినటువంటి ఈ అరిష్టాన్ని మన సత్యసాయి భక్తులకు నివేదించుకున్నప్పుడు సత్యసాయి దివ్యవ్రతం అక్కడ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ సత్యసాయి దివ్యవ్రతం జరిగింది. ఆ సత్యసాయి దివ్యవ్రతం జరిగిన నెల రోజుల్లో అక్కడ 11 మంది కన్యలకు వివాహం జరగటం జరిగింది, సంభవం అయింది అక్కడ. ఆ గ్రామస్తులంతా సత్యసాయి భగవాను సాక్షాత్ అవతార పురుషుడని ఆరాధిస్తున్నారు ఈనాడు. అదే కాదు, చీడికాడ అనేటువంటి మరొక గ్రామంలో ఈ సత్యసాయి దివ్యవ్రతం జరిగింది ఒకమారు. సరే, రైతులందరూ ఉదయం వేళ రాలేరు కాబట్టి సాయం సమయంలో ఈ వ్రతాన్ని పెట్టడం జరిగింది. చిన్న ఊరు, గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు కాబట్టి అక్కడ స్థలం లేకపోవడం వల్ల ఊరు బయట ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు కింద ఈ వ్రతం పెట్టడం జరిగింది. అక్కడ నిర్వహిస్తున్నారు. అలా నిర్వహిస్తున్నటువంటి సమయంలో విశాఖ జిల్లా అంతటా ఆవేళ కుంభవృష్టి కురిసింది. కానీ ఆ మర్రి చెట్టు ఉన్నటువంటి ప్రాంతం నుంచి సుమారు 1 కిలోమీటర్ చుట్టూ ప్రాంతం వరకు మాత్రమే వర్షం లేదు. మిగతా విశాఖ జిల్లా అంతా కుంభవృష్టి కురిసింది. ఇదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కురుడింగి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో 2001వ సంవత్సరంలో నవంబర్ 7వ తారీఖున వ్రతం జరిగింది. ఆ వ్రతం జరిగినప్పుడు ఏం జరిగిందంటే అందరూ 7వ తారీఖున ఏర్పాటు చేసుకున్నారు అక్కడ వ్రతం. నవంబర్ 6వ తారీఖున బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాను ప్రారంభమైంది. మొత్తం తూర్పు కోస్తా జిల్లాలలో కుంభవృష్టి కురుస్తోంది. సరే, ఆ గ్రామంలో 9 గంటలకు వ్రతం ప్రారంభిద్దాం అనుకున్నారు. చినుకులు పడుతున్నాయి. సరే, ఏ 20 మందో 30 మందో చిన్న గ్రామం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కంటే ఎక్కువలో పూరిపాకలున్నాయి. అందరూ అనుకున్నారు ఒక 20 మందో 30 మందో వ్రతాన్ని కూర్చుంటారు అనుకుని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఊళ్ళో చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి వచ్చినటువంటి సుమారు 300 మంది ఆ వ్రతంలో కూర్చున్నారు. వాళ్ళకి స్థలం లేదు పాపం. ఆ రోడ్డు మీద పల్లంగా ఉన్నటువంటి ఆ రోడ్డు మీదే మండపాలు వేసుకుని అందరూ కూర్చున్నారు. సరే, వ్రతం ప్రారంభమైంది 9 గంటలకి. వ్రతం ప్రారంభమైన 15 నిమిషాలకి కుంభవృష్టి ప్రారంభమైంది. పాపం అక్కడంతా యువకులు నిర్వాహకులంతాను చాలా గాబరపడ్డారు. వాళ్ళంతా ఏం చేయాలో తోచలేదు. మరొక్క 1/2 గంట సేపు వర్షం పడితే ఈ నీరంతా వచ్చి ఈ పల్ల ప్రాంతం అంతా మునిగిపోతుంది, ఈ మంటపాలన్నీ ఏమవుతాయి అని పాపం చాలా ఆందోళన పడుతున్న సమయంలో, సరే అందులో ఒక పెద్ద ఆయన, స్వామి ఉన్నారు కదండి, వైఫ్ హియర్, వినయామ్ హియర్ అని అన్నారు స్వామి అని చెప్పి వారందరూ కలిసి ఏం చేశారంటే ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అనేటువంటి సాయి గాయత్రి మహామంత్రాన్ని 21 మార్లు జపించారు. జపించి ఆనందమే సాయి భజన అని ఒక చక్కటి భజన సంకీర్తన చేశారు. ఆ భజన పూర్తయింది, స్విచ్ వేసినట్టుగా వర్షం ఆగిపోయింది. చుట్టుపక్కల సుమారు 100 గ్రామంలో కుంభవృష్టి కురుస్తోంది. కురుడింగి గ్రామంలో మాత్రం వర్షం లేదు. వ్రతమంతా అయిపోయింది 12 గంటలకి. చక్కగా అందరికీ భోజనాలు వడ్డించారు. అందరూ చక్కగా విందు భోజనం చేసి స్వామి యొక్క ప్రసాదం తీసుకుని అందరూ వెళ్లిపోయినారు. మరో గంటకి వాళ్ళందరూ తృప్తిగా హాయిగా ఆనందంగా వ్రతం జరిగింది అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్లీ కుంభవృష్టి ప్రారంభమైంది. ఇది స్వామి యొక్క దివ్యానుగ్రహానికి చిహ్నం కదండి. అడుగడుగున నిన్నింట వెంట జంట ఉంటాను అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అక్కర్లేదు మనకి. ఇట్లాంటి అపురూపమైనటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. అలాగే ఒకమారు విశాఖపట్నంలో కన్నన్ నాయుడు గారిని ఆయన కలప వ్యాపారం చేసుకునేవారు. ఫర్నిచర్ అది చేసుకుని అమ్ముకుంటూ ఉండేవారు. చాలా తీవ్రమైన నష్టాలకి గురై ఆఖరికి వ్యాపారాన్ని అమ్మివేసి కట్టుబట్టలతో ఇంటికెళ్లిపోదామని నిర్ణయించుకున్న సమయంలో వారింట్లో సత్యసాయి దివ్యవ్రతం చేసుకున్నారు. ఎవరో సత్యసాయి భక్తులు చెప్పారు, వారింట్లో సత్యసాయి దివ్యవ్రతం చేసుకున్నారు. సత్యసాయి దివ్యవ్రతం ఏ రోజునైతే చేసుకున్నారో ఆనాటి నుంచి క్రమక్రమంగా అభివృద్ది చెంది ఒక సుమారు ఇమారు ఒక 100 మంది కార్పెంటర్లతో ఒక వర్క్షాప్ పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి ఫర్నిచర్ వ్యాపారాన్ని ఇవాళ లక్షలలో విశాఖపట్నంలో హైదరాబాద్లో చేసుకుంటూ పరమాద్భుతంగా హాయిగా ఆనందంగా జీవిస్తూ ఎప్పుడూ ఒకే మాట అంటారు ఆయన, నేను ఈనాడు ఈ స్థితిలో ఉండటానికి కారణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యవ్రతం చేసుకుని వారి దివ్యానుగ్రహం పొందటమే అంటారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనుభవాలు మనకున్నాయి. సత్యసాయి దివ్యవ్రతం కల్పవృక్షం లాంటిది. మనస్సులో ఏ కోరికలు ఉన్నా, మనకి ఏ కష్టాలున్నా, అవన్నీ కూడా కష్టాన్ని గట్టెక్కించి మన కోరికల్ని తీర్చి హాయిగా పూల పడవలా మన జీవితం గడవాలంటే సత్యసాయి దివ్యవ్రతాన్ని మించినటువంటి సాధనం లేదు. అందుచేత మనమందరూ కూడా ఈ సత్యసాయి దివ్యవ్రతాన్ని ఒక నృత్య కూర్చంగా చక్కగా అందరూ కూర్చుని హాయిగా ఆనందంగా చేసుకుని స్వామి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులవ్వాలని రేడియో సాయి శ్రోతలందరినీ కూడా, తద్వారా సత్యసాయి భక్తులందరినీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాను. సాయిరాం.
1: స్వామి ఈ కలియుగంలో అందించిన మోక్ష మార్గాలు నామస్మరణ, నగర సంకీర్తన సేవలను మనం మన నిత్య జీవితాల్లో అలవరుచుకుని భగవంతుని సన్నిధి చేరి కృషి చేద్దాం. ప్రకాశరావు గారు ఎంతో అందంగా వివరంగా ఈ వ్రతాన్ని గురించి చెప్పారు. అయితే ఎంతో మంది ఈ ముక్తి మార్గంలో అప్పుడే పయనించడం మొదలుపెట్టారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్నవారు ఈ మూడింటిని ఎంతో చక్కగా అవలంబిస్తారు. నెల రోజుల క్రిందట ఒరిస్సా నుండి వందలాది మంది భక్తులు బాబావారిని దర్శించుకోవడానికి ప్రశాంతిలయాన్ని విచ్చేశారు. తమ తిరుగు ప్రయాణం చేసే సమయంలో విశాఖ జిల్లాలో రైల్వే స్టేషన్లోని ఈ పవిత్రమైన పర్తియాత్రకు వెళ్లిన యాత్రికుల బృందానికి విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సమితి వారు వారి ప్రయాణ బడలికను తీరుస్తూ మార్చి 2వ తేదీ 2014న మధ్యాహ్న పలహారాలను అందించారు. ఎంత ప్రేమ, ఏమి సోదరభావం! హనుమంతుడు రామకార్యం మీద లంకకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో మైనాక పర్వతం సేద తీర్చుకోవడానికి హనుమంతుడిని కోరింది. ఆహా, ఈ యుగావతారి సాయిరాముణ్ణి దర్శించుకునే పవిత్ర కార్యం నెరవేర్చుకుని ఈ వానర సైన్యం కూడా ఈ అదృష్టాన్ని పొందారు. వారికి సేవనందించిన వారు ఎంత ధన్యులు! సేవే ఈ కలిలో మోక్షానికి మార్గం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జారి కార్యక్రమాన్ని ముగించే ముందు శ్రోతలకు ఒక విజ్ఞప్తి. తప్పక అందరూ ఈ పవిత్ర వ్రతాన్ని శ్రద్ధ భక్తులతో నియమనిష్టలతో ఆచరించి స్వామివారి కృపకు పాత్రులవుతాం. ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org వ్రాయమని కోరుతున్నాం. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యండి. జై సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఈ 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః అనుకున్నాం కదా, ఆ నిరంతరము జీవికి పుణ్యఫలాల్ని అందించేటటువంటి ఆ స్వామి ఎవరు, ఆ స్వామి తాలూకా ఇంకా ఏవైనా అంతరార్థాలు దొరుకుతాయా అంటే 82వ నామం చూడండి, ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. పురుషుడు, పురుషోత్తముడు సమస్త జీవరాశులయందు ఉండే ఒకే ఒక్క పదార్థం పురుషోత్తముడని, జీవి పురుషుడని ఎప్పుడో శ్రీవారు చెప్పారని పెద్దలు అంటుంటారు. అవతార రూపంలో ఉన్నంత మాత్రాన స్వామి మనందరిలాగా పురుషుడని అనుకోవద్దు. ఆ మూల విరాట్టు, ఆ ఆది ఏదైతే ఉందో, ఆ సమస్త జీవరాశుల యందు ఉండేటటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి సాయి పురుషోత్తముడు. నిజంగా చెప్పాలంటే పురుషుడికి పురుషోత్తముడికి ఉండే బంధము ఈ నామంలో తెలియపరుచినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, దైవాంశ సంభూతులారా, దివ్యాత్మస్వరూపులారా, అన్నమే కాకుండా ప్రేమస్వరూపులారా అని చెప్తారు కదా. సమస్త జీవరాశుల యందు ఏ ప్రేమతత్వం ఇమిడి ఉందో, సమస్త జీవరాశుల యందు ఏ ఆత్మతత్వం ఇమిడి ఉందో, ఏ దైవత్వం ఇమిడి ఉందో, దానికి మూలమైనటువంటి పురుషోత్తముడు మన స్వామి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. తత్వం ఒకటే అవడం వల్లనే శ్రీవారికి మనకి ఉన్న బంధం. పదార్థంలో ఉన్నది ఒకటే, ఆ దివ్యతత్వమే, ఆ ప్రేమతత్వమే, ఆ ఆత్మతత్వమే ఇద్దరిలో ఉంది. కానీ మనతో సంబంధ బాంధవ్యాలతో, ప్రేమతో మాట్లాడి మన్ని లాలించి పాలించడానికి వచ్చినటువంటి అవతారం ఒక్కటే కాదు, ఆ అవతారానికి మూలమైనటువంటి పురుషోత్తముడు కూడా మన స్వామి అని తెలుసుకోవాలి. 83వ నామం, ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఏ పురాణంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ అవతారము దాల్చినటువంటి వస్తువైతే ఉందో, ఆ వస్తువు పురాణ పురుషుడు. పురాణ కాలం అంటే చాలా చాలా చాలా సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే ఆ ముందునున్నది స్వామి. ఈ అవతారాలన్నీ, ఈ పురాణాలన్నిట్లోనూ వచ్చేటటువంటి దైవాలన్నీ స్వామే, దాని మూలము స్వామి, ఈ అవతారాలు స్వామి. చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉండొచ్చు, స్వామి ఏదన్నా మనం చెప్తే, స్వామి అక్కడ ఏదో ఆ బాధ వచ్చినట్టుంది, స్వామి ఈ పరీక్ష వాడికి ఇంకా భయపడుతున్నాడు, స్వామి ఆ వైద్యుడు ఏమంటాడో అని తాపత్రయపడుతున్నాడు, ఇవేమన్నా అడిగినప్పుడు చాలా రొటీన్ గా, మామూలుగా స్వామి అనేవారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూసుకుంటాడు. మనకి జ్ఞాపకం చేస్తున్నది ఆ మాట అనిపిస్తుంది నాకు. ఏంటా జ్ఞాపకం చేస్తున్నారు? ఏ స్వామి అన్ని దైవాల్లో ఉన్నారో ఆ స్వామి చూసుకుంటారు. చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, ఏదైనా అడ్డు కలిగితే వినాయకుడు కొంచెం దండం పెట్టుకుంటాం, ఏదన్నా అడ్డు తగిలితే వినాయకుడు దండం పెట్టుకుంటాం, ఏదన్నా కొంచెం ఆరోగ్యం అది బాగలేకపోతే సూర్యనారాయణ మూర్తిని దండం పెట్టుకుంటాం, ఏదన్నా టకాల మీద శక్తి కావాలి, అమ్మ ప్రేమతో శక్తి కావాలి అంటే ఏదో లలితా మహాత్రిపుర సుందరికి దండం పెట్టుకుంటాం. స్వామి చూసుకుంటాడు అన్నదానికి అర్థము ఏ అందరి దేవతలు సమస్త దేవతాస్వరూపులు నా అధీనంలో ఉన్నారు కనుక ఏ దైవాన్ని ఎలా ఎక్కడ పంపించి నీకు సాయం చేయాలో అది చూసుకుంటాడు అని అర్థం అనిపిస్తుంది నాకు. స్వామి చూసుకుంటాడు, నేను చూసుకుంటానన్నది ఒకలా ఉంచండి ఆ పక్కన, స్వామి చూసుకుంటాడంటే అర్థం ఏంటంటే ఏ దేవతలు ఎవరు ఎక్కడ ఎలా నిన్ను ఆదరించుకోవాలో అది కూడా నేను చూసుకుంటాను. ఎంచెతంటే పురాణ పురుషుడు కనుక. ఒకసారి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతూ అన్నారు, మీరందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు. ఎంత బ్రహ్మాండమైన మాటది, సత్య సనాతనుడు అంతకంటే ముందు ఇంక లేదు, అది సత్యం. ఆ సత్య స్వరూపమే సనాతన స్వరూపమే ఇప్పుడు మనం చూస్తున్న స్వామి కూడా, కానీ నిత్య నూతనుడు. రాముడిలాగా కృష్ణుడు ఉండడు, కృష్ణుడిలాగా సిద్ధిబాబా లేరు, సిద్ధిబాబాలాగా సత్యసాయిబాబా వారు లేరు, అది నిత్య నూతన తత్వం. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండది సత్య సనాతన తత్వం. స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు అని ఆ అనిల్ కుమార్ గారు చెప్పింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని అవతారాల్లో కనిపించినా ఆది పురుషుడు కనుక ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః అని స్వామివారికి నమస్కరించుకుంటున్నాము. అయితే అన్నిటికీ మూలమైన ఆది విరాట్టు కనుక, ఏ అవతారమైనా దాల్చేటటువంటి శక్తి సంపన్నుడు కనుక, స్వామిని 84వ నామంలో ఓం శ్రీ సాయి అతీతాయ నమః, ఏ విషయంలోనైనా స్వామి కంటే ముందు ఇంక లేదు, స్వామి కంటే పెద్ద ఇంక లేదు. మానవ జాతి ఎలా ముందుకొచ్చిందో అంటే ఇవల్యూషన్ ఎలా జరిగిందో అన్న బ్రహ్మాండమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానానికి స్వామి అతీతుడు. అందుకే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎన్నో రకాల విజ్ఞానులు ఒక్కసారి స్వామి అనే మాటను పట్టుకుని అమ్మో ఇది మనెవరికీ తెలీదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే శ్రీవారి కంటే అతీతం మరొకటి లేదు. దీనికి మనం ఇంకొక విధమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవాలి, వారి కంటే అతీతం లేదు కనుక వారు ఏమైనా చేయగలరు. నాకు తెలిసినంత మట్టుకు స్వామివారి తాలూకా అవతారానికి సంబంధించి కెనడాలో ఓ ఫోటోలోంచి అమృతం రావడం చూశాను, సింగపూర్లో ఒక మహాభక్తురాలి ఇంట్లో ఒక అరకిలో విభూతి ఎప్పుడు ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటారు, అది నిండిపోతూ ఉంటుంది ఓ ఫోటోలోంచి. ఇది అతీతాయ నమః. స్వామి ఎవరికి అర్థం కాని, ఎవరూ అర్థం చేసుకోలేని, శాస్త్ర పరిజ్ఞానానికి అందని ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నడిపిస్తోంది శ్రీవారిని. ఆ శక్తి అంతా శ్రీవారిమయం, శ్రీవారు ఆ శక్తిమయం. అందుకే శ్రీవారు అతీతులు, అన్నిటికీ అతీతులు. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏ రూపమైనా స్వామి తీసుకోగలరు, అన్ని రూపాలకి అతీతులు స్వామి. ఇంకా ఒక అర్థం కూడా ఉంది. ఇది మాత్రం నా గుండెల్లో ఉన్నది చెప్తున్నాను. ఎప్పుడూ అనుకుంటాను నేను, అబ్బా ప్రపంచంలో సృష్టిలో ప్రతి వాడికి ఒక అధికారి ఉన్నాడు స్వామి, మీ దయ వల్ల మీకు అధికారి లేడు, మీరు ఏం చేస్తే అంతే తప్ప అడిగేవాడెవడూ లేరు. స్వామి సమాధానం చెప్తారు కానీ తను ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. చూడండి, దర్శనం ఇచ్చినా దర్శనానికి వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా ఎప్పుడొస్తారో అని కూర్చునే భక్తులందరికీ తెలిసిన విషయం, స్వామికి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారికంటే అతీతులు లేరు కనుక అతీతాయ నమః. అన్నిటికీ అతీతులు శ్రీవారు. అయితే ఈ అతీతాయ నమః అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశ 85వ నామము, ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఈ నామం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించింది, స్వామి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా కాలమానాన్ని బట్టి మారక తప్పదు. 200 సంవత్సరాల కిందటో 300 సంవత్సరాల కిందటో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అనుకోలేదు, తర్వాత తెలిసింది. కొన్ని కొన్ని జబ్బుల పేర్లు తెలియవు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి శాస్త్రం కూడా టైం డిపెండెంట్, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ తెలిసిపోయి అనుకుంటాము ఎక్కడో ఒక చుక్క ఎదురవుతుంది, మళ్ళీ దాంట్లో పరిశోధనల్లో పడతారు. కాలాన్ని బట్టి కాలం గడుస్తున్న కొద్దీ ఆ విజ్ఞానం అలా పెంపొందించుకుంటూనే ఉంటారు. అయితే పరమేశ్వరుడు మన స్వామి కాలాతీతుడు. ఈ ముందు నామంలో అనుకున్నాము ప్రతి శాస్త్రానికి కూడా అతీతుడు స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ త్రికాలాలకి అతీతుడు, దేశ కాల పరిస్థితులకు అతీతుడు. జలుబు 3 రోజులుంటుంది, దగ్గు 4 రోజులుంటుంది, ఈ క్యాన్సర్ ఇన్నాళ్ళుంటుంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ కూడా కాలంతో కలిసి నిర్ణయింపబడుతున్నాయి. అయితే ఈ కాలమానం శ్రీవారికి వర్తించదు. అందుకే స్వామి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. ఎందుకు 6 నెలలు? ఎల్లుండి రా చూడండి, ఏ కాలంలో ఏది జరుగుతుందో శ్రీవారే సృష్టించినటువంటి ప్రకృతికి ఎంతో వదిలేసినా భక్తుడిని రక్షించే పరిస్థితిలో, భక్తుడికి చెప్పే పరిస్థితిలో, నాయనా ఈ కాలం అన్నది నన్ను అడ్డదు, ఆ కాలం కూడా నేను చెప్పినట్టే వినాలి అని స్వామివారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంటారు. ఈరోజు జరిగేది నిన్న జరిగింది, రేపు జరగబోయేది, ఇవన్నీ తెలుసుకోవడం కాలాతీతాయ నమః అనడానికి కాదు. ఈ కాలాన్ని నిర్ణయించేది స్వామి. ప్రిసైడింగ్ డ్యూటీ ఆన్ టైమ్ ఏ స్వామి. అందుకే ప్రకృతితో ప్రతీక్షణం సంబంధం పెట్టుకుని దాన్ని అంతా ఇట్నించట్టు మార్చారు. కానీ భక్తుల మీద అనుగ్రహంతో ఒక్కప్పుడు చిన్న మచ్చులా చూపెడతారు, నాయనా ఏ కాలము నన్ను బంధించదు అని. స్వామి రేపు జరుగుతుందంటే అది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందంటే ఎల్లుండి జరుగుతుంది. ఏ జరగవలసిన చిత్ర విచిత్రమైన విధైనా సరే శ్రీవారి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే శ్రీవారు కాలాతీతాయ నమః.
2: ఈ ఎలా జరుగుతుంది స్వామి?
1: మామూలుగా ప్రకృతిబద్ధంగా కాలం నడుస్తుంటే అది మీరు చెప్పేసరికి ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? 86వ నామంలో చెప్పుకుంటున్నాం, ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమః. తన చేతిలో లేని శక్తి ప్రపంచంలో లేదు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, శ్రీవారు తన 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట, ఏదో బ్రహ్మాండమైన తపస్సు చేసి సాధించిన అష్టసిద్ధులు కావివి, ఇవి నా తోటే ఉంటాయి, నా ఇంట జంట వంట ఉంటాయి, ఇవి అభ్యాసం వల్ల వచ్చే సిద్ధులకి నేను అతీతుణ్ణి. బాగా చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీవారి మాట వేదవాక్కు. శ్రీవారి మాట ప్రకారం జరగాల్సిందే గాని ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము ఒక ఆయనకి. స్వామి విభూతి ఇచ్చి తీసుకెళ్లి ఆయనకివ్వు అన్నాక 2.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు. చేయవలసిన కర్తవ్యాలు నిర్ణీత సమయంలో జరిగాక ఆ తర్వాత ఆయన తాలూకా జీవితం అంత్యమైంది. మరి 3 నెలలు శాస్త్రం ప్రకారం చెప్పింది, 2.5 సంవత్సరాలు శ్రీవారు చెప్పింది. ఎందుకంటే తను చెప్పిందే సిద్ధి, తనన్నదే వేదం, అది వేదవాక్కు. ఆ వాక్కు తిరుగులేదు. ఈ తిరుగులేని వాక్కున్నటువంటి స్వామికి ఏ అభ్యాసాలు కావాలి, ఏ సిద్ధులు కావాలి? తనే సిద్ధి, తనే సిద్ధి స్వరూపము. ఏ సిద్ధులైతే ఉన్నాయో వాటన్నిటికీ పునాది, వాటన్నిటికీ రూపము నా స్వామి. ఒకసారి మనవి చేసుకున్నాను శ్రోతలతో, స్వామి విమానం ఎక్కగానే భయం వేస్తుంది అని చెప్తే 1984లో చాలా చాలా చాలా బాధపడిపోయేవాడిని. విమానంలోకి వెళ్ళడం భయం వేయడు, విమానంలో వెళ్ళగానే భయం వేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. 3 గంటలు 18 గంటలు 14 గంటలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు భయం వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం నాలో ఎందుకు తెప్పించారంటే, శ్రీవారు, నాయనా నువ్వు అర్థం చేసుకోవలసింది, ఈ సత్యస్వరూపుడి గురించి ఆలోచించవలసింది ఇంకా చాలా ఉంది, అది నీకు చూపెడతానని అందుకే భయం పెట్టారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 1984లో ఈ మాట శ్రీవారికి చెప్పగానే, ఏంటి విమానంలో కూర్చుంటే భయం వేస్తుందా, అవునా అన్నారు చిన్న నవ్వు నవ్వుతూ. స్వామిని తలుచుకో, ఏ భయం ఉండదు అన్నారు. ఆ మన్నాడు నేను ప్రయాణం చేసే వేళ శుభగడియ కాదు, అత్యంత అశుభగడియ, కాని నా స్వామి చెప్పారు కదా స్వామిని తలుచుకో భయం లేదన్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎన్నడూ రైలు భయం, బస్సు భయం, విమానం భయం, వాతావరణం, ఏ భయాలు లేవు. ఎందుకంటే స్వామి ఇచ్చిన బ్రహ్మాండమైన ఆ వాక్కుందేది, స్వామిని తలుచుకో ఏ భయం ఉండదు, ఆ వేదవాక్కు. సిద్ధికి స్వరూపమైనటువంటి నా స్వామి వేదవాక్కుని ఏం చెప్పినా ఏం చేయాలన్నా వారొక్కసారి అవును అంటే అది జరగక తప్పదు. అయితే సిద్ధిస్వరూపుడు మామూలుగా భక్తుడి తాలూకా భయాన్ని పోగొట్టినట్టే లోక కళ్యాణం కోసం వచ్చిన స్వామి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం, ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు, శ్రీవారి సంకల్పము అన్నది జరక్క తప్పదు. ఎన్నోసార్లు మనం విన్నాం, ఎందరో మహావక్తలు మనకు ఉపన్యాసాల్లో చెప్పారు, స్వామి యూనివర్సిటీ 7 ఏళ్ళకల్లా వచ్చేస్తుందని చెప్పేశారు, అది ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో. నేను రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను, శ్రీవారి పని జరగడానికి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం, ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు.

రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను. శ్రీవారి పని జరగడానికి ఎవరిని ఎక్కడ ఏ వ్యవస్థలో ఏ పదవిలో పెట్టుకోవాలో అది కూడా చేయగలరు. అవన్నీ జరిగి శ్రీవారు అనుకున్న రోజున విశ్వవిద్యాలయం తయారైంది. అది ప్రపంచం అందరి కోసం చేసినటువంటి ఒక మహాకార్యం. సిద్ధ సంకల్పుడైన స్వామి ఏది చేస్తానన్నా జరక్క తప్పదు, ఎందుకంటే కాలాతీతుడు, సిద్ధిస్వరూపుడు, అతీతుడు. ఇవన్నీ అనుకున్నాం కదా, శ్రీవారు అతీతులు, కాలాతీతులు, సిద్ధిరూపులు, అంచేత సిద్ధ సంకల్పులు కూడా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సిద్ధ సంకల్పాయ నమః అంటే పెద్ద యూనివర్సిటీలు, హాస్పిటళ్లు అవి కట్టడం గురించే కాదు. ఎంత సులువుగా తన తాలూకా ఔన్నత్యమైనటువంటి, అధికారమైనటువంటి ఆ మహాశక్తిని చూపెడతారో. ఇంకొక ఉదాహరణ చెప్పాలి, మా స్నేహితుడికి ఒక ఆయనకి పెద్ద ఉంగరం ఇచ్చారు, నవరత్నాల ఉంగరం. స్వామి వారి కృపా కటాక్ష వీక్షణాల తాలూకా ప్రభావం వల్ల ఆ ఉంగరం వారికి, మా స్నేహితుడికి ప్రసాదించినప్పుడు నేను కూడా ఉన్నాను. మన్నాడు మళ్లీ పిలుస్తానన్నారు స్వామి. ఈ పెద్ద ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని మా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు, ఇది చూడు ఎంత పెద్దదో, నేను గవర్నమెంట్ లో మీటింగ్లకు వెళ్ళాలి, ఎవరన్నా మంత్రి గారు పిలిస్తే వెళ్ళాలి, ఆఫీసర్లందరూ చూస్తూ ఏంట్రా నువ్వు ఏదో పెద్ద సేట్లాగా ఇంత ఉంగరం ఏంటి అంటారు అని ఏదో బాధపడుతున్నాడు. ఆ సాయంత్రం వల్ల మన్నాడు పొద్దున్న స్వామి పిలిచారు. పిలిచిన వెంటనే మొట్టమొదట, ఆ ఉంగరం బాగా పెద్దదనుకుంటున్నావు కదా, ఇలాతే అన్నారు. ఇట్నించటి చేత్తో తిప్పారు. నిజంగా చెప్తున్నాను, నా జన్మ తరించింది అనుకున్నాను ఆ రోజు. అంత చక్కటి మహాశక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఉంగరం తీసుకుని ఇది చాలా పెద్దదనుకుంటున్నావు కదా అని ఇలా తిప్పారు, ఇట్నించటి తిప్పారు. తిప్పి నా వైపు కొంటగా చూసి ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని మూడు మాటలు అన్నారు. ఊదడం కూడా కాదు, ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అది అతి చిన్న నాజూకైన నవరత్నాల ఉంగరంగా మారింది. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. స్వామి నేను ఎప్పుడైనా చూడాలి, స్వామి నేను ఎప్పుడైనా చూడాలని దండం పెట్టుకునేవాణ్ణి. నాకది చూపెట్టడము జరిగింది, నా స్నేహితునికి చిన్న ఉంగరం ఇవ్వడము జరిగింది. పెద్ద ఉంగరాన్ని చిన్న ఉంగరాన్ని చేయడం ఎంత సులువో చూడరా అని నాకు నా స్వామి చెప్పడం జరిగింది. సిద్ధ సంకల్పులైన స్వామి ఒక వ్యక్తిగతమైన భక్తుడి బాధ తప్పించడానికి, లోక కళ్యాణానికి మహత్తరమైన పథకాలు పెట్టి అందరినీ ఆదరించడానికి అన్నిటికీ తగినటువంటి నా స్వామికి, మన సిద్ధ సంకల్పులైన స్వామికి అందరం నమస్కరించుకుంటున్నాం. ఇంత శక్తి సంపన్నుడికి తర్వాత నామం అవసరమా అనిపిస్తుంది. 88వ నామం ఏమిటి? ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఇంత శక్తి సంపన్నుడికి ఆరోగ్యం ఇవ్వడం చేతనవుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ నామం ఎందుకు రాశారు? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకో అని జ్ఞాపకం చేయడానికి రాశారు. ఎందుకంటే ఇంతకు ముందు చదివిన 87 నామాలు అత్యంత శక్తి సంపన్నుడైన స్వామి గురించి తెలుసుకుని, మళ్ళా ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే అని ప్రశ్న ఉండకూడదు, కాని ఒకవేళ ఉంటుందేమో, అంతేకాకుండా ఒంట్లో బాగలేకపోయినా ఏదన్నా భయపడినా ఒక్కమారి స్వామిని తలుచుకోను ఆయన, ఎందుకంటే వారు ఆరోగ్యప్రదాయి. అది ఒక విధంగా అనుకోవచ్చు. రెండోది, కేవలం తను విభూతి సృష్టించి కలలో వచ్చి జబ్బులు నయం చేయడం అదంతా ఒక ప్రక్రియ. వారి తాలూకా సృష్టిలో డాక్టర్లున్నారు, వారి తాలూకా సృష్టిలో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, మరి అవన్నీ తెచ్చి అవి కూడా పెట్టారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆ విధంగా కూడా శ్రీ సత్యసాయి ఆరోగ్యప్రదాయ. అంతేకాదు, మనసు ఎంతో బాధపడింది స్వామికి, ఈ కంటామినేటెడ్ వాటర్, సరి అయిన మంచినీరు లేక ఎందరో ముఖ్యంగా చిన్నవాళ్లు వృద్ధులు కష్టపడుతున్నారని

0: సత్యసాయి మంచినీటి సరఫరా పథకం కూడా పెట్టారు. శ్రోతలు అర్థం చేసుకోవలసింది, కేవలం ఓ స్వామీజీగా ఒక అవతార పురుషుడుగా పూజలు అందుకుని నైవేద్యాలు అందుకుని మనందరినీ ఆశీర్వదించి పంపించడమే కాదు, అది కాదు, వ్యక్తికి ఉన్న బాధని, సమిష్టికి ఉన్న బాధని, వ్యక్తికి ఉన్న బాధని, సంఘానికి ఉన్న బాధని రెండూ నివారించడానికి వచ్చినటువంటి స్వామి ఆరోగ్యప్రదాయి. చూడండి, సత్యసాయి మంచినీటి పథకంలో నీరు తాగే ప్రతివాళ్లు స్వామి భక్తులని ఎవరూ అనుకోక్కర్లేదు. అది ఏ మతానికి చెందినా, భక్తుడైనా కాకపోయినా, ఏ దేవుడిని కొలుచుకున్నా కొలుచుకోపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, గ్లాసు పెట్టగానే నీళ్లొస్తాయి, ఆ నీళ్లు వాళ్ళు తాగొచ్చు. ఇది సాంఘిక పరమైనటువంటి అవతార కార్యక్రమం, వారి శక్తికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ ఆరోగ్యప్రదాయ నమః అన్న దానికి కాలం గడుస్తున్న కొద్దీ మనకింకా తెలుస్తూనే ఉంది. అదేవిధంగా 89వ నామంలో ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. నిజంగా చెప్పాలంటే మనందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, ఆస్తులిచ్చారు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు, అదంతా భక్తులకి తెలిసిందే. అయితే ఈ నామము రాసినప్పుడు సత్యసాయి అన్నదాన పథకాలుంటాయని గాని, సత్యసాయి సంస్థల ద్వారా ఎన్నో విధాల సేవలు అందుతాయని గాని, ప్రతి దసరాకి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాళ్లు, పిల్లలు అందరూ కలిసి ఒక చీర, ఒక చాపు గ్రామాల్లో గ్రామసేవ కింద పంచుతారని గాని, ఇవేమీ అనుకోలేదు. ఈ నామం మొట్టమొదటిసారి చదివేటప్పుడు, మొదట్లో అష్టోత్తరాలు చేసేటప్పుడు, కాని ఆరోగ్య ప్రదాయ వెనకాతల ఆసుపత్రులున్నట్టే అన్న వస్త్ర ప్రదాయ నమః అన్నదాని వెనకాతల అన్నదాన పథకాలు. వస్త్రాల ఆ బంగారు తండ్రి చేతి నిండి ఎన్ని వందల మంది ఎన్ని చీరలు ఎన్ని బట్టలు అందుకున్నారో లెక్కెవరన్నా పెట్టుంటే చాలా బాగుండేది, ఎంతో బాగుండేది, అబ్బా ఎంత లెక్క అనుకునేవాళ్ళమి. మామూలు దర్శనంలో ఉన్నట్టుండి ఎవరినో పిలిపిస్తారు, బోల్డ్ బట్టలు పంచిపెట్టేస్తారు. స్వామి అన్న వస్త్ర ప్రదాయి అని మనం గుర్తుపెట్టుకుంటే, నేను అనుకుంటున్నాను ఆరోగ్య ప్రదాయి అని గుర్తుపెట్టుకుంటే అనారోగ్యం భక్తుడికి రాదు, అన్నవస్త్రదాయి అని గుర్తుపెట్టుకుంటే లోటు అన్నది ఉండదు, ఏ విధమైన లోటు ఉండదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, కాని లోటు మాత్రం ఉండదు. 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. సంసార దుఃఖము అన్ని రకాల దుఃఖాలకి మూల కారణము కోరిక. నిజంగా చెప్పాలంటే ఏదో గాలి పీల్చడం, మంచినీళ్లు తాగడం తప్ప ఇంకా ఏం చేసినా ఏదో ఒక ఈ కారణానికి ఒక ఫలితం రాక తప్పదు. మనందరం అనుకుంటాం పళ్ళు తింటే మంచిది, కాస్త అన్నం తింటే మంచిది, కాదు అన్నమే కాదు కొంచెం గోధుమ తింటే మంచిది అనుకుంటాం కదా. ఓసారి శ్రీవారు అన్నారు రూములో కూర్చున్నప్పుడు, అన్నము ఎక్కువగా తింటే మునుకులు నొప్పి రావచ్చు, అలా అని చెప్పి ఎక్కువ గోధుమలే తిన్నా మంచిది కాదు, పళ్ళు కూడా ఎక్కువ మంచిది కాదు. చూడండి విచిత్రం, ఈ భూమి మీద పుట్టాక ఏ పని చేసినా దాంట్లో సుఖం రావడమే కాకుండా దుఃఖం కూడా రావచ్చు. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉండి బ్రతకడమే సంసారం. ఈ సంసారంలో మంచిలా కనపడుతుంటాయి నేను, కానీ వెనకాలే దుఃఖం ఉండొచ్చు. స్వామి ఏంటంటారు, హ్యాపీనెస్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సారోస్, ప్రెషర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్వామివారి దయ వల్ల ఇంత చక్కటి అవకాశం వచ్చి మీ అందరితోటి ఇది నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నచ్చుతుంది అనుకోవడం పొరపాటు. మహానుభావులు ఉంటారు, శాస్త్రవేత్తలుంటారు, జ్ఞానులుంటారు, అది విని అబ్బబ్బా ఏమిటి వీడు, వీడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అంటే అందరి నుంచి అన్ని వేళలా మంచి జరుగుతుంది అనుకోవడం జీవికి తప్పు. అలా జరగదు. మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది, మంచి కానిది ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి స్వామి? సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎట్లా దుఃఖం క్షయకరం చేస్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, కొన్ని కోరికలు మనలోకి రాకుండా చేస్తారు, కొన్ని కోరికలు తీరేటట్టు చేస్తారు. ఈ రెండు ప్రక్రియల వల్ల సంసార దుఃఖంలోంచి బయటపడతారు. ఈ రెండు చేయగలిగింది స్వామి మాత్రమే. లోపల ఉన్న లోపం చెప్పినా అదేం పర్వాలేదు అన్న శక్తి ఉన్నది స్వామికొక్కరికే. స్వామి ఈ తప్పులు చేశాను అంటే క్షమించగలిగిన శక్తి ఉన్నది స్వామికొక్కరికే. పెద్దలు చెప్పిన మాట మీతోటి మనవి చేసుకుంటున్నాను. ఒక్కసారి శ్రీవారి పాదాలు తాకితే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. అది ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, పరమ పవిత్రమైన ప్రేమమూర్తి అయిన స్వామి ఏదన్నా క్షమించగలరు. అలా అంటే తప్పులు చేయాలని నేను అనడం లేదు. కోరి తప్పులు చేస్తే కోపడతారు కూడా స్వామి. కానీ సంసార దుఃఖ క్షయకరం అనేటటువంటిది రెండు విధాలుగా చేస్తున్నారు స్వామి. ఒకటి, కొన్ని కోరికలు మన జోలికి రావు. రెండు, అన్ని కోరికలు తీరిపోయాక ఇంకేమీ లేదు, సంసారము లేదు, దుఃఖము లేదు. నాటకంలో పాత్రధారిగా తన పాత్ర తెలుసుకుని నడుస్తాడు జీవి తప్ప దాంతో బంధం పెట్టుకుని విచారంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ సుఖంలోనూ మురిగి తేలుతూ ఉండడు. ఈ 90వ నామం ఓం శ్రీసాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. స్వామి, చిన్న చిన్న దుఃఖాలు, పెద్ద పెద్ద దుఃఖాలు ఒక్క నీ నామం చదివి ఒక్క సాయిరామా సాయిరామా అనుకుంటే పోగొట్టేటటువంటి పరమశక్తి ఉన్న ప్రేమమూర్తివైన స్వామి మా అందరి తరఫున నమస్కారాలు. ఇది 90వ నామం.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.
2: స్వామిచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణరావు గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి.
3: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ వారి దివ్యవాణిని విశ్వవ్యాప్తంగా ప్రసారం చేస్తున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల 2వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మన రేడియో సాయి స్టూడియోకి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం వచ్చి ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం జూలై నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక మరియు విద్యారంగానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం.
0: భగవాన్ బాబాబా దివ్య పాదపద్మాలు పెనమిలుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రోతలకి, భక్తులకి, రేడియో సాయి శ్రోతలకి అందరికీ సాయిరాం.
3: చలంగారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో గత సంవత్సరం కాలంలో చేపట్టిన విశిష్టమైన వైవిధ్యమైన సేవా కార్యక్రమాలు గాని ఇతర ఎటువంటి కార్యక్రమాల గురించైనా సరే మా రేడియో సాయి శ్రోతల కోసం కొంచెం చెప్తారా?
0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడు మనకి ఒక చక్కటి అవకాశం కలిగించారు. ఈ సంస్థ ద్వారా ఆయన మనని ప్రోత్సహించి మన జీవితాలకి ఒక నిర్దిష్టమైన అవకాశము, పర్పస్ క్రియేట్ చేశారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, స్వామి మనందరినీ కూడా ఒక్కొక్కరిని తన అవతార కార్యక్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎచ్చట అవసరమో అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నారు, ఆయన సంకల్పించుకున్నారు. దాంట్లో మనము అదృష్టవశాత్తు ఆ కార్యక్రమంలో ఆ అవతార లక్ష్యంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యము మనకు కలిగింది. స్వామి ఎప్పుడు కూడా తన అవతారము కంటే అవతార లక్ష్యానికే విలువిచ్చారు. మానవతా విలువలు, ప్రేమతో కూడిన సేవ, వీటికే ప్రాముఖ్యత ఇచ్చారు. స్వామి యొక్క అవతార లక్ష్యము ఒకటే, రెండు వేరు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. స్వామి శివాక్యము చెంది 2 సంవత్సరాల తర్వాత కూడా స్వామి అవతార లక్ష్యము ఒకటే కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాయి సేవా సంస్థల ద్వారా సమాజంలో కావాల్సిన సేవా కార్యక్రమాలు ఎన్నో 2 సంవత్సరాలు వినూతనంగా కొత్తగా కూడా ప్రవేశపెట్టబడ్డాయి. స్వామి ఉన్నప్పుడు SSVIP కార్యక్రమము 116 గ్రామాల్లో 2007 మొదలుపెట్టి 2011 సమాప్తి చేసిన తర్వాత కొత్తగా ఇంకొక 69 గ్రామాల్లో ఈ SSVIP ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగినది. ఈ మొదటి ఫేజ్లో సంపూర్ణముగా చేసిన తర్వాతనే ఈ 2వ ఫేజ్లోకి మనము అడుగుపెట్టాము. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా తీసుకుని ఆ గ్రామానికి కావలసినవి, వారికి కావలసినవి ఒక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ 2వ ఫేజ్లో కూడా. అలాగే రాష్ట్రంలో 8 మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ మొదలు పెట్టుకుని 2012లో చక్కగా గ్రామాల్లో మెడికల్ సర్వీస్ తో పాటు హెల్త్ అండ్ హైజీన్, మదర్ అండ్ చైల్డ్, వారికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరే వరకు మన సత్యసాయి సేవా సంస్థలు సేవలు చేస్తున్నాయి. అలాగే గ్రామాల్లో దీర్ఘకాలిక రోగులకి సర్జరీస్ కూడా చేసి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే భాగ్యం స్వామి కలిగించారు. శ్రీ సత్యసాయి నిత్య నారాయణ సేవా పథకం కింద అమృత కలశాలు ఇవ్వడమే కాకుండా ఒక అడు ముందుకు వేసి వంట వండలేని వారికి, ఆరోగ్యం లేని వారికి సత్యసాయి మందిరాల్లోనే వంట వండి ప్రతి దినము వారికి క్యారేజెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి రిమ్స్ హాస్పిటల్లో ఆ పేషెంట్స్ తో పాటు వచ్చిన అటెండర్లకి ఏమి దిక్కు లేని వారికి చక్కగా 2 పూటల శ్రీకాకుళము, ఆదిలాబాద్ జిల్లాల్లో వారికి భోజనము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధముగా నిత్యనారాయణ సేవని భగవంతుడు అమృత కలశాలుగా మొదలుపెట్టిన దాన్ని సత్యసాయి సేవా సంస్థలు క్యారేజెస్ రూపంగాను, మరియు రిమ్స్ హాస్పిటల్లో వారు రోజు అన్నం వండి పెట్టడం రూపంగా కూడా ముందుకు వెళ్లడము సాయి యొక్క అవతార కార్యక్రమాలకి, సాయి అవతారం గురించి చెప్పుకోవడానికి ఇదే మనకి ఒక మంచి ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్ట్స్ కింద 40 గ్రామాల్లో RO ప్లాంట్స్ స్థాపించి ఆ గ్రామస్తులకి మంచి నీరు, ఆ ఫ్లోరైడ్ లేని వాటర్ ని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి యువత కూడా 120 గ్రామాల్లో వాటర్ రిసోర్సెస్ దూరంగా ఉన్న చోట మరియు అందని చోట కొండలపై ప్రవహించే నీరుని, వాటిని ట్యాప్ చేసి ఆ గ్రామానికి అందే విధంగా కూడా ఈ సత్యసాయి యువత వాటర్ ప్రాజెక్ట్ చేశారు. ఇవి కాకుండా జిల్లాలలో వాక్ ఫర్ వాల్యూస్ చక్కగా బాల వికాస్ పిల్లలు, స్కూల్ పిల్లల చేత పలు జిల్లాలలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దీనికి అచేతనమైన స్పందన రావడము, జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీన్ని మనకి చక్కటి బాగా చేశారనే ఒక స్పందన రావడము మన స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. గురువులు ట్రైనింగ్ క్యాంప్స్, పేరెంటింగ్ వర్క్ షాప్స్ ఇలాగా అన్ని జిల్లాలో జరుపుకుంటూ బాల వికాసం చైతన్యవంతం చేయడం జరిగింది. బాల వికాస్ సత్యసాయి సేవా సంస్థలకి చాలా ముఖ్యమైనది. ఆ బాల వికాస్ ఉన్నప్పుడే వారే రేపొద్దున కాబోయే యువత, వారే మన సత్యసాయి సేవా సంస్థలకి రాబో కాలంలో ఈ యొక్క సంస్థను నడిపే వారు. కాబట్టి బాల వికాస్ ని ఒక ఉద్యమముగా తీసుకుని చక్కగా దాని అన్ని జిల్లాలలో సమితులలో మనము జరుపుకుంటున్నాము. ఆ జాతక కార్యక్రమాలకు చేసుకుంటే, నవసూత్ర జాన యజ్ఞం 9 కోడ్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటే స్వామి మనకి ఒక గొప్ప 9 సూత్రాలు ఇచ్చారు. వాటిని రాష్ట్రమంతా కూడా 2012లో 70,000 మంది రాష్ట్రంలో ఆచరించి ఈ సంవత్సరంలో కూడా దాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు. ఇది స్వామి ఇచ్చిన మనకి గొప్ప అదృష్టము. ఇవి కాకుండా మరి మన జిల్లాలలో సాధనా శిబిరములు, సరి సర్కిల్స్, జ్యోతి ధ్యానములు, ఇలా 10 విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ సంస్థ ముందుకు వెళుతున్నది. స్వామి ఒక నిరుపమానమైన శక్తి, ఒక అద్భుతము వారి అవతార స్వరూపము. వారి పరిధులు, ఆలోచనలు, కర్మలు, మహిమలు అన్నీ మన మానవ మేధస్సుకు అందవు. భగవాన్ మానవాళికి బ్రహ్మానందాన్ని ప్రసాదించారు. శ్వాసగా మానవతా విలువల ఆచరణ, మహామంత్రంగా సేవాయోగాన్ని అందించారు. వారి జీవితమే వారి సందేశము. మనము సత్యసాయి సేవా సంస్థలో ఉంటూ స్వామిచే ఎన్నుకోబడి స్వామి యొక్క అవతార లక్ష్యంలో కార్యక్రమంలో చిన్న పనిముట్లుగా ఉండే భాగ్యం కలిగించిన స్వామికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లుకుంటూ సాయిరాం.
3: నిత్యం స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మీరు మా రేడియో సాయి స్టూడియోకి వచ్చి మీ సందేశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సాయిరాం.
4: స్వామివారి దివ్యవాణి విశ్వవ్యాప్తంగా ప్రసారం చేయడంలో రేడియో సాయి పాత్ర ఎంతో గణనీయమైనది. స్వామివారి ఆశయాల మేరకు అకుంఠిత దీక్షతో చక్కగా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్టంలో జరగడం వెనకాతల శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా విభాగం సమన్వయకర్త శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి పాత్ర ఎంతో ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. సాయిరాం లక్ష్మణరావు గారు. ఇప్పుడు మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ యావత్తు జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి కొంచెం వివరిస్తారా?
5: తప్పకుండా. 1976 స్వామి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంత నిలయంలో ఉన్న సేవాదల సభ్యులందరినీ స్వామివారు కూర్చోబెట్టి హాస్పిటల్లో సేవ చేయండి, దానికి ఎట్లాంటి ధనం అవసరం లేదు, హాస్పిటల్లో ఉన్న రోగులతో వెళ్లి మీరు మాట్లాడండి, ప్రేమగా పలకరించి మాట్లాడితే అది 1 లక్ష రూపాయలకు విలువైన సేవగా భావించవచ్చు అని బంగారు తండ్రి భగవాన్ బాబా మనకు చెప్పుకారండి. ఈనాడు వారు హాస్పిటల్లో ఉన్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానుసారం ఆదిలాబాద్ జిల్లాలో మరియు శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కమ్ 500 బెడ్స్ హాస్పిటల్లో అద్భుతమైన సేవలు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నాయండి. అవి ఏంటంటే, హాస్పిటల్లో సత్యసాయి కాంప్లెక్స్ ఒకటి ఏర్పడిందండి. ఆ 2 జిల్లాల కలెక్టర్స్ సహాయంతో సత్యసాయి సేవా సంస్థ పెర్మనెంట్ గా 365 రోజులు కూడా ప్రేమగా భోజనం 2 పూట్ల అందించడం జరుగుతుందండి. ఒకే రోజు ఉదయం 300 మందికి, రాత్రి 300 మంది కుటుంబాలకు చక్కగా అందుతుంది సార్. ప్రకాశం జిల్లాలో కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభించడానికి తగిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సార్. పేషెంట్ బెడ్ దగ్గరికి మన సేవాదల మెంబర్స్ 2 పూట్ల కూడా ఉదయం వెళ్తారండి హాస్పిటల్కి, సాయంత్రం కూడా వెళ్తారండి, వెళ్లి ఆ అటెండెంట్స్ కి ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళకి వెయిటింగ్ తో షెడ్ ఉంటుంది, 50 మంది ఒకసారి కూర్చోవడానికి తగిన ప్లేస్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉంటాయి. మన సేవాదల మెంబర్స్ వాళ్ళకి అటెండ్ చేస్తారండి. జిల్లా నుంచి అందరు సేవాదల సభ్యులు కూడా ట్రైనప్ అయ్యేటట్టు రోస్టర్ ప్రిపేర్ చేసి ఆ డ్యూటీలు కూడా వేయడం జరిగిందండి.
4: ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులకి ఎంసెట్ సేవ అనేదో చేశారని చెప్పి మాకు తెలిసింది. ఈ వివరాలు కొద్దిగా చెప్తారా?
5: సంవత్సరం ఎంసెట్ కేంద్రాల వద్ద మా హాట్ సమ్మర్ చాలా వేడిగా ఉంది అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మాక్సిమం ఎంసెట్ కేంద్రాల్లో ఆయా సెంటర్స్ వెళ్లి ఆయా సెంటర్ సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకుని ఏ రోజైతే ఈ ఎంసెట్ పరీక్ష జరుగుతుందో ఆ రోజు సత్యసాయి సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామండి. పరీక్ష రాయడం వచ్చే పిల్లలకి అందరికి చల్లని మజ్జిగ వంచనీరు ఇవ్వడం అనేది జరిగిందండి. రెండవది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా వస్తారు, వారు కూర్చోవడానికి వీలుగా ఈ షామియానస్ వేసి చైర్స్ వేసి వారికి కూడా మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేశామండి. పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి పెరుగన్నం కూడా కర్డ్ రైస్ కూడా ఇవ్వడం జరిగిందండి.
4: ఇటువంటి సేవతో పాటు చలివేంద్రాలు వంటివి, తర్వాత జంతువులకి, మూగజీవులకు కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రప్రథమంగా ఇటువంటిది మీరు చేపట్టినట్టుగా తెలిసిందండి. ఈ వివరాలు కొంచెం మాతో పంచుకుంటారా?
5: ఈ జల ఎక్కడ సమూహం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల బస్ స్టాండ్స్ లో, అదేవిధంగా సెంటర్స్ లో, ఈ రస్తాల్లో పెట్టడం జరిగిందండి చలివేందరాలు. ఆ చలివేందరాల్లో మధ్యగా ఆ పరిశుభ్రమైన మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ కూడా ప్రాబ్లం ఉన్న ప్లేస్ లో గ్రామస్తులకి వాటర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మోహజీపూర్ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎగిరే బర్డ్స్ కి ఒక రకమైన చలివేంద్రం, మేడ పైన లేదా ఇంటి పైన ఒక బౌల్ లో వాటర్ ప్రతి రోజు కూడా అవైలబుల్ ఉండేటట్టుగా చేశామండి. ఇండివిజువల్ సేవ, ఎవరి ఇంటి పైన వారి పెట్టుకోమని చెప్పామండి. అదేవిధంగా కొంతమందికి మట్టి బౌల్స్ కూడా మనం ఫ్రీగా ఇచ్చాం. వీధుల్లో స్ట్రీట్స్ లో తిరిగే పశువులు వాటికి కూడా నీరు లేక చాలా బాధపడతాయని చెప్పి సిమెంట్ తో తయారు చేసిన టబ్స్, ఎక్కడైతే వాటర్ అవైలబుల్ గా ఉంటుందో అలాంటి దగ్గర, అంటే ఒక బోర్ దగ్గర, ఒక ట్యాప్ దగ్గర పెట్టి, ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వచ్చినప్పుడు నింపేశాం అనమాట. అది 1 ఫీట్ హైట్ లో పెట్టామండి, అందరికి అందాలి. ప్రతి వీధిలో ప్రతి స్ట్రీట్స్ లో నేను పెట్టడం జరిగిందండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి సంస్థల కార్యకలాపాలపై రాష్ట సాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎస్జీ శలం, రాష్ట సేవాదల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మణ్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త రాష్ట ఆర్కైవ్స్ కోఆర్డినేటర్ శ్రీ ద్వారం స్వామి. రాష్ట వ్యాప్తంగా సాయి సేవా సంస్థలు, సేవాదల్ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నారు. కానీ వీటన్నిటికీ రూపకల్పన చేసింది భగవాన్ బాబావారి. ఇప్పుడు స్వామి మనకందించే అనుగ్రహ భాషణాన్ని విని, అసలు ఈ సత్యసాయి సేవా సంస్థలకు స్వామి అందించిన దిశానిర్దేశం ఏ విధంగా ఆవిష్కరించారో తెలుసుకుందాం. అందరం జాగ్రత్తగా విని ఈ సేవా స్ఫూర్తిని పొందుదాం.
6: దానము కాదు, యజ్ఞ సముదాయము కాదు, యుగ యుగాంతరముల నుండి యురిపైన యుగ యుగాంతరముల నుండి యుర్విపైనా

0: అన్నబెట్టుడు మీరిక సున్నితముగా. దివ్యాత్మ స్వరూపులైన స్వయం సేవకులారా, సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుని యొక్క ఉనికిని బాహ్య అంతరములందు మరి సర్వత్రా గుర్తించి వినయ విధేయతలతో విశ్వమిత్రుత్వాన్ని పెంపొందింపజేసుకుని విహరింపజేసేటువంటి యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క సేవా సభ్యుని యందు అభివృద్ధి గావించుకోనాలి. ప్రప్రథమంలో అనేక విషమ పరీక్షలకు గురి కావలసి వస్తుంది. అట్టి సమయమునందు సహనమును కోల్పోక, వినయమును వీడక, ధైర్యముతో వేచి ఉండినా క్రమక్రమముగా దైవానుగ్రహం చేత కార్యమును సాధించడానికి వీలుంటాది. మనమనరించు ఆధ్యాత్మిక మార్గమునకు అనేక విధములైనటువంటి అంతరాయములు అడ్డు తగులుతుంటాయి. అనేటువంటి విషయాన్ని గమనించే నిమిత్తమై భగవంతుడు దీనికి అడుగడుగున అవాంఛనీయమైనటువంటి యొక్క కష్టములను నష్టములను కల్పించుతూ వస్తుంటాడు. ఇట్టి పరీక్షలకు ఉత్సాహమును వీడక, ధైర్యమును కోల్పోవక, కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వ్యక్తియే భగవత్ పరీక్షల యందు ఉత్తీర్ణుడవుతాడు. అట్టుకాక రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి ఐషద్వర్గములకు బానిసలై తన యొక్క కీడును తానే చేతులారా కల్పించుకోవటం కూడాను సంభవిస్తుంది. వినయ విధేయతలు కలిగినటువంటి వాడు విశ్వమిత్రుడై విశ్వమంతై కూడాను స్వేచ్ఛ సంచారము చేయటంలో ఎట్టి సందేహము ఉండదు. గృహమునందు కాని, గ్రామమునందు కాని, సంఘమునందు కాని, దేశమునందు కాని వినయ విధేయతలతో సేవలు సలిపినటువంటి వ్యక్తికి ఉత్తేజమైనటువంటి కీర్తి, పవిత్రమైనటువంటి తేజస్సు దేదీప్యమానంగా అతన్ని ఆవరిస్తుంది. సేవ చేయుటకు పూర్వము మన హృదయమును మనము సంస్కరింపచేసుకోవాలి. ఎట్టి భావముతో నేను సేవను ఆచరిస్తున్నాను, ఎట్టి తలంపుతో నేను ఈ సేవా కార్యములో పాల్గొన్నాను, ఎట్టి ఉద్దేశముతో నేను ఈ కంకణమునకు గురి అయ్యాను, ఎట్టి ఆశయాలను నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క విషయాన్ని తనకు తాను పరీక్షించుకోవాలి. మనము ఇట్టి ఆశయాలను లక్ష్యం నందు ఉంచుకొనక సేవనే తన యొక్క జీవితం యొక్క కర్తవ్యంగా నిర్వర్తించుకుని త్యాగమును లక్ష్యం నందు ఉంచుకున్నప్పుడే ఈ సేవాభావమునందున్నటువంటి యొక్క మాధుర్యమును, నిజతత్వమును, పవిత్రతను అనుభవించటకు అర్హుడవుతాడు. మన సేవాదళం యందు ప్రత్యేకించినటువంటి యొక్క సూక్తులు అనేకముగా కలవు. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్, ఈ రెండు మాత్రమే కాదు. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అనగా మనము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి కాయమును, కాలమును పవిత్రము చేసేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క బంధమును సార్థకముగా ఆవించుకునే నిమిత్తమై మనము ఈ విధమైనటువంటి పవిత్రమైన యాత్రలో మనం ప్రవేశించాలి. పవిత్రమైన భారతదేశము కర్మక్షేత్రము. ఈ కర్మక్షేత్ర నిమిత్తమై ప్రయాణం సలిపేటువంటి ప్రతి ఒక్క కాయము కూడాను నిష్కామ కర్మలయందు మాత్రమే దీనిని ప్రవేశింపచేయాలి. కనుక మనం పనిచేయటం ప్రధానం కాదు. అనేక మంది మన సేవాదళ సభ్యుల లోపలనే ఇతను చాలా పనిచేయగలడని, ఇతను అమితంగా శ్రమ పడగలడని చెప్తూ ఉంటారు. శ్రమ పడటము, పనిచేయటము ఇందులో ప్రధానం కాదు. ఎట్టి భావము చేత, ఎట్టి హృదయం చేత తాను శ్రమ పడుతున్నాడు, తాను కర్మలు ఆచరిస్తున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి. సర్వ విధములైనటువంటి యొక్క బాధ్యతలు ఉండినప్పటికీ, కర్తవ్యములు ఉండినప్పటికీ తన జీవితమునకు ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ నిష్కామ కర్మ అనేటువంటి యొక్క సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించి, అనుష్ఠించి, ఆచరించి, అభిలషించి, ఆనందించేటువంటి వ్యక్తిగా మనం రూపొందాలి. మనం ఈ సేవలో పాల్గొనుటకు పూర్వము అభిమాన మమకారమును త్యజించి అహంకారము నిర్మూలము గావించి స్వార్థమును మంటబెట్టి మనము ఈ యొక్క సమాజంలో మనం ప్రవేశించాలి. అయితే మన సేవా సభ్యులకు అహంకారము లేకపోయినను, స్వార్థము లేకపోయినను అభిమాన మమకారములైనటువంటివి వారిని వెంటాడుతున్నాయి, జంటగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ అభిమాన మమకారములన్నటువంటివి చాలా ప్రమాదమైనటువంటివి. ముండ్ల చెట్టును ఎవరు పెంచుదురో వారి కూడాను తన ముళ్ళుతో కుచ్చి బాధించడానికి, హింసించడానికి ఆ చెట్టు పూనుకుంటుంది. కనుక మమకారం కూడాను ఒక ముండ్ల వృక్షం వంటిది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గ్రామంలో ఒకే బజారు నందు ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించడం చేత తన యొక్క తండ్రి ఆ కుమారుని నిమిత్తమై దుఃఖిస్తుంటాడు. కాని ప్రక్కింటి వ్యక్తి వచ్చి ఈ విలపించేటువంటి తండ్రికి అనేక విధములైనటువంటి యొక్క శాంతి వచనములు బోధిస్తూ ధైర్యమును బోధిస్తూ ఉంటాడు. కాని కొన్ని దినములు జరిగిన తరువాత ఈ బోధించినటువంటి వ్యక్తి ఇంటిలో తన కుమారుడు మరణిస్తాడు. మొదటి విలపించినటువంటి యొక్క ప్రక్కింటి యజమానుడు ఆనాడు తిరిగి ఈ ప్రక్కింటి యజమానుడి దగ్గరికి పోయి ఇదే బోధని అతనికి జరుపుతూ వస్తాడు. మొదటి వ్యక్తి కుమారుడు గతించినప్పుడు రెండో వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. రెండో వ్యక్తి యొక్క కుమారుడు గతించినప్పుడు మొదటి వ్యక్తికి ఏమాత్రము దుఃఖము లేదు. కారణం ఏమిటి? ఆ గతించినటువంటి వాడు నావాడు కాదు అన్నటువంటి యొక్క రెండో వానికి దుఃఖం ఉండదు. ఈ గతించినటువంటి వాడు నావాడు, నా కుమారుడు అన్నటువంటి అభిమానం పెట్టుకున్న వానికి దుఃఖము. ఏతావాత దుఃఖం ఎవరికి? నావారు నావారు అనుకున్నటువంటి వారికి దుఃఖము, నావారు కాదన్నటువంటి వారికి దుఃఖము లేదు. కనుక దుఃఖము కేవలము మమకారము చేతనే ఏర్పడుచున్నది కాని మరొక మార్గంలో మనకు ఏర్పడేటువంటిది కాదు. ఇందులో సేవాదళములు యందు కొంత మనం విచారించవలసినటువంటి విషయములు. మనము వినయ విధేయతను ప్రకటించినప్పుడు మన యొక్క ఒక హోదాకు కాని లేక మన యొక్క గౌరవమునకు కాని ఏదో కొంత అగౌరవం జరుగుతున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. నేను ఇంతటి ధనవంతుని కదా, నేను ఇంతటి అధికారిని కదా, నేను ఇంతటి బలవంతుణ్ణి కదా, నేనింత గుణవంతుణ్ణి కదా, నేను ఈ విధమైనటువంటి వినయ విధేయతలతో ఈ సేవా కార్యములందు పాల్గొనటము అంత సరికాదేమో అని కూడాను కొంత ఊహించవచ్చు. ఇది సేవ యందు ఏమాత్రం కూడాను విచారించవలసినటువంటి విషయం కాదు. నీ ధన కనక వస్తు వాహనాదు అధికారములు కూడాను కదిలిపోయే మేఘముల వలె అతి క్షణము లోపల రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి, కాలిపోతుంటాయి. కాని నీ వెంట జంట ఇంటా ఉండి కంటిరెప్పవలే కాపాడేటువంటిది నీవు చేసినటువంటి ఒక సేవ మాత్రమే. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సలుపుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చును, హేళన చేయవచ్చును, పరిహాసము చేత మనము పలకరించవచ్చును. ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు. వీరు నన్ను ఈ రీతిగా తూలనాడుతున్నారని సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును పూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం. సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ప్రకటించకూడదు. ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది. కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు. కనుక మనము ఈ పరిస్థితుల యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించటం అత్యవసరం. ఇంద్రియ నిగ్రహము ప్రతి మానవునికి కూడాను అత్యవసరం. కేవలం యోగులకు మాత్రమే, జోగులకు మాత్రమే, బైరాగులకు మాత్రమే ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహం అవసరమని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు. ప్రపంచమునందు కాయమును ధరించిన ప్రతి ప్రాణికి కూడాను ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరం. నా ఇంద్రియములు కదా అని స్వేచ్ఛగా మనం వాటిని వదలకూడదు. నీ పేరుతో నీ ఒక కారు కొన్నప్పటికీ, కారు నీ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, కారు నీవే డ్రైవ్ చేస్తూ ఉండినప్పటికీ ప్రమాదం వచ్చేటువంటి సమయంలో బ్రేక్ వేయక తప్పదు. నా కారుకు దాన్ని నేను ఎందుకు బ్రేక్ వేయాలంటే ప్రమాదం కలుగుతుంది. కనుక దేహము కేవలము ఒక కారు వంటిది. ఈ రెండు కన్నులు కారు లైట్లు వంటివి. ఈ కడుపు, ఈ కారు పెట్రోల్ ట్యాంక్. ఈ నోరు ఈ కారు యొక్క హార్న్. మన మనసు ఈ కారు యొక్క స్టీరింగ్. మన యొక్క ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ నాలుగు పురుషార్థములు కూడాను ఈ దేహం అనేటువంటి కారుకు నాలుగు టైర్స్. ఈ నాలుగు టైర్ల లోపల కూడాను కొట్టినటువంటి గాలియే ఫెయిత్, నమ్మకము. ఇక్కడ మనము బుద్ధి అనేటువంటి స్విచ్ని వేసినప్పుడు ఈ కారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతుంటాది. ఇక్కడ చిత్తము అనేటువంటి దానిని ఇంద్రియ నిగ్రహంతో పోల్చుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది. తిరుత్తుండ ఆళ్వారని తమిళనాడులో ఉండేటువంటి వారు, ఆయన పలికేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని. స్వామి, నేను చిత్తశుద్ధిగా నిన్ను నేను పూజించాలి, కేవలం చేతులతో పూజించి ప్రయోజనం లేదు. కనుక ఈనాడు మనము సేవలు సలపటము, జీవులను ఆనందింపజేయటము, చిత్తశుద్ధితో మనము జీవారాధన సలపాలి. చేతులతో చేసేటువంటి పని కాని, లేక నోటితో వాగేటువంటి ఒక ఉపన్యాసములు కాని, ఇంకా అనేక రకములైనటువంటి ఉపదేశించేటువంటి యొక్క ఆదర్శములు కాని, ఇవి ప్రధానమైనటువంటి సేవ కింద కానేరవు. చిత్తశుద్ధితో నీవు కించిత్ చేసినప్పటికీ అది ఏ అణో రణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మనం ఎట్టి కర్మలు చేసినప్పటికీ పవిత్రమైన హృదయముతో, ప్రేమతో, సానముతో, అహంకార నిర్మూలము గావించుకున్నటువంటి ఆనంద హృదయముతో మనం చేయటానికి పూనుకోవాలి. ఈనాడు యంత్రములను పూజిస్తూ, బాంబులను పూజిస్తూ ఉండేటువంటి జడస్వరూపులుగా కారాదు మన యొక్క సేవాదళ సభ్యులు. మంత్రములను స్మరిస్తూ, మాధవుని పూజిస్తూ ఉండేటువంటి సజీవులుగా మనం తయారు కావాలి. సుజన జీవులుగా తయారు కావాలి. సుగుణ భూషణులుగా మీరు తయారు కావాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవా సంస్థలు యందు ప్రత్యేకమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్ అన్నారు వారి అర్హతలోని. అర్హతలనగా మీ ఎత్తు, పొడవు, లావు ఇవి కాదు అర్హతలు. మీరు చేసేటువంటి పనులు కాదు అర్హతలు, మీ చిత్తమే అర్హత. వెదురు కర్రకు తన ఎత్తు, పొడవు, లావులకు విలువిస్తుంటాం. చెరకు గడకు తన రసానికి మనం విలువిస్తుంటాం. చెరకు, వెదురు కర్ర చూచుటకు ఒకటిగానే కనిపిస్తుంటాయి, కానీ మనిషికి గుణమునందే విలువ. కనుక ఇట్టి సద్గుణములను మనం అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు చేయటమే ఇది స్వయం సాధన అన్నారు. ఇది పరులకు మనం సేవ చేస్తున్నామనేటువంటి యొక్క అపార్థాన్ని మనం తీసుకోకూడదు. తనకు తాను సేవ చేసుకుంటూ తన పుణ్యాన్ని తాను పెంచుకుంటున్నాడనేటువంటి యొక్క సద్భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. ఇట్టి ఆధ్యాత్మిక చిత్తాన్ని మనం అభివృద్ధి పరుచుకుని మనము అందరి హృదయానికి హత్తుకునేటువంటి రీతిగా ప్రేమతో, ప్రేమ పలుకుతో, ప్రేమ భావముతో మనం కర్మాచరణ ఎందుకు కాలిడాలి. మన పలుకులు కూడాను అతి మధురంగా ఉంటుండాలి, మితంగా ఉంటుండాలి, హితంగా ఉంటుండాలి. దీనినే మన యొక్క సేవాదళ సభ్యుల లోపల ఉన్నటువంటి మరొక సూత్రం లోపల కొన్ని రకములైనటువంటి సూత్రాలను మనం అందిస్తూ వచ్చాము. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. ఈ పలుకును కూడాను మనం పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గమునందు కొంత అంతరాత్మనందు మనం కొంత అభివృద్ధి గావించుకుని బాహ్య సంబంధమైనటువంటి సేవల యొక్క ఉండేందుకు కూడాను మన కాయాన్ని ప్రవేశింపచేయాలి. నిజంగా 10,000 మంది ఈ సమావేశంలో పాల్గొన్నప్పటికీ సత్యసాయి యొక్క సంస్థల యొక్క అంతరార్థాన్ని, పవిత్రతను గుర్తించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు అందించడానికి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదట సత్యసాయి సేవా సమితి అని నిర్ణయం చేశాం. రెండవది సత్యసాయి మహిళా విభాగము. మూడవది సేవాదళము. నాలుగవది భజన సంస్థ. ఐదవది బాల వికాస్. ఇవి ఐదు సంస్థలుగా మనం భావిస్తూ వస్తున్నాం. ఇవి ఏ సంస్థ ఆయా సంస్థకు అధికారాన్ని వహించినట్టుగా, ఆయా సంస్థకు ఆయా సంస్థ అధిక గొప్పదనిగా మనం భావిస్తున్నాం. ఇది ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా మనము నిరూపిస్తూ ఉన్నాము. ఇది చాలా పొరపాటు. ఇది అన్నింటికి అనుబంధమైనటువంటి యొక్క అంతర్ సంబంధం అనేటువంటిది ఒక్కటి ఉన్నది. ఈ అంతర్ సంబంధం అనేటువంటిది అందరికీ అది గోచరం కాదు, అందరూ అర్థం చేసుకునలేరు, దీనికి ఒక స్వరూపం లేదు. దీనికి మరొక చిన్న ఉదాహరణము, దారిలో నీవు నడుస్తూ ఉంటావు, చాలా ఎత్తులో ఉండినటువంటి కన్నులు ఆ దారిలో ఉన్న ముళ్ళును చూస్తుంది, క్రింద ఉన్నటువంటి కాలు ఆ ముళ్ళును దాటుకుంటుంది, కానీ కన్నులు ఉన్నది పైన, కాళ్ళు ఉన్నది క్రింద. కన్నులు ఏమైనా కాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించిందా? కానీ వీటి స్థానమును చూస్తే ప్రత్యేకించినటువంటి స్థానాలుగా ఉంటున్నాయి, కానీ రెండింటికి అంతర్ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుండాలి. కాలికి ముళ్ళు కూర్చుకుంటే కన్ను ఎందుకు ఏడ్చాలి? కాలి బాధ కూడాను కన్నుకు ఉంటుండాలి. అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ, ఈ నారాయణత్వం అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది దేహ సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఏ అంగమునకు ఏ యొక్క భాగమునకు ఏ ప్రమాదం జరిగినప్పటికీ అన్ని భాగములు కూడాను అన్ని అంగములు కూడాను కొంతవరకు దుఃఖిస్తాయి, ఏ అంగమునకు ప్రమాదము తప్పినా అన్ని అంగములు కూడాను ఆనందిస్తాయి. దీనికి ఇంకొక ఉదాహరణగా మీరు తీసుకోవచ్చు, ఇది హస్తము, ఇది ఐదు వేళ్లతో కూడి ఉంటున్నది. ఈ ఐదు వేళ్లతో కూడినటువంటి హస్తములో మొట్టమొదటిది బొటన వేలు, ఇది ఒక సంస్థ సత్యసాయి సేవా సమితి. ఈ చూపుడు వేలు ఇది సత్యసాయి మహిళా విభాగము. ఈ మహిళా విభాగంకు సేవాదళములకు రెండింటికి సన్నిహిత సంబంధాన్ని కూర్చేటువంటి సేవాదళము ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి వేలు. ఈ మూడు సంస్థలకు కూడా ఉత్సాహాన్ని అందించి ఉల్లాసాన్ని కలిగించి భజన చేత ఉర్రూతు లూగింపజేసేటువంటిది భజన సంస్థ నాలుగవది. నిర్మల నిశ్చల నిస్వార్థమైన యొక్క బాలబాలిక స్వరూపాన్ని ధరించినటువంటి ఈ పొట్టిది చిన్నది, ఈ బాల వికాసి ఈ బాలులే భావి భారతోద్ధారకులు. దీనికి ఇంకొక విధంగా కూడా మీరు యోచించవచ్చును, ఎవరికైనా ఏదైనా మనం బుద్ధి చెప్పాలంటే ఏ వేలు మొదలుపోతుండదో మీరు యోచించేసుకోండి. బుద్ధి ఉందా లేదా అంటే ఈ పిల్లవాడు ముందు పోతున్నాడు. వీళ్లే భావి భారతోద్ధారకులు, ప్రపంచానికి బుద్ధి నేర్పేటువంటి వారు వీరే. కనుక ఈ ఐదు సంస్థలు కూడా ఏకమైనప్పుడే ఒక్క కార్యాన్ని మనం సాధించడానికి వీలవుతుంది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క భజన మండలం, ఒక బాల వికాస్ కానీ ఒక భజన మండలం కానీ ఒక సేవాదళము కానీ ఒక మహిళా విభాగం కానీ ఒక సేవా సమితి కానీ ప్రత్యేకించి పనులు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఐదుగురు కూడాను ఏకమయ్యే ఈ పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా మరొక విషయాన్ని కూడా మీరు చక్కగా గుర్తించాలి, సత్యసాయి మహిళా విభాగము, సత్యసాయి సేవా సమితి, సత్యసాయి సేవాదళం, సత్యసాయి భజన మండలి, సత్యసాయి బాల వికాస్, మహిళా విభాగ్, సేవా సమితి, సేవాదళ్, భజన మండలి, బాల వికాస్, ఈ ఐదు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ ఐదింటి యందు సత్యసాయి ఏకంగానే ఉంటుండాలి. కనుక సత్యసాయి యొక్క తత్వాన్ని మీరు ఏకంగా మీరు భావించినప్పుడే ఈ ఐదు సంస్థలు ఎందుకు కూడాను ఏకమైనటువంటి యొక్క అభివృద్ధిని మీరు పొందడానికి కానీ కార్యదీక్షను సాధించడానికి కానీ ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. సత్యసాయి సేవాదళ్, ఈ పేరుకు తగినటువంటి అర్థాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇది ఒక పుష్పం, అన్ని దళములు చేరి ఒక్క దగ్గర చేరి ఉంటున్నాయి. కనుక మీరెవరు? దళములు. సత్యసాయి సేవాదళము, సేవలు చేసేటువంటి దళములు. ఈ దళము అంతా కూడాను సత్యసాయిలో ఏకమైపోవాలి. సత్యసాయిలో ఏకమైపోవాలంటే సత్యసాయి యొక్క ఆశయాలను, సత్యసాయి యొక్క అభిష్టాలను, సత్యసాయి యొక్క పవిత్రమైన యొక్క ఆదర్శాలను మనము ఏకంగా చేసుకున్నప్పుడే ఈ సేవాదళం కూడాను సార్థకమనేటువంటి రీతిగా రూపొందుతుంది. ఇక్కడ నుంచి ఈ ఆశయాల నుంచి దూరం అయిపోయిందంటే ఈ రేఖలు వేరైపోతాయి. కనుక మీ ఆశయాలను మాత్రమే మీరు లక్ష్యం నందుంచుకున్నప్పుడు సత్యసాయితో సంబంధమే ఉండదు. సత్యసాయి ఆశయాలు కూడాను అతి పవిత్రమైనటువంటివి. లోకసమస్త సుఖినో భవంతు, సర్వులు క్షేమంగా ఉంటుండాలి, సర్వులు ఆనందాన్ని అనుభవించాలి, సర్వులు సుఖజీవితాన్ని అనుభవించాలి అనేటువంటి యొక్క ఆశయమే సత్యసాయి యొక్క ఆశయం. కనుక ఇక్కడ మనము ఏ విధమైనటువంటి భేదభావములకు చోటివ్వక, అహంకార అసూయలకు స్థానమునివ్వక, పవిత్రమైన భావం చేత ఏకోన్ముఖులైపోయి ఒక్క తల్లి బిడ్డల వలె మనం అనుభవించినప్పుడే ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని మనము ఆరగించడానికి అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అనుకోవటంలో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి.
1: in regarding that you are the children of one mother, there is room for a possibility of some difference.
0: ఏకోహం బహుశ్యాం ఒక్క ఆత్మ స్వరూపులుగానే ఉంటుంది అనేకంగా కనిపిస్తున్నారు. ఏకం సత్తు ప్రాభౌదా వదంతి ఒకే పదార్థాన్ని అనేక మంది అనేకంగా చూచినట్టుగా ఒకే ఆత్మస్వరూపమైన దివ్యత్వాన్ని అనేక రూపనామములుగా మనం చూస్తున్నాము. దీనిని ఈ అమెరికన్స్ అంతా కూడాను దీన్ని వాటర్ అంటారు. ఇందులో ఉన్న పదార్థాన్ని ఉత్తరప్రదేశ్ వారు దీనిని పానీ అంటున్నారు. మెడ్రాస్ స్టేట్ వాళ్ళు దీనిని తన్ని అంటున్నారు. సంస్కృతం వారు వారి అంటున్నారు. తెలుగు వారు నీరు అంటున్నారు. ఇన్ని పేర్లు చెప్తున్నారు కానీ ఈ పదార్థాన్ని మార్చలేదు కదా. అదే విధంగానే ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రీతులుగా చెప్తూ వచ్చారు. కనుక మనం అందరూ కూడాను ఆత్మస్వరూపులుగానే భావించుకోవటంలో ఎట్టి భేదములకు కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల భిన్నత్వాన్ని మనం ఏమాత్రం కూడా వేరు చేయక భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మాత్రమే గ్రహించేటువంటి ప్రయత్నానికి మనము సేవాదళం వారు కొంతవరకును ముందంజ వేయాలి. సత్యసాయి సంస్థలలో ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా మనం విశ్వసించాలి. సత్యసాయి సంస్థలలో ఉన్నటువంటి సభ్యులలో ఒకరిపైన ఒకరు ద్వేషమో లేక ఒకరిపైన ఒకరు అసూయనో లేక ఒకరిపైన ఒకరికి కొన్ని విధమైనటువంటి యొక్క భేదాభిప్రాయంలో కలిగినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి పాపంగా రూపొందుతుంది. ఇది సంస్థలకే కేవలము ద్రోహము చేసినట్టు అవుతుంది. ఇట్టి దుష్టబుద్ధులను మన నుంచి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి భావములు ఉన్నటువంటి వారు సంస్థల్లో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు. తెలిసో తెలియకునో పూర్వం గడిచిపోయినది. పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచిపోయినటువంటిది ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ మనకు వాపసు రాదు. రాబోయేటువంటిది మనది కాదు. ఉన్నది స్థిరము లేదు. కనుక మనము దేనిని ఒక స్థిరంగా తీసుకుంటున్నాము, దేనిని మనం సత్యంగా విశ్వసిస్తున్నాము. గడిచిపోయినటువంటి కాలం గడిచిపోయింది. రేపటి దినం మనం ఈ పని చేస్తామని అనుకున్నప్పుడు రేపటి వరకు మనం ఈ ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? కనుక మనము గడిచిపోయినటువంటి భేదభావములకు ఏమాత్రము చింతించక నేటి నుండి అయినా కూడాను సత్యసాయి సంస్థలు యందు అన్యోన్యమైనటువంటి అనురాగమును ప్రేమతత్వమును అభివృద్ధి గావించుకుని ఈ ద్వేష అసూయ అహంకారములను నిర్మూలన చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా సేవాధర్మ లోపల పరుల దోషమును వెతుకుట కంటే తనలోనున్నటువంటి తన దోషమును వెతుకటం అత్యవసరం. పరుల దోషమును వెతికే అధికారం ఎవరికంటే దోషరహితునికి మాత్రమే పరదోషమును వెతికే అధికారం ఉంటుంది. ఇంకా దోషరహితుని యొక్క గుణములు ఎలాంటివి? తాను దోషరహితుడు కావటం చేత అతనికి ఎక్కడ కూడా నువ్వు దోషములే కనిపించవు. ఇంకా దోషమును తాను ఏ రీతిగా వెతకగలడు? కనుక నేను దోషరహితుణ్ణి అని అనుకుంటే కూడా నువ్వు దోషాన్ని వెతికే అధికారం లేదు. నేను దోషుణ్ణి అనుకుంటే కూడా నువ్వు దోషాన్ని వెతికే అధికారం లేదు. కనుక మన దోషములను మనము చక్కగా వెతుక్కొని మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేసుకుని పవిత్రతను అభివృద్ధి భావించుకోవటం అత్యవసరం. నిజముగా 10,000 మంది సేవాదళం వారు ఇందులో సమావేశమైనారంటే ఇంకా రానటువంటి వారు రాలేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఇంతమంది సేవాదళ సభ్యులు ఉండినప్పటికీ ఇంతమంది సేవా సభ్యులు చేయవలసిన పని చేస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానం. మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు. ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము. ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి? కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము, కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము, బజార్లు ఊడుస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఉపన్యాసాలు ఇస్తున్నాము. మనం చేయవలసిన సేవలు భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికి ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి? మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదళ సభ్యులు చేపట్టాలి. అంతేకాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు. వీటితో పాటు అవి కూడా నువ్వు మార్పు కావాలి. ఈ టమ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము. ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టమ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా? లోపల వెలుపల కూడాను పరిశుద్ధం చేయాలి. ప్రత్యేకంగా లోపలనే పరిశుద్ధం కావాలి. కనుక ఈ గ్రామముల యొక్క బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామంలో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలు కూడా కొంచెం పరిశుద్ధం కావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి. ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు. ఈ కొన్ని వేలు కొన్ని నూర్లు ఉండినటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు నువ్వు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అని చెప్పని ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, అది కోట్ల కొలది ధనమును వ్యయం చేస్తూ. కానీ ఆ గ్రామాలకు ఏదో కొన్ని ఆసుపత్రి కట్టడమో లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. మనం ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసములు ఏమిటి అని మొట్టమొదట గుర్తించాలి. ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి, ఈ విధమైనటువంటి దీనివల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి. కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడం మానిపించి, జూదాలు మానిపించి, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతనకు వారి కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. ప్రేమ స్వరూపులారా, జీవులను బాధించి దేవుని పూజించినంత మాత్రం భక్తి కానేరదు. మొట్టమొదట మనము పరుల యొక్క దురభ్యాసములను, పరుల యొక్క దుష్భావములను దూరం చేసే ముందుగా మనలో అలాంటి దురభ్యాసములు లేకుండా చేసుకోవాలి. అలాంటి వారే ఇలాంటి సేవా సంస్థల్లో చేరడానికి అధికారం ఉంటుంటారు. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క చూపులు, మానవుని యొక్క డ్రస్సు అనగా వేషములు, ఇవన్నీ కూడా తన యొక్క నిజ స్వభావాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. కనుక మానవుని యొక్క తలంపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సభ్యుల యొక్క చూపులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. ఈ సేవాదరణ యొక్క వారి పలుకులు చాలా పవిత్రమైనట్టుగా ఉంటుండాలి. వారు వేసేటువంటి యొక్క డ్రెస్ కూడాను చాలా పరిశుద్ధమైనట్టుగాను గౌరవమైనటువంటిదిగాను ఉంటుండాలి. పరులను అనుసరించేటువంటి యొక్క అనుకరణలో మాత్రము సేవాదళం వారు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. సేవాదళం వారికి ఏ విధమైనటువంటి ఆడంబరం కానీ అనుకరణ కానీ ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి క్వాలిటీ. నీ హృదయాన్ని నీవు అనుసరించు, నీ భావాన్ని నీవు అనుసరించు, అంతేకాని పరులను నీవు అనుసరించద్దు. అందుకోసమనే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను కొన్ని సూక్తుల లోపల, ఫాలో ది మాస్టర్. నీ మాస్టర్ ఎవరు? నీ సూపర్ కాన్షియస్నెస్. ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఈ నాలుగింటిని మీరు అనుసరించినప్పుడే మీరు సరి అయినటువంటి వారిగా రూపొందింపచేస్తుంటారు. ఇది ఈ విధమైనటువంటి వ్రతము, ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ సేవాధర్మం లోపల తప్పక గట్టిగా నిలచాలి.

0: శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు, సేవాదళ సభ్యులకు మాత్రమే కాదు, స్వామి చేసిన ఈ దిశానిర్దేశం రూపకల్పన యావత్ మానవాళినే సరైన మార్గంలో నడిపించే దివ్య సందేశమిది. ఈ దివ్యోపన్యాసం స్వామివారు 1978 నవంబర్ 22 భక్తులకు అనుగ్రహించారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ శుభతరుణంలో కొన్ని మధుర క్షణాలను గుర్తు చేసుకుందాం. స్వామితో అతి సన్నిహితంగా మెరిగిన సాయి పూర్వ విద్యార్థి శ్రీ కె అరుణ్ కొంతకాలం రేడియో సాయికి కూడా సేవలు అందించారు. శ్రీ అరుణ్ ఇప్పుడు తమ తీపి జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. పరిచయకర్త శ్రీ రంగనాథ్ రాజుతో పాటు మనం కూడా విందాం.
1: సాయిరామ్, యజ్ఞేశుడు, విశ్వంభరాక్షుతు, శవనమంగళ నామధేయుడు, లోకస్వరూపుడు, ఆపన్న భక్తి జనార్థ వికండు, దీక్ష లోకాదారుడు, తీర్థపాదుడు అగు మన బంగారు స్వామికి సేవలందించి రేడియో సాయి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి అరుణ్ కుమార్ బ్రదర్, మీరు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన అదృష్టం ఇది.
2: సాయిరామ్
1: బ్రదర్, మీరు ఎన్నో సంవత్సరాల పాటు రేడియో సాయిలో పనిచేశారు, తరువాత మళ్లీ స్టూడియోకి వచ్చి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతుంటే మీకు కలుగుతున్నటువంటి భావాలేంటి?
2: సాయిరామ్ రాజు, మొట్టమొదట చాలా సంతోషంగా ఉంది నాకు ఇవాళ ఈ సంభాషణ నీతో పాటు జరుపుతున్నందుకు. స్వామి కవి అని ముద్దుగా పిలిచే నువ్వు మంచి చక్కటి పద్యంతో ఆరంభించావు. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇదే ప్రదేశంలో నేను 4 సంవత్సరాల పాటు స్వామి నాకు ఇచ్చిన ఈ యొక్క రేడియో సాయిలో పనిచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని ఈ 4 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలో ఎన్నో మధురానుభూతులు నాకు మదిలో మెదులుతున్నాయి. ముఖ్యంగా లైవ్ అని నాకు మన రేడియో సాయి సోదరుల నుంచి కవర్ వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఎప్పుడైతే లైవ్ అని చెప్పారో, నాకు మొట్టమొదట అసలు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రాము ఎప్పుడైతే ఈ
1: 2001లో
2: దాన్ని ప్లాన్ చేశారు స్వామి.
1: ఏ సందర్భంగా అది?
2: అది స్వామి బర్త్డే టైంకి. స్వామి బర్త్డే టైంకి మొట్టమొదటిసారిగా లైవ్ టెలికాస్ట్ చేయాలని రేడియో సాయి మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన వరల్డ్ స్పేస్ శ్రోతలందరికీ కూడా వినిపించే విధంగా ప్లాన్ చేశారు. అప్పుడు అన్ని మా బృందం అంతా కూడా అన్ని తయారు చేసుకుంది, అన్ని రిహార్సల్స్ వేసుకున్నారు, మెషిన్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మైకులన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్ని చూసుకుని అంతా బాగుంది, సవ్యంగా జరగాలి అని అనుకున్న తరుణంలో కరెక్ట్గా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యే ముందర ఏదో ఒక కారణ సాంకేతిక లోపం వల్ల ఈ సిగ్నల్కి అంతరాయం కలిగింది. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి నుంచి కూడా ఎంత ట్రై చేసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఈ సిగ్నల్
1: అన్ని చూసుకున్నారు.
2: ఆ టైంకి ఒక గంట ముందర అది సెలబ్రేషన్స్ గాని మన స్వామి యొక్క ఇది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో సాంకేతిక లోపం వచ్చి ఈ సిగ్నల్ వెళ్లడం
1: టెక్నాలజీగా మారింది
2: స్వామి అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు, సాంకేతిక నిపుణులు అంత ట్రై చేసినా కూడా ఈ ప్రశాంత నిలయం లోపల ఉన్నటువంటి మైక్లో ఉన్న సిగ్నల్, ఏదైతే మైక్లోంచి స్వామి ప్రసంగాన్ని వినిపిస్తారో అక్కడి

0: టెక్నాలజీ టెక్నాలజీగా మారింది,
1: టెక్నాలజీగా మారింది సార్ అంటుంటారు కదా. అది చాలా మంది పెద్దలు సాంకేతిక నిపుణులు అందరూ కూడా దాన్ని ట్రై చేశారు సరిదిద్దడానికి, కానీ అది సరి కాలేదు. అందరూ కూడా ఇంకా ఈసారి ఇది విఫలం అయిపోతుందేమో ఈసారికి ఇది అని అనుకుంటూ ఉండగా స్వామి వచ్చి ప్రసంగాన్ని ప్రారంభించే కొద్ది నిమిషముల ముందు ఎవరి ప్రమేయం లేకుండా ఆ యొక్క సాంకేతిక లోపం దానంతట అదే సరిదిద్దుకుని విజయవంతంగా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అది నాకు ఈ లైవ్ టెలికాస్ట్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి అన్నారో నాకు అదే గుర్తొచ్చింది. కాబట్టి ఇందులో మనం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా స్వామి చేతిలో ఉంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఈ బృందం ఈ మన సోదరులు చేస్తున్నా కూడా అంతా స్వామి చేతిలో. ఆ మొదటిసారి మేము దాన్ని ఆరంభిద్దాం అనుకున్నప్పుడే స్వామి మాకు చెప్పకనే చెప్పిన సందేశం ఏమిటంటే ఈ మొత్తం కూడా ఈ రేడియో సాయి వ్యవస్థ అంతా కూడా తన చేతిలో ఉంది, తను ఎప్పుడు ఏది ఎలా జరగాలి అన్నది అంతా తన పర్యవేక్షణలో ఉంది అన్న సందేశాన్ని మాకు అవగతమయ్యేలాగా చేశారన్నది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్ని మంచి ప్రోగ్రాములు ఇంతమంది శ్రోతలు ఇంతమంది తమ అనుభవాల్ని పంచుకుంటున్నారంటే అది వ్యావహారికంగా మన రేడియో సాయి బృందం చేస్తున్న తప్పకుండా అది స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నది అన్నది నా యొక్క విశ్వాసం.
0: బ్రదర్, స్వామి మీరు మధుర జ్ఞాపకాలు అంటుండే నాకు ఒక చక్కని జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి ఉన్నట్టుండి మాట్లాడమన్నారు. మాట్లాడమనేసరికి భయంతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాట్లాడమన్నారు, 12 గంటల వరకు ఈ మెసేజ్ పంపించారు. భయంతో ఏం చేయాలో తెలియక ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి గణేషన్ దగ్గరికి వెళ్ళాను. బాగా కోపగించుకున్నాను, అంటే ఒక విధంగా చెప్పాలని తిట్టాను గణేషుని. తిట్టిన తర్వాత వెనక్కి వచ్చి మాట్లాడిన తర్వాత స్వామి ఏం తెలియనట్టే అన్ని విన్నారు, బాగానే ప్రసంగం బాగానే అయింది. అన్ని అయిన తర్వాత వెనక గణేష్ వెనక స్వామి నిలబడి నా దిక్కు చూస్తూ ఎంత దిగుడు తవరా అన్నారు అని చెప్పి అన్ని నాకు చెప్పాడు అని గణేష్ని ఉద్దేశిస్తూ అన్ని చెప్పారు, అన్ని చెప్తాడు వాడు అన్నట్టు నాతో అన్నారు. అయితే ఈ సంఘటన గుర్తుకొస్తుంది. దీంతో పాటు నేను కూడా ఎన్నోసార్లు చదువుకుంటున్న సమయంలో మీకు గణేషన్ ప్రార్థనకు రేడియో సాయిలో ప్రవేశానికి ఓ విచిత్రమైన సంబంధం ఉందని వింటూ వచ్చేవాడిని. అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు, అసలు మీరు రేడియో సాయిలో ఏ విధంగా ప్రవేశించారు, అంటే స్వామి ఏ విధంగా మిమ్మల్ని రేడియో సాయిలో విద్య అభ్యసించిన తర్వాత వ్యవస్థగా సభ్యులు ఒకరిగా చేశారు మిమ్మల్ని?
1: మంచి ప్రస్తావన తీసుకొచ్చావు రాజు. నా MBA నేను 2001లో పూర్తి చేశాక స్వామి దగ్గర ఉండాలని వెయిటింగ్ బాయ్స్ లో, అంటే వెయిట్ చేసి స్వామి దగ్గర ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అని చెప్పేసి ఒక ఆశతో నేను వెయిట్ చేయడం జరిగింది. కొన్నాళ్ళు వెయిట్ చేశాను, వేచి చూశాను, స్వామి దోబోచులాడి మొత్తానికి 2001 సెప్టెంబర్లో నాకు స్వామి ఉద్యోగం ఇచ్చారు అని అనడానికి లేదు, దాని ఉద్యోగం అనడానికి లేదు, సేవకు ఒక అవకాశం ఇచ్చారు. అనుకోని పరిస్థితుల్లో నాకు స్వామి దర్శనంలో తనతో పాటు వచ్చి అప్పుడు సహాయంగా ఉండడము, లేక ముఖ్యంగా ఆ సమయంలోనే పాద నమస్కారాన్ని నిలిపివేశారు స్వామి. అంత హృదయంలోనే మీరు స్వామి యొక్క నమస్కారాన్ని మీరు హృదయంలోనే చేసుకోండి, స్వామి అన్ని చోట్ల ఉన్నారన్నది భక్తులకి ఉపన్యాసంలో చెబుతూ తన వెంట ఇద్దరు పిల్లలు ఉంటే సున్నితంగా భక్తులకి ఇంక పాద నమస్కారము చేసుకోరాదని సున్నితంగా చెప్పడానికి పనికొస్తారు అని చెప్పి ఆ సేవ కోసం విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తున్న తరుణంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు స్వామి అవకాశం ఇచ్చారు సెప్టెంబర్లో. అప్పటి నుంచి నేను స్వామి వెంట వెళ్లడము, స్వామికి భక్తులకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని డైరెక్ట్

0: దర్శనంలో చూడడం, అదంతా అదొక అద్వితీయమైనటువంటి అనుభూతి. అది జరుగుతూ వచ్చింది. అయితే ఒక అఫీషియల్ గా ఉద్యోగం ఫలానా సెంట్రల్ ట్రస్ట్ లేకపోతే హాస్పిటల్ అనో లేకపోతే ఇన్స్టిట్యూట్ అనో ఉద్యోగం అంటూ ఏమీ ఇవ్వలేదు స్వామి. నేను కూడా అది ఆ సేవలో ఆనందంగా గడుపుతూ వస్తున్నా గానీ ఒక పక్క నుంచి వ్యావహారికంగా జీవితం గడపడానికి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ మనీ ఓ పక్క నుంచి అయిపోతూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి కరెక్ట్ గా నా దగ్గర ఒక 1000 రూపాయలు ఎంతో మిగిలిన్నాయి. అప్పుడు నేను కూడా మా ఇంట్లో వాళ్ళని అడగడం ఇష్టం లేని పరిస్థితుల్లో ఎటు ఏం చేయాలో దిక్కుతోచక కొన్నాళ్ళు.
1: అది కూడా మీరు ఒక ఐఐటి స్టూడెంట్ అయ్యండి, ఎంబీఏలో చాలా హై ర్యాంకింగ్ తో పాస్ అయిన తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ అడగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
0: ఇబ్బందిగా ఉంటుంది. పైగా నేను ఒకటే అనుకున్నాను, స్వామి ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నాను కాబట్టి ఏదైనా నువ్వే చూసుకోవాలి, మీరే నన్ను రెస్పాన్సిబిలిటీ మీదే అన్న భావనలో ఉండేవాడిని. అందువల్ల నేను ఒకరోజు నాకు కొంత విసుగొచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఏమిటి స్వామి, నాకు ఇంకా ఏం ఉద్యోగం ఇవ్వటం లేదు, మరి నా జీవితం ఎట్లా గడిచేది, నేను ఇంకెవరిని అడగాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు రాత్రి మన ఆశ్రమం గేట్ దగ్గర ఉన్న గణేష్ గణేష్ ఉన్నారు కదా మీరు చెప్పినట్టే, అక్కడ నించుని నేను మనసులో చాలా స్వామిని ఒక రకంగా నిందించానని చెప్పాలి. చెప్పాను, స్వామి ఈ విధంగా నా దగ్గర డబ్బులు అయిపోయే పరిస్థితి వచ్చింది, నేనైతే ఇంకా ఎవరిని అడగదలుచుకోలేదు, మీరు మరి నన్ను ఎట్లా సాగుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం అని చెప్పి ఇంతకంటే నేను మీకు చెప్పిన దానికంటే నిందాత్మకంగానే మనసులో చాలా గట్టిగా అనుకున్నాను. అనుకుని మర్నాడు నేను దర్శనంలో స్వామి యథావిధిగా స్వామి వస్తే స్వామి వెంట వెళ్తున్నాను. స్వామి కూడా ఏమి కానట్టే జస్ట్ నా వైపు చూసి ఒక చిన్న చిరుమంద హాస్యం చేశారు. దర్శనం అయిపోయాక మామూలుగా ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచారు. నేను వచ్చి ఆ వరండాలో కూర్చుంటాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లి ఆ తలుపు అందరిని పిలిచి తలుపు మూసి మళ్ళీ ఉన్నట్టుండి తలుపు తెరిచారు. తలుపు తెరిచి నా వైపు చూసి నువ్వు రా అన్నారు. నేను వెళ్లంగానే స్వామి మన రేడియో సాయి ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరామన్ గారిని పిలిచి ఈ అబ్బాయికి నువ్వు రేడియో సాయిలో ఉద్యోగం ఇచ్చేసేసి అని చెప్పి సరే మంచిది నువ్వు పో అని ఆయన బయటికి పంపించి నన్ను లోపలికి పిలిచారు. అంటే టోటల్ గా నేను కొద్ది ఒక క్షణం ఏంటి స్వామి సడన్ గా ఇలా చేస్తున్నారు అని నేను నిర్ఘాంతపోయాను. వెంకటరామన్ గారు కూడా నిర్ఘాంతపోయారు, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇట్లా రేడియో సాయికి ఎవరన్నా ఉంటే బాగుంటుంది పిల్లలంటే ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఉన్న వాళ్లతో సరిపెట్టుకోండి అని స్వామి అన్నారని వినికిడి. సో ఆయన కూడా ఇంకా మనం అడగడానికి వీల్లేదన్న ఉద్దేశంతో సడన్ గా స్వామి ఈ విధంగా లేదు మీరు ఈ అబ్బాయిని రేడియో సాయిలోకి తీసుకో అని చెప్పడం. తర్వాత స్వామి అదే ఇంటర్వ్యూలో చాలా మందికి పరిచయం కూడా చేశారు. చేసి ఈ అబ్బాయి మన రేడియో సాయి విశ్వవ్యాప్తంగా స్వామి యొక్క సందేశాన్ని వినిపించడానికి రేడియో సాయి అని మనం స్థాపించాం, ఇందులో పనిచేస్తాడని చెప్పేసి ఇంకా అంజలిదేవి వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంతో గర్వంగా ఇది మన రేడియో సాయిలో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా స్వామి నాకు ఆ రోజు అనుకోకుండా మన సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఈ రేడియో సాయి విభాగంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
1: రాత్రి జరిపిన ప్రార్థనకి
0: డైరెక్ట్ స్వామి నాతో, అంటే అది బయటకు వచ్చిన తర్వాత ఏమిటిది ఏం జరిగిందని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే ఆ రాత్రి నేను ఈ విధంగా నిందించినందుకు నాకు ప్రతిఫలంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు స్వామి అని నాకు అనిపించింది. ఇంకొక తమాషైన విషయం ఏంటంటే నా దగ్గర ఉన్న 1000 రూపాయలు ఖర్చు అయిపోయిన రోజే నాకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నుంచి ఫస్ట్ శాలరీ పడింది. కాబట్టి 10 రూపాయలు కూడా ఎవరిని అడగడానికి అవకాశం, నేను ఏదైతే స్వామికి కండిషన్ పెట్టానో ఇంకెవరిని అడగను అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి నాకు ఆధ్యాత్మికంగాను ఈ ప్రాపంచికంగాను కూడా నన్ను ఒక మంచి ఆనందకరంగా స్వామి చూసుకుంటున్నారు. ఈనాటికి కూడా నేను ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు, ఇప్పటిదాకా స్వామి చూసుకున్నారు. సో స్వామి చెప్తుంటారు, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది, నీడ మీద ఎక్కితే మీకు దొరికేవి నీడ కాయలే నీడ నీళ్ళే. నిజమైన కొబ్బరి చెట్టు ఎక్కితే నిజమైన కాయలు నిజమైన నీళ్లు దొరుకుతాయి, అలాగే నీడ మీద కూడా మీరు ఎక్కుతారు. కాబట్టి స్వామి సేవలో ఉన్నందుకు స్వామి తన ఆధ్యాత్మిక సందేశాన్ని నాకు అందించారు. అతనికి భౌతికంగా కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండేటట్టు చూసుకున్నారు. అది రేడియో స్థాయిలో ప్రవేశించడం వెనక ఈ విధమైన ఇన్సిడెంట్ జరిగింది.
1: యోగక్షేమ మహామిహ అన్న విధంగా అన్ని విధాలుగా స్వామికు చక్కని అనుభూతులు అందించారు. మరి మీరు 4 సంవత్సరాల పాటు రేడియో స్థాయిలో సేవలు అందించిన తరుణంలో, అది ఒక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనప్పుడు స్వామికి ఆ దిశలో ఆ సమయంలో రేడియో స్థాయి పుడుతున్నటువంటి సమయం, అది జన్మ నందుతో ఒక వ్యక్తిగా మారుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలో సాధారణంగా స్వామి ఒక సంస్థను కానివ్వండి ఒక వ్యక్తిని కాని తీర్చిదిద్దేటప్పుడు ఎంతో సమయం దాంతో గడుపుతూ ఉంటారు. అంటే ఈ తరుణంలోనే స్వామి రేడియో స్థాయితో చాలా సమయం గడిపే ఉంటారు, తప్పకుండా గడిపి ఉంటారు.
0: తప్పకుండా.
1: అప్పుడు ఆ సమయంలో దాదాపు ఎన్నో సంఘటనలు కానివ్వండి, తీపి జ్ఞాపకాలు కానివ్వండి మీకు ఉంటాయి, వాటిని కొన్నింటిని మన శ్రోతల కొరకు ఒకసారి గుర్తు చేసుకుంటారా?
0: తప్పకుండా. ముఖ్యంగా మొదటి నుంచి కూడా స్వామి మమ్మల్ని అందరినీ ప్రేరేపితం చేశారు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మా బృందాన్ని ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఏదైనటువంటి పని చేస్తున్నారు మా పిల్లవాళ్ళు అని చెప్పి ఆ ప్రేరేపితం చేశారు. ఫస్ట్ స్వామి ముందు ప్రేరేపితం చేస్తారు, మనలోని ఆ ఉత్సాహాన్ని ఉట్టిపడేటట్లు చేస్తారు. అంతేకాకుండా చాలాసార్లు ఏం జరుగుతున్నది, ఎట్లా మీరు చేస్తున్నారు అని ప్రశ్నలు కూడా వేస్తుండేవారు. నన్ను ఇండివిజువల్ గా కానీ లేకపోతే వెంకటరామన్ గారిని పిలిచి, ముఖ్యంగా రేడియో స్థాయి మొదలైనప్పుడు ఈ స్టూడియో ఉండేది, మనం ఈ కూర్చున్న స్టూడియో ఉండేది కాదు. యాక్చువల్ గా అప్పుడు ప్లానిటేరియం నుంచి కొంతవరకు నడిపించాము. ఇందులో కూడా కొంత మేక్ షిఫ్ట్ గా చిన్న ఆఫీస్ లాగా చేసుకుని నడిపించాం అనమాట. యాక్చువల్ గా దిస్ ఈస్ మనం ఇప్పుడు కూర్చున్న బిల్డింగ్ EHV బిల్డింగ్ అనేవారు, ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్. ఇట్స్ నాట్ డిజైన్డ్ ఫర్ అ స్టూడియో. దాన్ని అప్పుడు స్వామి స్టూడియో కింద కన్వర్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మన స్వామి యొక్క డివోటీస్ టీవీఎస్ గోపాల్ కృష్ణను వీళ్ళందరూ కూడాను, గోపాల్ శ్రీనివాసన్ వీళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఒక అందమైనటువంటి స్టూడియో కింద తీర్చిదిద్ది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ మైకులు రికార్డింగ్ ఫెసిలిటీస్ కంప్యూటర్స్ అన్ని కూడా సమకూర్చడం జరిగిందనమాట. స్వామి మాతో మాట్లాడకపోయినా గోపాల శ్రీనివాసన్ గారితో మాట్లాడి అన్ని కూడా దగ్గరుండి అరేంజ్ చేయించారు స్వామి. ఇవాళ మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఆ ఇన్సెప్షన్ దీని ఆరంభం టైంలో స్వామే దగ్గరుండి గోపాల్ శ్రీనివాసన్ కి చేసి డైరెక్ట్ మార్గదర్శనం చేసి దీన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఈ స్టూడియో రెడీ అయిపోయిందో మేమందరం వెళ్ళి స్వామిని పిలిచాం, స్వామి స్టూడియో అంతా రెడీగా ఉంది అని. అంటే స్వామి వస్తాను, తప్పకుండా వస్తానన్నారు. స్వామి ఒకరోజు ఉదయాన్నే దర్శనం అయిన వెంటనే కారులో వచ్చారు. సో మేమందరం కూడా రెడీగా ఉన్నాం. దాని తాలూకు వీడియో కూడా మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది, మీరు ఎప్పుడైనా మన శ్రోతలు అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా చూడొచ్చు. వచ్చి ఈ దీనికోసం ముఖ్యంగా మా పిల్లల్ని ఎవరైతే బృందం ఉన్నారో వాళ్ళని కాకుండా దీనికోసం అనేక టెక్నీషియన్స్ పనిచేశారు, ఆడియో ఎక్స్పర్ట్స్, వాళ్ళందరికీ కూడా స్వామిని అది చూడడం మొట్టమొదటిసారి. అందరూ కూడా కార్పెంటర్స్ అందరూ కూడా పనిచేశారు. వస్తానే వాళ్ళందరినీ కూడా స్వామి బాగా బ్లెస్ చేసి స్వామి ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక ఆడియో రికార్డిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయనకి విభూతి సృష్టించి స్వామి ఇచ్చేసరికి కంటే కన్నీళ్లు పర్యంతం అయ్యాడు అతను. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా, ఈ స్టూడియోలో మనం కూర్చున్న ప్రతి ఒక్క చోట కూడా స్వామి యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్న చోటే స్వామి కూర్చి వేసుకుని కూర్చున్నారు, ప్రతి మైక్ ను ముట్టుకున్నారు, ప్రతి రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని ముట్టుకున్నారు, ముట్టుకుని బ్లెస్ చేసి అంతా కూడా ప్రేమగా తన పిల్లల్ని నిమురుతున్నట్టే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నిమిరారు. మేమేదో స్వామి ఇది ఇది అంటే తెలుసు తెలుసు తెలుసు అని ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్టూడియో ద్వారా స్వామి యొక్క సందేశం జగద్వ్యాప్తం అవుతుంది అన్న ఆశ్వాసన ఆ రోజు మాతో మా అందరితో కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి స్వామి నిజంగా ఇది స్టార్ట్ చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ బిల్డింగ్ అని. నిజంగా చూస్తే అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రేడియో సాయి, ఈ స్టూడియోస్, ఈ మీరు ప్రసారం చేసే కార్యక్రమాలు నిజంగా చూస్తే దిస్ ఈజ్ ఈహెచ్బి బిల్డింగ్ ఓన్లీ. ఇది ఈహెచ్బి బిల్డింగ్ అందు ఈ రేడియో అనే సాధనం ద్వారా స్వామి తన మానవత్వం ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని సాధనల ద్వారా అందిస్తున్నారు.
1: రేడియో అంటుంటే నాకు ఒక దీనికి ఒక చక్కని విషయాన్ని మీరు చదువుతున్న రోజుల్లో మీరు మా అందరికి చెప్తుండేవారు, అది ఒక్కసారి అది మన శ్రోతలకు ఒకసారి గుర్తు చేసుకుంటారు బ్రదర్. రేడియో స్వామికు ప్రత్యేక ఏ విధంగా చెప్పారు?
0: అదే అంటే స్వామి యొక్క ఎలా ఉంటుందంటే మాటల్లో ఆధ్యాత్మికాన్ని అతి సులువుగా నేర్పించగలిగే తల్లిలాంటి ప్రేమ స్వామి. ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్ లో నేను స్వామి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏమిరా ఎట్లా జరుగుతున్నది స్వామి, బాగా జరుగుతున్నది అంత రేడియోలో కార్యక్రమాలు అవి బాగా జరుగుతున్నాయా అంటే బాగా జరుగుతున్నది స్వామి. అప్పుడు స్వామి ఈ రేడియోలో నీకు వస్తున్న తరంగాలు కనిపిస్తున్నాయా అని అంటే కనిపించట్లేదు స్వామి. మరి అది ఎట్లా వినాలి అంటే స్వామి దానికి ఒక రేడియో సెట్, వరల్డ్ స్పేస్ అనే ఒక రేడియో సెట్ ఉంది, దాన్ని పెట్టుకుంటే వినిపిస్తుంది. రేడియో ఉంటే వినిపించేస్తుందా? రేడియో ఉన్నంత మాత్రాన్ని వినిపిస్తుందా అంటే లేదు స్వామి, దాన్ని మనం కరెక్ట్ గా దానికి ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీ ఉంది, దాన్ని మనం దానికి ట్యూన్ చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా స్వామి యొక్క సందేశాన్ని రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ద్వారా వినవచ్చు అని చెప్పాను. అంటే స్వామి కదా, అదేవిధంగా నీకు కనిపించినప్పటికీ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు. ఈ రేడియో అనేది నీ బాడీ. ఎప్పుడైతే నీ బాడీని నీ మైండ్ని నువ్వు కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి గనక ట్యూన్ చేసుకుంటే అప్పుడు నీవు కూడా ఏ విధంగా అయితే స్వామి సందేశం రేడియోలో వినిపిస్తుందో నీకు కూడా భగవత్తత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పి చాలా సులువుగా చాలా అర్థమయ్యే రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో
1: భగవద్
0: సర్వవ్యాపకత్వాన్ని వేదాంతాన్ని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా స్వామి మేమంతా కూడా స్వామి వింటున్నారో లేదో అని అనుకుంటుండే వాళ్ళం, కానీ ఒక్కొక్కసారి ఉన్నట్టుండి సాయంత్రం ఎప్పుడైనా స్వామి దగ్గర కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి స్వామి వెంకటరామన్ గారిని ఎవరినో, ఇవాళ నువ్వు ఇది మాట్లాడినవే అట్లా ఎందుకు మాట్లాడినావు అది. స్వామి రూమ్ లో కూడా ఒక రేడియో పెట్టించుకుని స్వామి అప్పుడప్పుడు సాయంత్రాలు వింటుండేవారు అనమాట, ఏ విధమైన కార్యక్రమాలు వస్తున్నాయి అంత చొరవ తీసుకుని అంత ఇంట్రెస్ట్ తీసుకుని. సో మాకు కూడా ఏమనిపించేదంటే అమ్మో స్వామి ఎప్పుడు వింటున్నారు ఈ సందేశాన్ని, సో మనం కూడా దీన్ని సరైన రీతిలో అందించాలి అన్న ఉద్దేశంతో ఉత్సాహంగా ఆనందంగా మొత్తం ఒక వసుదైక కుటుంబకంగా మేము ఆనందాన్ని అనుభవిస్తూ రేడియో సాయిలో పనిచేయడం జరిగిందన్నమాట.
1: ఒక సంఘటన, ఒక కవి ఒక సంఘటనను వర్ణిస్తూ ఒక విషయం చెప్తారు అరుణ్ బ్రదర్. కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందంట ఏ వస్తువును తాకినా తాకకపోయినా తన పాంచజన్యం శంఖాన్ని మాత్రం చేతబట్టుకుని ప్రేమతో నిమ్మినారట. అప్పుడు అర్జునుడు వచ్చి, అయ్యా ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి, వాటన్నిటి కాకుండా దీన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ప్రేమతో ఎందుకు దీన్ని తాకుతున్నారంటే ఆయన ఈయన ప్రేమగా చూసి, అర్జున ఇది నా ఉనికిని ప్రపంచానికి తెలియజేస్తుంది, యుద్ధంలో ఎన్ని ఉన్నా ఈ శంఖమే ఎంతో ముఖ్యమైనటువంటిది, అందుకనే ఇదే నాకు అతి ప్రియమైంది అని చెప్పారట. మీరు ఈ రేడియో గురించి చెబుతుంటే దాదాపు ఆ సన్నివేశాన్ని నాకు గుర్తుకొస్తుంది, స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క విషయాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసేటువంటి ఒక శంఖమే పాంచజన్యం రిడ్యూస్ అయి కావచ్చు. చివరిగా మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్నో తీపి జ్ఞాపకాలు స్వామితో మీకు జరిగే ఉంటాయి, ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు?
0: తప్పకుండా, ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో జరిగాయి, కానీ స్వామి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటే నాకు మొదటిసారిగా ఒకటి గుర్తొస్తుంది. అది ఏంటంటే, స్వామి దగ్గర నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రోజు ఉదయాన్నే 6 నేను నా బట్టలు అవి ఇస్త్రీ చేసుకుని స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి స్వామి కోసం వేచి ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను ఒకసారి మార్నింగ్ ఇస్త్రీ చేసుకుంటూ నా రూమ్లో, స్వామి నేను గనక ఇంట్లో ఉండి ఉంటే మా అమ్మ నాన్న ఏం తిన్నావురా, ఏం చేస్తున్నావురా, చిక్కుపోతున్నావురా అని కనీసం కుసర ప్రశ్నలు వేసేవారు. కానీ మరి ఇక్కడ నన్ను మీరు ఏ ప్రశ్నలు వేయరు స్వామి అని అనుకుని నేను మామూలుగా నా డ్యూటీకి వెళ్ళాను. ఆ రోజు దర్శనం అయిపోయింది, ఇంటర్వ్యూస్ అయిపోయి స్వామి పిలిచారు నన్ను లోపలికి. నేను ఒక్కడనే ఉన్నాను, కూర్చున్నాను. స్వామి ఏం సమాచారం అన్నారు. సమంత బాగుంది స్వామి అంటే. ఏం తింటున్నావు అన్నారు. స్వామి ఎక్కడ తింటున్నావు అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్. అక్కడ ఏమేమి చేస్తారు? నేను చెప్పాను ఈ విధంగా చేస్తారు స్వామి. మరి ఇంకేం చేస్తాం, ఇంకెక్కడ తింటున్నావు అంటే నార్త్ ఇండియన్ క్యాంటీన్ లో. అక్కడ ఏమేమి చేస్తారు స్వామి? ఇది గులాబ్ జాము, లేకపోతే ఇది, లేకపోతే రోటి, లేకపోతే ఇది, నార్త్ ఇండియన్ ఐటమ్స్ అన్ని చేస్తారు. అలాగ ఐటమ్స్ అన్ని కనుక్కుని బాగా తినాలి, లేకపోతే చిక్కిపోతావు అని చెప్పి బ్లెస్ చేసి బయటకు పంపించారనమాట. నేను బయటికి రాగానే అప్పుడు ఆలోచించాను, ఏమిటి స్వామి సడన్ గా ఇలాగ ఏ కారణం లేకుండా ఏం తింటున్నావు అని అడిగి కుశల ప్రశ్నలు వేసి పంపించారు అంటే. నేను ఆ రోజు ఉదయం నా మనసులో ఎవరికి తెలియకుండా నేను అనుకున్న భావాన్ని కూడా ఇమీడియట్ గా స్వామి పసిగట్టి ఎప్పటికప్పుడు తన నేను నీకున్నాను, నేను నీ హృదయవాసిని అని తెలియజెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి. మనము మనకి స్వామి ఇచ్చిన అవకాశం, స్వామితో మనం స్పెండ్ చేయగలిగినటువంటి టైం, ఏదైతే మనం స్వామితో గడిపామో, ఇవన్నీ కూడా మనకి మధుర స్మృతులు. ముఖ్యంగా దీన్ని మనం ఈ తరుణంలో మనలో దాచుకోకూడదు. దీనికి ఒక చిన్న కథ చెప్పి మీకు ముగిద్దాము. రామానుజాచార్యులు వారి గురువు గారు ఉండేవారు. ఆయన ఒకసారి రామానుజాచార్యులకి, నీకు నేను మహామంత్రం ఉపదేశిస్తాను, విష్ణు మహామంత్రం, నువ్వు దాన్ని నేను పఠించు రోజు, కానీ నువ్వు ఎవరితోనూ అది పంచుకోకూడదు, పంచుకుంటే నరకానికి పోతావు అని చెప్పేసి రామానుజాచార్యులు వారి గురువుగారు చెప్తారంట. సరే ఏమిటి స్వామి ఆ మంత్రం అంటే? ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆయన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. రామానుజాచార్యులు అప్పుడు వెంటనే గుడి యొక్క గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మొత్తం ఊరు వినిపించేలాగా గట్టిగా అరుస్తాడు. అరిస్తే జనాలందరూ కూడా వచ్చి ఆయన మంత్రాన్ని విని వాళ్ళు కూడా ఓం నమో నారాయణాయ అంటే గురువుగారు వస్తారు. గురువుగారు వచ్చి, నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఈ నారాయణ మహామంత్రాన్ని నీవు ఎవరికి చెప్పకూడదు, నిన్ను పఠిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నరకానికి పోతావు, అందరికీ చెప్పేశావు అంటే రామానుజాచార్యులు అంటారు, స్వామి నేను నరకానికి పోతాను కానీ ఈ మంత్రాన్ని విన్న ఇన్ని వేల మంది స్వర్గానికి పోతారు కదా, నాకు అదే చాలు అంటాడనమాట. కాబట్టి ఈ కథ యాక్చువల్ గా స్వామి చిన్న కథలో చెప్పారు ఒకనొకసారి. కాబట్టి ఇవాళ మనం మనకి స్వామితో జరిగినటువంటి అనుభూతులు గాని అనుభవాలు గాని ఈ నారాయణ మహామంత్రం కంటే ఎన్నో రెట్లు దాని అది శక్తివంతమైనది. ఎంతో మంది ఈ రేడియో ద్వారా వినడం వల్ల స్వామి యొక్క సందేశాన్ని విని స్వామి యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించి వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుతున్నారు అన్న తృప్తి మనందరికీ కూడా స్వామి ఈ కార్యక్రమం ద్వారా కల్పించారు. అందుకు అందరికీ స్వామికి నా యొక్క కృతజ్ఞతలు.
1: బ్రదర్, మీరు విద్యార్థి సమయంలో ఎంతో హృద్యంగా, రమ్యంగా, మధురంగా రచించినటువంటి గేయం కండ్ల ముందర కదలియాడే కర్ణరూపం నీవు, అదే గేయంలో అరుణ కిరణపు కాంతి మిలమిల మెరిసే కడలి మీరు అనేటువంటి పదాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ విధంగానైతే అరుణ కిరణాలు ఆ కడలిని తాకి విశ్వవ్యాప్తమై ఆ కడలి యొక్క సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తాయో, అదేవిధంగా ఏ జన్మ సుకృతమో, ఏనాటి పుణ్యఫలమో, ఆ కిరణాలమై స్వామి అనేటువంటి ఈ ప్రేమ కడలిని తాకి ఈ ప్రేమ సౌందర్యాన్ని ప్రపంచానికి తమదైన శైలిలో తెలియజేసేటువంటి దివ్య అవకాశాన్ని స్వామి మనందరికీ కల్పించారు. ఆ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తూ అదే సమయంలో మీకు జరిగినటువంటి మధుర అనుభూతుల్ని దాన్ని చక్కగా మేళవించి శ్రోతలందరికీ తెలియజేసినందుకు ఒక విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలి అని నాకు వస్తుంది. కానీ స్వామి అంటున్నట్టు ఇదంతా వసుదై కుటుంబకం, మన అందరం అన్నదమ్ముల మధ్యన, తల్లి కొడుకుల మధ్య కృతజ్ఞతలు లేవు, ఇది ప్రేమ అనురాగాలు. స్వామి యొక్క ప్రేమను మనందరము మనదైన శైలి అనుభవించాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఆ భగవంతునికి తల వంచుతూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మనల్ని మనముగా అర్పించుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం.
0: సాయిరాం
1: సాయిరాం.
2: తీపి జ్ఞాపకాల పేరిట రేడియో సాయితో తమకు గల అనుబంధాన్ని వివరించారు సాయి పూర్వ విద్యార్థి కె అరుణ్. పరిచయకర్త శ్రీ రంగనాథరాజు. దశాబ్దాలుగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాలలో స్వామి స్పృశించని అంశమంటే లేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చార్ధామ్ ప్రాంతంలో సంభవించిన ప్రకృతి ప్రకోపం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల విషయంలో స్వామి చెప్పిన అంశాలపై తిరుపతి రేడియో సాయి బృందం మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం, స్వామి సూచనలు అనే కార్యక్రమాన్ని అందిస్తోంది.
3: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రారంభమై 2 వసంతాలు గడిచాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకు సుస్వాగతం పలుకుతున్నాం. మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు అనే అంశం మీద చర్చాగోష్ఠి ప్రసారమవుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి 5 వక్తలు మన స్టూడియోకి విచ్చేశారు. శ్రీ ఎస్బీఎస్ పాండి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి తిరుపతి విభాగం కన్వీనర్గా సేవలందిస్తున్నారు. సాయిరాం పాణి గారు. అలాగే ఆచార్య శకుంతల గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థల చిత్తూరు జిల్లా మహిళా విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాయిరాం శకుంతల గారు.
4: సాయిరాం అండి.
3: అలాగే శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా అధ్యయన మండలి సభ్యులుగా సేవలందిస్తున్నారు. సాయిరాం గోపాలకృష్ణమూర్తి గారు.
5: సాయిరాం.
3: అలాగే శ్రీమతి దేవసేన గారు, వీరు సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం దేవసేన గారు.
4: సాయిరాం అండి.
3: శ్రీ వేమూరి వరప్రసాద్ గారు, వీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సత్యసాయి సేవా సంస్థలు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. సాయిరాం వరప్రసాద్ గారు.
6: సాయిరాం అండి.
3: మీ అందరికీ మా రేడియో సాయి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ముందుగా ఈ చర్చకు దారితీసిన అంశం, దురదృష్టవశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యం. భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు క్షేత్ర దర్శనాలకు విశేష ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పురాణేతిహాసాల్లోనైనా క్షేత్ర దర్శనం, తీర్థస్నానాదులు ఆచరించి ముక్తి పొందిన చరిత్రలు, కథలు మనం వింటూనే ఉంటాం. ఒకప్పుడు సరైన ప్రయాణ సదుపాయాలు లేని రోజుల్లో తీర్థయాత్రలు సలపడం బహు కష్టంగా ఉండేది. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం అనేవారు. అంటే దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతావనికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్లు. కానీ ఈనాడు ఎన్నో సౌకర్యాలు వసతులు వచ్చినా కొంత వ్యయప్రయాసలు కోర్చి భక్తజనం తీర్థయాత్రలు సలుపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి భీభత్సం కేదార్నాథ్ యాత్రికులను ఎంతో కలవరపెట్టింది. కకలావికలం చేసింది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. భగవద్ దర్శనార్థం చేసిన యాత్ర కొంతమందికి అంతిమయాత్రగా మారింది. పుణ్యకార్యాచరణ అయిన తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భక్తుల్లో భగవంతునిపై విశ్వాసం సడలుతుందా? అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు కారణం? అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? తీర్థ స్నానాదుల అంతరార్థం ఏమిటి? ఏ భావంతో దీక్షలు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలి? ఆర్ష సంస్కృతి ఏమి తెలియజేస్తోంది? భగవాన్ బాబా పర్యావరణ పరిరక్షణ గురించి, మానవుని ప్రవృత్తుల గురించి, కర్తవ్యం గురించి ఎలా సందేశాన్ని అందించారు? అందులో మన కర్తవ్యం ఏమిటి? తదితర అంశాలతో కూడిన చర్చాగోష్ఠికి శుభారంభం చేస్తున్నాం. పాణి గారు, సాయిరాం.
4: ముందుగా రేడియో సాయి జరుపుకుంటున్న ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేడియో సాయి మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా తమ దివ్యానుగ్రహాన్ని ప్రసాదించాలని స్వామివారిని కూడా ప్రార్థిస్తున్నాను.
3: చాలా ధన్యవాదాలు పాణి గారు. పాణి గారు, అసలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి? ఎన్నో ఇబ్బందులు వ్యయ ప్రయాసలు కోర్చి వీటిని ఆచరించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి? అందులోని అంతరార్థం తెలియజేస్తారా?
4: తప్పకుండా అండి. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనగానే స్వామివారు చెప్పిన తత్వం ఒకటి గుర్తొస్తుంది. అప్పు చేసుకుని యాత్రలు చేయుట తప్పు తప్పురా ఓనరుడా, జీవాత్మలోనే పరమాత్మ కలడని చక్కగా తెలియము ఓనరుడా. అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా మనలోనే ఉన్న భగవంతుని బయట వెతకటం అనేది అమాయకత్వం అన్నారు బాబా. అయితే ఈ పూజలు, వ్రతాలు, తీర్థాలు చేయ అవసరం లేదా అంటే తప్పక ఆచరించాలి, ఆచరించాల్సింది కూడా. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్న స్వామి మాటల్లో మానవుడు గత జన్మలో చేసిన సత్కర్మల నుండి, దుష్కర్మల నుండి అన్నింటినీ కలబోసి మానవ జన్మను ప్రసాదిస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎత్తటమే ఒక విశేషం.
5: పశు, పక్ష, మృగాదులకు లేనట్టు విచక్షణా జ్ఞానం అనేది మానవునికి భగవంతుడిచ్చిన వరం. పుట్టిన ప్రతి మనిషి తనను గురించి తాను తెలుసుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ నడుచుకోవాలి. సద్గుణాలను పెంచుకోవాలి, సత్కర్మలను ఆచరించాలి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎందరెందరో మహర్షులు, మహాత్ములు వారు ఆచరించి, అనుభవించి, ఆనందించి, తరించి మనకు తెలియజేశారు. మానవ జీవన గమ్యాన్ని నిర్దేశించారు. ముఖ్యంగా మానవుని సంచిత ఆగామి ప్రారంభ కర్మలను అనుసరించి చేయదగిన చేయవలసిన కొన్ని కర్మలను పౌరులు మనకు అందించారు. నిమిత్త కర్మలని, కామ్యకర్మలని, నిషిద్ధ కర్మలని, చివరిగా దోషగా పరిహార కర్మలని నాలుగు విధాలైనటువంటి కర్మలను నిర్దేశించారు. ఈ దోష పరిహార కర్మలనే ప్రాయశ్చిత కర్మలని కూడా అంటారు. మనిషి తనకు తాను జన్మతగా వెంట తెచ్చుకున్న ప్రారంభ కర్మల దుష్ఫలితాలను పోగొట్టుకునే నిమిత్తం ఆచరించాల్సిన కర్మలు ఈ ప్రాయశ్చిత కర్మలు. ఈ ప్రాయశ్చిత కర్మలకు చెందినవే తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు మొదలగునవి. మనం పురాణ కాలం నుండి చూస్తే ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు, పరిపాలకులకు కూడా వారి వారి ప్రారంభ కర్మల నుండి విముక్తులయ్యేందుకు పవిత్ర క్షేత్ర దర్శనాలతో కూడిన తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరింపజేస్తూ వచ్చారు. భారత పురాణ గాథల్లో ఎందరెందరో ఈ తీర్థయాత్రల ద్వారాను, నదీ స్నానాల వల్లను శాప విమోచకులవటం, దృష్టిలేని వారు కనుచూపు పొందటం, అనేక మంది దీర్ఘవ్యాధి గ్రస్తులు వారి వారి వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవటం, ఇలా పుణ్యనదీ స్నానాల ద్వారా వారు వారు చేసిన దుష్కర్మలను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని సత్ఫలితాన్ని పొందారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ద తగ్గిందని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేస్తున్నారు, కానీ దాని అంతరార్థాన్ని తెలుసుకుని నడుచుకోవటం లేదు. తద్వారా అందుకోవాల్సినంత ఫలితాన్ని పొందలేకపోతున్నారు. మునుపటి శ్రద్ద, భావశుద్ది అనేవి భక్తుల్లో కొరవడిందని నా భావన. యాత్రలనేవి ఆధ్యాత్మిక ప్రగతి సోపానాలు. ఒక్కొక్క యాత్ర ఒక్కొక్క మెట్టుగా భావిస్తూ జీవితంలో ఉచ్చస్థితి ఎదగాలి మానవుడు. ఇప్పటి యాత్రల విషయానికొస్తే తిరుమల యాత్రను ఉదాహరణగా తీసుకుంటే ఆనాటి గోవిందనామ స్మరణలు, కాలినడకన మెట్టుమెట్టుకు పూజలు చేస్తూ వెళ్లే భక్త సమూహాలు కొంతవరకు తగ్గాయని నా ఉద్దేశ్యం. తిరుమల యాత్రను గురించి స్వామి ఒకమారు ఇలా చలోక్తిగా అంటారు. తిత్తిబోడి నెత్తిబోడి అయిపోతున్నాయి, కానీ తమో గుణం ఏమాత్రం పోవటం లేదు అన్నారు. అంటే అంతరార్థం తెలియకుండా తలనీలాలు సమర్పించడం, వెంట తీసుకువెళ్లిన ధనం ఖర్చు చేయటం, ఇది కాదు చేయాల్సింది. తలపై ఉన్న నల్లను వెంట్రుకలు చేసిన పాపాలకు ప్రతీకలంటారు. అట్టి తలనీలాలను సమర్పించి అహంకార రహితుడై తెల్లని గుండుపై సుగంధాలను పూసుకుని స్వామిని దర్శించాలి. అంటే పాప ప్రక్షాళన గావించుకుని అహంకారాన్ని వదిలి సాత్విక భావంతో స్వామిని దర్శిస్తే చేసిన యాత్ర సఫలీకృతమవుతుంది. ఇలా ప్రతి క్షేత్రానికి తీర్థాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని చేసే యాత్రే మానవుల్లో పరివర్తనను కలిగిస్తుంది. ఈనాడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ధనదారిద్ర్యం కాదు, గుణదారిద్ర్యం అన్నారు స్వామి. మానవుని ఆధ్యాత్మిక పురోగతికి గుణములే ప్రధానం. సద్గుణాలు సదాచారాల వైపు నడిపిస్తాయి, సదాచారాలు సంకటాలను తొలగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవర్చుకుని శాంతిని పొందే నిమిత్తం యాత్రలు చేయాలి. అయితే వాటి అర్థము అంతరార్థాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. నియమనిష్టలతోటి ననుగొల్చు వారిని కాపాడుచుండుటే దీక్ష నాకు అన్నారు స్వామి. స్వామి అభయవాక్యాన్ని మనసులో పెట్టుకుని నియమనిష్టలు కలిగి పుణ్యతీర్థయాత్ర ఫలాన్ని పొందవచ్చు.
3: చాలా బాగుంది పండి గారు, చాలా వివరించి విశదీకరించి తెలియజేశారు. అసలు ఈ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు ఆచరించాలి, ఆచరించేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఆచరణాత్మకంగా ఈ యొక్క తీర్థయాత్రలు సరపాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నశ్రేయో నియమం వినా అన్నారు. నియమానుసారమైన జీవన విధానం లేకపోతే శ్రేయస్సు ఉండదు. ప్రతి కార్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా మంది భక్తులు ఉత్సాహంతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించే ప్రక్రియలో భాగంగా దీక్షలు చేపడుతూ ఉంటారు. ఉదాహరణగా అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శైవ దీక్ష, గోవిందమాల దీక్ష, సాయి దీక్ష మొదలగునవి. అసలు ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ మానవుని ప్రవృత్తిని సరైన విధానంలో మార్చడానికి ఉపయోగపడే సాధనములా, లేక కొంత మార్పు కోసమే చేసేటువంటి ప్రక్రియ? ఈ విషయమే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా వరప్రసాద్ గారు?
6: తప్పకుండా అండి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. శ్రీ పాణిగారు చెప్పినట్లుగా నియమాలతో కూడిన జీవనమే శ్రేయస్సును అందిస్తుంది. నియమాలతో ఒక మండలం రోజులు అంటే 40 రోజులు దీక్ష తీసుకుని మీరు చెప్పినట్లుగా శివ దీక్షలు, అయ్యప్ప దీక్షలు, భవాని దీక్షలు, స్థాయి దీక్షలు చేస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా 40 రోజులు ఔషధ సేవనం చేస్తే రోగాలు నయమవుతుంది అంటారు. కనుక ఈ దీక్షలు చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియమంతో 40 రోజులు దీక్ష చేస్తే అది అలవాటుగా మారి తదుపరి జీవితం అంతా కూడా అంతే నియమంతో జీవించాలని. కానీ ప్రస్తుతం ఈ ప్రధాన ఉద్దేశం మరుగునపడి ఈ దీక్షలు అనేవి కేవలం దీక్షాకాలంలో మాత్రం ఆచరించి తదుపరి విస్మరించి తిరిగి పాత అలవాట్లను దుర్వ్యసనాలకు బానిసైతే ఈ దీక్షల యొక్క పరమార్థం శూన్యమవుతుంది. ఈ దీక్షల వలన మనిషిలో తాత్కాలిక మార్పు కాకుండా శాశ్వతమైన పరివర్తన రావాలి. పరివర్తన వస్తేనే ఈ దీక్షల యొక్క పరమార్థం సార్థకమవుతుంది.
3: చాలా బాగుంది వరప్రసాద్ గారు. గోపాలకృష్ణమూర్తి గారు, మన భారతీయ ధర్మ సంస్కృతిలో తీర్థ స్నానం ఒక ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. కుంభమేళ, పుష్కరాలు, పవిత్ర దినాలలో అంటే పౌర్ణమి స్నానాలు, అమావాస్య స్నానాలు, గ్రహణ స్నానాదులు, అలాగే సముద్ర స్నానం, నదీ స్నానం ఇత్యాది అనేక రకాలైన పుణ్య స్నానాలున్నాయి. స్నానం కేవలం దేహ పరిశుభ్రతకే గాక మానసిక వికాసానికి, పవిత్రతకు చిహ్నంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అసలు ఈ స్నానాదుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అందులోని ప్రత్యేకతను, సత్యాసత్యములను మా అందరికి వివరిస్తారా గోపాలకృష్ణమూర్తి గారు?
7: తప్పకుండానండి. స్నానం దానం మనుష్యాణం సర్వాఘౌఘన్ వినాశనం అని శాస్త్రం చెప్పింది. కాబట్టి స్నానం సర్వ పాపాలని పోగొడుతుందని మన ఋషులు మనకి ఉపదేశించారు. తీర్థస్నానం విశేషించి మనల్ని అంటే మనలో ఉన్న 3 శరీరాలను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలను పవిత్రం చేస్తుందని, తీర్థాలలో 3 సార్లు స్నానం చేయాలని మన పెద్దలు నిర్దేశించారు. అసలు తీర్థం అంటే తరంత్యనేనేతి తీర్థం, మానవుల్ని తరింపజేసే పుణ్యజలాలే తీర్థాలంటారు. ఇవి శుభప్రదాలైన జలాలు. యజ్ఞయాగాలు చేసిన దానికంటే కూడా తీర్థయాత్రల వలన అధికమైన పుణ్యం లభిస్తుందని మహాభారతం ఇలా చెప్పింది. తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞేరపి విశిష్యతే. తీర్థక్షేత్రాలను పుణ్యతీర్థాలను దర్శించినా స్పృశించినా వాటిలో స్నానం చేసినా వాటిని కీర్తించినా కనీసం స్మరించినా కూడా పుణ్యం లభిస్తుందని స్కాంద పురాణం ఇలా చెప్పింది. తీర్థానాం దర్శనం శ్రేయః, స్పర్శనం స్నానమేవచ కీర్తనం స్మరణం చాపి నశ్యాత్ పుణ్యం వినాపరం. పుణ్యతీర్థాలు నాలుగు విధాలుగా స్కాంద పురాణం పేర్కొంది. ఒకటి ధర్మరతి ప్రదాలు, ఇవి ధర్మంలో మనకి ఆసక్తిని పెంచుతాయి. రెండవది జ్ఞానప్రదాలు, ఇవి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మూడవది భక్తి వైరాగ్య ప్రదాలు, ఇవి భక్తి వైరాగ్యాలను ఇస్తాయి. నాలుగవి ముక్తి ప్రదాలు, ఇవి ముక్తిని ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఈ తీర్థ స్నానాల్లో తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే దీప్తిని తేజస్సును ఓజస్సును కలిగిస్తుందని ఆయుర్వర్ధకమని కూడా ఆరోగ్యప్రదమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. ఈ స్నానం నాలుగు విధాలని శాస్త్రం పేర్కొంది. ఆగ్నేయం భస్మసాస్నానం అవగాహ్యంతు వారుణం ఆపోహిష్టేతి బ్రాహ్మం వాయువ్యం గోరజస్మృతం. ఒకటి భస్మస్నానం అంటే భస్మధారణ చేయటం, దీన్ని ఆగ్నేయం అన్నారు. రెండవది నీటిలో మునగటం, ఇది వారుణ స్నానం. మూడవది ఆపోహిష్టామయోహోహ అని నీటిని ప్రోక్షణం చేసుకోవటం, ఇది బ్రాహ్మం. నాలుగవది గోధూళి అని గోరజస్నానం. ఈ విధంగా తీర్థస్నానం మూడు విధాలుగా స్వామి కూడా చెప్పారు. ప్రాతకాలంలో ఉషకాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రమణీయంగా ఉన్నప్పుడు చేసే స్నానం దైవ స్నానమని, ఆ తరువాత చేసేటువంటి స్నానం మానుష స్నానమని, ఇంకా సూర్యోదయమైన తర్వాత చాలా ఆలస్యంగా చేసే స్నానం రాక్షస స్నానమని కూడా స్వామి పేర్కొన్నారు. నదీ జలాలు పర్వతాల నుండి ప్రవహిస్తాయి, వీటిని లఘూతకాలు అని శాస్త్రం పేర్కొంది. ఔషధులు ఖనిజాలతో కూడి ఆరోగ్యదాయకాలుగా అనారోగ్య నివారకాలుగా ఉంటాయి ఇవి. ప్రభా సమయంలో నదీ స్నానం ఆరోగ్యాన్ని తేజస్సును ప్రసాదిస్తుంది. దానిలో చంద్రుని యొక్క కిరణాలు ప్రసరిస్తాయి. చంద్రుడు రసస్వరూపుడు కాబట్టి అమృత కిరణుడుగా ఆయన్ని పేర్కొన్నారు. కాబట్టి ఆ చంద్రుని నుండి వచ్చేటువంటి అమృత కిరణాలు సముద్రాలపైన నదులపైన రాత్రంతా ప్రసరించడం వలన ఆ ఓజోశక్తి వాటిల్లో నిక్షిప్తమవుతుంది. ఉషకాలంలో మనం వెళ్లి దాంట్లో స్నానం చేయటం వలన ఆ ఓజస్సు తేజస్సుని మనం స్వీకరించగలుగుతాం. అదే సూర్యోదయం అయిన తర్వాత ఆ ఓజశక్తి ఆవిరవుతుంది, కాబట్టి వాటిని మనం కోల్పోతాం. కాబట్టి ప్రాతకాలంలో విశేషించి పౌర్ణమి నాడు సూర్య చంద్రకిరణాలు పరిపూర్ణంగా ఉంటాయి, కాబట్టి పౌర్ణమి స్నానాన్ని విశేషంగా పేర్కొన్నారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి నాడు సముద్ర స్నానం, నదీ స్నానం చాలా ప్రధానమని శ్రేష్టమని మన శాస్త్రాలు ఋషులు పేర్కొన్నారు.
3: బాగుంది గోపాల విష్ణుమూర్తి గారు, చాలా వివరణాత్మకంగా తీర్థ స్నానాదుల యొక్క విశేషతను బాగా తెలియజేశారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం చేత నీవు రక్షింపబడతావు అనే కదా. జనజీవన వికాసానికి మూలాధారం ఆర్ష సంస్కృతి. మన ప్రాచీన ఋషులు మనకు వేదవాంగ్మయం ద్వారా ఆ సంస్కృతిని అందజేశారు. మన పూర్వీకులు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించారు, రక్షింపబడ్డారు. పంచభూతాలను ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధించారు. కాని నేటి ఆధునిక పోకడలు, స్వార్థపూరిత స్వభావాలు పర్యావరణ సమతుల్యత లోపించడానికి కారణాలవుతున్నాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి విపత్సాలు, ప్రళయాలకు ఎవరు కారణం? ఇది దైవ సంకల్పమా, మానవుని దోషమా? ఈ విషయం గురించి గోపాలకృష్ణమూర్తి గారు మీరే కాస్త వివరణ ఇస్తారా?
7: తప్పకుండానండి. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని అథర్వేదం చెప్పింది. ధేనుర్ధరణి లోకపావని అని విష్ణు పురాణం చెప్పింది. అంటే భూమి లోపల సంపదలు, లోపల పైన సంపదలు గల గోవునుగా వర్ణించింది. అలాగే మనం పంచభూతాలని దేవతలుగా ఆరాధించాం. మన ఋషులు ఆ విధంగా ఆరాధించారు. మన సంస్కృతి ఆ విధంగా ఆరాధించింది. ఆపోవా ఇదగం సర్వం, సర్వా దేవతా ఆపో, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ విధంగా సూర్యుని, అగ్నిని, వాయువుని, జలాన్ని, పృథివిని, ఆకాశాన్ని కూడా మనం ప్రత్యక్ష దేవతలుగా ఆరాధించాం. మన దేహం పంచభూతాత్మకం, అలాగే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడి ఉంది. ఈ ప్రకృతే భగవంతుని విరాట్ స్వరూపమని, ప్రకృతి వేరు భగవంతుడు వేరు కాదని భగవాన్ బాబా అనేక సార్లు ప్రబోధించారు. వాయుస్పర్శలో భగవంతుని స్పర్శను అనుభవించాలన్నారు. ప్రకృతి మధురమయం కావాలని మన ఋషులు ఆకాంక్షించారు. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీహి అని వేదం చెప్పింది. ఈనాడు మానవుడు తన స్వార్థంతో ప్రకృతిని దోస్తున్నాడు, తన అవసరాలకు మించి ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి వాడు దొంగ అని, అతడు దండనార్హుడని మనుస్మృతి ఇలా పేర్కొంది. అధికం యో అభిమన్యేత సస్తేనః దండమర్హతి. మానవులు యజ్ఞాల ద్వారా దేవతలను ఆరాధించాలి. యజ్ఞ ఆహూతులను స్వీకరించి సంతృప్తులైన దేవతలు మానవులకు సంపదలను అనుగ్రహిస్తారు. వారిచ్చిన సంపదలను వారికి నివేదించకుండా స్వీకరించేవారు దొంగలతో సమానమని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పేర్కొన్నారు. ప్రకృతితో నేడు సహజీవనం మానేసి ప్రకృతిని నాశనం చేసే వ్యవస్థ రూపుదిద్దుకోవటం చాలా శోచనీయమైన విషయం. ఒక చెట్టును తప్పనిసరి కొట్టవలసి వస్తే 100 చెట్లు నాటాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హృతయాగం చేస్తే గ్రామ్య పశు సంపదలు, సస్య సమృద్ది, తరుళతాదుల సంపద, ఆహారం, అరణ్య పశు జలచరాదుల ప్రయోజనం కలుగుతుందని, విశ్వశ్రేయస్సు పొందుతారని కౌశీతికి బ్రాహ్మణం పేర్కొంది. యజ్ఞం చేస్తే ప్రకృతి శక్తులపై ఆధిపత్యం వస్తుందని శతపథ బ్రాహ్మణం చెప్పింది. నేటి మానవుడు స్వార్థపరుడై ప్రకృతిని దోస్తున్నాడు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవుని స్వార్థ ప్రవృత్తే కారణమని స్వామి సెలవిచ్చారు. మనం ప్రకృతి వనరులను మితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రకృతిని దైవంగా ఆరాధించాలి. వేద ఋషులు సకల జాతికి వెలుగును ప్రసాదించి జీవన మార్గాన్ని నిర్దేశించారు. మన భారతీయ సంస్కృతి జీవన సారాన్ని బోధించింది, సర్వప్రాణుల హితం కోరింది, సమస్త ప్రకృతి వికాసానికి తోడ్పడింది, విశ్వశాంతిని ఆకాంక్షించింది. ఆ వేద మార్గాన్నే మనకు శరణ్యంగా పేర్కొంది. వేరే దారి లేదు. అన్యథా శరణం నాస్తి నాణ్యపంధ అయనాయ విద్యతే.
3: చాలా బాగుంది గోపాల కృష్ణమూర్తి గారు. ఋషులు ప్రాచీన ధర్మ సంస్కృతిని మనకి ఏ విధంగా అందించారు, అందులో దాగి ఉన్నటువంటి గూఢార్థాలను కూడా మీరు మాకు సవివరంగా తెలియజేశారు. భగవాన్ బాబా నా జీవితమే నా సందేశం అన్నారు. స్వామి ఏది చెప్పారో అది ఆచరించి చూపారు, ఏది చేశారో అదే చెప్పారు. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి మానవుని కర్తవ్యాన్ని ఏ విధంగా బోధించారు, ఏ విధంగా ఆచరించి చూపించారు, ఈ విషయం గురించి ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి ఆచార్య శకుంతల గారు వివరణిస్తారు. శకుంతల గారు, ఈ విషయం గురించి మీరు స్పందిస్తారా?
8: సాయిరామండి. స్వామి పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. మనిషికి తెలివితేటలు కావాల్సినున్నాయి, విద్య నేర్చుకోవడానికి వీధి వీధికి స్కూల్స్ ఉన్నాయి, ధన సంపాదన కోటి మార్గాలున్నాయి. ఒక్క రూపాయి చెల్లిస్తే ఇంట్లో దోమలు లేకుండా చేస్తామని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దుఃఖాన్ని నివారించలేకపోతున్నారు. కారణం ప్రవర్తన. ప్రవర్తనకి గుణమే కారణం. గుణములేని సుతుడు, గురులేని విద్యలు, నీతిలేని జాతి నిష్ఫలం. ప్రపంచంలో అన్ని పదార్థాల్లో పొల్యూషన్, తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో పొల్యూషన్. పంచభూతాలన్నీ మాలిన్యమైపోయాయి, దయా ప్రేమలు కరువైపోయాయని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు, పంచభూతాత్మకమైన ఈ శరీరం పవిత్రంగా భావించి వర్తించాలని చెప్పారు. పంచభూతాలను మనం ఆస్వాదించాలి గాని అవమానపరచరాదు, వ్యర్థపరచరాదు అన్నారు. ఉదాహరణకి నీరు. నీరు వృధా చేయరాదు, తగినంత వాడుకోవాలి. స్వామి వాటి యొక్క ప్రాముఖ్యతను ఆచరించి తెలియజేశారు. దీనికి జరిగిన ఒక చిన్న ప్రత్యక్ష ఉదంతం మనకు చెప్పుకోవచ్చు. ఒకసారి దర్శనంలో ఒక విద్యార్థి, స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదేంటి అని అడిగారు. మధ్యాహ్నం దర్శనానికి వచ్చే ముందు ముఖం కడుగుతున్నప్పుడు సోపు కంట్లో పడిందిరా, ముఖానికి రాసుకున్న సోపు వాష్ చేసుకోవటానికి ట్యాప్ తిప్పి కడుక్కునే లోప కంటిలో సోపు చేరింది. ముఖం కడుక్కున్నప్పుడు గాని, దంత దవనం చేసేటప్పుడు గాని వాష్ బేషన్ లో నీరు అలా కుళాయి ట్యాప్ వదిలేసి కావాల్సినంత వాడుకోవాలి. స్వామికి నీటికేం కొరవ? గంగమ్మనే నెత్తిన ధరించిన ఐశ్వర్యునికి నీటికి కొరత లేదు. కానీ ఆయన నీటిని వృధా చేయకూడదని మనకి చిన్న ఉదాహరణల ద్వారా ఇలాంటి విశేషాలను ఎన్నో విద్యార్థులకి, విద్యార్థి దశ నుండే ప్రకృతిని ఆరాధించాలని చూసినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. నాకు ఇంకో ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. స్వామి 1954 ఆ ప్రాంతాల్లో 60 సంవత్సరాల్లో కాశ్మీరు, శ్రీనగరు ఈ ప్రాంతాలన్నింటినీ తిరుగుతున్న సమయంలో షాలిమర్ ఉద్యానవనానికి వెళ్లాలని పిల్లలందరూ కూడా స్వామిని బలవంతపెట్టారు. అప్పుడు స్వామి అన్నారు, అక్కడికి నేను వస్తే ఈ యొక్క ప్రకృతిని అంతా కూడా, అంటే ఆ ఉద్యానవనాన్ని అంతా కూడా ధ్వంసమవుతుంది. ఆ ఉద్యానవనం స్వతసిద్ధంగా ఏర్పడినటువంటి నీటి ఊటలతో, అందమైన సరస్సులతో చాలా చక్కగా నిర్వహింపబడుతుంది. జనం విపరీతంగా చేరతారు. అంతమంది జనం అక్కడ చేరితే ఆ ఉద్యానవనం పాడైపోతుందని చెప్పారు. కానీ విద్యార్థులు, పెద్దలు స్వామి రావాలని బలవంత పెట్టడం వల్ల స్వామి వాళ్ళ ప్రార్థన మన్నించి ఆ యొక్క షాలిమర్ ఉద్యానవనానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆ తోటలో ఉన్నటువంటి తోటమాలి కొన్ని రోజా పుష్పాలను తుంచి స్వామి పాదాల మీద అడావిడిగా వేయటం జరిగింది. ఇది చూసి మిగిలినటువంటి జనమంతా కూడా ఉద్యానవనంలో ప్రవేశించి ఆ ఉద్యానవనాన్ని సర్వనాశనం చేసి స్వామి యొక్క పాదాల ముందు ఉంచడం జరిగిందన్నమాట. అప్పుడు స్వామి విద్యార్థుల వైపు చూసి, నేను నిన్నే మీకు చెప్పాను, మీరు నా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఈ తోట పాడైతే దీనికి కారణం సాయిబాబా అని అందరూ అంటారని చెప్పి తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవటం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న ఉదంతాల ద్వారా, అంటే స్వామి తను చేసి ఆచరించి చూపినటువంటి విధానం ప్రకృతిని ఆదరించాలి ఆచరించాలి అని చెప్పి చూపించారు. అలాగే శబ్ద కాలుష్యం, శబ్ద బ్రహ్మమై శబ్దం బ్రహ్మస్వరూపం, ప్రశాంతిని పెంపొందించాలంటే భగవన్ నామాన్ని స్మరించాలి, సంకల్పాలను అదుపులో పెట్టుకుని సత్సంకల్పాలను అభివృద్ధి చేసుకోవాలి, అశాంతిని దూరం చేయాలంటే ప్రశాంతిని పెంపొందించాలి, పవిత్రమైన భగవన్ నామాన్ని వీధి వీధిన వ్యాప్తి చేయాలని చెప్పి స్వామి బ్రహ్మమహత్వంలో మనకి నగర సంకీర్తన ద్వారా, ఈ యొక్క నామస్మరణ ద్వారా శబ్ద కాలుష్యాన్ని పవిత్రం చేయొచ్చని, ప్రతి ప్రశాంతి నిలయంలోనే కాకుండా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో కూడా ఇది ఒక మంచి పవిత్రమైన భావంగా కాలుష్య నిర్మూలనకి చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్లాగే భావ కాలుష్యం నుంచి స్వామి చెప్తూ, భద్రం పశ్యంతు, భద్రం శూన్యంతు, భద్రం కుర్వంతు, అంటే సీ గుడ్, బీ గుడ్, డూ గుడ్ అన్నారు. స్వామి తక్కువగా మాట్లాడాలంటారు. ఎక్కువ మాట్లాడటం ద్వారా లేనిపోని అక్కర్లేని వాదోపవాదాలు, అసత్య ప్రేలాపనలు పెరిగిపోతాయి. మంచిని చూడు, మంచిని చెప్పు, ప్రకృతిలోని మంచిని చూడు, మనుషుల్లోని మంచిని చూడు, చెడును పట్టించుకోకుండా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసే లక్ష్యంతో ఆధ్యాత్మిక సత్సంగాలను ఏర్పాటు చేశారు స్వామి. సేవా కార్యక్రమాల్లో మనుషుల దగ్గరగా మాధవుని చేరే దృక్పథంతో అనేక అనేక సాధనలు మన తెలియజేశారు.
3: చాలా సంతోషం శకుంతల గారు. స్వామి ఏదైతే ఆచరించి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులకి కానీ భక్తులకు కానీ అనేక అనేక విషయాలను స్వామి ఆచరించి తెలియజేసుకుంటూ వచ్చారు. ప్రకృతిని శాసించకుండా, కబళించకుండా, ప్రకృతిని ఆరాధిస్తూ సంరక్షిస్తూ వాటి ఫలితాలను ఆస్వాదిస్తూ రాబోయే తరాలకు చక్కని ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని అందించడానికి మనవంతు బాధ్యత ఏమిటి? సాయి భక్తులుగా మన జీవితమే సాయి సందేశంగా ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతూ స్వామి అనుగ్రహ వాక్యాలను సుస్థిరం చేయడానికి పర్యావరణం పట్ల మన బాధ్యత గురించి వివరిస్తారా దేవసేన గారు?
9: తప్పకుండా అండి. పర్యావరణ కాలుష్యంలో భాగంగా మానవుని ప్రవృత్తిలో పరివర్తన చెందవలసిన ముఖ్యమైన విషయం కోరికలపై అదుపు. అవసరమును మించి ఏది ఉపయోగించినా ప్రకృతిని కబళించిన వారమే అవుతాం. ఈ విషయంలో ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. గాలి సమంగా వీచినప్పుడు మాత్రమే కదా మనకు అనుకూలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈదురు గాలి వీస్తే మనకు సుఖంగా ఉంటుందా? అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతలో తేడా వచ్చినా, నాడి కొట్టుకోవడంలో తేడా వచ్చినా శరీరం ఆరోగ్యంగా ఉండదు. మన శరీరం ఒక లిమిటెడ్ కంపెనీ కనుక మన శరీరానికి ఏది ఎంత అవసరమో పరమాత్మ స్వరూపమైన పంచభూతాల ద్వారా పరమాత్మ మనకు అందించాడు. అవసరాన్ని మించి వినియోగించుకునే హక్కు మనకు లేదు. ముఖ్యంగా పరమాత్మ స్వరూపమైన ఆహారాన్ని అసలు వృధా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వివాహాది శుభకార్యాలలో, పుట్టినరోజు పర్వదినాలలో ఆహారాన్ని ఎంతో వృధా చేస్తాము. ఆ వృధా చేసిన అన్నము ఇంకొకరి ఆకలి తీరుస్తుంది కదా. మన శరీరానికి, మనస్సుకి, శరీరానికి కూడా ఆహారమే ముఖ్యం. ఇంకా ధనం, ధనం దైవస్వరూపం. ధనాన్ని వృధా చేయటం చెడ్డ పని మాత్రమే కాదు, పాపం కూడా. ధనమును వృధా చేయటం ద్వారా చెడు గుణములకు, చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు బానిసలమవుతామంటారు స్వామి. ముఖ్యంగా ఇంకా మన శక్తిని అసలు వృధా చేయరాదు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను ఎంత మాత్రమూ ఎన్నడూ దుర్వినియోగం చేయరాదంటారు స్వామి. చెడు దృష్టితో చూస్తే కన్నుల నుండి సూర్యుడు దూరమవుతాడు, తద్వారా దృష్టిని కోల్పోతాడంటారు. కనుక శక్తిని దుర్వినియోగం చేయటం వలన వ్యక్తి బలహీనమై తొందరగా కోపం రావడము, ద్వేషం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. శక్తి దైవం ప్రసాదించినటువంటి వరం. విద్యుచ్చక్తి కాని నీరు కాని ఇవన్నీ కూడా దైవం ప్రసాదించినటువంటి వరాలే కనుక వీటిని వేటిని కూడా వృధా చేయకూడదంటారు మన స్వామి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాలం. కాలం కాలస్వరూపాయన మహాకాలాయన మహాన్ స్వామి చెప్తారు, కాలమును వ్యర్థం చేతన చేసిన జీవితమే వ్యర్థమని అంటారు కదా. కనుక అటువంటి కాలాన్ని తన ఆధ్యాత్మిక పరిశీలన కొరకు, ఆత్మ పరిశీలన కొరకు నిరంతరం జాగరూకతతో పరిశీలించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలే కాని ప్రాపంచిక సుఖాల కోసం వెచ్చించి టైం వేస్ట్ చేయరాదంటారు స్వామి. కనుక సాయి భక్తులుగా మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకుని పరమాత్మ స్వరూపాలైన పంచభూతాలను దుర్వినియోగం చేయక ప్రకృతిని ఆరాధిస్తూ పవిత్రంగా ఉండటమే మన యొక్క కర్తవ్యం అండి.
3: చాలా సంతోషం దేవసేన గారు. ఈరోజు మరి వక్తలందరూ కూడా మన స్టూడియోకి విచ్చేసి తమ తమ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు మన వక్తలు సూచించిన విధంగా నడుచుకుంటూ ప్రకృతిని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని రాబోయే తరాలకు కూడా ఆ ఫలాలను అందించడానికి మనమంతా కార్యోన్ముఖులం కావాలి. ఈరోజు జరిగిన ఈ చర్చాగోష్ఠిలో వక్తలు తమ తమ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఏదైతే మనం సృష్టించలేమో, ఏదైతే భగవంతుడు అన్ని ప్రాణుల నిమిత్తం ఏర్పాటు చేశాడో వాటిని వృధాపరచకుండా మనం అనుభవిస్తూ రాబోయే తరాలకు అందించాలి. సాయి భక్తులుగా ఇది మన కర్తవ్యం. మనం ఈ కర్తవ్యాన్ని భావించి సామాజిక నైతిక ఆధ్యాత్మిక ధర్మాలను ఆచరిస్తూ మన జీవితం సాయి సందేశంగా మరల్చుకోవాలి. అలాగే ఈ మధ్య జరిగిన ఉత్తరాఖండ్ ప్రకృతి విభత్సానికి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థలు స్పందించి విశేషమైన సేవలు అందించాయి. అందరూ వారిని ఎంతగానో కొనియాడారు. శ్రీ పాణిగారు, గోపాలకృష్ణమూర్తి గారు, ఆచార్య శకుంతల గారు, శ్రీమతి దేవసేన గారు మరియు వేమూరి వరప్రసాద్ గారు మన కేంద్రానికి విచ్చేసి తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపుతూ చర్చను ముందుకు కొనసాగించినందుకు మీ అందరికీ రేడియో సాయి తిరుపతి కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. విన్నారుగా, ఇదండి మానవుని ప్రవృత్తులే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అనే అంశంపై జరిగిన చర్చ. మీరు ఈ కార్యక్రమంపై సూచనలు సలహాలను మాకు తప్పక తెలియజేయగలరు. మరికొద్ది క్షణాల్లో మరో చక్కని కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరాం.
10: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

శ్రీరామచంద్ర ప్రభువును గాఢభక్తితో స్మరించి తరించి ధన్యులైన మహాభక్తుల కోవకు చెందినవాడు భద్రాచల రామదాసు కూడా. భద్రాచలం పరగణాకు తహసీల్దారుగా కార్యనిర్వహించడి రామదాసు సదా రామనామస్మరణతో ఆనంద పరవశుడై జీవించేవాడు.

శ్రీ రామచంద్ర ప్రభువును గాఢ భక్తితో స్మరించి తరించి ధన్యులైన మహాభక్తుల కోవకు చెందినవాడు భద్రాచల రామ.

ఒకనాడు కార్యవశమున భద్రగిరి నిర్వహించినప్పుడు ఏనాడో తమ్మల దమ్మకచ్చే నిర్మింపబడి శిథిలావస్థలో ఉన్న మందిరంలోని రామచంద్రుడు ఆయన కంటపడ్డాడు. సకలలోక పాలకునకు లతాహారంలాయని అని ఎంతో దుఃఖించాడు.

ప్రభు శ్రీ రామచంద్ర జగదీశ్వరుడైన నీకు నిత్య నైవేద్యములు కరువా. నీడలేదా అని నీల నీరద మూర్తికై పరితపించి కొండ దిగి వచ్చి జీర్ణ దేవాలయోద్ధరణకు నడుంగట్టి ఆ సంవత్సరం వసూలు చేసిన శిస్తు పైకం 600,000 వరహాలను వెచ్చించి ఆలయం భూలోకు వైకుంఠంగా తీర్చిదిద్దినాడు. రామభజనలు చేయసాగినాడు.

ఖజానాకు చేర్చవలసిన పైకం తానిషా అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి వెచ్చించినాడన్న వార్త విన్న తానిషా రామదాసునికి కఠిన కారాగార శిక్షలు విధించినాడు. శ్రీరామ భక్తులకు ఎవరి వల్ల భయం లేదని, రాముని నమ్మిన వారిని రాముడే రక్షిస్తాడన్న అఖండ విశ్వాసంతో ఏమాత్రము చలించక పాడుతూ పాడుతూ చెరసాల వైపు వెళ్లసాగిన

బందీకానలో తానిషా భటులు రామదాసును బయటకు లాగి కొరడాలకు జుళిపించి నడి వీధిన తాడులూడేగా కొట్టసాగినారు.

స్వామి, శ్రీరామ, నేను బందీ అయినందుకు నీ సన్నిధికి రాలేకపోతున్నానే. నీ దర్శన భాగ్యము కరువాయి కదా తండ్రి. నీవైనా నాయందు దయచూపి రారాదా. ఒక్కసారి నీ దివ్య మోహన రూపాన్ని నా కన్నులార దర్శించుకునే వరమేవయ్యా. ఎంతకాలం నాకీ శిక్ష స్వామి.

ఓ శ్రీరామ, ఈ నగలన్నీ నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా, లేక నీ మామ జనక మహారాజు పంపెనా? అన్నీ నేనే చేయించినవే కదా. అబ్బా, నా ప్రభువుని తిట్టి తిని

ఒక రాత్రి రామలక్ష్మణులు జవాన్ల వలె తానిష పడక గదిని సమీపించి అత్యవసరంగా మాట్లాడాలంటూ భటులతో కబురు చేశారు. 6 లక్ష వరహాలను చెల్లించి రసీదు పుచ్చుకుని బందీకాన వైపు వెళ్లసాగినారు. అక్కడ నీరసంతో పడిపోయిన రామదాస్ ఎదురుగా తానిషా రూపంలో తటాలని ప్రత్యక్షమైనాడు ఆ భక్తవసులైన శ్రీరామచంద్రుడు. రామదాసు, నువ్వు మాకు చెల్లించవలసిన 6 లక్ష వరహాలను నీచే పంపబడిన నీ సేవకులు చెల్లించినారు, ఇక నీ స్వేచ్ఛగా నీ స్వగ్రామానికి వెళ్లిపోవచ్చు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శ్రీరామచంద్రుని మహిమను గ్రహించిన రామదాసు ఆనంద బాష్పాలు జాలువారుతుండగా

రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి హార్దికమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులందరూ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరాంబ గారిని స్మరించుకుంటూ కృతజ్ఞతతో జరుపుకునే పర్వదినం ఈనాడు. మనందరం మరొకమారు ఈ దివ్య మాతృమూర్తిని సంస్మరించుకుంటూ ఒక పాటను నివేదిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోకి వెళదాం. పాట అనంతరం ఈనాడు మనకి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడానికి వచ్చిన రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మత సామరస్యాన్ని వింటారు. బాల వికాస్ గురువులు విద్యార్థుల మధ్య జరిగే ఈ సంభాషణలో సర్వమతముల సారమే సాయి మతము అన్న విషయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఒక సంభాషణను కొనసాగిస్తారు. ముందుగా ఈశ్వరామ గారిని సంస్మరించుకుంటూ ప్రత్యేకంగా రేడియో సాయి బృందం అందించినటువంటి ఈ పాటను వింటూ కార్యక్రమంలోకి వెళదాం.

0: ఈ జగత్తులో మతమునే ధర్మముగా విశ్వసించేవారు అనేక మంది ఉన్నారు. కాని మతము వేరు, ధర్మము వేరు. మతము నది వంటిది, ధర్మము సముద్రము వంటిది. నదీనాం సాగరోగతిహి, అన్ని నదులు సముద్రంలో లీనమవుతాయి. అదేవిధంగా అన్ని మతముల సారము, అన్ని శాస్త్రముల గమ్యము ధర్మమే. ఇట్టి విశాలమైన ధర్మమనే సముద్రమును మతమనే చిన్న నదితో పోల్చుకోవడం చాలా పొరపాటు. మానవుడు నైతికంగా పరిణితి చెందినప్పుడే సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో నిరూపణమవుతాయి. విజ్ఞాన శాస్త్రంతో పాటు నైతిక విలువలను పెంచుకున్నప్పుడే ప్రపంచంలో ఘర్షణలు సమాప్తమవుతాయి. మానవుని అర్ధకామములు ధర్మ మార్గంలో నుండి మానవ జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టాలని స్వామి మనకు ప్రబోధిస్తున్నారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు గురువులు సమర్పించే ఈనాటి కార్యక్రమానికి రేడియో సాయి శ్రోతలందరికీ సాదరపూర్వక స్వాగతం.
1: సాయిరామ్ ఆంటీ,

0: మూడేళ్ల వయసుకే ఎంత బాగా నేర్చుకుని పాడుతోందో పద్మాసిని.
1: నిజమే ప్రత్యూష, చాలా బాగా చదువుతోంది. శ్రీయాంటీ, లాస్ట్ వీక్ మీరు చెప్పిన పద్యసూక్తి నాకు గుర్తొస్తుంది, ఒకసారి చెప్పనా ఆంటీ?
2: అలాగే చెప్పమ్మా వాణి.

0: దానికి అర్థం కూడా చెప్తావా అక్క?
1: ఈనాటి మానవులకి నమ్మకమే ఉండటం లేదు. అందుచేత వారు కనులుండి కూడా గుడ్డివారిగా మారుతున్నారు. తాము చూడనంత మాత్రం చేత ఇంకా దేవుడే లేడా? తనకు లేదని చెప్పవచ్చు గాని మనకు లేదని చెప్పే అధికారం వారికెక్కడిది?
2: దేవుడు ఉన్నాడు సరే, ఇంతకీ ఏ రూపంలో ఉన్నాడు?
3: ఒరేయ్, అది కూడా తెలీదా నీకు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్లే కదా సత్య.
4: మా చర్చిలో అయితే యేసుక్రీస్తు రూపంలో ఉంటాడు.
5: ప్రణవ్, బుద్ధ, జోరాస్త్ర వాళ్ళంతా కూడా దేవుళ్ళనే చెప్పారు మా అమ్మా నాన్న.
6: భలే చెప్తున్నారర్రా. సహనా, నువ్వేం మాట్లాడట్లేదేంటమ్మా?
0: ఇవన్నీ నాకు తెలీదు, కాని మేమైతే అల్లాని నిరాకారుడిగా కొలుస్తామాంటి.
7: అసలు ఎంతమంది దేవుళ్ళాంటి?
8: ఎవ్వరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు రూపనామాలతో కొలుస్తారు కదా ఆంటీ?
6: అవునమ్మా ప్రత్యూష.
4: ఆంటీ, అసలు నమ్మకం అంటే ఏంటి?
6: స్వానుభవమే నమ్మకం.
9: అనుభవం అంటే ఏంటండి?
6: మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఉదాహరణకి నీకు ఆకలి వేస్తోందనుకో, ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోతుంది. అది అనుభవపూర్వకంగా తెలిసే జ్ఞానం. ఎవరైనా ఆకలికి ఆహారానికి సంబంధం లేదన్నా నీవు నమ్మవు కదా? అలాగే భగవంతుడి విషయంలో కూడా ఎవరి అనుభవం వాళ్లది, దానితోనే నమ్మకాలు ఏర్పడతాయి.
4: మరాంటీ, నమ్మకమన్నా విశ్వాసమన్నా ఒకటేనా?
6: ఒకే అనుభవం మళ్లీ మళ్లీ అదే విధంగా జరుగుతున్నప్పుడు నమ్మకం బలపడి విశ్వాసంగా మారుతుంది.
7: ఆంటీ, మరి నమ్మకం విశ్వాసం ఒకటే అయ్యాయి కదా?
6: చూడమ్మా సుమా, అనుభవం అనేది నమ్మకం స్థితిలో ఉన్నప్పుడు అది చెదిరిపోయే అవకాశం ఉంది. అది అపనమ్మకంగా మూఢనమ్మకంగా మారిపోయే అవకాశం కూడా ఉంది. విశ్వాసం అనేది ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పటికీ చెదిరిపోదు.
7: అర్థమయ్యేటేదన్నా ఉదాహరణతో చెప్పండి ఆంటీ.
10: ఆంటీ, నేను స్వామి ఉపన్యాసాలలో విన్నది ఒకటి గుర్తొస్తుంది, చెప్పమంటారా?
6: చెప్పమ్మా ప్రత్యూష.
10: పాలలో వెన్న ఉంటుందన్నది సత్యం. అది కంటికి కనిపించకపోయినా మన నమ్మకం. అదే పాలని పెరుగ్గా తోడుపెట్టి చిలికి వెన్న తీస్తే ఆ వెన్నను మళ్లీ మజ్జిగలోనే వేసినా కలిసిపోదు. పాలలో అంతటా నిండి ఉంది అన్నప్పుడు నమ్మకంగాను, వెన్న రూపంలో ఉన్నదాని విశ్వాసంగాను స్వామి పోల్చి చెప్పారు.
6: చాలా చక్కగా చెప్పావమ్మా ప్రత్యూష.
1: మరి అందరి విశ్వాసాలు ఒకేలాగా ఎందుకుండటం లేదాంటీ? ఇన్ని మతాలెందుకు? అసలు మతమంటే ఏమిటాంటీ?
6: మానవుని ధర్మాచరణ వైపు నడిపించేదే మతం. ఏ మతానికైనా పునాది నైతికతే. ప్రేమను పంచడం ద్వారా అన్ని మతాలు విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడాలి. అందరి ప్రార్థనలు వారి విశ్వాసాల ద్వారా మతాల ద్వారా వినే భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిత్య సత్య సనాతన నిర్మల నిర్గుణ రూపుడు.
7: నిజమే ఆంటీ, కాని ఇన్ని మతాలెందుకు ఏర్పడ్డాయి?
6: చూడం మహర్షిత, మానవుని సంకుచిత స్వభావమే భిన్నత్వానికి మూల కారణం అవుతోంది. అందుకే ఇన్ని భిన్న మతాలు ఏర్పడ్డాయి. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని గుర్తించాలి. ఈ తత్వం మనకి తెలియనంత వరకు మనమందరము జీవులమే, తెలుసుకుంటే దైవమే అవుతాం అని స్వామి ఇది మనకెప్పుడూ బోధిస్తూ ఉంటారు.
7: అవునా ఆంటీ, నేను కూడా

0: వారి వారి విశ్వాసాలే వారికి ఫలితాలనిస్తాయి అన్నారు కదా స్వామి.
1: మరి అంత విశ్వాసం రావాలంటే ఎలా ఆంటీ?
2: ఆంటీ, స్వామి చెప్పిన రెండు ఉపమానాలు నాకు గుర్తొస్తున్నాయి ఆంటీ.
3: మనోజ్ఞక చెప్తుందట, పిల్లలు వినండరా.
2: వరి పైరుకి నిత్యం నీళ్లు పెట్టాలి, లేకపోతే ఎండిపోతుంది. కారణం, దాని వేర్లు భూమి పై పొరల వరకే వ్యాపించి ఉంటాయి. రోడ్లకి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు వర్షాలు లేకపోయినా పచ్చగా ఉంటాయి. కారణం, వాటి వేర్లు భూమి అడుగున ఉన్న నీటి పొరల వరకు వ్యాపించి ఉండటమే.
1: అక్క, విశ్వాసానికి చెట్లు నీళ్లకి సంబంధమేమిటి?
2: అదే శివ చెప్తున్నాను. మన భావములు భగవంతుని దయ, ప్రేమ, ఆనందం తత్వముల లోతు వరకు దిగటం లేదు. మన భావాలు కేవలం పైపైననే ప్రయాణం చేస్తున్నాయి. అందుచేతనే సరైన తత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. మనకి నమ్మకం కుదరాలి. విశ్వాసమే నిజమైన శ్వాస.
4: ఆంటీ, మరి ఇన్ని ఘర్షణలు, గొడవలు, దుఃఖాలకి కారణం ఏమిటంటారు?
3: చూడు కార్తీక్, నమ్మకాలు మధ్య మధ్యలో మార్పు చెందటం చేత, వ్యక్తిగతమైన అభిప్రాయ భేదముల చేత, మత విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత మానవులు అనేక రకాలుగా దుఃఖాలకు, అశాంతికి గురవుతున్నారు.
4: మరి వీటిని ఆపలేమా అంటీ?
3: చూడు కార్తీక్, మనము నిత్యం స్వామి మాటలు వింటూనే ఉన్నాం. కొంతమంది ఒక్కసారి వింటే చాలు, దానిని జీవితాంతం ఆచరణలో పెడతారు. అదే నిజమైన విశ్వాసం.
1: దానికి ఒక కథ చెప్తారా ఆంటీ?
5: ఆంటీ, మీరు ఇంతకు ముందు చెప్పిన కథల్లో నాకు ఒక కథ దీనికి తగినట్టుగా అనిపిస్తోంది. చెప్పనా ఆంటీ?
3: శ్రీవిద్య అక్క చెప్పేది ముందు విందాం. చెప్పు శ్రీవిద్య.
5: పూర్వం ఒక రాజుగారు తన మంత్రిని, ఆయన విశ్వాసాలని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేవాడు.
6: అక్క, అసలు మంత్రి గారి విశ్వాసాలేమిటి?
3: భక్తులకి భగవంతుడిపై ఉండవలసిన విశ్వాసం గురించి మీరు నేర్చుకున్న పాట పాడండి హర్షితా.

0: ఆ పాటల్లో చెప్పినట్టుగా ఏది జరిగినా మన మంచికే అని మంత్రి నమ్మేవాడు. దానికి రాజుగారు, మనకి సుఖం సంతోషమిచ్చే సంఘటనలు మంచివి కావచ్చు, కాని దుఃఖం బాధ కలిగించే విషయాలు ఎలా మంచివి అవుతాయి అని వాదించేవాడు.
1: అది నిజమే కదా అక్క?
2: పూర్తిగా విను ప్రణో.
0: ఒకసారి మాటల్ల మధ్యలో పరాకుగా పండుకోస్తున్న రాజుగారికి బొట్టిన వేలు తెగిపోయింది. అందరూ చాలా కంగారు పడ్డారు, మంత్రి తప్ప. అప్పుడు రాజుగారు, ఏం మంత్రి, నా వేలు తెగిపోవటం కూడా మంచిదేనా అని వెటకారంగా అడిగాడు. దానికి మంత్రి వినయంగా, అవును మహారాజా అని బదిలిచ్చాడు.
1: అయ్యయ్యో, రాజుగారికి కోపం వస్తుందేమో.
0: అవును శివ, అప్పుడు రాజుగారికి నిజంగానే కోపం వచ్చి, నా వేలు తెగిపోతే మంచిదంటావా, ఎవరక్కడా, ఈ మంత్రిని బంధించి జైల్లో పెట్టండి అన్నాడు. వెంటనే బట్టలు అమలు చేశారు.
3: అయ్యో పాపం, ఆ మంత్రికి తెలివి లేనట్టుంది, రాజుతో ఎవరైనా అలా మాట్లాడతారా?
0: కార్తీక్, మంత్రికి జరిగే ప్రతి సంఘటన దైవకృప వల్లే జరుగుతుందని విశ్వాసం.
3: కథ కంటిన్యూ చేయక్క.
0: జైల్లో ఉన్న మంత్రి వద్దకి రాజు వెళ్లి, నీ పదవి పోవటం, నువ్వు జైల్లో ఉండటం కూడా మంచిదేనా అని అడిగాడు. దానికి మంత్రి అవును అని చెప్పాడు. రాజుకి విసుకొచ్చి, నీ కర్మ అనుభవించు అని వెళ్లిపోయాడు. తర్వాత 2 రోజులకి రాజు వేటకి వెళ్లినప్పుడు ఆటవికుల చేతిలో చిక్కుకుపోయాడు. వాళ్లు రాజుని వాళ్ళ కులదేవతకు బలి ఇవ్వాలని రాత్రి అంతా కట్టేశారు. తెల్లవారులో ప్రాణభయంతో రాజు ఉనికిపోయాడు. తెల్లవారి బలి ఇచ్చే ముందు రాజుకి బటనవేలు లేదని చూసి వదిలేశారు.
1: ఎలా వదిలేశారక్క?
0: శరీరంలో ఏ భాగం లేకపోయినా బలి ఇవ్వడానికి వాళ్ల సాంప్రదాయం ఒప్పుకోదు, అందుకని వదిలేశారు. బతుకు జీవుడా అని రాజు భవనానికి తిరిగొస్తుంటే మంత్రిగారు మాటలు గుర్తుకొచ్చాయి. పశ్చాదాపంతో వెంటనే మంత్రి ఉన్న జైలుకి వెళ్లి, నువ్వు చెప్పినట్టు నా వేలు లేకపోవటం ఇవాళ నన్ను బతికించింది, కాని నీకు పదవి లేకుండా జైల్లో పెట్టా కదా, మరి నీకెలా మంచిదైంది అని అడిగారు.
3: రాజుగారు అడిగింది కరెక్టే కదా.
0: దానికి మంత్రి, నేను పదవిలో ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వేటకు వెళ్లనివ్వను కదా, మీతో పాటు ఉన్న నాకు అన్ని అవయవాలు ఉండటం వలన మీకు బదులు నన్ను బలి ఇచ్చేవాళ్ళు, జైల్లో ఉండబెట్టి బతికిపోయాను, ఇది నాకు మంచిదే కదా అన్నాడు.
1: అంటే అక్క, మనకి సంతోషం కలిగించేవే కాదు, కష్టపెట్టేవి కూడా మన మంచికి అని మనం అర్థం చేసుకోవడమే విశ్వాసం అన్నమాట.
4: అన్ని మతాల విశ్వాసాలు సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడాలని స్వామి చెప్పారని చెప్పారు కదా, అసలు మతాల్లో ఉండేది ఏమిటంటే?
5: ఈ ప్రశ్నకి స్వామి ఒక పద్యంలో చెప్పారు యూసఫ్, అదేమిటో తెలుసుకుందామా?
6: ఆంటీ, ఆ పద్యం నాకు తెలుసు, నేను చెప్పనా?
5: చెప్పు హర్షిత.
6: గుడ్.

0: చాలా బాగా చదివావురా. చూడమ్మా హర్షిత, లోకంలో జనులు అన్ని విద్యలు నేర్చుకున్నారు కాని మానవత్వం అనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించటం లేదు. ఈ దర్శనం కోసమే మనం కృషి చేయాలని బాబా బోధించారు.
1: ఆంటీ, భిన్నత్వం అన్నది మనం కల్పించుకున్నదే కాని దైవత్వం యొక్క సృష్టి కాదు. కనుక ఐకమత్యమును మనం సాధించాలి. యూనిటీ ఉన్నప్పుడే మన హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ఎప్పుడు ప్యూరిటీ ఏర్పడుతుందో అప్పుడే డివినిటీ ఆవిర్భవిస్తుంది. అందరియందు ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఏ విధములైన భేదములు కానీ కష్టములు కానీ ఉండవని స్వామి చెప్తూ ఉంటారు కదా ఆంటీ.
2: సుమా, నువ్వు చెప్పింది నిజం. దీనికి స్వామి చెప్పిన పద్యసూక్తి ఒకసారి చదువుకుందామా?
1: అలాగే వాణ్ణి.

0: ఏంటి, అక్కలు ఏకత్వం భిన్నత్వం అంటూ ఉన్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి.
1: ఆంటీ, దానికి ఇంద్రజనస్సు ఉదాహరణగా చెప్పొచ్చు కదా.
2: అవునమ్మా సహన, తెల్లని సూర్యకిరణం నీటి మేఘంలో నుంచి పరివర్తన చెంది ఏడు రంగుల ఇంద్రధనస్సులాగా కనపడుతుంది. ఆ రంగులన్నింటికీ మూలం తెల్లని సూర్యకిరణమే. అలాగే దివ్యమైన శక్తి తరంగాలు అహంకార మమకార పొరల్లో నుంచి పరివర్తన చెంది భిన్న స్వరూపమైన ప్రకృతిగా కనిపిస్తుంది. నిజానికి ఉన్నది దివ్యత్వం ఒక్కటే.
3: ఆంటీ, ప్రశాంతి నిలయంలో సర్వధర్వ స్తూపం చూపించారు కదా, ఆ స్తూపంలో ఉన్న మతాల గురించి చెప్పండి ఆంటీ.
2: ఓకే శివ, ముందు నువ్వు చూసిన మతాల పేర్లు చెప్పు.
3: హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, జోరాష్ట్ర మతం, బౌద్ధ మతం.
4: ఆంటీ, ఓం శిలువ, నక్షత్రం నెలవంక, అగ్ని, ధర్మచక్రం కదా.
2: అది కరెక్టే.
3: ప్రణవ్, చక్రం చూస్తుంటే చాలా బాగుంటుంది, ఫ్రిస్బీ ఆట గుర్తుకొస్తుంది.
5: శివ, నీకెప్పుడు ఆటలిదే సేనా, బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకోవద్దా మనం.
1: ఓకే ఓకే, ఆపండి. బౌద్ధమత సూత్రాల గురించి అక్క వాళ్ళు పాడేది ముందు విందాం.

0: ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో బౌద్ధమత ప్రచారానికి ఊరూరా తిరుగుతూ బాగా అలసిపోయాడు.
1: ఆయన ఏం చెప్పేవాడు అక్క?
0: ఆయన సత్యం, అహింస, ధమ్మం అనే విషయాలు వివరిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒక గ్రామానికి చేరుకోగానే తన శిష్యుల్లో ఒకన్ని పిలిచి, నాయనా, నేడు నాకు చాలా అలసటగా ఉంది, ఈరోజు ప్రచారాన్ని నీవు నిర్వహించు అని చెప్పాడు. దానికి ఆ శిష్యుడు పరమానందం చెంది, ఇన్నాళ్లకు తన గురువు గురించి చెప్పే అవకాశం వచ్చింది అని భావించాడు.
2: పరమానందం అంటే పరమన్నమా? శివ, నీకెప్పుడు ఆటలు తిండేనా? విను ముందు.
0: శివ, పరమానందం అంటే చాలా ఎక్కువ సంతోషంతో అని అర్థం. అర్థమైందా నాన్న? దానితో సత్యం, అహింస లాంటి విషయాలతో పాటు ఇంతటి గొప్ప విషయాలను మనకు తెలియచేసిన బుద్ధుడు చాలా గొప్పవారని, చాలా చాలా పొగిడి ఇటువంటి మహనీయుడు నా భూతో నా భవిష్యతి అన్నాడు.
1: అంటే ఏంటక్క?
0: అంటే ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అని చెప్పాడు.
1: ఓహో.
0: వెంటనే విశ్రాంతి తీసుకుంటున్న బుద్ధుడు కుటీరంలో నుండి బయటకు వచ్చి శిష్యుణ్ణి చూసి, నాయనా, నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి శిష్యుడు, గురువుగారు, నాకు 25 సంవత్సరములు అని చెప్పాడు. మళ్లీ బుద్ధుడు, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు అని అడిగాడు. దానికి గురువుగారు, నేను 2 దేశాలు పర్యటించాను అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు శిష్యుడితో, చూడు నాయనా, ఈ అనంతకాల ప్రవాహంలో కేవలం 25 సంవత్సరములు నీకు. ప్రస్తుతం నీవు 2 దేశాలు మాత్రమే తిరిగావు. అంటే వర్తమానంలోనే మిగిలిన ప్రాంతాల్లో ఎంతటి మహనీయులు ఉన్నారో నీకు తెలీదు. అలాంటప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం గురించి ఎలా మాట్లాడగలవు? ఇది చాలా తప్పు. నాకన్నా ముందు ఎందరో మహానుభావులు పుట్టారు, ఇక ముందు ఇంకా పుట్టబోతున్నారు. మనం నమ్మిన సత్యాన్ని చెప్పటంలో తప్పులేదు, కాని మిగిలినవి తక్కువ చేసి చెప్పటం సాధకుల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకు అని బోధ చేశాడు.
3: ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు.
4: ఒక్క బుద్ధుడే కాదర్రా, ఏ మత ప్రవక్త అయినా తన శిష్యులకు ఇదే విధమైన భావ సామరస్యాన్ని, మత సామరస్యాన్ని బోధించారు.
5: ఆంటీ, మొహమ్మద్ ప్రవక్త కూడా ఇలాంటిదే చెప్పారు కదా, ఆ కథ కూడా చెప్పుకుందామా?
6: ఆంటీ, ఆ కథ నేను చెప్తాను ఆంటీ, నాకు గుర్తుంది.
4: అలాగే మనోజ్ఞ అక్క ఇంకో కథ చెప్తుంది, వినండి నాన్న.
6: ముస్లిం అనగా భగవంతుని శరణు వేడినవాడని అర్థం. తాను శాంతిగా ఉంటూ ప్రపంచంలో శాంతితో జీవించేవాడే నిజమైన ముస్లిం. అందుకనే వారు ఎవరినైనా కలిసినప్పుడు సలాం అలైకుము సలాం అంటారు.
2: అంటే అర్థమేంటక్క?
6: నీకు శాంతి కలుగగాక అని అర్థం. దానికి మిగిలిన వారు తిరిగి వాలేకుము సలాం అంటారు.
2: దీనికి కూడా అదే అర్థమా యూసఫ్?
7: అవును శివ, నీకు కూడా శాంతి కలుగుగాక అని కోరుకుంటాం. ఇంకా ప్రార్థన, నమాజ్, ఉపవాస వ్రతం, హజ్ యాత్ర, దాతృత్వం ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు మాకు.
2: హజ్ అంటే మక్కా యాత్రని హజ్ అంటారు కదా యూసఫ్?
7: అవునరా సత్య.
6: ఓ, మీకు చాలా విషయాలు తెలుసే.
2: అక్క, నువ్వు కథ చెప్పక్క.
6: ఇప్పుడు మీరంతా అనుకున్న విషయాలనే మొహమ్మద్ ప్రవక్త ప్రచారం చేస్తూ వాటి గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, మానవులకు మధ్య ఉండవలసిన పరస్పర ప్రేమభావము, ప్రార్థన, సత్యము, శాంతి మొదలైన వాటి గురించి చెబుతూ ఉండేవారు. దాంతో ఆయనకు కీర్తి పెరగడం చూసి అరబ్ దేశంలో ఉండే ఒక వృద్ధురాలు సహించలేకపోయింది. ఆమెకి ఆయనపై ద్వేషం, అసూయ పెరిగిపోయి ఆపుకోలేకపోయింది.
1: అవునా? అప్పుడు ఏం చేసింది?
6: మొహమ్మద్ ప్రతిరోజు మసీదుకు తన ఇంటి ముందు నుండే వెళతాడని తెలిసి అతనిని అవమానపరచి ఆనందించాలనుకుంది. తన ఇల్లు తుడిచి ధూళి, దుమ్ము, చెత్త అంతా పోగు చేసి మొహమ్మద్ తన ఇంటి ముందు నుండి వెళ్లే సమయానికి మేడ పైభాగానికి వెళ్లి మొత్తం దుమ్మంతా మొహమ్మద్ నెత్తిమీద పోసి పక్కపక్క నవ్వేది.
7: ఆయన ఏమి అనేవారు కాదా ఆమెని?
6: లేదు యూసుఫ్, తలమీద భుజాల మీద పడిన దుమ్ము దులుపుకుంటూ కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్లిపోయేవారు. మసీదుకు చేరి నిశ్చలంగా తన ప్రార్థన తను చేసుకునేవారు.
2: అక్కా, రోజూ అలానే చేసేదా?
6: అవును సత్య, రోజూ అలానే చేసేది. కాని ఒక రోజున ఆ ప్రదేశానికి వచ్చేసరికి దుమ్ము పడలేదు. దానికి మొహమ్మద్ కు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాగా 3 రోజులు వరుసగా దుమ్ము పడలేదు.
2: ఎందుకనక్కా?
6: మామూలుగా మన అందరం దుమ్ము పడటం ఆగిపోతే ఎంతో సంతోషిస్తాం. కాని మొహమ్మద్ కు ఆవేదన కలిగింది. తన శిష్యుల వల్ల ఏమైనా ఆమెకి అపకారం జరిగిందేమోనని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నెమ్మదిగా మెట్లెక్కి మేడ మీదికి వెళ్లాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
2: ఊరు వదిలేసి వెళ్లిపోయిందా ఏమిటి?
6: కాదు శివ, అక్కడ ఒక గదిలో నుండి మూలుగు వినిపిస్తుంటే మొహమ్మద్ ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఆ వృద్ధురాలు మంచం మీద మూలుగుతూ చాలా నీరసంగా కనిపించింది.
1: బాగైంది కదా,
2: మంచి వాళ్లకు అపకారం చేస్తే అట్టాగే అవుతుంది మరి.
6: శివ, కార్తీక్, అలా అనకూడదర్రా. అసలు ఏం జరిగిందో వినండి.
7: మరి నువ్వు చెప్పక.
6: ఆమె అనారోగ్యానికి కారణం తెలుసుకున్న మొహమ్మద్ ఏమైనా మందు తీసుకుంటున్నారా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఆ ముసలమ్మ, నాకు ఎవ్వరూ తోడులేరు నాయనా, ఏం కావాలన్నా అతి కష్టం మీద వెళ్లి నేనే తెచ్చుకుంటున్నాను అంది. ఇది విన్న మొహమ్మద్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి మందు సీసాతో తిరిగి వచ్చాడు. మూత తీసి ఒక చిన్న కప్పులో మందు పోస్తూ, చూడమ్మా, నీవేమీ భయపడకు, 2-3 రోజుల్లో నీకు ఈ రోగం తగ్గిపోతుంది. నేను వైద్యుని అడిగి మందు తెచ్చాను, ఇది రోజుకి 3 పూటలా వేసుకో అని చెప్పి మందు చేతికి ఇచ్చాడు.
3: ఎంత గొప్ప మనసక్క మొహమ్మదే.
6: నిజం హర్షిత, ఆ ముసలమ్మకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అతని హృదయ పవిత్రతను ఎంతగానో కొనియాడింది. ఇతని సహనం, ప్రేమ, క్షమ ఎంత గొప్పవో చెప్పటానికి భాష చాలదు. నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను ఇతని పట్ల అని పశ్చాత్తాపంతో, నీవు నిజంగా దైవాంశ సంభూతుడవే, నేను చేసిన పాపానికి, భగవంతుడు నన్ను క్షమించడానికి, నేను తరించడానికి మంచి మార్గం చూపమని వేడుకుంది.
3: ఆంటీ, అన్ని తప్పులు చేస్తే భగవంతుడు ఎలా క్షమిస్తాడు?
4: చూడమ్మా సుమ, భగవంతుడు క్షమామూర్తి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. అతనెప్పుడూ నీ వెంట ఉన్నాడన్న విశ్వాసాన్ని దృఢం చేసుకో. కేవలం పూజా పునస్కారాలకు ఆయన ప్రసన్నుడు కాడు, సర్వజీవులకు నిస్వార్థ ప్రేమతో కూడిన ప్రార్థనలకు లోబడతాడు. క్షమ, దయ, దానం, సేవ, నిస్వార్థ త్యాగం వంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటే ఆ భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలం. ఇదే విషయాన్ని మొహమ్మద్ ఆ ముసలమ్మకు ఉపదేశించి ఆమె తరించడానికి సాయపడ్డాడు. ఆ మాటల్నే తలుచుకుంటూ ఆ ముసలమ్మ తరించింది. దానికి సంబంధించి మీరు నేర్చుకున్న కవాలీ పాడండి సుమా.

0: ఇస్లామతంలో ఉన్న అతి విలువైన విషయాలన్నీ ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పారు కదా.
1: మిగతా మతాలలో ఏం చెప్పారా ఆంటీ?
2: ఆంటీ, యేసుక్రీస్తు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పండి ఆంటీ.
3: ఒకసారి ఒక ఊళ్ళో ఒక స్త్రీని ఆ ఊరి వారందరూ కలిసి ఒక గొయ్యిలో కట్టేసి నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు.
2: అయ్యయ్యో పాపం,
3: అది చూసిన యేసుక్రీస్తు ఎందుకని ఆమెను రాళ్లతో కొట్టబోతున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ స్త్రీ తప్పు చేసింది, అందుకనే శిక్షిస్తున్నా అన్నారట.
2: ఆంటీ, శిక్షలు కోర్టు వాళ్ళు కదా వేయాలి.
3: వాళ్ల ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు నాన్నా.
2: అదేమాచారం ఆంటీ?
3: యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. తప్పులు చిన్నవో పెద్దవో, తెలిసి కాని తెలియక కాని అందరం చేస్తాం. అలాంటప్పుడు మనకు శిక్షించే అధికారం ఎక్కడిది? భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీలో ఎప్పుడూ ఏ తప్పు చేయని వాళ్లే మొదటి రాయి విసరండి అన్నాడు. ఎవ్వరూ రాయి విసరడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారితోటి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అలాగే ప్రేమించు. నీ శత్రువులను కూడా ప్రేమించు. నిన్ను ద్వేషించి శపించేవారిని కూడా ప్రేమించు. అపకారం చేసిన శత్రువుకి కూడా ఉపకారం చెయ్యి. వారి కోసం ప్రార్థించు. వారిని ఆశీర్వదించు. అప్పుడే నీకు భగవంతుని సన్నిధికి చేరే యోగ్యత వస్తుంది అని బోధించాడు. అప్పుడు ఆ ఊరి వారందరూ భగవంతుడే యేసుక్రీస్తు రూపంలో వచ్చి మా కన్నులు తెరిపించాడని ఆనందంతో పాట పాడుకున్నారు. హర్షిత, ఆ పాట ఒకసారి పాడండమ్మా.

0: క్రైస్తవ మతం అంటే ఇదా.
1: ఆంటీ, మాకు గ్రూప్ 3లో చెప్పింది మేం చెప్పనా?
2: ఎంతక్కా అది?
1: ఏ అంటే ఏకత్వం, సు అంటే దివ్యత్వం. ఏకత్వంలోని దివ్యత్వాన్ని చూడగలగటమే ఏసుతత్వం. అదే క్రైస్తవ మతతత్వం అని స్వామి చెప్పారని చెప్పారు కదా
2: అక్కా. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పవా?
1: అదే కార్తీక్, అందరము దేవుని బిడ్డలమే. అందరిలో ఉన్నది ఒక్కటే, అందరము పరస్పరము ప్రేమని ఇచ్చిపుచ్చుకోవాలి అని.
2: ఓహో,
3: అన్ని మతాలలోనూ ఇలాగే ఉంటుందా?
4: అవును సహానా, సిక్కు మతంలో ఏం చెబుతారో తెలుసా? ప్రేమకు మించినది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. భగవంతుని ప్రేమించు, భగవంతుని అందరిలో చూసి ప్రేమించు. నీ మాటలలో, చేతలలో క్రూరత్వానికి, కిరాతక చర్యలకి కామ, క్రోధ, లోపగుణాలే కారణం. కాబట్టి వాటిని విసర్జించు, దగ్గరకు రానివ్వకు అని చెబుతారు.
1: వాణియక్క, జైన మతంలో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కర్మలు ఆచరించండి, ఇతరుల క్షేమాన్ని, ఆనందాన్ని మీవిగా భావించండి. కష్టంతో, ఆర్తితో ఉన్నవారికి వారి హృదయం సంతృప్తి కలిగేలా చేయూతను అందించి సాధ్యమైనంత వారి బాధలు నివారించండి. వారు ఎటువంటి వారైనా సరే జాలి చూపించాలి. ఇదే మనం అనుసరించాల్సిన శీల గుణములు అని చెబుతారు.
2: అక్కా, అన్ని మంచి పనులు చేయాలంటే మనకి స్వామి ప్రేమ కావాల్సిందే, మరి ప్రే చేద్దామా?

0: మనోజ్ఞ, మొన్న నేను ఒక పాత సనాతన సారథి చూశాను. అందులో స్వామి టావో మతం గురించి చెప్పిన విషయాలున్నాయి. అవి వాక్కులోని కరుణ విశ్వాసాన్ని సృజిస్తుంది, భావములోని కరుణ పటిష్టతను, నిగూఢతను, గాంభీర్యాన్ని సృజిస్తుంది, దాతృత్వంలోని కరుణ ప్రేమను ఉద్భవింపజేస్తుంది. అసలు టావో అంటే ప్రేమ సత్యం అని అర్థమన్నారు స్వామి.
1: హైందవ మతం కూడా సర్వత్రా ఉపకారం చెయ్యి, అపకారం ఎన్నడూ చేయవద్దు, విశ్వైక కుటుంబం సాధించు అనే చెప్తోంది.
2: అంటే జోరాస్ట్రియం మతంలో కూడా ఇలాగే చెప్పారా?
3: అవును యూసఫ్, నీ నుంచి ద్వేషాన్ని దూరం చేసుకో. నీ మనస్సు నుండి క్రూరమైన హింసాపరమైన ఆలోచనలు భావాలు తొలగించు. చెడువైపు నీ మనస్సు ఆకర్షింపబడకుండా చూసుకోండి. ప్రేమనే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్తుంది జొరాస్ట్ర మతం కూడా. అన్ని మతాలు చెప్పేది విశ్వశాంతినే.

0: ఆంటీ, అన్ని మతాలలో కూడా ఇంత మంచి విషయాలు చెప్పారు కదా, మరి సాయి మతం అంటే?
1: సాయి మతం అంటే నాన్న, ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒక్కటే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష.
0: ఆంటీ, హృదయ భాష అంటే ఏమిటి?
2: ఆంటీ, ఒకసారి ఒక స్టూడెంట్ కి జరిగిన అనుభవం చెప్పారే, అది మళ్ళీ ఇంకొకసారి చెబుతారా?
0: జరిగిన విషయమా?
1: అవును శివ, స్వామి ఎప్పుడూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు.
0: స్వామి వద్ద అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా చదువుకుంటూ ఉంటారు కదా, మరి స్వామి ఏ భాషలో మాట్లాడేవారు?
3: స్వామికి అన్ని భాషలు వచ్చినా?
4: స్వామి దివ్యోపన్యాసాలన్నీ తెలుగులోనే ఉంటాయి కదా ఆంటీ?
1: కరెక్టే నాన్న. అయితే స్వామి ఒకసారి కొంతమంది స్టూడెంట్స్ తో తరచుగా మాట్లాడుతూ వాళ్ల సందేహాలు తీరుస్తూ ఉన్నారట. వాళ్లంతా తెలుగు వాళ్లే, ఒక్కడు తప్ప. ఆ అబ్బాయిది వేరే భాష.
0: మరి స్వామి మాట్లాడాడు ఆ అన్నకు అర్థమయ్యేదా?
1: లేదర్రా, ఆ అబ్బాయి కూడా అదే బాధపడేవాడు. వీళ్లంతా తెలుగు వాళ్లు, స్వామి భాష వీళ్ల భాష ఒకటే, అందుకని చక్కగా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే స్వామి వస్తూనే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, స్వామిది హృదయ భాష, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి అతని బాధని పోగొట్టారు.
5: అంటే మన మనసుల్లో అనుకున్నది కూడా స్వామికి తెలిసిపోతుందన్నమాట.
0: హృదయ భాష అంటే అదేనా?

0: బోలే
1: కదా స్వామితో మాట్లాడేస్తున్నారు. నా భాష స్వామికి రాదు, అందుకని నాతో మాట్లాడటం లేదు, నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడే

0: అందరి హృదయాలలో భగవంతుడు చైతన్య స్వరూపునిగా ఉన్నాడు. అన్ని మతాలు వాటి విశ్వాసాలు ఆయననే కీర్తిస్తున్నాయి. అన్ని నామాలు, అన్ని రూపాలు, అన్ని భాషలు, అన్ని భావనలు విశ్వప్రేమకు ప్రతిరూపమైన సర్వేశ్వరునికి చెందుతాయి. ఈ ఏకత్వ భావన అన్ని దేశముల అన్ని మతముల వారు పెంపొందించుకుని అందరి హృదయాలలో ప్రేమనే నింపుకోవాలని స్వామి చెప్పారు శివ.
1: ఆంటీ, ఇదంతా విన్నాక నాకొక పద్యసూక్తి పాడాలనుంది, పాడనా?
0: అలాగే పాడు సహన.
1: మతము క్రమశిక్షణను నేర్పి హితము కూర్చు

0: ఆంటీ, కిందటిసారి అక్క వాళ్ళు రోల్ ప్లే వేశారు, ఈసారి మాకు అవకాశం ఇస్తారన్నారు.
1: తప్పకుండా యూసఫ్, అలాగే వేయండి. దేని మీద రోల్ ప్లే చేస్తారు?
2: దేని మీరు ఎందుకు ఆంటీ, ఇప్పుడు చెప్పుకున్న మత సామరస్యం మీదే వేస్తాం.
1: వెరీ గుడ్, అలాగే చేయండి.

0: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్తూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్స్.
1: వాట్, అది మీ మత స్తూపం కాదా? అయితే దాని గురించి చెప్పండి.
0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సర్వ మతాలు బోధించేది ఒకటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్తూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబ్ వేయడమే తరువాయి. కాని అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రం కొట్టుకుపోలేదు.
1: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
0: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలో కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్తూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
1: ఓన్లీ 60 డేస్? చాలా బాగుంది.
0: పూర్తయిన స్తూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
1: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
0: స్తూపం ఎత్తు 50 అడుగులు. దీనికి 6 పార్శ్వాలున్నాయి. ఒక్కొక్క పార్శ్వంపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పైభాగాన విచ్చుకున్న కమలం ఉంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళొస్తాను. సాయిరాం.
1: సాయిరాం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఈ స్తూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. వెళ్ళండి సాయిరాం.

0: మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొర్రాపచ్చు లేకుండా అన్ని మతాలు వారు ఇక్కడ సౌఖ్యంగా ఉన్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు? ఎవరది నన్ను పిలుస్తున్నది? ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత్ అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నాడు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొల్పడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదిలా కుదురుతుంది? మనుషులు భిన్న మతానికి చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తత్తిచూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే టచ్ చేస్తాను.

అవును నిజమే, ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇంకా రెండవది చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ఓ ప్రేమ, త్యాగం, కరుణ ఇస్లాం కూడా ఇదే చెప్తుంది. చూద్దాం మిగిలిన వాటే ఏమంటాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ ఎ వీల్. ఇక్కడ చక్రం చిక్రం ఉంది, ఏ మతానిదో.

జ్ఞానం, త్యాగం, జోరాష్ట్రమతం కూడా అన్ని మంచి విషయాలనే ఉండాలని చెప్తుంది. గుడ్. ఇంకా ఈ సైడ్ లో మిగిలింది, ఇక్కడేమిటి? 3 అంక వేసుంది. ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. ముట్టుకొని చూద్దాం.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరపడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.
2: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడా. మతులు మంచివైనా మతమేది చెడ్డది, మతులు

0: రసుతుడా.
1: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలు కలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
1: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కమలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ. సంభం నాతో మాట్లాడి నా సందేహాలన్నీ తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇదే కళ కావచ్చు, కాని నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒకటేనని తెలియజెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి నుండి విచ్చేసిన బాల వికాస్ విద్యార్థులు గురువులు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలోని చివరి అంశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. బాల వికాస్ గ్రూప్ 3 విద్యార్థులు గురువులుగా అవటం కోసం సీనియర్ గురువుల దగ్గర వారి సందేహాలను ఎలా నివృత్తి చేసుకుంటున్నారో ఈ చర్చ ద్వారా మనం విందాం.

యుగ యుగాంతరముల నుండి ఈ యుర్విపైన ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నె బెట్టుడు మీరింక సున్నితముగా అన్నారు భగవాన్ బాబావారు. సాయి సిద్ధాంతాలను అవి బాలబాలికలకు అందించవలసిన గురువులు పాటించవలసిన పద్ధతులను స్వామి చెప్పిన ఎన్నో ఎన్నెన్నో విషయాల మధ్య కొన్నైనా గుర్తు చేసుకోవడానికి చేసే చిన్ని ప్రయత్నమే ఈనాటి ఈ గ్రూప్ డిస్కషన్ ఉద్దేశం. ముందుగా బాల్వికాస్లో గ్రూప్ 3 పూర్తి చేసుకుని స్వామి అనుగ్రహంతో గురువులుగా అడుగులు ముందుకు వెయ్యాలనుకుంటున్న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ సమితి యువత సాయి గణపతిని కీర్తించే ఈ పాటతో మొదలు పెడదాం.

0: సాయిరామ్ ఆంటీ, మేము బాల వికాస్ గురువులుగా తయారు కావాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మాకు కొంచెం వివరణ ఇవ్వండి.
1: అసలు గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. స్వామి ఆ పేరునే ఎందుకు నిర్ణయించారో, గురువుకు ఉండవలసిన అర్హతలు, అవగాహన, బోధనా విధానములు, వీటన్నింటి గురించి వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. విద్యా విధానంలో బోధించేవారి గురించి అనేక పేర్లు వింటూ ఉంటాం. ఆచార్యులని, ఉపాధ్యాయులని, బోధకులని, గురువులని చాలా చాలా పేర్లు వింటాం. వీటిలో ఆచార్యులు అనగా ప్రత్యేకించి ఒక విద్యయందు ఆరితేరిన వారని, దానిని వారు ఆచరిస్తూ శిష్యులకు ఎంపిక చేసుకుని బోధిస్తూ ఉంటారని చెబుతారు. ఉదాహరణకు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఇలా.
2: ఆంటీ, ఉపాధ్యాయులు అనగా ఉపాధికి సంబంధించిన జ్ఞానాన్ని అందించేవారని అర్థం కదా. ఉపాధి అంటే జీవితం ఇతరులపై ఆధారపడకుండా తన ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకొనుట. దీనికి సంబంధించి అంటే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ లోని విద్యా విధానం అనుకోవచ్చు కదా.
1: అవును జ్యోతి, బోధకులు అంటే తమకు తెలిసిన పాండిత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉంటారు. అనగా ఈనాటి విద్యా విధానంలోని శిక్షకులు అందరినీ ఇంచుమించుగా బోధకులని చెప్పవచ్చును. ఇక గురువుల విషయానికి వస్తే, లౌకికపరమైన భాషా జ్ఞానంతో పాటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా పంచేవారని, శిష్యులని ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి చేరేందుకు దోహదపడేవారని అర్థం. గురువు అంటే అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపించేవారు.

0: శ్రీయాంటీ, మీరు జ్ఞానం చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది అన్నారు కదా, మరి ఆధునిక విద్య పెరిగేను అవధి లేక ఆత్మతేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయే అని స్వామి చెప్తున్నారు కదా, అంటే మరి గురువులేం చేయాలి?
1: నీ ప్రశ్నలో నిజం లేకపోలేదు సుమా. అయితే స్వామి దానికి ఏమన్నారో తెలుసా? నిపుణులైన శిల్పులు శిల్పాలు చెక్కినట్టు బండల్లాంటి పిల్లలను గురువులు మంచి మార్గంలో పెడతారు. దేశపు చరిత్రలు, సంస్కృతి, రామాయణం, బైబిల్, ఖురాన్ మొదలైన పవిత్ర గ్రంథాల్లోని పవిత్ర విషయాలు, ఆదర్శవంతుల జీవిత విశేషాలు పిల్లలకు బోధిస్తే భావి భారత పౌరులుగా వారి బుద్ధి నడవడి మంచి మార్గంలో ఉంటాయి. పుట్టుకతో పవిత్రమైన పిల్లల మనసులకు పవిత్రములైన విషయాలను అందించాలి.
2: ఎటువంటి గురువులు ఆ బాధ్యతను తీసుకోగలరు?
3: హర్షిత, ఆదర్శవంతులైన గురువులే పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆదర్శ పౌరులుగా తయారు చేయగలరు. దీనికి ఆధ్యాత్మిక రంగంలో విద్య ఒక్కటే చాలదు, తపస్సు కూడా కావాలి. ఈనాడు ప్రాపంచిక విషయాలైన తిండి, ధనం, అధికారం కోసం ఉపయోగపడుతున్న విద్య నిజంగా అజ్ఞానమే అవుతుంది. ఆధ్యాత్మిక విద్య అట్లా కాదు, ఇహంలో పరములోనూ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
4: ఆంటీ, తపస్సు అంటే ఏం చేయాలి?
5: తపస్సు అంటే ఆసనాలు వేయటం, శరీరమును కఠోర నియమాలకు గురిచేయటం మాత్రం కాదు ప్రత్యూష. మనసు, వాక్కు, క్రియ వీటన్నింటినీ పరిశుద్ధపరచుకోవటమే తపస్సు అని స్వామి చెబుతుంటారు. మనసుకు మంచి తలంపులు, సత్సంగము అవసరం. వాక్కుకు పరిశుద్ధం కావటానికి సద్గ్రంథ పఠనము, పవిత్ర గ్రంథాలను చదవాలి. అవగాహన చేసుకున్న విలువలను ఆచరణలో పెట్టాలి. దానివల్ల మంచి పనులు చేయటం ద్వారా కర్మలు శుద్ధి పొందుతాయి. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలను పరిశుద్ధంగా ఉంచుకుని పిల్లలకు మార్గదర్శిగా ఉండమని గురువులకు బాబా బోధించారు. ఈ ప్రక్రియ నిమిత్తం బాల వికాస్ కార్యక్రమంను ప్రారంభించారు స్వామి. గురువులు పిల్లల విత్తాపహారులు కాక చిత్తాపహారులుగా ఉండాలని బాబా బోధించారు. గురువులకు సంబంధించి గురుస్తుతి ఒకసారి పాడండమ్మా.

0: వాణి అక్క, మొన్న మందిరంలో స్వామి వీడియో వేసినప్పుడు స్వామి చెప్పిన పద్యం ఒకటి విన్నాం, గుర్తుందా? కాగితం నందు కలిగిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగున, అక్షరంబులందు అర్ధంబు నెరుగుచు చదివినట్టివాడే చతురుడగును.
1: నిజమమ్మా మనోజ్ఞ, గురువులకు స్వామి సందేశం ఏమిటంటే పిల్లల యొక్క సత్ప్రవర్తన లేక దుష్ప్రవర్తన చాలా వరకు పెద్దల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో గురువులు ఎక్కువ శ్రద్ధ తీసుకుని నిస్వార్థ సేవకులుగా తయారు కమ్మని స్వామి ఆదేశం. పిల్లల మధ్య ఎటువంటి భేదభావములు చూపరాదు. వారి వారి ఆసక్తిని నిపుణతను పరిశీలించి తగిన రీతిలో వారికి బోధన ద్వారా శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు గురువులు కృషి చేయాలి. సత్యసాయి సంస్థకు బాల వికాస్ విభాగమే పునాది వంటిది అని స్వామి పలుమార్లు తెలియజేశారు. సత్యసాయి సంస్థకు ప్రధానంగా మూడు విభాగాలున్నాయి. అవి ఆధ్యాత్మిక విభాగం, విద్యా విభాగం, సేవా విభాగం. బాల వికాస్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు వారి వారి నైపుణ్య పటిమను బట్టి ఈ మూడు విభాగాల్లో చేరి వారి ప్రవర్తన ద్వారా వారికి సంస్థకు కూడా ఉన్నతిని గౌరవాన్ని తీసుకువచ్చేలా గురువులు కృషి చేయాలి.
2: ఆంటీ, బాల వికాస్ సిలబస్ అని ఇస్తారు కదా, అది నేర్పిస్తే సరిపోతుందని కొందరు అంటారు కదా.
0: పాతకాలానికి నేటికాలానికి చాలా మార్పులు వచ్చాయి కదా. ఆంగ్ల విద్యయే ప్రాముఖ్యమంది ఉంట ఆత్మవిద్యను ఉపేక్షింప ఆరిపోయే, కాన చిత్తశుద్ధిని ఎటుగాంచగలరు? చిత్తశుద్ధియే విద్యకు జీవగర్ర అన్నారు కదా స్వామి. ఇప్పటి పిల్లలను ఎలా డీల్ చేయాలంటి?
1: నువ్వనేది నిజమే సుమా. అయితే ఏ కాలమైనా విద్యార్థి దశ వయసు ఒకటేనమ్మా. ఎప్పుడూ అన్ని రకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
3: అదే అంటే మా సందేహం. కొంతమంది చాలా అంటే ఓవర్ యాక్టివ్ గా ఉంటారు కదా, వాళ్ల వల్ల మొత్తం క్లాస్ డిస్టర్బ్ అవ్వదా అని.
4: ఆంటీ, ప్రత్యూష సుమ అంటున్న దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సమస్యకి పరిష్కారమేంటి?
1: మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. దానిలో ద్రోణాచార్యుల వారు విద్యాభ్యాసం మొదలుపెట్టే ముందు అందరికీ అంటే కౌరవులకి పాండవులకి ఒక పరీక్ష పెట్టారు కదా.
2: ఆంటీ, ఒక చెట్టు మీద పక్షిని చూపించి ఏం కనిపిస్తుందని అడిగారు, ఆకతే కదా.
1: అవునమ్మా వాణి, ఆ పరీక్ష ఎందుకు పెట్టారో అర్థం చేసుకున్నారా మీరు?
3: దేనికి ఆంటీ, కాన్సన్ట్రేషన్కే కదా.
0: అంతే కదా.
1: అంతే కాదర్రా, ఆ పరీక్షను బట్టి ఎవరెవరికి దేని ఎందు ఎంతెంత ఆసక్తి ఉందో ద్రోణాచార్యులు వారు కనిపెట్టి వారి వారికి ఆ విధమైన విద్యను అందించారు.
0: అంటే మరిప్పుడు అలాంటి పరీక్షలు పెట్టలేరు కదా.
1: పరీక్షలు పెట్టక్కర్లేదు నాన్న, యాక్టివిటీస్ చేయించేటప్పుడు వారి వారి శ్రద్ధ ఆసక్తి తెలుసుకోవచ్చు.
0: నాకిప్పుడు అర్థమైందా అంటీ, దాన్ని బట్టి ఆ పిల్లలు సేవా విభాగానికి ఉపయోగపడతారా, ఆధ్యాత్మిక విభాగంలో రాణిస్తారా, విద్యా విభాగానికి సేవలందిస్తారా అని నిర్ణయించి తర్ఫీదిస్తారు కదా మీరంతా.
3: మనోజ్ఞక్క ఎలాగైనా షార్ప్.
4: ప్రత్యూష, ప్రత్యేకించి ఒక విభాగానికి సంబంధించిన నిపుణత వారిలో ఉన్నా మొత్తం మీద అందరికీ అన్నింటి పట్ల అవగాహన కలిగేలా చేస్తాం.
2: ఆంటీ, మేం బాల వికాస్ లో ఉన్నప్పుడు సైలెంట్ సిట్టింగ్, ప్రార్థన, భజన, సామూహిక కార్యక్రమాలు ఇలా అన్ని చేసేవాళ్లం కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కి అలవాటు పడిపోయిన పిల్లల్ని సైలెంట్ గా ఎలా కూర్చోబెట్టాలా అని.
1: ముందు ముందే సైలెంట్ గా కూర్చోమంటే ఇప్పటి పిల్లలు కూర్చోరు, అది నిజమే. కాని దానికి స్వామి గాయత్రి మంత్రోచ్చారణ వల్ల పిల్లలలో శారీరక మానసిక పరివర్తన తీసుకురావటం సులభమవుతుందని చెప్పారు. ఈ విషయం మీ అందరికీ అనుభవమే కదా. హర్షిత, అప్పుడు సాయి గాయత్రి మాత మీద మీరు నేర్చుకున్న పాట గుర్తుందా?
5: ఓ, గుర్తుందా ఆంటీ, ఒకసారి పాడమంటారా?
4: విని చాలా రోజులైంది, పాడండి. హర్షిత, సుమ, మీరంతా కలిసి పాడండిమ్మా.

0: పాట ఎంత బాగుందో.
1: ఆంటీ, పిల్లలు రెగ్యులర్ గా రావడానికి ఏం చేయాలి?
2: ఇక్కడ మీకందరికీ పేరెంటింగ్ గురించి కొంత చెప్పాలమ్మా. విద్యయందు గాని విజ్ఞానమునందు గాని తమ బిడ్డలు వెనకపడినప్పుడు తల్లిదండ్రులు ఎంత పరితపిస్తారో భరతమాత నైతిక ఆర్థిక ఆధ్యాత్మిక మార్గములందు వెనకబడిన తన పిల్లలను చూసి అంతకంటే 10 రెట్లు అధికంగా బాధపడుతుంది. ఈనాడు మీరు ఎవరినైతే మహనీయులని ఆదర్శప్రాయులని భావిస్తున్నారో వారందరూ ఒకనొక సమయంలో విద్యార్థులే అనే సత్యాన్ని మరువకూడదు. వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ పేరెంటింగ్ లో అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.
3: సంస్కారం అనే పదం అర్థమయ్యేలా చెప్పాలంటే?
4: ఆంటీ, స్వామి చెప్పింది, నేను చెప్పనా?
2: చెప్పు జ్యోతి.
4: నిత్య జీవితంలో దురలవాట్లను దుర్భావములను దూరం కావించుకుని సదభ్యాసాలను సద్భావములను పోషించుకోవడమే సంస్కారం యొక్క అర్థమని స్వామి చెప్పారు కదా. అంతేకాదాంటి, పిల్లలు పెద్దయ్యాక గౌరవించబడాలంటే తల్లిదండ్రులది గురువులదే బాధ్యత అన్నారు. అందుకే పేరెంటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా.
2: చూడు జ్యోతి, నువ్వు చెప్పేది నిజం. అయితే పిల్లలు ఒకసారి క్లాసుకు రావడానికి అది దోహదం చేస్తుంది. కానీ వీళ్ల సమస్య అది కాదు. ఒకసారి వచ్చిన పిల్లలు మళ్లీ మళ్లీ వచ్చేది ఎలా అని. దానికి స్కూల్లో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి చెప్పినట్లుగా చెబితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ రోజులు ఉండదు. సాధ్యమైనంత వరకు ప్రకృతికి సమీపంగాను యాక్టివిటీస్ పద్దతిలోనూ విలువలు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఈ విద్యా విధానం పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. పట్టణ విద్యలు ఆశ్రమ విద్య మధ్య తేడాలాగా.
5: ఆంటీ, కొంచెం వివరంగా చెప్పండి.
2: నేను కాదర్రా, ఈ సందేహానికి స్వామి ఎన్నడో సమాధానం అందించారు.
0: అదేమిటో చెప్పండి ఆంటీ.
2: పట్టణ విద్యలు ఆశ్రమ విద్యలు అంటే పట్టణ విద్యలు భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తాయి. ఆశ్రమ విద్యలు నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను శీల సంపదను అభివృద్ధి పరుస్తాయి. ఈ రెండు విద్యల మధ్య వ్యత్యాసానికి స్వామి ఉదాహరణగా దుష్యంతుడిని అతని కుమారుడైన భరతుడిని పోల్చి చెప్పారు. అంతేకాదు రామాయణాన్ని రామచరిత్ర అన్నారు, రావణుని కథను కామచరిత్ర అన్నారు. కారణం, రావణుడు కూడా అనేక విద్యలు నేర్చుకున్నాడు కానీ తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. రాముడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అందుకే రాముడిది పాజిటివ్ శక్తి, రావణుడిది నెగిటివ్ శక్తి. భారతంలో లోభానికి ప్రతిరూపాలైన దుర్యోధన దుశ్శాసనులు నెగిటివ్, ధర్మస్వరూపులైన పాండవులు పాజిటివ్. భాగవతంలో హరిద్వేషైన హిరణ్యకశిపుడు నెగిటివ్, అతని కుమారుడైన ప్రహ్లాదుడు పాజిటివ్. మంచి చెడ్డలు లేని చరిత్ర ఎక్కడా కనిపించదు. మంచిని స్వీకరించి చెడును విసర్జించాలి, అప్పుడు మీరు మంచివారుగా తయారవుతారని చెప్పారు. అంతేకాదు గురువు యొక్క ప్రవర్తనను విద్యార్థులు చాలా నిశితంగా పరిశీలించి ప్రభావితం అవుతారు. కాబట్టి బోధించే ప్రతి చిన్న విషయం గురువులు ఆచరణపూర్వకంగా బోధించాలని స్వామి ఉపదేశించారు.
3: ఆంటీ, మీరు చెప్పేది బాగుంది కానీ ఇప్పుడు స్కూల్లో చెప్పే బాల వికాస్ లో మత సంబంధమైనవి ఏవీ చెప్పద్దు అని చెప్తున్నారు కదా.
2: హర్షిత, స్వామి ఎప్పుడూ అలా చెప్పలేదు నాన్న. స్వామి మాత్రం అన్ని మతాలలో ఉన్న మంచిని ఉన్నతమైన విలువలను పిల్లలకు తెలియజెప్పి వారిలో భావ సామరస్యాన్ని మత సామరస్యాన్ని నెలకొల్పండి, అప్పుడే ప్రపంచ శాంతి చేకూరుతుందని బోధించారు.

0: స్వామి ఉండగా ప్రశాంతి నిలయంలో అన్ని మతాల పండుగలు జరిపించేవారు కదా ఆంటీ.
1: స్వామి సశరీరంగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో జరిపిన మతపరమైన పండుగలన్నీ ఇప్పటికీ ప్రశాంతి నిలయంలో అతి వైభవంగా జరుపుతున్నారు. స్వామి ఎప్పుడూ చెప్పినది ఒకటే, మానవులంతా ఒకటే, ప్రేమ మాత్రమే వారందరినీ కట్టి ఉంచే సూత్రం. ఆ ప్రేమను పెంచుకోండి, పంచుకోండి, స్వామి అనుగ్రహాన్ని అందుకోండి అని. గురువులంటే నిత్య విద్యార్థులు అని చెప్పారు స్వామి. దేశకాల మాన పరిస్థితులను బట్టి స్వామి మనకందించిన మానవతా విలువలకు భంగం కలగకుండా అనుకూలమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతూ స్వామి అనుగ్రహానికి పాత్రులం కావాలి.
0: ఆంటీ, ఫ్యూచర్ బాల వికాస్ గురువులుగా తయారవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవరైనా గురువులు కావడానికి ముందుకొస్తారు.
1: చాలా సంతోషం నాన్న. ఒక్కసారి ఆ స్వామిని కీర్తించండమ్మా.

అవ్వడానికి మాకు చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ విషయాలు తెలుసుకుంటే మేమే కాదు ఎవ్వరైనా గురువులు కావాలి.

ఈనాటి ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ సమితి బాల వికాస్ విద్యార్థులు గురువులు అందరికీ, రేడియో సాయి బృందం తరపున, రేడియో సాయి శ్రోతలందరి తరపున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 మే 6వ తేదీ ఈశ్వరాంబ దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ఇంతవరకు స్వరతరంగిణి కార్యక్రమంలో సుమధుర గీతాలను మరియు సుస్వర నాదాలను మీరు విన్నారు.